0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinamulinta Kurujalayanu Chaligali Churukuheche పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూచు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంభు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద డేస్ ఆర్ షార్ట్ ద కోల్డ్ విండ్స్ బ్లోయింగ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ది హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్ ఇన్ హీప్స్ The farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing, the Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Anni pandugulakante. సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్
1: రైతులకు కడుపును నింపి బీదలకు అన్నదానం ప్రసాదించి అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి
2: ది సంక్రాంతి ఫెస్టివల్ సింబలైజెస్ The farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతయో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఈజ్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఈస్ అప్రోచ్డ్ నౌ
1: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి
2: సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్
1: ప్రేమ స్వరూపులారా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను కంచిస్తుంది
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం ద డైనమిజం అండ్ జాయ్
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది
2: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు
2: Priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting. That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta Kalamanandu, Brahmanu Lechi, Vedamana Abhyasistu, Veda Padana Gavistu, Hrudayani Vikasipajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: Raitulaku, Pantala Pandinchi, Aneka Vidhamuruga, Kadukuluku Yematram Kudunu Tagakunda, Ullasa Parastu, Utsahamundu, Uruta Logutuntadi.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhya vidikana attavarintike egumo kotta pendukoduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada muddu maradalu neetoda muchchataadu vadina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaaravamunna. Manan Salpaturvi the Mama Kuda. Anaga, ye Panduku, Kotta Pendukuno, Attavarinti Pamputuntaru.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in laws.
1: Attavamalu, Kotta Patalu Dechi, Anankaripajesi, Anaka Vidamura, Bullas Parastuntaru.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: Intiye kadu gangareddula varu kudanu pasuvulu kudanu pempondimpa chesi pasuvulaku matalu nerpinchinattuga pendu chestuntaru pasuvulaku.
2: This is also an occasion when the bulls are brought fully decorated.
1: Okadi ramulu ganu మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ ఎన్ అకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ ద అదర్ ఈస్ డెసిగ్నేటెడ్ సీత అండ్ ద వెడ్డింగ్ ఈస్ అరేంజ్డ్.
1: ఇట్టి ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders and the priests as well.
1: Muddumardalu neetoda muchchataadu.
2: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversing.
1: Vadina neetoda maatiki varasalaadu.
2: The sister-in-law also converses with all love.
1: Uri vaaram ninnu ati gaaravamuna manan salpathulidi mama kuda.
2: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with the sweet conversation.
1: Intiye kaakunda aavulnu aadinchukuneetvanti yokka gangireddu vaaru kudanu ee rendinti yokka madhyalopala aneka rakamulainatvanti aanandanni uppangimpa chestuntaru.
2: This is also the time when the cow and the bull are taken along the streets and made to dance to the delight of everybody.
1: Intiye kaakunda ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: ద సైమ్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యాజ్ వుడ్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ ఆల్సో అట్రిబ్యూటెడ్ టు ద కౌస్ అండ్ అనిమల్స్.
1: పశువులు మొదలుకొని పక్షులు మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి ఇస్ ద ఫెస్టివల్ దట్ స్ప్రెడ్స్ జాయ్ అండ్ బ్లెస్ టు ద మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ అనిమల్స్.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికీ చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూటకు పోయి చేరుతుంటారు.
2: ఐ ది ఈవినింగ్ టైమ్ ఫార్మర్స్ రిటర్న్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్స్ ఎగ్జాక్ట్ టైమ్ విన్ ది బర్డ్స్ రెస్ట్ ఇన్ దేర్ నెస్ సింగింగ్.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: కనుక పశుపక్షి మృగాదులు మొదలుకొని మానవుల వరకు కూడాను ఈ సంక్రాంతి ఉత్సాహాన్ని ఆనందాన్ని అందించేటువంటిది.
2: Therefore సంక్రాంతి gives joy and excitement to everybody, to the birds, beasts and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని భావిస్తుంటారు.
2: People invite Sankranti in this way.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: Sankranti's festival is so sweet, so endearing.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్చును చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొత్తుంటారు ప్రజల్లో.
2: Sankranti festival would wake up the entire humanity with the cool breeze blowing, with the singing of the birds.
1: కానీ ఈ రహస్యమును ఎవరో గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయట కూడా పోనివదు అని కలుస్తుంటారు.
2: But some have the mistaken idea that this Sankranti does not spread as much of happiness as is expected.
1: అది చాలా పొరపాటు.
2: It is a wrong view.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: Of all the festivals for Bharatiyas, Sankranti is noblest.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: This is the time when crop is collected and brought home.
1: చెరుకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: people also get the sugar cane and also it gives sweetness everywhere.
1: ప్రతి బీదవారి మొదలుకొని సాహుకారి వరకు కూడాను తమ తమ ఈడల లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కానీ నిరుత్సాహంతో కుంభకు చేసేటువంటి పండుగ కాదు.
2: Therefore, Sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనములందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: Such an important festival, Sankranti, how are we celebrating it?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదైవతాన్ని పూజిస్తూ రాగమును పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
1: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
2: టుడే అమంగ్ పీపుల్ దట్ ఎంథూజియాజం ఇస్ లాకింగ్.
1: ఒకరికొకరు ద్వేషాల చేతను ఈర్ష్యల చేతను ఈ ఆనందమును ముందించి ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
2: వీఆర్ అవే ఫ్రమ్ దిస్ జాయ్ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ డిఫరెన్సెస్ హెట్రెడ్ అండ్ ఎన్వీ.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: దిస్ సంక్రాంతి ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్, నెక్టరైన్.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐస్ కరిగించి ప్రవాహములుగా ప్రవహింప చేస్తుంటుంది.
2: ఆల్సో ఫైండ్ ద ఐస్ మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్వీట్ వాటర్.
1: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రదర్శనలు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యం వచ్చిరా. ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలువ ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచులు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతం పరిచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలువ ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతిలుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
2: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: తలల నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: they take their head bath and dry their hair.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి బిగుతోడ డంబైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్హెడ్
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయతోడ
2: And is the complexion that is blue and so beautiful.
1: Moodi kurukal chandra makkanda kalathoda.
2: With all the shining that of the moonlight.
1: Bedadaru gumpedu jalathoda.
2: With the four locks so close.
1: Jalallo pravahinchu chedayeti jigutoda.
2: And we find the waters running through.
1: Ee vidhanga Eeshwarani yokka tattvamu varnimpa chestukuntu varlo varu తను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిదే ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: దిస్ ద ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను గామింపజేస్తుంటారు.
2: అలాంగ్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ద వేద.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసో పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: and it's all the brilliant radiance of that of the moon.
1: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
2: The Veda is extolled.
1: అందులో రుద్వేగం చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all Rigveda is most important.
1: ఈ రుద్వేగం లోపల మంత్రస్వాయం
2: there with a mantra
1: భగవంతుని యొక్క ఆనంద ప్రభావం ఉండు
2: and it's also the teachings of God
1: ananda swarupamulu
2: and the blissful form of God
1: nimpi
2: the full of these
1: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
2: అండ్ ఆల్సో అన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ యాజ్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
1: గంగిరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
2: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
1: కానీ మన భారతదేశంలో ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
2: బట్ పీపుల్ డు నాట్ కన్సిడర్ ఇన్ సచ్ వే.
1: కాదు కాదు, ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
2: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సీక్రెట్ ఇన్నర్ ఫీలింగ్.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: Sita, Gauri, Lakshmi అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడాను మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువుల పైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారు పేరు తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులు కూడా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలగాడుతుంటాయి.
2: But even this day we find the birds and bees joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience
1: the joy. ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
2: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
1: ఇదంత అమానుష్యంగా భావించుకుని
2: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
1: ఈ కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తుంటారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే మనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ ఎనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
1: తమ సంబంధ బాంధవ్యం ఏమాత్రమో వీడక,
2: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
1: కాలమును ఈ కాలకృత్యం రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
1: కానీ ఈనాటి మానవుడు,
2: మ్యాన్ టుడే,
1: కేవలము ఆధునిక విద్యలు నేర్చి,
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
1: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
2: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
1: పశువులలే ప్రవర్తిస్తున్నారు,
2: బిహేవ్ లైక్ ఎనిమల్స్.
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: ఇస్ దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
1: కాదు కాదు.
2: నో,
1: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
2: ఇన్ఫ్లాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
1: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
2: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవింగ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
1: నీతి నిజాయితీలు కోల్పోయి,
2: ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
2: Animals have different reason and season and are blissful and happy.
1: Kaani idaru idaru manavunaku ee neethi kudanu ledu.
2: But man has no conduct at all.
1: Ee nijayithi kudanu ledu.
2: There is no integrity.
1: Manushulanta pasulu vale maarutunnaru.
2: And men are behaving like animals.
1: Ee moolaku vellina, ee daariki vellina, ee gurtaku vellina, ee gompaku vellina, ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
2: You visit any restaurant, any home, any street, any place where money is the center of discussion and attraction.
1: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
2: For money man is struggling hard.
1: మానము గౌరవాన్ని ఆనందమును కూడా బజార్లో అమ్ముకుంటున్నారు.
2: మ్యాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్ కంఫర్ట్ హిజ్ ఓన్ రెస్పెక్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ.
1: కానీ పశువులు ఆ రీతిగా కాదు.
2: బట్ అనిమల్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
2: దే హావ్ కంటెంట్మెంట్.
1: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
2: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
2: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
2: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
2: యు జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కరికి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
2: And the dog is sick, even if you feed, it refuses to take.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
2: Even dog is fully aware of the sickness.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
2: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
1: పస్తును పండుతాయి.
2: ఇట్ విల్ ఫాస్ట్.
1: మనుషులు చూస్తామా అంటే,
2: వేరస్ మ్యాన్,
1: ఒక 101 degrees జ్వరం వచ్చిందంటే,
2: ఈవెన్ అట్ ది 101 temperature
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
2: అండ్ హీ టేక్స్ రెస్ట్.
1: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
2: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
2: దో మ్యాన్ ఈజ్ అడ్వైస్ టు అబ్జర్వ్ డైటరీ రెగ్యులేషన్ బట్ యెట్ ఈజ్ ఆఫ్టర్ స్వీట్స్, మైసూర్ పాక్, గులాబ్ జామ్, వాట్ నాట్ ఆల్ స్వీట్స్.
1: ఈ పథ్యాన్ని కూడా పాటించటం లేదు.
2: ఈ డజంట్ అబ్జర్వ్ ఎనీ డైట్.
1: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
2: వెరస్ కౌల్స్ హావ్ గాట్ రెగ్యులేషన్.
1: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
2: యూ వాచ్ యువర్ పెట్ డాగ్స్.
1: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
2: ఇఫ్ ఇట్ హాస్ ఫీవర్ ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్ దట్ యు సర్వ్.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
2: నాట్ ఓన్లీ దే టేక్ మెడిసిన్ దే ఆల్సో అబ్జర్వ్ డైట్.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది, మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
2: దేర్ఫోర్ ద కోడ్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ బికమ్ ద కోడ్ ఆఫ్ అన్ అనిమల్ అండ్ దాట్ ఆఫ్ ద అనిమల్ హ్యాస్ బికమ్ ఆఫ్ దాట్ ఆఫ్ మ్యాన్.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
2: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్బిహేవియర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాన్ పీపుల్ విల్ సే వాట్ ఈస్ దట్ యు ఆర్ బిహేవింగ్ లైక్ అనిమల్.
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
2: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
1: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్య చెందుతున్నాయి.
2: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: మేము పెద్దలుగా పెంచుకున్నాం, మేము గొప్ప గొప్ప బిఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
2: బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్స్ విత్ హై డిగ్రీస్.
1: ఏమి పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది డిగ్రీస్?
1: బిఏ పెంచుకుంటున్నారు.
2: యూ హ్యావ్ ది డిగ్రీ బిఏ,
1: దానికి డి చేరుస్తున్నారు.
2: అండ్ యూ యాడ్ ద లెటర్ డి,
1: బ్యాడ్,
2: బిఏ డి బ్యాడ్.
1: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
2: And this is the sign of all that is
1: dirty.
2: Therefore, we have got all dirty qualities.
1: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
2: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: సున్నితమైనటువంటి
2: ద సాఫ్ట్
1: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
2: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చిపెట్టినా కానీ చక్కగా నెట్టేస్తాడు.
2: వెన్ హిస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్ హీ షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఫుడ్.
1: కానీ తనకు స్వీటే కావాలి.
2: బట్ హీ డిజైర్స్
1: ఏమిటి ఈ స్వీట్?
2: వాట్ ఇస్ ది స్వీట్?
1: ధనమే స్వీట్.
2: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్.
1: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
2: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
1: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
2: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
2: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
1: bharatiya parvadinamulu anni kudanu entayo uttamainatvanti neetulnu bodhinche nimittamai erpadinavi kani kevalam paayasam paramanam cheskoni tinadam kosamani ee parvadinamulu erpadaledu.
2: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
1: Kanuka మానవుడి యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
2: దేర్ఫోర్ హ్యూమన్ బిహేవియర్ నీడ్స్ టు బి చేంజ్డ్.
1: నడతలు వారికి మారాలి.
2: అండ్ ద కాండక్ట్ షుడ్ చేంజ్.
1: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
2: ద ఫెస్టివల్స్ ఆర్ మెంట్ టు రిమైండ్ మ్యాన్ ద నీడ్ టు ట్రాన్స్ఫార్మ్.
1: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
2: బట్ వీఆర్ బిహేవింగ్ జస్ట్ అగేన్స్ట్ ది ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మానవుని యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
2: The human behavior needs transformation.
1: Oka kutumbaniki aikyamatyamainatundi yenado kolipoyindi.
2: There is no unity in a family to begin with.
1: Prachina kalam nandu atta maamalu talli tandrulu baava marudulu andaru oka intilo undinappudiki.
2: In ancient days there was joint families, The in-laws and the parents all stayed together.
1: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగిన ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
2: Though there were some small little difference of opinion, they decided, resolved them.
1: అత్తమామల యొక్క వాదనలు శిరసావహించేటువంటి వారు.
2: People obeyed the command of the in-laws.
1: వాళ్ళు ఏమైనా అలిచినప్పుడు ఆయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
2: When they asked them to cool down, to calm down, they strictly followed.
1: కలహమే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
2: There was no infights in the family circles.
1: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
2: Today when there are two in a family,
1: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
2: When you get your son married, the daughter-in-law also would come home.
1: ఈ నాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దిన కోడలు ఆ ఇంటికి రెండు దోవాకెండ్గా పెరుగుతుంది.
2: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split.
1: Divide kavatam chetane kalahamulu marinta perigipothunnayi.
2: Because of this divisive temperament, there's more of fighting.
1: ఇది కలియుగమునందు కలహయుగం అని పేరు వచ్చింది.
2: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
1: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
2: And this Kali age is full of kalmasha, pollution.
1: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
2: No one is talking softly and sweetly.
1: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
2: People speak harshly.
1: ఎవరైనా వస్తే, నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
2: Earlier days when anyone comes, they used to question, put some questions full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
1: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
2: Today even on the festival days no one visits anybody.
1: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
2: If any friend is to visit you, they close their doors.
1: ఇంతే కాకుండా ఎవండి భోంచేసుకుని వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
2: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
1: వీటికి అన్నమైన పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
2: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
1: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
2: How do you expect the hearts to be transformed in these days?
1: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
2: Even children also have all perverted ideas and notions because of their parents.
1: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
2: This is all because of the education.
1: ఈ చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
2: What is this madness?
1: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారికి జీతంలు వస్తున్నాయని అనుకుంటారు.
2: You think that you'll have very high pay packet because of your education.
1: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికీ అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
2: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to education.
1: తల్లిదండ్రులు ప్రేమకే దూరం అయిపోతున్నారు.
2: The children are away from the love of their parents.
1: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
2: And the children are brought up by ayahs, servant maids.
1: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు, అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
2: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
2: Therefore child is cut off from the love of the mother.
1: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
2: Therefore the child should grow.
1: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
2: And the child should listen to the teachings of the mother.
1: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధార పడుతున్నారంటే ఎంత ఉద్ధారం అవుతారు.
2: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
1: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కావడం లేదు.
2: The modern education does not help us to grow human values.
1: MABAలు పాస్ అయి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
2: you may be great people with high degrees like BA and MA,
1: సంపదలున్నయు సద్దానపరులైనా పరమకీర్తిని గన్న పుణ్యులైనా
2: యు మే బి మెరిటోరియస్ పీపుల్ రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ ఆరోగ్యములు
1: అనవతమ్ముండి పరిపూర్ణ బలులకు వారైనా
2: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్
1: సతరమ జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విత్తులైనా
2: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైం ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం
1: విద్యావంతులు
2: And in fact, you cannot call them educated by any standard.
1: Education.
2: What is this education?
1: The education పెంచుతున్నారు.
2: The education is leading to agitation today.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
2: What is there in depth?
1: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ
2: యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్
1: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు
2: బట్ దేర్స్ నో ట్రాన్స్ఫర్మేషన్ ద హార్ట్
1: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము
2: ఇన్ ఫ్యాక్ట్ దాట్ వర్చ్యూ
1: హృదయ విశారదను
2: గావించుకోవాలి
1: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుంది
2: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీఆర్ నేరో మైండెడ్
1: ఎందుకంటే తాను గొప్ప చదువని
2: బికాస్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్
1: ఈ చదువుల వల్ల ఇది ఏమైనా పిలిచేది
2: ఈజ్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ హై
1: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ఎంకరేజ్ ఇంటెగ్రిటీ ది ఆనెస్టీ అండ్ హ్యూమన్ వాల్యూస్
1: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏమి కనిపించడం లేదు
2: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్
1: ఆనెస్టీ పోనీ అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు
2: There is no honesty, no happiness, not even a trace.
1: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
2: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
1: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
2: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
1: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
2: And then if parents visit you, you'll ask them to dine in a restaurant.
1: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైనా కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువులలో శూన్యమైపోయింది.
2: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
1: కనిపించినటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
2: In fact, we subject parents to all kinds of cruel treatment.
1: కాదు కాదు ఇది చాలా పవిత్రమైనది కాదు
2: దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ బై ఇన్ ఎనీ వే
1: మహాపాపకరమైనటువంటిది
2: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
1: కనుక తల్లిదండ్రులు పోషించాలి
2: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్
1: తల్లిదండ్రులు దగ్గర చేర్చుకోవాలి
2: యూ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దేర్ కంపెనీ
1: వాళ్ళ వయసులంతా వచ్చే కొద్దీ వారిని ఎంతో భద్రంగా కాపాడుకోవాలి
2: యాజ్ దర్ ఏజ్ యాజ్ అడ్వాన్స్ ఇన్ దర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీసెస్
1: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు
2: యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఫర్ యువర్ ప్రాపర్టీ అండ్ డిమాండ్ యువర్ ఓన్ షేర్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్
1: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు
2: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్
1: ఆ ప్రాపర్ మైండ్ రావాలి
2: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్
1: అదే సుప్రీం గుడ్
2: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్
1: అట్టి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి
2: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్
1: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి
2: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్
1: వాల్యూస్ ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను చూశాను మీరు చూచుంటారు
2: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా
1: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు
2: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్
1: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు
2: హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్
1: ఏ పందంలో అడిగినా కానీ తన చక్కన చెప్పేసేస్తున్నాడు
2: హీ ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్
1: ఈనాడు అది లేదు
2: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్
1: అన్ని పోతున్నాయి
2: ఆల్ థింగ్స్ ఆర్
1: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్
1: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే
2: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్
1: అటువంటి పేరెంట్స్ వల్లనే పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణకి సద్గుణానికి వస్తున్నారు
2: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్
1: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
2: దే కమ్ ఫ్రమ్ అమెరికా దే ఆర్ అవే ఫ్రమ్ దేర్
1: ఇండియాలో సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నిర్పించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు
2: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ దెమ్ హియర్ ఇన్ ఇండియా సో దట్ దే డెవలప్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ వాల్యూ
1: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించటం లేదు.
3: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
1: అంటే సర్వ సదుపాయంలో ఉన్నాయి.
3: We have all kinds of conveniences. And we have all good habits. But they don't want American life. They love Indian way of life. Because Indian life insists on the learning based on love.
1: స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
3: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: భారతదేశంలో ఒకడు
3: ఇన్ భారత్
1: హిందీ పండితుడు ఒకడు ఉండేటువంటి వాడు.
3: దేర్ వాజ్ ఎ గ్రేట్ హిందీ పండిట్.
1: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
3: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
3: హీ హ్యాడ్ టూ సన్స్.
1: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
3: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
1: వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు.
3: దే వర్ స్టడీయింగ్ దేర్.
1: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
3: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యాడ్? ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: తల్లిదండ్రులు నైనిటాల్కి పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
3: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
3: దే వాంటెడ్ టు మీట్ ద టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: పెద్ద అబ్బాయి వచ్చాడు. నాన్న నమస్కారం. అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
3: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
3: హీ హ్యాడ్ టూ సన్స్.
1: టూ సన్స్.

0: two of their sons on their way to Nainital.
1: పెద్దబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారము అన్నాడు.
0: The eldest son came and said, Father, namaskars to you.
1: ఈ చిన్నవాడు వచ్చి goodbye father అన్నాడు.
0: The young fellow came and just waved his hand and said goodbye father.
1: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
0: మదర్ ఫెల్ట్ వెరీ sad.
1: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది వారిచ్చే నాకు అనుగ్రహం.
0: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
1: కాని తల్లి కింది కొంచుకుంది.
0: So she had to bend down her head in shame.
1: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
0: And father went and tried to pacify
1: her. ఇది చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
0: And wanted the mother to pardon the son because his son was so young.
1: ఇంకా అక్కడ ఉండే కూడా ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులు విచారించారు.
0: The parents went on inquiring what class they were studying, what subjects they
1: were studying,
0: and so on.
1: తల్లిదండ్రుల దగ్గరకు చేరి,
0: and at the end they came very close to parents.
1: తల్లిదండ్రులు, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
0: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
1: కాని చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
0: The younger son was not bothered to talk to parents
1: about it. ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
0: And he went on demanding for more and more of money.
1: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
0: And he was not studying properly.
1: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
0: And the railway bell was given. Time to leave the platform.
1: నా టైం వచ్చేసింది, మేము ఇంక వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
0: The parents said, we are leaving. On our return, we'll meet you.
1: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
0: The parents were watching their children through the window.
1: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
0: The eldest son stood there with folded hands until the train left.
1: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్లో జోబీలు పెట్టుకుని పాకెట్లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
0: Where the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
1: తల్లిని చాలా బాధ పెట్టాడు.
0: And he made his mother suffer.
1: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
0: And in fact, his mother shouted at his father.
1: మీరు ఈ పిచ్చి తల్లులకు నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళని పశువుల మాదిరి వేస్ట్ చేస్తున్నారే.
0: Have you sent them for this purpose as to behave like animal?
1: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
0: And the father said, he's the other boy, second boy.
1: ఏం ఇంకా తెలిసేది వాడికి? ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
0: The mother said, he's already in the undergraduate course. When would he learn?
1: పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
0: The mother cried saying that fellow is totally spoiled.
1: తీరు తెచ్చుకుంది, కదిలిపోయింది రైలు.
0: She wiped out tears and the train proceeded ahead.
1: కొన్ని దినములు అయిన తర్వాత,
0: after a couple of days,
1: పిల్లలకు చదువు ముగించిపోయింది.
0: The boys completed their education.
1: వారి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
0: And they got appointment at their native place.
1: పెద్దబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
0: ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
1: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
0: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
1: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
0: హీ కుడ్ నాట్ గెట్ ఎ హై జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫర్ట్.
1: ఎందుకలా? వాడి ప్రవర్తనే దీనికి ఇంతకు మూల కారణము.
0: ద రీజన్ ఈస్ హిస్ బిహేవియర్.
1: తల్లిదండ్రులనే గౌరవించినటువంటి వాడు ఇంకెవరినేం గౌరవిస్తాడు?
0: ద వన్ హూ కెనాట్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ కెన్ నెవర్ రెస్పెక్ట్.
1: అలాంటి వాడిని ప్రొఫెసర్ గా చేస్తే పిల్లలు కూడా పాడైపోతారని ఒకరు ఎవరు కూడా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు.
0: If he says, a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
1: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
0: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవే.
1: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
0: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
1: తిరిగి జాబ్ రాశారు.
0: అండ్ దే రోట్ ఎ లెటర్.
1: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
0: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు అట్ ది స్టేషన్.
1: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి,
0: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివర్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్, ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
1: రెండో వాడు దగ్గర కూడా రాలేదు.
0: The second fellow was not there in the vicinity.
1: వాడు ఎక్కడ పోయినాడంటే సినిమాకి పోయినాడు అన్నాడు.
0: That fellow went to cinema theater.
1: నా జాబులు చేరిన

0: Though he received the letter from the parents, he was unmindful.
1: కానీ లెక్క చేయకుండా ఆ విధంగా చేరేటప్పటికీ మరి కొంతకాలం అయిన తర్వాత వాడి ఉద్యోగం కూడా ఊడిపోయింది.
0: బికాస్ ఆఫ్ హిస్ కేర్లెస్నెస్ అండ్ టోటల్ నెగ్లిజెన్స్ హీ లాస్ట్ ద జాబ్ ఆఫ్ ఎ క్లార్క్ ఆల్సో.
1: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
0: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
1: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
0: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
1: నాన్న, మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
0: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
1: ఈ రెండో వాడు చూస్తామంటే
0: ది సెకండ్ ఫెలో,
1: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
0: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
1: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
0: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
1: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవటం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
0: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ, ది స్టూడెంట్.
1: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
0: వేరే సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
1: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
0: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ నెవర్ పెయిడ్ రెస్పెక్ట్ నమస్కార్ టు పేరెంట్స్,
1: క్లర్క్స్ కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
0: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
1: కానీ పెద్ద కుమారునికి
0: సన్
1: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
0: బికాస్ యూ ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
0: హీ వాజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
1: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్స్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకని మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రతతోనే క్రియాఫలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
0: దేర్ఫోర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రజెంట్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడా అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
0: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
0: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్.
1: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
0: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్ టుడే.
1: ఏ దేశం పోయినప్పటికీ,
0: దే మే గో ఎనీవేర్,
1: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
0: దే మే బి ఇన్ ఎనీ పొజిషన్,
1: తల్లిదండ్రులను మర్చకూడదు.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్.
1: మన వేదవాక్యం అందుకు మాతృదేవో భవ.
0: ద వేదా సేస్ మదర్ ఇస్ గాడ్,
1: పితృదేవో భవ,
0: ఫాదర్ ఇస్ గాడ్,
1: ఆచార్య దేవో భవ,
0: టీచర్ ఇస్ గాడ్,
1: అతిథి దేవో భవ,
0: గెస్ట్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
0: దీస్ ఆర్ ద వర్చ్యూస్ వన్ హ్యాస్ టు కల్టివేట్.
1: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
0: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
0: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
1: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: ఎవడైనా సరే తల్లిదండ్రులు గౌరవించి
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలో యువర్ పేరెంట్స్
1: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుచేస్తాడు.
0: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
1: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
0: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్.
1: సంక్రాంతి క్రాంతి అనగా మార్పు చెందింపజేసేది.
0: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
0: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
0: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
1: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
0: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
1: మన విద్యల వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
0: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ అస్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్.
1: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
1: సద్గుణములను పెంచుకోవాలి.
0: డెవలప్ నోబుల్ క్వాలిటీస్.
1: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ద మెసేజ్ ఆఫ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్.
1: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
0: వీఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ దిస్ సీక్రెట్ ఫెస్టివల్స్ టుడే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
0: బట్ గెట్ ది
1: ఫస్ట్ పరింటి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
0: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
1: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
0: అలాంటి
1: తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
0: if you don't respect your parents today,
1: mimmalni ki lokam em gauravistundi,
0: how do you expect the world to respect you?
1: America lo president ayinattu Lincoln,
0: the president of America is Abraham Lincoln.
1: Aa Lincoln ayinattu vaadu chaala beeda kutumbamlo puttadu.
0: Lincoln is from a very poor family.
1: Talli chaala వయసు అయినప్పటికి పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
0: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
1: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
0: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
1: అప్పుడు అందరూ కూడా వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
0: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
1: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
0: The boy returned home crying all along.
1: Amma naaki chaduvaddu,
0: he said, mother, I don't want to go to school.
1: Nenu ee pillalato nenu chaduvuku polenu.
0: I don't want to be in the company of my classmates.
1: Naina atteestunnav yechaddu.
0: Mother said, why do you cry? Don't cry any longer.
1: Enduku naina yechustunnav?
0: Why do you cry?
1: అమ్మా నా పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరదట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
0: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బి దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టర్న్ అవుట్ క్లోత్స్.
1: దగ్గర చేర్చి తల్లి,
0: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్,
1: ఎంతో ప్రేమతో,
0: విత్ ఆల్ లవ్,
1: నాయన మీరు బాగుపడితే నాకంతే చాలు.
0: హి సెడ్, ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ.
1: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
0: In fact, we struggle hard.
1: కూలీనాలు చేసి మీ పొట్టను నింపుతున్నాము.
0: I do the daily labor and earn.
1: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
0: You understand our family condition.
1: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
0: Others may disrespect you, but yet you should respect others.
1: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
0: If you respect everyone, you will be respected.
1: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
0: Don't feel sad for the simple reason that others don't respect you.
1: Alli atti talli bodhana entaanu chesindi,
0: and that was the teaching of the mother.
1: Aa yokka teachings e manasulo pettukunnadu,
0: and the teachings were there.
1: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatuvanti lakshanam.
0: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
1: Self respect kavalu naaku,
0: self respect I need.
1: Evaraina emanu chesukovali,
0: let anyone do act
1: ani aa dhairyanni penchukuntu vachadu.
0: He had that kind of courage.
1: Appudu oka dinamlo poorthi pass ayin tarvata,
0: after completing his studies,
1: atani mitrulandaru cheri,
0: all his friends,
1: neevu kuchu elections nilchuko annaru.
0: All his friends wanted him to contest in the election.
1: Aa election lo nilchukunte nenu em ayipothano, nenu sampadinchina dharmamanta kuda pothundemo.
0: What would happen if I am to contest in the election? I may lose the money on hand.
1: Ante andaru chaala protsaha parcharu,
0: but everybody encouraged him.
1: Aa vidhanga chestappudiki thanu pass ayinadu, vote dandiga vachina athaniki,
0: and he won the election with absolute majority.
1: Appudu inta bidavaadi ayinappudiki naa talli bodhana valla nenu respect cheyatam valla andarni naaku inta gauravamaina sthanam chikkindi annadu aanandinchadu.
0: And he just declared that he could occupy the highest position in America because of the respect that he had for his parents.
1: Nijanga chuste atan daga chethilo kaasu ledu.
0: In fact, he didn't have any money at that time.
1: Gunam maatram untundadi.
0: It is only the character that brought him.
1: Evvaru chusina gaani bichchagaani chusina gaani gauravinchetunte vaadu.
0: Let him be the poorest of the poor, yet he loved them.
1: తాను తలుచుకునేటువంటి వాడు.
0: దట్స్ వాట్ హిస్ ఫీలింగ్.
1: అయ్యో నాకు భవనం లేదు.
0: ఐ డోంట్ హావ్ బిగ్ బిల్డింగ్.
1: పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
0: ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ మ్యాన్షన్స్.
1: అని అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
0: హీ డిడ్ హావ్ సచ్ కంపారిజన్స్.
1: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
0: ఐ మే నాట్ హ్యావ్ ఎ బిగ్ మ్యాన్షన్ బట్ ఐ హావ్ గాట్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్.
1: నాకు గొప్ప గొప్ప కార్లు నాకు లేవు.
0: ఐ డోంట్ హావ్ బిగ్ కార్.
1: కారు లేకపోయినా భగవంతుడు నాకు కార్డు ఇచ్చాడు.
0: I may not have big car, but I have called you the legs to walk.
1: Ani ee vidhanga athanu koppadanani tan chettukuntu poyinadu.
0: That has been his sacred feeling, the high level of thought.
1: Kattaganapudiki athane chaala goppavadeyadu,
0: and he became the topper.
1: ప్రతిసారి కూడాను అతన్ని ఎన్నుకుంటున్నా వచ్చారు.
0: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్ ఆఫ్ టీచర్.
1: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడీ.
1: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
0: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
1: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
0: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
1: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
0: అండ్ ఆల్ నీగ్రోస్ సెడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు us, you are respected by everybody in
1: this country. దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
0: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
1: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
0: Therefore, that takes you to exalted position, very high position in society.
1: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
0: ద సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీవు బీదవాడు కావచ్చు,
0: యూ మే బి పూర్,
1: దానివల్ల నీవేం వగచవద్దు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్.
1: బీదవాడిని నువ్వు ఆనందించు.
0: యూ బి హ్యాపీ ఫర్
1: బీదవాడిని గౌరవించుతూ
0: యూ రెస్పెక్ట్ ఆల్ ఎవ్రీబడీ.
1: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నారు.
0: అండ్ యూ విల్ బి రివర్డ్ అండ్ రెస్పెక్టెడ్.
1: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
0: బికాస్ ఆఫ్ ద కర్చెస్ ఇన్ ఎటికెట్ ఆఫ్ ద పాస్ట్ పీపుల్ ఆక్యుపైడ్ హై పొజిషన్స్.
1: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవాడో చేయకపోతే చాలా హీనో చూస్తే చీ గెట్అవుట్ అంటారు.
0: టుడే వీ డోంట్ వాంట్ ఎనీ పూర్ పీపుల్ టు కమ్ క్లోజ్ టు అస్, వీ నెగ్లెక్ట్ దెమ్.
1: కాదు కాదు, వారిని దగ్గర చేర్చుకోవాలి.
0: ఇట్ షుడ్ నాట్ బి, వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్.
1: వారిని మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
1: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
0: వీ షుడ్ ఆనర్ దెమ్.
1: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
0: Not for simple honor's sake.
1: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
0: This respect should be your nature.
1: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
0: And this respectful nature you should develop more and more.
1: ఆ నాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
0: You know that Lincoln has been worshipping his mother, adoring
1: her. తల్లి నాకు నిజమైన దైవము.
0: Mother is God.
1: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
0: In fact, I was taught by my mother all the virtues.
1: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
0: And therefore, anyone who teaches you the noble qualities, they are God's.
1: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
1: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
1: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
0: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
1: పిల్లగారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
0: Parents may be in any position, anywhere.
1: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
0: You should follow them, you should love them, serve them.
1: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
0: Whatever they say, you should listen to them.
1: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
0: Then only you'll be honored in society.
1: అని చెప్పి,
0: so say.
1: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
1: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
0: ద మూమెంట్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ బెండ్ యువర్ హెడ్ ఇన్ రెస్పెక్ట్.
1: మన ప్రాచీన హిందువుల యొక్క ఆ పద్ధతులు ఎట్ట ఉంటుంటాయో తెలిసిన,
0: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
1: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
0: యూ సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
1: కానీ చిన్న తలుపులు పెడతారు.
0: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
1: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
0: యూ నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
1: అయ్యో, దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం.
0: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
1: కాదు కాదు, అది కాదు వాళ్ళ దీనికి కారణం.
0: Purpose.
1: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
0: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్,
1: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
0: విల్ హ్యావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్.
1: ఇంటి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాం.
0: ఈవెన్ ద విండోస్ అండ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ద లెసన్ ఆఫ్ రెస్పెక్ట్.
1: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
0: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్.
1: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్.
1: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది.
0: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో అహెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్.
1: అది కాదు, మన పూర్వీకులు గడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్.
1: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో ఈ దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారు ఈ పిచ్చివాళ్ళు అని ఈనాటి పిల్లలు అంటారు.
0: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
1: Kaadu kaadu.
0: It's not so.
1: Manam itarli intiki vellina manam tala vanchukoni kindiki povali.
0: Even if you visit anybody, you have to bend your head and give up.
1: Itarlu mana intiki vacheste vaalu kuda tala vanchukone mana intiki raavali.
0: Guests from the neighborhood also have to bend their heads and get in.
1: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaredu talapudu peddavi.
0: It's not simply to prevent thieves from getting in.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
0: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్ లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: See that you are honored, respected.
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
1: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
0: ఇఫ్ యు గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారములు చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents?
1: ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచరు.
0: It's not the education.
1: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion.
1: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
0: Then only you'll be future leaders of this country.
1: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
0: You don't need to be great.
1: మంచివారు కాండి.
0: You need to be good, not necessarily great.
1: గొప్ప పేరు ఈ పొద్దుస్తుంది రేపుపోతుంది.
0: The great name, big name you may get today and lose tomorrow.
1: కానీ మంచి నేము శాశ్వతమంతా వస్తుంది.
0: But the good name that you get will remain with you forever and ever.
1: గుడ్ పేరు తెచ్చుకోండి.
0: Get a good name.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మన గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ చెంపాయించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాస్ని పెంచుతున్నారు.
0: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్, బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
0: యు నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
1: కనుక నేను గ్రాస్ ని మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
0: బికాస్ వి రన్ ఆఫ్ ది గ్రాస్, వి ఆర్ లైక్ అనిమల్స్.
1: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
0: ఇఫ్ యు ఆర్ గాడ్స్ గ్రేస్,
1: ఎంతటి మంచివారైనా అవుతారు.
0: యు బి సర్టెన్లీ గుడ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
0: టుడే సంక్రాంతి,
1: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
0: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: దిస్ ఇస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లెర్న్.
1: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవడం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ హిమ్, లవ్ హిమ్.
1: ఇంతమంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: ద ఫాదర్ ఈస్ బ్లెస్ఫుల్ బికాస్ హిస్ సన్ ఈస్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి హియర్.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: Parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
0: Because of the good name of this boy, the parents also have earned good name.
1: కనుక మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: Therefore, we should see the parents get good name.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: That is That is the objective in begetting a son who will get a good name.
1: అతి పేరును మనం సంపాదించుకోవాలి.
0: We should get a good name.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
1: అవంతా ఈనాడు వచ్చినవి రేపటి పోతుంటాయి.
0: Today you may have them, you are bound to lose tomorrow.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: The good name you get, once you get it, it will be with you forever and ever.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: It will never leave you, it will never fade.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: Such a good name you should get it.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu.
0: You know this.
1: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: Inka vaadiki emaina lekapothe nenu inka pustakalu kolistuntanu kaani vaada daggara nunchi em puchukotam ledhu.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా పైన, నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
0: Then even while leaving parents they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది ప్రేమ ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: Bhagavan's property does not comprise properties or mansions.
1: Biggest property, love, love, love.
0: Bhagavan's biggest property is love and love only.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: Bhagavan loves you and receives your love.
1: నేను ఎప్పుడు పిల్లలు కోరేటువంటిది, నాయన మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: What Swami wants you is to give you
1: love. ఏది కావాల్సినా నేను ఇస్తాను.
0: And if you just give your love, I will give you whatever you want.
1: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys love Bhagavan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents.
1: తల్లిదండ్రుల ఆజ్ఞను నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినాసు శాంతి నది

Thank you.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నాండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కు లేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: The mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: Aa prema okkate mimmalno venta janta inta undi kannitiga kaapaadutundi.
1: That love will be with you always, with you all, in you always. That will protect
0: with you,
1: you
0: in
1: safeguard.
0: You around you.
1: It is in you, above you, below you, around you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన యతీ.

మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి ఇచ్చాంతు లభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamulakantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatunti sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapothunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam enti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచి అయ్యుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukani nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatunti yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavenna deeniki moola kaaranam emi.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamu.
1: The basis
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nandunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: he is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: ఒక్క చెట్టు వనము కానేరదు.
1: One tree cannot make a forest.
0: ఒక్క గృహము గ్రామము కానేరదు.
1: One house cannot make a village.
0: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
1: One individual does not make a society.
0: కనుకనే అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
1: Many flowers have to come together to make a garden.
0: అనేక వృక్షములు కూడినటువంటి దేవ వనము.
1: Many trees have to come together to make a forest.
0: అనేక గృహములు నిర్మాణమైనటువంటి దేవ గ్రామము.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatundi yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam athyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం సల్పుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నము ఈనాడు ఒక మచ్చునకైనా కనిపించటం లేదు.
1: వీ డు నాట్ ఈవెన్ సీ యాజ్ అ స్పెసిమన్ మ్యాన్స్ లైఫ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ నాన్ వయలెన్స్ అండ్ విచ్ ఇస్ అడ్హియరింగ్ టు ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనము అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ నెసెసిటీ టుడే ఫర్ అస్ టు గో ఇన్ టు డెప్త్ రిగార్డింగ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There is no limit to man's ambitions.
0: ee naadu manavudu nirantara
1: manner and in a manner which is ununderstandable.
0: Ahimsa tyagamu neeti nijayitilainatundi oka manavatva chinhamu ee naadu mochchunataina kanipinchatam ledhu.

0: There is no limit to man's ambitions.
1: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితం అంతా కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
0: Man today is spending all his life in the place of selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ, ఏ కార్యం ఆచరించినప్పటికీ, ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
0: Whatever idea he has, whatever work he undertakes, and whatever thoughts he has, they are all motivated by selfishness.
1: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు, కాని పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
0: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈజ్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్, బట్ హీఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
1: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పరాత్మైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
1: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ప్రేమ స్వరూపస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్.
1: తన భవిష్యత్తును కూడా తాను విస్మరిస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ఫ్యూచర్ యాజ్ వెల్.
1: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
0: హీ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ ప్లెజర్స్.
1: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యమేమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
0: హీ ఈజ్ నాట్ గోయింగ్ టు డెప్త్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
1: ఈ అన్నింటి ఎందుకు త్యాగము ప్రధానమైనటువంటి సూత్రము.
0: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఈస్ ది మెయిన్ ఐడియా.
1: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
1: ఒక షాపునకే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
0: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
1: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకున్నందుకు వీలు లేదు.
0: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
1: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
1: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
0: In the same manner, if today we want to acquire peace and happiness, we have to sacrifice and give up our sorrow and pain.
1: Manaku konni vidhamulainatundi yokka sagunamulu praptinchalante manamu durgunamulu tyagam cheyali.
0: In a way, if we want to acquire some good qualities, we shall have to give up and sacrifice the bad qualities.
1: Ade vidhamugane paraptamainatundi yokka divya tattvanni manam anubhavinchalante ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
0: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
1: శృతి మాత కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
0: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై
1: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
0: వాట్ హాస్ క్లెన్స్డ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింపచేయునటువంటిదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ విల్ గివ్ యూ అండ్ విచ్ విల్ బ్లాసమ్ ఇన్ యూ ది వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
1: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
0: ఎడ్యుకేషన్ కెనాట్ బి మియర్లీ ఎ మెషిన్ మేడ్ లైఫ్.

0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యలు ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: The education of today, which is a lifeless education, is only serving for the sake of eking out a livelihood.
0: Potta kooti ni chekurchunatti vidya.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada.
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttini champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti పవిత్రమైనటువంటి నీతి నిజాయితీలను మనం హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకొనక అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానమనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్, అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్, ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సేక్రెడ్ ఐడియాస్.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడా మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థకామ మోక్షములకు కూడా ఆరోగ్యం అత్యవసరం.
1: గుడ్ హెల్త్ ఇస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈజ్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగములు చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: ఇఫ్ యు లుక్ ఎట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: You feel very happy. What's the reason?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: The reason is they're always satisfied.
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: That's the reason why they enjoy pleasure and happiness.
0: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: They don't feel jealous by the prosperity of its neighbor.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
1: దే డూ నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: పదవులను అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డూ నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కనుకనే ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక చికిత్సాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడాను మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 స్పీషీస్ దే ఆర్ లివింగ్ ఆన్ నేచురల్ ఫుడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. వెన్ వి బాయిల్ ఇట్ అండ్ కుక్ ఇట్ వెల్ అండ్ ఈట్ ఇట్, వాట్ హ్యాపన్స్?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: దే విల్ గెట్ కంప్లీట్లీ డైజెస్టెడ్ అవుట్.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: Adhe okka pesarulu manam ye maatramu udaga pettukunaka matti lo betti neeru posi penchinappudu avi mokkaluga bayalu jerutunnayi.
1: The same green gram, if we don't cook but if we put it in earth and let it sprout, then we have little sprout.
0: Udaga pettinatvanti okka ginjalu matti lo betti mokkalu vettatam ledu.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి ఒక జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనము జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ది సో కాల్డ్ మెంటల్ రెస్ట్ వీఆర్ ఫాలోయింగ్ సెవరల్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
1: బట్ ది పాత్స్ విచ్ వీఆర్ అడాప్టింగ్ టుడే ఆర్ ఆల్సో నాట్ ది రైట్.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: ఇన్ ది మార్నింగ్, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: Durgunamulu leka duschintalu kaliga jnanamandu manasu poonakalada?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts by sitting in meditation, can we really get any benefit out of it?
0: Appude kontha varaku shanti chekutundi.
1: It's only then that you can get some peace of
0: ee naadu. మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: ఫిల్లింగ్ ది హార్ట్ విత్ బ్యాడ్ ఐడియాస్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్, వాట్ కెన్ ది మైండ్ అచీవ్?
0: కనుక మొట్టమొదట మన యొక్క చిత్తమును స్వచ్ఛం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు క్లెన్స్ అవర్ ఓన్ మైండ్.
0: ఇది సరైనటువంటి మార్గము. అంతే కాదు, ప్రతి గృహమునకును కూడా మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
1: దిస్ ఇస్ ది రైట్ పాత్. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ గో టు ఎవ్రీ హోమ్ అండ్ టెల్ దెమ్ దట్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దే షుడ్ గివ్
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరి అయినటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal.
0: Manasu nadharamuga konna manavundu pasivu kantenu heenamai patanamun.
1: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
0: Buddhi nadharamuga konna budhajanundu pasipatiga marunani palike.
1: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
0: సబ్కో సన్మతి దే భగవాన్ అని అందరికీ మంచి బుద్ధి కావాలనే కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
1: సబ్కు సన్మతి దేవ్, గాంధీ హస్ టాట్ us దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ,
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: What we need today are new qualities.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: Sacred ideas are wanted.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
1: Selfless service is to be accepted.
0: ఈనాడే మనకు సరి అయినటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
1: It is only then that we will understand the true nature of man's life and divinity.
0: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: మానసిక శాంతి కేవలము ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉన్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉన్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manishyanam karanam bandham ochehu annadu. Ee rendintiki ni manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఎండ్లెస్ అంబిషన్. వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ సాటిస్ఫై.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: హౌ డు వీ గెట్ గుడ్ హెల్త్ టుడే? నాట్ సింప్లీ బై ఫుడ్.
0: మంచి తలపులు,
1: గుడ్ థాట్స్,
0: మంచి మాటలు,
1: గుడ్ వర్డ్స్,
0: మంచి చేత,
1: గుడ్ యాక్షన్,
0: మంచి వినికిడి,
1: గుడ్ వర్డ్స్ టు హియర్,
0: మంచి చూపులు,
1: గుడ్ సైట్, గుడ్ విజన్,
0: మంచి ఆరోగ్యం,
1: దిస్ విల్ గివ్ గుడ్ హెల్త్.
0: కనుక మంచి చూపు కూడా ఒక మెడిసిన్, ఒక ఔషధం.
1: గుడ్ విజన్ ఇస్ ఆల్సో ఏ మెడిసిన్.
0: మంచి వినికిడి ఒక ఔషధము.
1: టు లిసన్ టు గుడ్ థింగ్స్,
0: మంచి తలపులు ఒక ఔషధము.
1: గుడ్ థాట్స్ ఇస్ ఎ మెడిసిన్.
0: మంచి కర్మలు ఒక ఔషధం.
1: గుడ్ యాక్షన్ ఇస్ ఆల్సో ఏ మెడిసిన్.
0: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
1: వి వాంట్ టు ప్రమోట్ గుడ్ హెల్త్. We must promote good thoughts, good vision and
0: అప్పుడే మానసిక శాంతి మనకు లభిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానసిక శాంతి లభించినప్పుడే దేహ ఆరోగ్యం కూడా మనకు ఫలిస్తుంది.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు ఎందుకు కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
1: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
0: మందులు చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: Health can never be obtained through
0: mana pravartana chetane manu chakka chesukovali.
1: It only can be rectified by our conduct.
0: Manavulandaru kodunu sodara sodari manulu.
1: Human beings are all brothers and sisters.
0: Ye vidhamga nanaga kevalamu okka vittanamu natinam bhoomilo.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa okka vittanamu pedda vrutshamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutshamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirigi okoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoniye Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed ade daivattam.
1: That seed is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
1: ఫ్రమ్ దిస్ డివినిటీ ది సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
0: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా కాయలుగా కాచినాయి.
1: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
0: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఈస్ ది సీడ్.
0: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బిన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: The names and forms of the individual bodies may be different. The conduct of the individual bodies may be different. But in all of them, God as Atma is one and the same.
0: Prema swarupulara. Manam eenadu. Mana sodara sodari mandalaitunti yokka. Beeda kutumbamulu cheta. Kontha varakunu manam sevalu kalpinchi. Tadwara mana Bharatadesham yokka aunnatyanni manam abhivruddhini manam koratamlo manakentaina adhikaram untundali.
1: Prema swarupas today. Taking the poor families of our brothers and sisters, serving them in every way, and bringing up in that manner the prosperity of our country Bharat, there is a great need for all of us.
0: Ee training lo cherinatvanti yokka prati vyaktulu kudanu bhakti shraddhala cheta manava sevane madhava seva aneetvanti yokka saarthakamaina danni meer pravartana roopamuga prachara roopamuga aadarchanni meer nirupinchali.
1: All the individuals who have joined this training, through their faith and care, they should establish the truth that service to man is service to God.
0: Paramarthikam veru vyavaharikam veru ani meeru bhavincharadu.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: Idi kevalam oka vastramu.
1: This is a piece of cloth.
0: Idi vastramu kaadu, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: Idi threads kaadu, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton lekunda threads kaaledu.
1: Without cotton we don't have the thread.
0: Threads lekunda vastram kaaledu.
1: Without threads we don't have the
0: cloth. Kanukane ade reethi gani ee jagattu aneetvantidi kevalam manavudi yokka sammilitamainatvanti swaroopame.
1: In the same manner this world is simply a congregation of all human beings.
0: Ade vidhamugane ee paramarthikam aneetvantidi vyavaharika pratibhasikamunandu kodanu antarvahiniga untundali.
1: In the same manner the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: If you ask how, there is a small example for this.
0: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
1: There is a big ocean in the neighborhood of Bombay.
0: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
1: In this ocean there are many waves.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
1: On the waves and as a result of the waves there is foam.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: Alalu lekunda nurugu raledu.
1: Without waves there is no foam.
0: Kanuka nurugunandu alalu yendu jalamu samananga untundali.
1: In the foam and in the waves there is water.
0: Kanukani paramarthikam jalam vantidi.
1: Spirituality is like the water.
0: Vyavaharikam alala vantivi.
1: Worldly matters are like the waves.
0: Pratibhasikam nurugu vantidi.
1: The illusory part of it is like the foam.
0: Ee mooditiki okate sambandhamu adiye jalam.
1: between the foam and the waves and the water, there is one connection.
0: Adhe vidhamgane paramarthikamandu vyavaharikamandu pratibhasikamandu prema aneetvanti jalamu rasamu andulo mishramai undali.
1: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
0: Eenaadu manamu premanu penchukovali.
1: Today we must promote love.
0: Swarthanni kaadu.
1: We should not promote selfishness.
0: Tyaganni penchukovali.
1: We should promote sacrifice.
0: Mohanni kaadu,
1: not attachment.
0: Kanuka manam eenaadu tyagamu prema ee rendu rekkala vale manam aadharam chestunnappudu manam prapancham paina egaradaniki entaina avakasam untundali.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam aneetundi rendu chakralaga pettukunnappudu manam jeevita rathamanta kuda nu sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam aneetundi rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: There is no limit to the attachment which he promotes in himself.
0: ఒక పశుపక్ష మృగాదులకైనా కూడాను ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: anekamandi jagattunandu aneka reetulaga prabodhalu talputunnare kaani okkareina deeniki kankanam kattukoni taginatvanti margamu lopala manavatvanni divyatvanga nirupinchetvanti yokka prayatnaniki evaru kodunu kankanam kattukotam ledu.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
0: Nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
1: Truly we must become heroes in our practice and not on the platform.
0: Kanaka manam ee naadu sai samasthalu yendu sarvulakudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam aduganti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
1: Truly today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
1: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
0: అందరి కూడా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ ఆన్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ ద రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
1: We should take these three as our base.
0: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
1: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa tapa yagna yagadi kratulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
0: Dhyanamu oka swarthamu.
1: Meditation is also self.
0: Oka japamu oka swarthamu.
1: Japa is also
0: sara nimittamai thana acharinchetundi.
1: These are things which he does for
0: his own good. Tanatoti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manam dhyanam.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
0: Ye maata maatadina premato maatadali.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You
0: ee premato karunato manamu itarnu palakarinchali.
1: With love you should speak to others.
0: Dayagala hrudayame daiva mandiramu annaru.
1: A heart of compassion is the temple of God.
0: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
1: If there is no compassion in the heart, devils reside in that heart.
0: Kanuka dayato premato manam samajamulo adugu petti manam samaja karyakramam yendu దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
1: యూ మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
0: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్ని నోయింగ్, బట్ వీఆర్ నాట్ పుటింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: We should not demonstrate our faith by words, but only by
0: ఈనాడు విద్యారంగము లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైనటువంటి మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే దేర్ ఆర్ మెనీ డిస్టార్టెడ్ అండ్ అన్అక్సెప్టబుల్ పాత్స్.
0: ఈనాడు తలభారమైనటువంటి డిగ్రీలు మనం పట్టంగా తీసుకుంటున్నామే కానీ మనం తగినటువంటి రీతిగా దాన్ని అనుభవించటం లేదు.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and that we are not using them in the right way.
0: Saraswati Parnasali ayinatundi yokka vidyarangamulu anni kudunu ee naadu Lakshmi Nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions, which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: Ee naadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
1: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
0: ఈనాడు ఏనాడు కూడా కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
1: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
0: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడా ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
1: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ఢిల్లీ
0: కావలసినది కానీ మితముగా
1: ఉంది. మొరాలిటీ ఈస్ నాట్ హెల్పింగ్ అస్.
0: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత అసంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
1: ఇఫ్ దట్ ఈస్ సో వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
0: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతి రక్షిత.
1: సో వాట్ ఎవర్ హూ ఎవర్ ప్రొటెక్ట్స్ ధర్మ విల్ బి ఇన్ టర్న్ ప్రొటెక్టెడ్ బై ధర్మ. మనీ ఎర్న్డ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైనా మన కాలం గడవదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
0: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
1: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
0: నశ్రేయో నియమం వినా ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్ ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
0: కనుక మనము ధనాన్ని ఆర్జించవలసిందే కానీ న్యాయంగా మనం ఆర్జిస్తాము, ధర్మంగా మనం ఆర్జిస్తాము.
1: We should earn money, but the earning should be along the right path, according to dharma.
0: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
1: If there is not such proper use, what is the
0: పూదకు దొంగలకిత్తురో దొరలకవును?
1: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
0: know. Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
1: We should therefore do good deeds knowingly and willfully.
0: Durasalu manaku dukkhaniki chetu.
1: Bad ambitions will cause sorrow.
0: Prema swaroopulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevanu arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garapalaneetundi satyanni manam gurtinchali.
1: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
0: Vidyanaga book knowledge kaadu.
1: Education does not consist of book knowledge.
0: Raayatamu chadamutavuto maatrame idi teeripoledu.
1: It doesn't end with reading and writing.
0: Idi parochya gnanamu. Parochya gnanamu.
1: This is only knowledge which is acquired.
0: Pratyaksha gnanamu manam anubhavamlo manam nirupinchali.
1: We should get knowledge based on personal experience.
0: Kanukani ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: ది గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
0: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
1: That kind of students, what good will they do to the country?
0: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
1: The educational authorities are simply making a test of your memory.
0: ఇది సరైనటువంటి విద్య కాదు.
1: This is not the right type of
0: హృదయానికి చేరిపోవాలి.
1: It should go into your
0: హృదయం ఒక నెగటివ్ గా తయారు కావాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగటివ్.
0: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
1: ఫ్రమ్ ది నెగటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ పిక్చర్స్.
0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలులేదు.
1: యు కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్
0: విద్య యొసగును వినయంబు.
1: Education gives you humility.
0: వినయమునను కలుగు పాత్రత.
1: From humility you deserve
0: పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ డిజర్వెడ్
0: ధనము వలన ధర్మము,
1: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
0: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
1: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బీ
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: యూ కెన్ బి ఏ హీరో అండ్ ఫైట్ ఏ బ్యాటిల్.
0: రాజ రాజయ్య పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఏ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: హేమ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should.
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు ఒక గుర్రం ఉంటుండాలి.
1: ఐ ఓన్ ఎ హార్స్.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోచి వేస్తుంది.
1: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్ విల్ గో అస్ట్రే.
0: నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
0: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహం లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is
0: no control. ఈనాడు పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రముకు అవకాశం అందించకూడదు.
1: Students should not give any chance for excitement.
0: ఈ లేత వయసునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణ కృంగిపోతుంది.
1: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
0: become. దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: Students should never enter this politics.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: More than that, the teachers should not enter
0: politics. విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారత ఉద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
0: సత్య సాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
0: మన ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: టీచర్స్ ఈనాడు ఎలాంటి వారిగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: Another teacher comes and uses his book and
0: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
1: We should not become such teachers.
0: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: the kind of instructor should be like the physical instructors.
0: Atanu 1 2 3 chesi chupistadu.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: Adhe reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi chupinchali pillalku cheppi prayojanam ledu.
1: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
0: Manamu అనేక విధములుగా శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
1: ఆన్ మెనీ ఒకేషన్స్ వి సే శాంతి శాంతి శాంతి త్రీ టైమ్స్.
0: ఈ మూడు పర్యాయములు ఎందుకు చెప్పాలి? రెండు పర్యాయములు చెప్పకూడదా? లేక నాలుగు పర్యాయములు చెప్పకూడదా?
1: వై డు వి మెన్షన్ ఇట్ త్రీ టైమ్స్? వై నాట్ టూ టైమ్స్? వై నాట్ ఫోర్ టైమ్స్?
0: దేహరీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము. ఈ మూడింటి యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
1: వి రిక్వైర్ బాడీలీ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది ఆత్మ. దిస్ ఇస్ వాట్ వి ఆర్ మీనింగ్ బై సేయింగ్.
0: మనం శాంతి శాంతి అని చెప్తున్నాము, కానీ మన మాటల్లోనే శాంతి లేదు, రౌద్రాలుగా వస్తున్నాయి.
1: వి అటర్ దీస్ వర్డ్స్ బట్ ఈవెన్ ఇన్ ది వర్డ్స్ దేర్ ఇస్ నో పీస్. దే కమ్ అవుట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎజిటేటెడ్.
0: ఈ శాంతి అనేటువంటి పదములు ఎంత శాంతంగా చెప్పాలి. శాంతి శాంతి శాంతి ఎంత శాంతంగా ఉంటుంటాయి. అట్ట చెప్పడం లేదు శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: వి డోంట్ ఈవెన్ అటర్ దీస్ వర్డ్స్ విత్ పీస్. వీ అటర్ దెమ్ యాజ్ ఇఫ్ వీఆర్ ప్రొనౌన్సింగ్ సమ్ హార్ష్ వర్డ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది వర్డ్స్, హౌ కెన్ వీ గెట్ పీస్ ఇన్ అవర్ మైండ్?
0: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడా చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: అట్ ఆల్ టైమ్స్ టీచర్స్ షుడ్ హ్యావ్ ఎ స్మైలింగ్ ఫేస్ అండ్ షుడ్ టీచ్.
0: నీ ముఖములో ఆనందమని కానీ, ఉత్సాహం అని కానీ, వాత్సల్యమని కానీ, ప్రేమ కానీ నీ ముఖములో ఉట్టిపడాలి.
1: హ్యాపీనెస్ స్మైలింగ్ టెండర్నెస్ అండ్ కంపాషన్ షుడ్ బి ఎవిడెంట్ ఇన్ యువర్ ఫేస్.
0: అంతే కానీ ఇది బలవంతం మహాస్నానం అది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
1: బట్ you should not regard your teaching as a compulsory imposition on you and have a castoral
0: face. Me utsaham enta nirupan chestaro pillalu endukodu aa reaction resound reflection meer andukuntaru.
1: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
0: Kanuka adhyapakulu sagunavantulai sadaacharavantulai sadbhavani kaligi untundali.
1: The teachers should have good qualities, good conduct and display good thoughts.
0: Meerandaru kudanu training ayinatunti varu పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఆల్ ఆఫ్ యూ హావ్ అండర్గాన్ ట్రైనింగ్ షుడ్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్, ఫ్రమ్ హౌస్ హౌస్ టు హౌస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్.
0: మన యొక్క సేవలన్నీ కూడాను పట్టణాల్లో జరిగితే ప్రయోజనం లేదు.
1: All our service, there is no use by confining it to the cities.
0: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritatiga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: Kana ee naadu city yokka ashuddhanni kudanu manam pavitram cheyalante pallal nunchi danni prakritatiga chuchukovali.
1: Today, if we want to clean up the uncleanliness that is present in the city, we should make a beginning.
0: Ee kaakunda తల్లిదండ్రులు కూడా తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈస్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: అకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, celebrate the parents day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
0: Oka vaipana adhyapakulu maroka vaipana etuvanti talidandrulu ee reetiga varini chakkaga margalu teppiste pillalu chedipovadaniki ee maatramo avakasam undadu.
1: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: Kanuka ee naadu తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి. ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమ పుత్రుడు.
1: Today, the parents and teachers should come together and set right the children. The reason for this is, the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
0: Kanuka, ee naadu, mana yokka Bharatiya yokka samskrutini puraskarinchukoni, vidi vidi embadi kudanu, konni sevalakai manam ee naadu kankanam kattukoni, ee ashuddhamainatunte vatavaranamanta kudanu, chakkaga teechididdi, divyamainatunte yokka Bharatiyuluga meer tayar cheyalani nenu aashisthunnanu.
1: Today, I am hoping that following the cultural traditions of Bharat, from street to street, you will take care of the children and you will set them right and put them on the proper path.
0: I hope. Pedda kommalu vanchadaniki veelu kaadu.
1: It is not possible to bend a big branch of a tree.
0: Chinna mokkalane chakka cheyadaniki veelu avutundi.
1: It is possible to set right a twig.
0: Kanuka ee pedda vanallo poi meeru praveshiste prayojanam ledu. Chinna pillalni tayar chestu raavali.
1: There is no use you are taking in hand the grown up and the older
0: people. Bhavishyattukanta kuda ee balabalikale leaders feeders.
1: In the future it is these children who will become the leaders.
0: Kanuka ilanti pavitramainatunti okka deenini tayaru chesi tirigi pavitramainatunti Bharat deshanga roopandimpa chesi sanatanamainatunti dharmani kudanu meeru nilabedtaru cheptani nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunnanu.
1: Hoping that you will take this line and you will resuscitate the sacredness of the culture of Bharat and that you will make these young people the pillars of the future prosperity of Bharat, I am bringing my discourse to a close.

యజ్ఞ సముదాయము గాని దానము గాని యజ్ఞ

0: మరి ఏది అయినను గాని ప్రేమతో పురుడు రాదు కాదు. విచారణ చేసి చూచినను విచారణ చేసి చూచినను.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya anityam samadabadi sampatti mumuchchattvam visheshochana. Ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj ane tunte dhatu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తు నందు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో అదర్ వర్చ్యూ బియాండ్ లవ్.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: లవ్ ఇస్ రైచియస్నెస్, లవ్ ఇస్ వెల్త్, లవ్ ఇస్ ట్రూత్.
0: ఈ దుష్యకల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: Ee anu shakti endu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi endu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chaavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
1: Love is life and it's everything for this world.
0: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించుచున్నది.
1: You find the effects of the five elements around that have had their origin out of love.
0: ప్రతి మానవ నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యం గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
1: Mother loves her children and this love is affection.
0: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు కానీ దీనిని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువుల్లో మిత్రులపై నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగమని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra prapanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love

0: cannot live without love for a moment.
1: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
0: Love is God.
1: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
0: We should never consider love cheap.
1: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దురుపయోగం చేసుకుంటున్నాము.
0: We consider love worldly, ephemeral, physical and misuse it.
1: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగములు యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
1: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
0: They could have intimate, friendly relationship with the wild animals because of their innate
1: love. ప్రేమ చేత మారినటువంటి జగత్తులో మరొకటి లేదు.
0: There's nothing that cannot be transformed by love.
1: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
0: Even hard stone can be transformed by love.
1: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
0: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
1: మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా?
0: Do you want love?
1: అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: Have this thirst yearning for grace more and more.
1: మీ యొక్క దాహము ఏమిటి?
0: What is this?
1: ఆరాధన ఏ మీ యొక్క దాహము? ఆరాధన.
0: This worship is thirst.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవనండి. ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లిస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
0: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లిస్.
1: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
0: ఇట్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
1: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ It is the personification of love that appears in the form of bliss.
1: క్రూరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు కన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేశాడు.
0: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
1: కానీ సర్వకాల సర్వావస్థలయందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
0: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
1: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
0: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learnt.
1: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
0: He summoned his son, asked, what is that you have learned?
1: Narayana

0: பயண பரம் தபஹா சர்வம் நாராயண சமா. தந்திரி நாராயணனுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபம்.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யொக்க தெய்வ சத்துவம்.
1: That the divine name is that infinite cosmic form of the divine. దానికి
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయ దేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కి వెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దేవం సాక్షాత్

0: గురించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: Because of that agony, they could enjoy the manifestation of the divine in front of them.
0: కాని ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనను చేయక కాలు కడప దాటక కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: Because of the effects of the Kali Age today, no one wants to enter any spiritual path. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దాని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దాని కూడాను ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he's the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకనే అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మల యందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుండాలి.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ee naati manavudu ee naati sadakudu aneka vidhamaina sadhanalu chestunnadu.
1: The modern seeker proceeds along many spiritual
0: jhanam chestunnadu, japam chestunnadu, tapam chestunnadu, yogam chestunnadu, ivanninti endukunu prema antarpravahame kaakundina ivi cheyataniki veele kaadu.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్.
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్
0: మన కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: ఇమ్మోర్టాలిటీ ఇస్ నథింగ్ బట్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనటువంటిది.
1: It's blissful.
0: అనంతమైనటువంటిది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపములు కాని పాపములు కాని, శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from
0: చేతను వదలించటము, తీపును పెంచటము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్టైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: లేక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అన్ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమును కూడాను అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మది యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ది హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిది చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains. Ani srishti ante rendu rakamulaitundi srishtinchadu bhagavantudu.
1: In God's creation we have these twins, the pleasure and pain.
0: Okka thori mee swaroopani meeru gurtinchukondi.
1: Know your true self one.
0: Andamuganu aanandamuganu undinatvanti kalarahitanga undinatvanti okka divyamainatvanti mukhamunu mundu pettadu bhagavantudu.
1: God has kept the face in front which is blissful and full of.
0: Idi aakarshaniyanga untundadi mukhamu.
1: The face should be highly attractive.
0: Dani deeni venukala nallati andhakaram ni prushtinchadu.
1: Behind you find pitch darkness.
0: Aa nallati andhakaram ente kurulu undatam chetane tellani yokka nee mukhamunuku aanandanni andanni chekurustundadi.
1: Because of the hair that is dark your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వి ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమూ ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 miles స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 miles per second.
0: ఒక్క సెకండ్ కు 18.5 miles ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of
0: 18.5 miles.
1: It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుందది?
1: What is the speed of this light ray?
0: 1 సెకండ్కు
1: per second
0: 186,284 miles తిరుగుతుంటుండాలి. 186,284 miles
1: 24 miles
0: 1 సెకండ్కు
1: per second.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ యూ షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 crore పడుతుంది.
1: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ ఇట్ టేక్స్ 22,000 crores.
0: Yes. ఇంత కాలం పట్టేటువంటి యొక్క ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్
0: విశ్వమంతా విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 crore సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి?
1: హూ కెన్ లివ్ దట్ లాంగ్?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ ద లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శన చేయాలనుకుంటే 1 క్షణం కూడా నువ్వు చాలు.
1: And to go around God, just a moment is enough.
0: Inta vishalamaina ee jagattunanta inta pavitramaina jagattunu pradakshinam cheyataniki okka chanamulo chalu adi ee prema yokka vegamu.
1: And the speed of love is such that you can circumambulate the whole world for that matter.
0: Okka chukkala yokka kaanti yokka vegamunaina manam nirnayinchavachunu kaani prema yokka vegamunu manam evvaru kodunu nirnayinchaledu.
1: You can estimate the speed of the star with which it runs, but not the speed of love.
0: Atitamaina agaditamaina vegamto sancharistundadi ee prema.
1: Love moves about beyond all estimated measure.
0: Inta vegamuga poyetundi prema tattvanni manamu ee naadu arikatti danini kevalam alpamaina margamlo praveshapettunnamu.
1: The love that flows, that runs very fast is viewed under certain limitations.
0: అందుకోసమే జగత్తంతకును అల్లకల్లోలంగా కూడాను రూపొందిపోతుండది.
1: Therefore we find disturbances and conflicts everywhere.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: There is no peace and security.
0: దీనికి కారణం ఏమిటి?
1: Why?
0: కేవ అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: Many mention many reasons.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: these reasons are not proper.
0: మానవునియందు ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణము.
1: The main reason is that man is not able to develop and increase love within.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది.
1: Man has got that infinite
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుంది.
1: That is infinite.
0: అమృతమైన ప్రేమ ఉంటుంది.
1: Nectarine.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know that infinite nectarine love.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేష్టలు ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతకును ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity. ఈనాటి
0: ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: In fact, there's no place for love within the human heart.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుంది.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am అనేటువంటిది, am అనేటువంటిది విశ్వాసము.
1: Everyone says I am. This am is faith.
0: I అని పెట్టుకుని am అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: And if you say I and omit am, how do
0: you? I am అనగా నేను ఉన్నాను.
1: I am means I exist.
0: నేను ఉన్నాను అనేటువంటిదే పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యూ కెనాట్
0: బి. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్, యూ విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్.
0: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga, the sacrifice is ఖ్యాతి, reputation.
0: నీతి, రీతి, ఖ్యాతి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవ జాతి.
1: Human life, human race, jati is the combination of niti, riti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human?
0: Kevalam aakaranni patti manavatvama? Kaadu kaadu.
1: Can you call yourself a human being because of the form?
0: Nee endu dharmam aneetvanti neetini nee abhiruddhi pachukovali.
1: Develop the morality of righteousness.
0: Nee endu satyam aneetvanti reetini poshinchukovali.
1: Sustain that truth which is the procedure of life.
0: Tyagam aneetvanti khyatini nee sadhinchali.
1: And have that reputation of sacrifice.
0: Ee neeti, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి, మొరాలిటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డూ యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును.
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎవరీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క దివ్య శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకును భావించాలి.
1: And consider the divine power like
0: sakala bhutamulandu ekabhavamu kalgi sadaya hrudayam utuna melagandaya.
1: With the feeling of unity and oneness towards all living beings, lead this life with compassion.
0: Sakala bhutamulandu ekabhavamu kalgi సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, లీడ్ యువర్ లైఫ్ విత్ కంపాషన్.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్యా.
1: At least to think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంకా సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: Kalimi galigina naadu, kalimi galigite kappa gantulu vestaraya.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: Kalimi tarigite chinta padataraya.
1: When once money is lost, they get worried.
0: Goppalaku potaru govinda kodtaru.
1: They go on for and lose everything else.
0: Dabulu dambalu manandayya.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadayya devudu unnadayya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadayya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanam kosamu daiva jhanalu bonalu koti pannagalu panneerayya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu ప్రజలు ధనము చుట్టూ గిరగిరా గిరగి తిరుగుచుంటారయ్యా.
1: ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ మనీ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: ఇస్ ఇట్ ద ప్లైట్ ఆఫ్ మ్యాన్ టుడే?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: దాన్ని
0: మనం సాధించవచ్చు.
1: యూ కెన్ గెట్ ఎనీ మనీ యూ వాంట్.
0: ధనము కాదు ముఖ్యము.
1: మనీ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ముఖ్యము.
1: వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు?
1: బట్ వి హావ్ ఎ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: Let's make use of time in rendering service to everybody.
0: Sahaya padeyatundi oka jeevithanni manam penchukovali.
1: Let's spend our life full of service.
0: Toti manavulnu manam amitanga preminchali.
1: Let's love everybody.
0: Anni premanu daivam paina arpitam cheyali.
1: Let's offer surrender our love to God.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: సమస్త విశ్వం కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేదా సేస్ గాడ్ ఇస్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్, ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఇదే విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్,
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: What is this Guru Purnima?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ది క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానమునందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విద్ ఇన్ అస్.
0: కనుక యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: దీన్నే గాయత్రి యందు భూర్భువస్వహ అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur
0: Bhuvasvaha. Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvahanaga. Bhulokamoe.
1: The first one is
0: ee bhulokamante emiti ee yokka sarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials to chernatundi dehame bhulokamu.
1: The body which is made up of material is bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine bhur annadu.
1: This is called bhu.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: Deento oka vidhamainatundi kadalik shakti, vibration shakti untundadi.
1: Here in this material there you find vibration.
0: Adi manasika sarupamu.
1: And that is psychological, mental.
0: Kadi adige ee yokka bhuvarlokam suvarlokam.
1: This is bhuvarloka, the suvarloka.
0: Suvarlokam anaga
1: suvarloka
0: mana yokka gnana shaktiye suvarlokamu.
1: It is the one of wisdom.
0: Adiye radiation.
1: That is radiation.
0: Aa radiation uchchasishwasamu oka swasato kudinatundi yokka swasadesamu.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: Ee materialization ipudu dehamu.
1: And the body signifies materialization.
0: Ee dehamu materialization. Manasu vibration. Buddhi radiation.
1: Body symbolizes materialization. The mind stands for vibration. Dinne
0: vedamu prajnanam brahma ani uchcharinchindi.
1: This Veda calls it as prajnanam
0: ekkadano ledu.
1: Prajnana is
0: sarvamu manam yokka manasunande untundadi.
1: Is contained within the mind.
0: Kabatti manasu dehamu ఈ యొక్క జ్ఞానము మూడు కూడును కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్ హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది అది ప్రేమ చేత.
1: Because of love you can fight as a matter of right.
0: Prema lenetundi vaadu denini kudunu sadinchaledu.
1: In fact the one without love cannot achieve anything in this world.
0: Kanukane premane pradhanamainatundi.
1: So love is most important.
0: Kanuka purnima.
1: Purnima full
0: moon. Purnimanaga emiti?
1: Full moon.
0: Purnamada purnamidam purnatpuna mudachyate purnascha purnamadaya purnameva vashishyate. Purna chandrudu.
1: Full moon.
0: అనగా చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్ స్టాండ్ ఫర్
0: ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ లవ్.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in everyone.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone.
0: జీవాని యందు కూడాను ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపం సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కాని లేక వెల తక్కువైనటువంటి గాని మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ దిస్ వాల్యూ.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తమ ఆస్తిపాస్తులంతా కూడా ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞాన శక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు దట్.
0: ఏ మాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. ఎప్పుడూ
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: We have to sustain and protect this sacred law.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకు ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: Under any circumstances, never entertain hatred.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If at all, if anything should step in, convert into love.
0: కనుక ఎక్కడికాని కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: When there are difficulties, there lies happiness too.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా భరిస్తుంది.
1: When there are troubles, you are sure to have happiness thereafter. You'll be watching this.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వారు చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: You also must have come to know that the Pakistan war.
0: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
1: What had happened Pakistan war is for good of Bharat.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇట్ ఇస్ సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోటాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: Chinese, Americans,
1: Americans,
0: Russians, భారత దేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వాడు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of Bharatiya Vidyabhavan.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారతదేశం?
0: ఎందుకు భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వి మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వి డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సే,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: Five Pandavas are important in Mahabharata.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జున,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ ది హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వీ హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ, యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మనంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this is
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దీస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విదౌట్ ప్రొటెక్టివ్.
0: దైవ ప్రేమని, దైవ అనుగ్రహమే మనుషులను రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యు.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్డ్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే,
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ఇఫ్ యు డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడైపోతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ద భారత్, Bhima symbolizing Russia.
0: America, Arjuna.
1: And America symbolizing Arjuna will surrender to Dharma.
0: ఎందుకంటే సకల అస్త్రములు కూడా మిసే సాధించినటువంటి వాడు.
1: In fact, he has got all weapons under his control.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాన భీమచర్య జయకృష్ణ సభ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: Arjuna has so many titles.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: What happened to America? Arjuna has so many titles.
0: ఇంకా రష్యన్స్ కావస్ అంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్టం కట్టిపోయి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెండ్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడనేటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి శరణు వచ్చండి.
1: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమ అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురలీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent and
0: flies high. చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నందే ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore, in this tiny little egg, there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world, there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: అందరినీ ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుగుకొని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ స్కై అండ్
0: ఇది అంతా కూడా సర్వశక్తిమంతుడు ప్రేమ యందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సత్సంతమేగా
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని ప్రకటింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్ వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఆకర్షణీయమైనటువంటి యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic
0: power. ఈ అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power.
0: వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: No other power excels the magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: And this magnetic power is just atomic in front of love.
0: కనుక దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము?
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్డ్ విష్ణు,
0: స్వామి ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్డ్ నారాయణ, స్వామి యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్. అంటారు
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్
0: నారాయణ చెప్పాడు. రాసుకో అడ్రస్, నా అడ్రస్.
1: నారాయణ సార్
0: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీసును వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God is drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడీ.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: పోయిన వారం వచ్చి, స్వామి మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: కనుక ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి దినం ఇంకా ప్రారంభిస్తున్నాం మేము.
1: And he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకని ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుంది.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు, ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: ప్రపంచమంతటను లలిత కళలతో కూడినటువంటిది.
1: And in fact the culture has got all the fine arts.
0: కనుకని ఈ కాలేజ్ కూడాను ఈ యొక్క మాసం దాటుతానే ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసం లోపల
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
0: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదు అని, కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: కనుక ఈనాడు
1: టుడే
0: ఇతను పూరి అని, నాట్ పొటాటో.
1: His name is Puri.
0: ఈయన 10 కోట్లు మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: He gave 10 crores for starting music college.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ వచ్చేసి,
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపర్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, యూ హ్యావ్ స్టార్టెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేర్.
0: అది పల్లెల వారికంతా ప్రయోజనం అవుతుంది.
1: ఇట్ ఇస్ హైలీ యూస్ఫుల్ టు రూరల్
0: పట్టణ వాసులకంతా కూడా ఏమాత్రము ఉపయోగం లేకుండా ఉంటుంటాయి. ఇక్కడ
1: ది సిటీ పీపుల్ దేర్ ఇన్ బెంగళూరు ఆర్ నాట్ బెనిఫిట్.
0: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది, రోగం ఎవరికి తప్పింది కాదు.
1: సిక్ అండ్ పూర్ ఆల్సో సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
0: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నాడు.
1: చీఫ్ మినిస్టర్ ప్రేయర్ టు భగవాన్, వీ నీడ్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు.
0: అనగా హార్ట్ కు,
1: హార్ట్,
0: లంగ్స్ కు,
1: లంగ్స్,
0: తలకు,
1: అండ్ ద హెడ్,
0: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నారు.
1: 3 specialties ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: సరే, నేను నవ్వినాను, ఊరుకున్నాను.
1: స్వామి సింప్లీ స్మైల్.
0: రెండో వారమే,
1: నెక్స్ట్ వీక్,
0: ఆ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 members ఆఫ్ హిస్ క్యాబినెట్,
0: అందరూ
1: ఆఫర్డ్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్, భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 crore అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు, రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: భారతదేశము దయగల హృదయమైనటువంటిది. భారతదేశము
1: ఇన్ ఫ్యాక్ట్ భారత్ సింబలైజెస్ ద
0: ధర్మ హృదయంతో కూడినటువంటి భారతదేశము,
1: వన్ ఆఫ్ రైచువర్స్,
0: దయా హృదయమైనటువంటి భారతదేశము,
1: భారత్
0: త్యాగ హృదయమైనటువంటి భారతదేశము,
1: ల్యాండ్ ఆఫ్
0: ప్రేమ హృదయమైనటువంటి భారతదేశము,
1: అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుకనే మనము స్వార్థులు కాదు, పరార్థులము మనము.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకును జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva, individual? Who is deva, God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universe.
0: కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together or the deities, devata.
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడాను కొన్ని లక్షలు, కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for his super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: సో ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్
0: నాట్ వేవర్. త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైసెస్. నేను
0: అడగలేదు.
1: In fact, we have not asked anybody.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యూ బికమ్ చీప్.
0: నేను అట్లా కాకూడదు.
1: Swami will never endorse that.
0: నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సబ్దితిగా మనం ఉండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్ లవ్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు వేయండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె, అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. భగవాన్ వాంట్స్ యూ టు లివ్ ఇంటిమేట్లీ ఇన్ క్లోజ్ అసోసియేషన్
0: రిలేషన్షిప్. శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ డెమన్ బికాజ్ లవ్ ఇస్ లాస్ట్.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యు ఆర్ గాడ్.
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which is
0: necessary. ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow love.
0: సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు. ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: లౌకికమైన వాంఛలతో కాదు.
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు. స్వార్థమైన వాంఛలతో కాదు.
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు కూడాను ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడాను ప్రేమ వాంఛలుగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. అలా గోపికలంతా కృష్ణుడికి చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపికస్ ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్ as the rivers of love flow continuously in
0: alanti ganamto meeru krishna sing for us mohimpa cheyali jagatunta bhramimpa cheyali jagatunta aanandimpa cheyali.
1: The whole world should be carried away by this attraction of the divine melody.
0: meekandarki free education istunnanu,
1: bhagwan is offering free education
0: istunnanu.
1: కానీ
0: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, be the embodiments of love for yourself.
0: అదొక్కటి నాకు చాలు.
1: That's enough for Bhagavan.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan wants you to take a vow, an oath today, that you will lead the life of love from today onwards. So saying, Bhagavan brings his divine discourse to a close.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కలిగించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education.
0: Inni kotla mandi unnaru vidyavantudu.
1: In this world there are crores and crores of educated people.
0: Kani veerantha chese 20 pani.

0: However, the process of education is going on.
1: ఇది భౌతిక చదువే గాని ఆధ్యాత్మిక చదువు కాదు.
0: This is only the secular education and not in any way spiritual education.
1: నిజంగా ఎడ్యుకేషన్ అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావాలి.
0: The true education is spiritual education, which is essential.
1: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
0: The spiritual education only proves the divinity.
1: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్నీ కూడాను ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసము, బ్రతికేందుకోసము, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
0: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
1: The end of the education is character.
0: The end of education is character.
1: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: Without character, you may have anything, that's all useless.
1: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
0: Today we have distanced ourselves from such a sacred goal.
1: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
0: We are acquiring no education, no doubt, but yet it is not yielding the proper objective, the purpose for which it is intended.
1: ఇట్టి చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in acquiring such education?
1: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
0: You may be able to have some kind of position in this world.
1: కానీ ఫిజికల్ తగినటువంటి యొక్క ఇది అది కాదు. అంతర్ముఖమైనటువంటి యొక్క భావము, బహిర్ముఖమైనటువంటి యొక్క తేజ రెండు కూడాను ఒకటిగా ఉండాలి.
0: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
1: The end of education is character now.
0: Bhagavan says the end of education is character.
1: Kani atti guname lekapothe ivanni kudanu potti nishprayojanamainatvi.
0: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
1: అన్ని కూడాను ఒక భక్తికి సంబంధించినట్లుగా ఉండాలి.
0: అవర్ అసోసియేషన్ టు ఎడ్యుకేషన్, అవర్ కమిట్మెంట్ టు ద ఫ్యామిలీ షుడ్ ఆల్ బి వన్ ఇన్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ.
1: ఇవన్నీ యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ is full of selfishness, selfishness alone.
1: Kari nijamaina education selfless,
0: but the true education is to be selfless.
1: Adi tana yokka swarthamani mani tanu paradheenamainatvanti yokka parulu yokka melu aashistuntaru.
0: The true education will never confine you, will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
1: Paropakara punyaya papaya parapeedanam.
0: Merit means helping others. It is a sin to harm anybody.
1: Ekkadiki vellina kudanu tanaku edaina oka swartham unnada ani vichinchistunnaru.
0: Today, wherever we go, our thought would be self-centered or selfish.
1: Kani nijamainatvanti self tana yokka atmani.
0: Truly speaking, the true self is one's own spirit or atma.
1: దానిని చైతన్య శక్తి అంటారు.
0: That's what is chaitanya or consciousness.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండటం చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
0: This consciousness is immanent in everybody, and therefore it is said that God dwells in all of the living beings.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
0: This self atma is present in every human being.
1: Atma is sarvabhutanam.
0: The same self is present in all of the living beings, the creatures.
1: Kanuka nee aa swatthanni nu vadalapetti nijamainatvanti yokka parartham maatmatvame bhavinchali.
0: Therefore you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you'll be able to understand the spiritual

0: content of education.
1: ఈనాటి విద్య అంతే కూడా స్వార్థం స్వార్థం.
0: The modern education is making everyone selfish.
1: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
0: You will have the true education if only you give up this selfishness.
1: అది పోయిన తర్వాతనే నీ హృదయం పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
0: When once you get rid of this selfishness, your heart will be sacred.
1: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
0: Therefore, to begin with, the self.
1: రెండవది హెల్ప్.
0: Next stage, help.
1: మూడవది త్యాగం.
0: The third one, sacrifice.
1: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు గాని కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
0: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
1: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
0: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
1: కానీ ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
0: The selfless attitude is prevalent in mankind.
1: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
0: if we just investigate what is our life, what is the true help?
1: కాని పశుపక్షి మృగాదుల యందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడాను మనకు చిక్కదు.
0: These things you do not find among birds, animals and bees.
1: కాని ఒక్క క్యారెక్టర్ యందు మాత్రమే మనిషికి విలువ ఉంటుంది.
0: Man has a value if only he has character.
1: అది లేకుండా ఉండిన వాడు మనిషే కాదు.
0: Without character you cannot call him a human being.
1: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
0: Therefore we should acquire knowledge and education to maintain and uphold our character.
1: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబులు నింపుకోవటం కోసం కాదు.
0: We should not study only to fill our pockets with money.
1: కనుక మనీ మనకేం చేస్తుంది?
0: What is it that money is going to do?
1: భవనాలు కట్టించవచ్చు.
0: You may have big mansions.
1: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
0: యూ మే గెట్ ఎ గుడ్ నేమ్.
1: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
0: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
1: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
0: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
1: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
0: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
1: పశువు అని చెప్పవచ్చు.
0: We can say that he is just an animal.
1: Kalu animal ayina madam dariki kothu oka season and reason undadi.
0: Animal at least much better because animal has a reason and a season.
1: Kani ee manishiki no reason no season.
0: Man human being has no reason has no season.
1: Ekkada poyina kodunu swartham swartham swartham.
0: Everywhere wherever he moves about he is totally selfish.
1: Ee swartham vachinappude మనమంతా కూడా ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
0: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
1: అందరి ఎంత కూడా ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
0: Therefore, the character is most important.
1: ఈ క్యారెక్టర్ కు సత్యధర్మం ప్రధానమైనటువంటి పునాదులు.
0: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
1: ఈ రెండు కూడా ఒకటైపోతాయి మరి.
0: Both of them, however, get unified.
1: Satyam nasti paro dharmaha.
0: There is no dharma beyond satya.
1: Satyam ane punadi pranayam.
0: Basing on the foundation of truth.
1: Dharmam ane bhavanamu nichi undi.
0: The building of dharma righteousness stands.
1: Satyame kuripote dharmam ane pere kuda undadu.
0: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
1: Kanuka ee satya dharmam rendu kudanu మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
0: దర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సత్య ధర్మ ప్రేమం ఈ రెండు చేరినప్పుడే ప్రేమ బయలుదేరుతుంది.
0: వెన్ వన్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ ప్రేమ ఆర్ లవ్.
1: పదములు నేను పదము సున్న.
0: Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
1: Satya, dharma, prema, శాంతులు లేకున్నా.
0: వితౌట్ ట్రూత్ ధర్మ లవ్ అండ్ పీస్
1: ఈ మూడు లేకుండా వెళ్ళిపోతే అసలు శాంతియే మనకుండదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది స్పిరిట్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
1: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
0: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
0: The person without peace of mind will have all these evil qualities.
1: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
0: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
1: మనకు కష్టములే లేవు.
0: There will be no difficulties.
1: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
0: Man is really meritorious.
1: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
0: Because of past merits, because of observance of truth and righteousness, he is born as a human being today.
1: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: Without these two, he loses the very human quality.
1: లేక దానవుడైనా కావచ్చును, లేక హనుమనుడైనా కావచ్చు.
0: Either he becomes a demon or leads the life of an animal.
1: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: Therefore, you can be a true human being if you have satya and dharma.
1: Manava.
0: There are three letters. Manava.
1: Ma anaga prapanchavyamohamu.
0: Ma means attachment to the world.
1: Na anaga lekunda.
0: Na means without attachment.
1: Who means unnadu.
0: Va here means the one who lives without attachment to the world.
1: Attachment lekunda undinatunte vaade nijamainatunte manavudu.
0: A true human being, manava, is the one who has no attachment.
1: Manavuduga unnadu kaani attachment ante emti? Meeredo pelli chesukovatam, pillalu undatam, kutumbanni penchukovatam, ivanni kuda attachment antaru.
0: He is a human being, no doubt, but what is it that we understand by this term attachment? Getting married, having children, taking care of them, bringing them up in life.
1: Ayaka manushyaru ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
0: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: తినుటకు తక్కువ లేదు.
0: హీ హాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
1: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
0: హీ హాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
0: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
1: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
0: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
1: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీల్లేదు.
0: Yet it is not possible for man to get peace from anywhere.
1: Aa peace ravalanukuntunte,
0: in order to acquire this peace,
1: ee kalpinchukunnatvanti pieces anta kuda paraveyali.
0: We should throw out all these pieces that you find outside.
1: Neeku sukham ledhu,
0: you are not happy.
1: Neeku peace irukudanu sukham ledhu,
0: and then in fact there is no peace within you nor the people around you.
1: Kanuka manamu నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకును స్వేచ్ఛగా సంచరించాలి.
0: Therefore we should have that one pointedness that God is present in everyone and move about freely.
1: ఆ ఫ్రీడమ్ లేనప్పుడే మానవుడు బంధిగ్రస్తు అవుతాడు.
0: When once this freedom of oneness is lost, man is in bondage.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: And once there is lust, he is far from love.
1: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: Anaga chakkari gunamunu chakkari nadavadikalu chakkari margamunu chuputundi.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: Ee good thoughts, good behavior unatam chetane vaadu manchi vaadu avutadu.
0: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
1: ఇవన్నీ కట్టుకునేటప్పటికి ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
0: Because without these things, you are attached.
1: Detachment is sukham.
0: You will have all happiness if you are detached.
1: కనుక డిటాచ్మెంట్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
0: Detachment does not mean denial.
1: నీవు సర్వులకు సహాయం చేయి.
0: Help everybody.
1: కానీ బీదను చూస్తే జాలిపడు.
0: Have kind of compassion towards the poor and needy.
1: Ilanti compassion, prema udinappude మానవుడు మానవుడుగా అవుతాడు.
0: ఇఫ్ యూ హావ్ లవ్ అండ్ కంపాషన్ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
0: హి కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
1: కానీ ఉత్తరదేశంలో వెళ్ళినప్పుడు
0: వెన్ యూ విజిటెడ్ ద నార్త్ ఇండియా
1: అక్కడ ఒక డాక్టర్ ని చూశాడు.
0: హి మెట్ ఎ డాక్టర్.
1: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
0: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
1: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
0: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
1: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్ష్యం ఉండాలి కదా, ఎవరు జయించారని.
0: బట్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ హ్యాస్ టు జడ్జ్ ద విన్నర్.
1: అదే మండల మిశ్ర భార్య.
0: అండ్ ది జడ్జ్ హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
1: మండల మిశ్రుడు శంకర్తో జగడమాడినప్పుడు
0: వెన్ మండల మిశ్ర వాజ్ రెడీ టు ఫేస్ శంకర.
1: ఎవరు జయించారు ఎవరు జయించలేదు, ఎవరు క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటిది నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
0: ఉభయ భారతి వాజ్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యూరేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
1: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పరికే రారు.
0: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
1: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
0: They do not know what truth is.
1: కానీ truth is God.
0: But truth is God.
1: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని ఉభయ భారతిని ఇవి సాక్ష్యం ఉండమని చెప్పారు.
0: ఉభయ భారతి హావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్ షీ హాస్ డిసైడెడ్ టు
1: శంకర్ వారే అడిగారు మండల మిశ్రుడి.
0: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర.
1: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
0: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్.
1: సత్యానికి ఎవరైతే ఏమి, భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వుడు ఒకటేను అన్నాడు.
0: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
1: కనుక తప్పక ఉండవచ్చు అన్నాడు.
0: సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
1: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
0: She stood in between the two contestants.
1: Iddaru vese questions answers rendu untuntayi.
0: And each one started questioning the other and replying.
1: Kattagalapatiki
0: ultimately
1: av Shankarude jayamu annadu.
0: She decided that Shankara won.
1: Mandal Mishra fail ayipoyadu.
0: Mandal Mishra lost in this process.
1: Aa promise lo okaru mottamota ami cheppindi. నా మండల మిశ్రుడే గాని అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకర్ వారు చేస్తాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
1: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
0: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్రా లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
1: వినింది.
0: అండ్ షీ వాస్ ప్రిపేర్ టు అండర్టేక్.
1: కరెక్ట్ కనబడికి జయము శంకరుడు.
0: అల్టిమేట్లీ శంకర వన్.
1: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
0: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రెనన్షియంట్ సిన్స్ దెన్.
1: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
0: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
1: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
0: So long one has a desire, he is a samsari or a householder.
1: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
0: When once one is a householder, he will have contact with many people.
1: Oka sannu kodu kadigarante
0: if he has a son,
1: aa sannuku kodalu vastundi.
0: And then your son naturally will have the daughter-in-law.
1: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
0: And then your son and your daughter-in-law will have children in turn.
1: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
0: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
0: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
1: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
0: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
1: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
0: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనన్షియంట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
1: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని అనగా కుండ పిచ్చిం తీసుకునేటువంటి కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
1: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది,
0: And she told all the associate disciples.
1: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
0: He calls himself the supreme renunciant.
1: అప్పుడు ఈమె చెప్పింది పరమ సన్యాసి పరమ సంసారియా.
0: And Ubhaya Bharati said, are you supreme renunciant or supreme householder?
1: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
0: Without any reply, he was sleeping.
1: శిష్యులారా ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు రెండు ఉన్నాయి.
0: And she said, disciples, look here. Not only one desire, there are two desires here.
1: అని చెప్పేటప్పటికి అది విన్నాడు.
0: And that man heard it.
1: సరే మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
0: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
1: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
0: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్
1: తర్వాత పారేసాడు ముక్కను.
0: అండ్ హీ త్రూ ది పీసెస్
1: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు నా దోషం తగ్గు కనిపెట్టారు కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
0: And then as they were returning, he could find out Ubhaya Bharati standing in front of him and said, I am very grateful to you. You taught me a lesson. I don't have any desire further.
1: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
0: And he promised to continue to be desireless.
1: అప్పుడు Ubhaya Bharati చాలా సంతోషించింది.
0: Then Ubhaya Bharati was extremely happy.
1: ఆ Ubhaya Bharatiకి ఇతను ఎవరు పూర్వ గురు.
0: And in fact, he was the guru of Ubhaya Bharati. Before.
1: అప్పుడు ఉభయ భారతి ఈవెంతటి గొప్పదానమ్మా.
0: The master was extremely happy to find the heights attained by
1: Ubhaya Bharati. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
0: In fact, a true renunciant should not have any ambition or desire.
1: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
0: Therefore, you cannot be renunciant if you have desires.
1: అప్పుడు ఆయన అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
0: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
1: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
0: And then he decided to be totally renunciant.
1: ఇట్లా సన్యాసి గారి సంసారి గారి ఇంకా పూజ్యుడు గారి పూజ్యుడు గారి ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
0: Therefore, let him be a celibate or a renunciant. Or a householder or a recluse, one should not indulge in these activities.
1: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
0: But today people appear as though they have given up all.
1: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
0: The one who has given up all wants to acquire all.
1: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
0: You should have only one desire as you study.
1: ఆ డిజైర్ ఏమిటిది?
0: వాట్ ఈస్ ద డిజైర్?
1: బ్రహ్మచర్యం.
0: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
1: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
0: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
1: స్వామి దగ్గర వచ్చినప్పుడు స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తులు వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
0: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, we don't have any contacts, we don't want any money, we want only devotion, teach us some liberation, they pray to Bhagavan.
1: Kali compound dartane bail deertane gumpulu gumpulu gumpulu gumpulu.
0: The moment they leave this compound campus, desires will follow them in sequence.
1: Kanuka inada manavudi endu sthana balamu thana balamu pushi balamu daiva balamu nalugu balamulu untunnayi.
0: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money. And also strength of your physical body. The strength of your mind.
1: కనుక మనము స్థాన బలము కూడా చూసుకోవాలి.
0: So we should also think of the place where we live.
1: రామ లక్ష్మణ ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతున్నారు.
0: రామ లక్ష్మణ were moving about in the forest.
1: ఒక చెట్టు కిందకు పోయి కూర్చున్నాడు లక్ష్మణుడు.
0: Lakshmana sat under a tree.
1: అక్కడి నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: Immediately he got up and said, oh brother, we don't want to continue to be here any longer, let me go, he said.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్, సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసేయాడు ఇంతకుముందు.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
1: ఏమి కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
1: అప్పుడు సీత చెప్పింది.
0: దెన్ సీత సెడ్,
1: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసం నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
0: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ లక్ష్మణ స్టార్టెడ్ డినైయింగ్ సేయింగ్ నో టు రామా అండ్ షీ వెంట ఆన్ ఆస్కింగ్ రామా వాట్ హ్యాపెన్ టు హిమ్, వై ఈజ్ హీ సేయింగ్ నో టు యూ నౌ.
1: రాముడు దీర్ఘ ఆలోచన చేశాడు.
0: రామా థాట్ ఓవర్ ద మ్యాటర్,
1: యోచన చేసి ఇదంతా కూడాను కేవలము తిరిగినటువంటి రాజ్యం.
0: అండ్ రామా సెడ్ దిస్ నెగేషన్ దిస్ డినయల్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై
1: రాక్షసుడు సంచరించినటువంటి ప్రదేశం ఇది.
0: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్,
1: కనుక ఆ స్థలం లేకపోయేటప్పటికీ రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
0: బికాస్ యాజ్ లక్ష్మణ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్ వన్స్ అపాన్ మూవ్డ్ బై డెమన్స్ హీ కుడ్ హ్యావ్ దీస్ థాట్స్ ఆఫ్ డినయల్ రిజెక్షన్.
1: తక్షణమే రాముని పోయి
0: ఇమీడియట్లీ రామా వెంట్
1: తమ్ముడైనప్పటికీ నమస్కారం చేసి
0: though is a brother, younger brother, he saluted him.
1: Brother, మనం ఇంకా వెళ్దాము, ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: He said, brother, let's go, let's not stay any longer here.
1: ఇక్కడ లేకపోతే ఇంకొక అడవికి పోదాం.
0: If not here, we'll go somewhere else.
1: అంతేకాని అయోధ్య అనేటువంటి మాట నీవు పలకద్దు.
0: And don't speak of the past Ayodhya any longer.
1: Past is past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is future.
0: Future is future uncertain.
1: మనం ప్రెజెంట్ లో ఉన్నాము.
0: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
1: ప్రెజెంట్ ఈజ్ లవ్ ఇట్.
0: అండ్ ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్ అండ్ యూ లవ్ ఇట్.
1: కనుక మనం పోదాం ఫోన్.
0: సో లెట్స్ గో నౌ.
1: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: సీత రాముడు ఒక చోట ఉన్నారు.
0: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
1: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముడు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: And Lakshmana ran and fell at the feet of Rama.
1: Anna, naaku teliyakunda eyo rakshasudu naalo praveshinchi ninni ee vidhamaga kudadu dushinchindi.
0: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
1: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
0: And he sought his pardon.
1: అప్పుడు రాముడు చాలా సంతోషించి
0: దెన్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్.
1: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
0: అండ్ దెన్ సెడ్ సీత హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
1: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
0: సీత సెడ్ సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్ ఐ నో ద యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఈస్ ఫాలోయింగ్ యూ.
1: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి.
0: Any day we should be together.
1: కాబట్టి మన కలియకను చెరగొట్టుతున్నది రాక్షస కుటుంబం.
0: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
1: ఫ్రెండ్షిప్ గా ఉండేటప్పటికీ వారిని త్యజించాలి అన్నది.
0: Therefore you have to give up the demonic temperament however close you may be.
1: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
0: అండ్ సిన్స్ దెన్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే,
1: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
1: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
0: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
1: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
0: యా సన్ వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ లైక్.
1: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
0: The son replied, I want many kingdoms of this sort.
1: Chi bommannadi aa talli.
0: And then said, what a shame, it is better you go.
1: Ilanti kumarudu naaku putte danakante kumarudu lekunda undatame chaala manchidi.
0: And he felt instead of having a son who is over ambitious, better I don't have a son at all.
1: Maaku kumarudu kavali, kumarudu kavali ani andaru aashistuntaru.
0: Everyone wants to have a son.
1: Son, son, son, son.
0: Everyone wants to have a son, beget a son.
1: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
0: సన్ హౌ షుడ్ హీ బీ?
1: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
0: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
0: Here there are no noble qualities at all here.
1: అలాంటి వాడిని సన్నగా పుట్టించుకొని ఏమి ప్రయోజనము?
0: What is the use in begetting having a son of that type?
1: కనుక వీడు చెడ్డ సహసారాలు చేస్తాడు.
0: Because he was in bad friendship.
1: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
0: As is the friendship, so you will be.
1: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
0: You will be naturally be in accordance to the friends you move among.
1: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయండి.
0: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
0: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
1: కానీ చెడ్డ గుణం వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
0: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
1: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
1: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
0: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
1: సీత అన్ని రకాలుగా చెప్పింది.
0: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీ వే.
1: తండ్రి అయినా సరియే.
0: Let him be father.
1: తల్లి అయినా సరియే.
0: Let him be the mother.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతుంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
0: Never have faith in that person who is in a bad company.
1: అప్పుడు రాము చాలా తప్ప సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
0: Therefore it is said out of good company you will have this detachment. Out of this detachment you will have purity of love that would take you to liberation.
1: అని చెప్పేటప్పటికి ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
0: Right from that time Rama was not in the company of anybody.
1: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
0: గుడ్ కంపెనీ వాజ్ సాట్ ఆఫ్టర్ బై గాడ్ హింసెల్ఫ్.
1: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
0: టుడే వీ ఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ సత్సంగ.
1: బ్యాడ్ సంఘంతో చేరిపోతున్నాము.
0: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
1: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
0: Therefore Kali age, this age of Kali is called Kalaha, the age of conflict.
1: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో ఎట్టి దోషములు లేవు.
0: In fact there is no mistake or fault within anybody for that matter. It is because of the company.
1: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
0: You will be true devotee if you know, seek out your own faults.
1: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
0: Therefore people got rid of all the bad company and bad thoughts.
1: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
0: And today we find many many bad books.
1: మన దోషాన్ని పెంచేటువంటి వైపోయినాయి, కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
0: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు చూచారో లేదో,
0: వెదర్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
1: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా కానీ మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
0: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
1: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడున్నాయని చక్కగా వెతుకుతారు.
0: వాట్ డు దే డూ? దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్.
1: బ్యాడ్ నావెల్స్,
0: బ్యాడ్ నావెల్స్
1: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
0: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈ సర్చింగ్ ఫార్, ultimately he will come to know that he is in search of some cheap literature.
1: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chalutunnaru.
0: Today you find educated people going through bad books.
1: Aa bad books chaala advertised avutuntadi.
0: And this bad books, bad literature has got most of the advertisement.
1: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ee pillalaku andinchukoddu aneetuvanti vicharane undadu.
0: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
1: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kani manam evaru ye devudu kodaru manam cheppadaniki veedu kadu.
0: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
1: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా కలకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకుంటుంటాయి.
0: So long you don't get into this field of self-inquiry, you are bound to be in bad company.
1: వాళ్ళు మాట చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
0: Their words are so sweet apparently.
1: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
0: But in fact their conduct is just on the contrary.
1: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
0: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
0: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్ యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసెస్ కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
1: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
0: Such sort of money, how long will it be of help to you?
1: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
0: ద మనీ దుడ్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్ ఓన్లీ.
1: భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
1: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అక్సెప్ట్ ఇట్ దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ విచ్ ఇస్ రెస్పెక్టబుల్.
1: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
0: యాజ్ యూ వాచ్ వాట్ ఈజ్ ఇట్ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ ద లైబ్రరీ.
1: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏమాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
0: సచ్ బ్యాడ్ పర్సన్ విల్ నాట్ స్పీక్ ఎనీ గుడ్ వర్డ్.
1: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
0: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
1: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
0: When once you open the book, you will see
1: bad matters.
0: All bad material.
1: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
0: Therefore today you have to be cautioned against such bad habits.
1: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
0: We are not able to go by any student.
1: వాడు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
0: They talk to you very sweetly.
1: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
0: But all their actions are poisonous.
1: కనుక యాక్షన్ మనకు కావాలి.
0: సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
1: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
0: ఇన్ ద అర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
1: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాళ్ళు చెడ్డవాళ్ళుగానే తయారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
1: గురువులను కాల్తో అంటారు.
0: They'll just kick their teachers.
1: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
0: They betray the person who is responsible for your maintenance of life.
1: నీ కూడబెట్టిన వారిని కూడదోస్తాడు.
0: They become a cheater, a cheat, hypocritic.
1: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకములుగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
0: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
1: Sadgunambulu,
0: virtues,
1: sadbuddhi,
0: good intellect,
1: satyanirti,
0: the truth,
1: bhakti,
0: devotion,
1: kaligina vaade,
0: the one with these qualities,
1: vidyarthi,
0: he is a student indeed.
1: Alanti gunamulu untundalla.
0: Such qualities should be there among students.
1: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేక అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
0: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్. హీ బిహేవ్ హిజ్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఈ సెడ్. హీస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
1: కనుక ఇలాంటి స్టూపిడ్స్ మనం చేరకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
1: పోనీ వారి స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
0: But you should not call him a stupid, though he is.
1: వాడితో మంచి వద్దు చెడ్డ వద్దు.
0: Don't bother about his qualities.
1: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
0: Leave them alone and you live for yourself.
1: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
0: Then only you will progress.
1: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
0: And all your noble qualities will win the appreciation of everybody.
1: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
0: We should love all.
1: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజంగా మానవునికి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
0: హీఈస్ ఎ ట్రూ టీచర్ ఇఫ్ హీ టీచెస్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు పూర్వం.
0: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: నాలుగింట్లు బిచ్చబెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
0: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
1: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
1: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
0: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
1: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
0: Today we need good students.
1: అందుకోసమే నేను ఈ విద్యాలయం అంతా స్థాపించాను.
0: For this reason to have good students, Bhagavan started universities and colleges.
1: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
0: If you visit our library of our university, you don't find single bad book.
1: టీచర్స్ చెప్పినా కూడా పిల్లలు వినరు.
0: Even if they are told by teachers, students are not prepared to hear.
1: అలాంటి బ్యాడ్ థాట్స్ రాకపోవడానికి ఇష్టం ఉండదు.
0: Students will never entertain bad thoughts.
1: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
0: When they go home, they don't stay there at least for some time.
1: తల్లి చెప్తుంటారు.
0: The mother starts telling him,
1: నాయనా, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమచ్చలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంటారు.
0: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యూ డోంట్ రిలీజ్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
1: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
0: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
1: Rajoguna sambandhamainatvanti.
0: All that you eat will make you passionate or rajasic.
1: Tindi ettigado daniki tippala lantivi.
0: As is the food, so is the head and the problem to follow.
1: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
0: And when once the food and head go in this wrong direction, you forget God.
1: Kanuka ye vidhamainatvanti food ni kuda meeru marchukandi.
0: Therefore, never change your food dietary habits.
1: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
0: And eat vegetables, green leaves.
1: కూరగాయలు తినండి.
0: Eat these vegetables, green leaves.
1: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
0: Don't eat the other stuff, the bad food.
1: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
0: When once you have these good food habits, naturally it will be good.
1: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
0: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
1: వారు ఏమైనా తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
0: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
1: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలా తినవచ్చునా?
0: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్, నాట్
1: వదలండి,
0: గివ్ అప్ దట్ హ్యాబిట్
1: అని బుద్ధి చెప్తారు.
0: దే విల్ టీచ్ యూ ఏ లెసన్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి యొక్క గుణం మనలో ఉండాలి, కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
0: దేర్ ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
1: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
0: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
1: బయటికి పోయిన తర్వాత చాలాగా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
0: వెన్ వన్స్ దే గో, దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
1: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళంత మంచి పిల్లలు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, but most of the majority are very very good people.
1: Kani ee naadu mana ikka hostel lo cherina vaalu gaani college lo cherina vaalu gaani manchi pillalu.
0: Students in our college, students in our hostel are very good students.
1: Ilanti students inta poorvam kumar chikkaledu.
0: And such students are not found earlier.
1: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఇన్ లైఫ్ దట్ దే విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: సత్యమునుండి పుట్టినటువంటి.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలిన సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు, పడే కష్టములకు, పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యమును ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అసత్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణమైన పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్.
0: చూసా, సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్ వాట్స్ ఎవర్.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara,
1: students,
0: meeru chaala chinna varu,
1: you are so young.
0: Ippati nunchi meeru ee satyamunu paatistu vachinappudu tappaku meerandaru ivanna kudanu deshaniki aadarsha prayalu kagalaru.
1: You observe truth right from this day so that you will be ideals to the whole of the country.
0: Edi satyam?
1: What is truth?
0: Bhagavat vakyame satyam.
1: The path of God is truth.
0: Kanukane meeru sarvam bhavat prityartham aneetuvanti bhavamto meeru paranthuru vachinappudu idi entaina kudanu satyamga naatukoni pothundi.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: Mana anchi aavirbhavincheetuvanti yokka prati bhavamu kudanu satyam yokka pratibimbame.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: Kani naruku pai nochin tarvata dan asatyanga manam marustundi.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: Kalukane tongue anetundi oka sense.
1: Therefore tongue is a sense.
0: Ee senses tone manam chaala baatu chestunnam.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్ మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశములకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యు ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యు డు నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది 5ే.
1: ఓన్లీ 5 ఆర్ ప్రెసెంట్.
0: అవి ఏ మానవుని అంత కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya dharma shanti prema.
1: Satya dharma shanti prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetundi.
1: The truth.
0: Dwarin chuptundi. Dwarin chuptundi.
1: It shows the direction.
0: Dharmam anetundi. దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడే దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarino kottatamu tittatamu baadinchu.

0: అది కాదు హింస.
1: వైలెన్స్ డస్ నాట్ సింప్లీ మీన్ స్కోల్డింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, హర్టింగ్ అదర్స్.
0: నీ వాకుని నీవు పరిహసించటమే, నీ వాకుని నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: అది హింస.
1: That is himsa or violence.
0: దాన్ని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణమది.
1: This body is full of five life breaths.
0: ఈ లైఫ్ బ్రెత్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: In this, with these five life breaths, all actions, sins and meritorious actions
0: kalugu ivanni kodunu satyamunan butti satyamunan perigi satyamunan anigi satyavalagu.
1: All have born out of this truth, have been maintained, sustained in truth and ultimately merged back in truth.
0: Kaluga satyamu anaga kevalam unnadu unnattu cheppatame satyamu.
1: Satya means speaking out what is happening, what is that exists.
0: దానికి నీవేమైనట్టు కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతావు.
1: On the other hand, if you add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
0: కనుక నీవు కల్పించు కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: యూ షుడ్ నెవర్ పొల్యూట్, యూ రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: ఆల్ దట్ యూ స్పీక్ అవుట్ విల్ హ్యాపన్.
0: అయితే కొంతమంది యోచించవచ్చు,
1: స్వామి
0: మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
1: సమ్ కంప్లైంట్ స్వామి, స్వామి వీఆర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ బట్ దిస్ అన్ట్రూత్ అసత్య ఈ స్టాండింగ్ ఎస్ అన్ అబ్స్టకల్ పుటింగ్ అస్ టు సఫరింగ్.
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: దిస్ అన్ట్రూత్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ అండ్ జాయిన్ ఇన్ యువర్ లైఫ్.
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసంతా అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక దాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరువు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky.
0: Tana manase tana.
1: And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Aa mind ku ee kama krodha lobha moha ee megharanti cheyatam valla.
1: The mind is clouded And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూనుకు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూను కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కానీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ విల్ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: Today being Ramanavami, we should understand the main teaching of Rama, which centers around these two, Satya and Dharma.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: Never consider yourself as simple humans.
0: నేను రాముడే.
1: I am Rama myself.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసు అని.
1: Sometimes you declare, Rama within me is fully aware of what is happening.
0: Kanuka mana atma anagane atmane ravudu.
1: This atma, the self, is Rama.
0: Atma ku roopam ledu.
1: Atma has no form.
0: Atma oka roopanni dharinchi prakrutiki bhautikanga vachadu.
1: This atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: Kanuka ne dharmame antundi lakshanudu thanu kuda oka బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore Dharma has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
1: In fact he did not follow any other path other than
0: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self unto the lotus feet of Rama.
0: Vagaraka samayamlo,
1: at one time
0: Ramulu ontariga undinatvanti samayamlo,
1: when Rama was all alone,
0: Lakshmanudu edo prabhasvaruku kosukoni ravadam kosamani konchu aranyaniki vellaadu.
1: Lakshmana was just moving around the forest to collect the needed material.
0: ఒక అరణ్యంలో చేసేటప్పటికీ మనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: వచ్చాడు.
1: He returned.
0: Rama, ఎందుకు నీకు ఈ అవస్థను తను?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళడం రము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: Annaru.
1: He said so.
0: Sita chala aashcharyapadipoyindi.
1: Sita was very much surprised.
0: Ramulu kuda chala aashcharyapaddadu.
1: Rama was equally astonished.
0: Kani Ramulaku sarvamu telisina ganaka taanu chirunavu navutu Lakshmana itu rammu annadu.
1: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
0: తను కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: అన్న, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ హ్యావ్ ఫౌండ్ ప్లేస్ ఇన్ యూ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావములే నీ అందు ప్రవేశిస్తాయి.
1: As is the company, so will be the thoughts that you will have.
0: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: Join the good company always.
0: మంచి బిడ్డలతో మీరు కలిసి మెలిసి ఉండండి.
1: Always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: Everything is contained within us.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: In fact, the human body itself is a vast world.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుభవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీర్పుగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూఆర్ ఇంటెలిజెంట్, యూ గోన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హవ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు ఎలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఎలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీ ని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ ఎనర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ దట్ హస్
0: డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: డోంట్ థింక్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good. నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies. Brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశంలో ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: In such divine love, there is no place for any hatred.
0: Nijamuga, Kausalya, Ramana Adamik Pampesame Lopala, Chala Gollu Yerchindi.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra Vachindi.
1: Sumitra came.
0: Akka, Yenduku Yerchitam.
1: Sister, why do you cry?
0: Yenduku Yerchu Karanam Emti.
1: What is the reason for your crying?
0: Anandani Potunadana.
1: Is it for the reason that he is going to the forest?
0: Nivasamu Aranyamu. Man Nivasamu Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: Kanuka, manam Ayodhyalo unnamane anandamu, aranyani potunnamane dukkamu, adi manaku undakoddu.
1: We should not have a thought that one is going to the forest, that we are here in the Ayodhya.
0: Manam samatvamlo undali mana jeevitamu.
1: Our life should be based on equality.
0: Dukkamulu sukamulu vastuntayi.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: Sarvasaktimayudu.
1: He is all powerful. No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: Ayyo Sita kuda velutunnadi aamiki enta badanu adi him chaala baadapadindi.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీత సైడ్.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముంగు కంపెనీ కూడాను మృగముల కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామ ఆల్సో టోల్డ్ సీత, సీత యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
0: రామ, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా, ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్, కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీవు సర్వవ్యాపకుడు.
1: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: సర్వజీవ సర్వాంతర్యామి.
1: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నన్ను ఏది చేయలేదు.
1: Nothing can happen to me, none can harm me.
0: నీవు ప్రకటనంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ యు ఆర్ బై మై సైడ్ ఐ డోంట్ నీడ్ టు ఫియర్.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ సీత.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: బట్ లేటర్ ఎట్ వన్ టైమ్,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: Lakshmana was furious, full of anger.
0: రామ ఆజ్ఞిచ్చే ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
0: Lakshmana, neevu nenu cheyanakkaledu.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: Variki vare chesukuntaru.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: Kaduka vari yokka gunamulu varine nasimpa chestunnayi.
1: Their own qualities will smash them.
0: Sitara vadile pettaru.
1: And they dropped the Sita.
0: Sita Ramalakshmanu cherindi.
1: And Sita joined the company of Ramalakshmana.
0: Appudu Ramulu cheppadu.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇవన్నీ కూడాను ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములుసారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
1: థింగ్స్ హ్యాపన్ డిపెండింగ్ అపాన్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద క్వాలిటీస్ అండ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్. థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దోస్ థింగ్స్, బట్ నథింగ్ టు డు విత్ ఎనీబడీ.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: Navikadu, navikadu.
1: They are not mine any longer.
0: Yantakudanu Deva Swarupamude.
1: They belong to God, they are divine.
0: Anta భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటిది నడతలే.
1: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ఆఫరింగ్ టు గాడ్ ఓన్లీ.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా, మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
1: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ఈగో ఆఫ్ ఓనర్షిప్ దట్ విల్ పుట్ యూ టు రూయిన్.
0: నాది నాది నాది, ఏది నీది?
1: వై సే ఇట్స్ మైన్ మైన్, వాట్ ఈస్ యువర్స్ యాక్చువల్లీ?
0: బాడీ నా నీది?
1: ఇస్ దట్ బాడీ?
0: మైండ్
1: ఆర్ మైండ్
0: ఆర్ బుద్ధి
1: ఆర్ ఇంటెలెక్ట్?
0: కానీ ఇవేవి నీవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఇది నా బుద్ధి, నా చిత్తము, అహంకారము, నా మనసు అని అనుకుంటున్నావు, కానీ ఇది ఏవి నీవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ సే దిస్ మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై సెన్సెస్, నన్ బిలాంగ్ టు యూ.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
1: యువర్ బాడీ, మై బాడీ, వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్.
0: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: If you say my mind, it goes on jumping around like a mad monkey.
0: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
1: Can you catch them? Is that possible?
0: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
1: Therefore, drop them.
0: నేను నేనే.
1: I am I.
0: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
1: Don't identify yourself with anything. I am that, I am this. No.
0: నేను నేనే.
1: I am I.
0: I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
1: The correct answer is I am I.
0: రాములు బోధించినటువంటిది ఇదియే.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
1: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
0: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
1: హీ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా కూడాను హింసించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: దెర్ఫర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
0: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు. కానీ
1: ఆల్ ద గుడ్ డన్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
1: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీలు లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అది రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
1: This is the essence in the teaching of Rama.
0: రామామృతం అనేటువంటిది ఇది.
1: And this is the teaching of Rama and his name.
0: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని, కథగా మనం చెప్పుకుంటూ, కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ, మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్, నాట్ ఎ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: లైఫ్. మన భావముల యొక్క మార్పే.
1: There are all the changes of in the thought process.
0: మన భావన మార్పు చేతనే భగవంతుని పేరు మనం నెపం వేస్తున్నాం.
1: The changes of our thoughts are attributed to God.
0: భగవంతుడికి ఎవరి పేర కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
1: In fact, God has no hatred.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: God goes on smiling at him.
0: భగవంతుడికి చిరునవ్వే తనకు ప్రధానమైనటువంటిది.
1: In fact, that everlasting continuous smile is a sign of God.
0: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile. There's no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: డోంట్ హ్యావ్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: విత్ ద అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నేచురలీ యూఆర్ ఎగ్జాస్టెడ్.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
1: ఎస్,
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు. ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
0: ఈ హరి నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu vithai digo randi bhaktulara. Ramana mamanu vithai digo randi bhaktulara. ప్రేమత దొరుకు మిఠాయ్ కొని తిని పమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama, because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి.
1: స్వీటర్
0: కంటే రుచిమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
0: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యు నోటీస్డ్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: దీనికి ఓల్డ్ అనుకో యంగ్ అనేటువంటి ఏమి లేదు.
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనం పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను కేవలము రామనామం అన్నే దేవనామం అన్నే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్ డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టం అనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ స్వీట్.
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అందమైనటువంటిది.
1: సో బ్యూటిఫుల్.
0: ఆనందం ఇచ్చేటువంటిది.
1: సో డిలైట్ఫుల్.
0: కనుక ఇలాంటి మధురమైనటువంటి ఆనందాన్ని మనం క్షణమైనా కూడా వదులుకోకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ డ్రాప్ ఇట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ దట్ బ్లిస్ఫుల్ నెక్టరైన్ నేమ్ ఆఫ్ గాడ్ రామ.
0: మీరా ఎంతో బాధపడింది.
1: మీరా ఫెల్ట్ సో సాడ్.
0: మహారాజు కట్టించినటువంటి మంటమును వదిలిపెట్టి పోమన్నాడు.
1: మహారాణా కమాండెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ హీ బిల్ట్.
0: ఆమె నేను లేకుండా నా కృష్ణుడు మాత్రం ఎట్టు వదిలిపెట్టేది అని చెప్పింది.
1: షీ సెడ్ హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ అండ్ గో.
0: కృష్ణుడే నా వెంట వస్తాడు.
1: అండ్ షీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ కృష్ణ విల్ ఫాలో హర్.
0: నేను వెళ్తానంది.
1: షీ వాజ్ ప్రిపేర్డ్ టు గో.
0: కడలి కొడుతుడి ముత్తడి తేనె కైనడు విడివాయు అని చెప్పింది. అయ్యా, నేను సముద్రంలో మునిగి నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను. ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
0: దాన్ని కాపాడుకో.
1: I must hold it, protect it.
0: అని కడలిలు కుడుతూ తెలితేని అయినడు విడివాయో కరుణ ఏ ప్రియవాయో కరుణ ఏ ప్రియవాయో కరుణ ఏ ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్డ్ ద్వారక.
0: పోయింది అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడు యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ ద క్లోజ్డ్ డోర్స్.
0: కృష్ణ ఇక్కడ కూడా నిన్ను చూడకూడదా అని ఒక తలతో కొట్టింది.
1: కృష్ణ షుడ్ ఐ నాట్ సీ యూ. షీ హెడ్ హిట్ హర్ హెడ్ అగేన్స్ట్ ద డోర్.
0: తలుపులంతా పగిలిపోయినాయి.
1: అండ్ ద డోర్స్ బ్రోక్ దేర్.
0: కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకున్నాడు.
1: అండ్ కృష్ణ కేమ్ అండ్ జస్ట్ బ్లెస్డ్ హర్.
0: ఆ సమయానికి తిరిగి మహారాణా కలిపి చేరాడు.
1: అట్ దట్ టైం మహారాణా రీచ్డ్ ద స్పాట్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్.
0: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
1: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: వై వాజ్ ఐ సో ఫూలిష్
0: అని తాను పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
1: హి వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: నోబడీ కెన్ సే ది ఇంటెన్సిటీ, ద డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ద థాట్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudaya heart.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga avisharanga chesukovali.
1: We should widen it, expand it.
0: Nenu okadundedi rendu adugulu unnaru.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మరచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నెంబర్ కెన్ బి సీటెడ్.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
1: From tomorrow onwards, you will be returning, going to your native place.
0: కాని ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మరణం చేసుకుంటూ దీన్ని హాయిగా ఉండండి.
1: యు బీ హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్స్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్.
0: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
0: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
0: వాడిని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ, యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
1: Therefore it is said there is no other greater god beyond mother and father.
0: Kaga mother and father are chaala pradhaanamainatundi.
1: Therefore mother and father are very important.
0: Vaarini manam aananda pettadame mana kartavyam.
1: Oh, it's our main duty to make them happy.
0: Manam enduku vaarilo puttam antunte vaarini aananda pettam kosame puttam.
1: Why have we born as a human being in the body to make them happy?
0: Kaabatti neeku neevu tineesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
1: It is not enough if you eat for yourself and self-centered.
0: కానీ ఇది కాదు ముఖ్యము.
1: దట్స్ నాట్ ఇంపార్టెంట్.
0: ఖానా పీనా సోనా మరణ అంతా సహజమైనటువంటివి.
1: All the eating, drinking and moving about, they are quite natural, they happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడా వారి తల్లిదండ్రులు వారు ఆనందపెట్టారు.
1: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
0: అప్పుడే మీరు ధనియులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హియర్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: ಸುಪುತ್ರೆ ಕುಲದೀಪಕ ಸುಪುತ್ರ ಕುಲದೀಪಕ ಪಗಟಿಯಂದು ಸೂರ್ಯನು ಪ್ರಕಾಶಿಸಿತು. ಜೀವನಕ್ಕೆ ಜಗತ್ತನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಡು.
1: ಡ್ಯೂರಿಂಗ್ ದ ಡೇ ಟೈಮ್ ಇಸ್ ದ ಸನ್ ಹೂ ಶೆಡ್ಸ್ ಹಿಸ್ ಲೈಟ್ ಅಂಡ್ ಹೆಲ್ಪ್ಸ್ ಆಲ್ ಆಫ್ ದ ಬೀಯಿಂಗ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಯೂನಿವರ್ಸ್.
0: ರಾತ್ರುಳ ಎಂದು ಚಂದ್ರನು ಉದಯಿಸಿ ಜೀವನಕ್ಕೆ ದಾರಿಯನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಡು.
1: ಇಸ್ ದ ಮೂನ್ ಹೂ ಶೋಸ್ ದ ಪಾತ್ ಟು ಆಲ್ ಆಫ್ ದ ಬೀಯಿಂಗ್ಸ್ ಇನ್ ದ ನೈಟ್ ಟೈಮ್.
0: ಮುಲ್ಲೋಕಮಲ ಎಂದು ಕೂಡ ಸರ್ವ ಜೀವನಕ್ಕೂ ಕೂಡ ಜೀವಿತಾನಿಕಿ ಆದರ್ಶಾನ್ನಿ ಅಂದಿಸ್ತೂ ಪ್ರಬೋಧಿಸ್ತೂ ಉಂಟುಂದಿ ಧರ್ಮಮು.
1: ಇಟ್ ಈಸ್ ಧರ್ಮ ರೈಚಸ್ನೆಸ್ ದಟ್ ಶೋಸ್ ದ ಲೈಟ್ ಇನ್ ದ ಪಾತ್ ಆಲ್ ದ ಟೈಮ್ ಟು ಆಲ್ ದ ತ್ರೀ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್ಸ್.
0: ಕಾನಿ ಕುಲಮನಕು ಜ್ಯೋತಿನಿ ಎರುವಿಂಚಿ ಜೀವಿತ ಯೊಕ್ಕ ಆದರ್ಶಾನ್ನಿ ಪ್ರಕಟಿಸಿ ಕುಲದೀಪಕುಡುಗಾ ನಿಲ್ಚೇಟುವಂತಿ ವಾಡು ಸುಪುತ್ರುಡು.
1: ಹೀ ಈಸ್ ದ ಟ್ರೂ ಸನ್ ಹೂ ಸೆಟ್ಸ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಆಸ್ ಅನ್ ಐಡಿಯಲ್ ಅಂಡ್ ಅ ಲೈಟ್ ಟು ದ ಎಂಟೈರ್ ಕ್ಲಾನ್ ಅಂಡ್ ದ ಲೀನಿಯೇಜ್.
0: ಇದು ಪ್ರಾಕೃತಮೈನ ಭೌತಿಕಮೈನ ಲೌಕಿಕಮೈನ ಅನಿತ್ಯಮೈನ ಪ್ರಕೃತಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಟುವಂತಿ ಯೊಕ್ಕ ದೃಶ್ಯಮಲೇ ಇವನ್ನೀ.
1: ದೀಸ್ ಆರ್ ಆಲ್ ದ ಫಿಸಿಕಲ್ ಥಿಂಗ್ಸ್ ದಟ್ ವಿ ಸೀ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ವಿಚ್ ಇಸ್ ಮೆಟೀರಿಯಲ್ ಅಂಡ್ ವರ್ಲ್ಡ್ಲಿ.
0: ಕಾನಿ ಸಗತ್ತು ವಿಶ್ರಮಲಕು ಆದರ್ಶಾನ್ನಿ ಅಖಂಡಿಸಿ ಆದರ್ಶಾನ್ನಿ ನಿರೂಪಿಸಿ ತಾನೇ ಆ ಆದರ್ಶಂಲೋ ಲೀನಮೈನಟುವಂಟಿ ವ್ಯಕ್ತಿ ಒಕ್ಕಡುಂಡೆ.
1: However, in this universe, there is one ideal that demonstrates the spirit of idealism and stands as a testimony, the very metaphor of idealism.
0: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
1: But there is one who demonstrates the presence of the divinity everywhere, all the time, and he is the time itself.
0: Atani pere Kanaduru. Kanaduru.
2: Kanaduru.
0: Kanaduru.
1: His name is Kanada.
0: Itanu denini kanipettadu.
1: What is it that he discovered?
0: Anuraniyan mahatomahiyan. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
1: కాణాద నేమ్డ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ ది ఆటమ్ యాజ్ గాడ్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్.
0: తనను జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
1: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
0: Anuvaneetundi lekunda ee jagat anedi kanipinchadu.
1: This world would not exist without atom.
0: Puram vishwamanandu ee roopamu ledu.
1: Earlier this universe has no form.
0: Surya chandradu leru.
1: Sun or moon
0: ee aakasha bhoomulu levu.
1: The space and earth.
0: Nakshatralu levu.
1: Stars.
0: Ediyu ledu.
1: None existed in the past at the
0: Anta
1: beginning.
0: Anta chikatiga krammukunnatundi.
1: Everything was pitch dark at the beginning.
0: Kani paramanavul yokka samputamainatundi yokka cheriku cheta.
1: Because of the combination of the smallest to the particles.
0: Chala dattamainatundi reetiga kudurukoni poyindi.
1: It could combine itself into hard matter.
0: అది కుదించుకున్నట్టు చేతుల ఎక్కువ వేడి సంభవించింది.
1: బికాస్ ఆఫ్ ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ దే ఆర్ జనరేటెడ్ హీట్.
0: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైన శబ్దం ఏర్పడింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది హీట్ కేమ్ ఎ లౌడ్ సౌండ్.
0: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సర్వత్రా విజృంభించిపోయినది.
1: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: ఇది ఏ సృష్టికి మూల కారణం?
1: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
0: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
1: దిస్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
0: అనగా ఈ అంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
1: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
0: ఆ పగలనటువంటి శబ్దమే ప్రణవము.
1: And the very primordial sound is pranava.
0: అది ఏ ఓంకారము?
1: That is ఓంకార.
0: అది ఏ ప్రథమనాదము?
1: And that is the primordial sound.
0: ఇది ప్రథమనాదము.
1: That is the first sound vibration.
0: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
1: The sound vibrations are spread everywhere.
0: ఈ ప్రణవం దేని నుండి ప్రారంభమైనది?
1: What was the origin of pranava? Omkara.
0: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
1: It started from this minutest particle.
0: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కనరాదు.
1: You do not find anything beyond this minutest particle, the atom.
0: దీనిని పొందుటకు ఏది మార్గము?
1: What is the way to know that?
0: అనేటువంటి విషయాన్ని ఈ కానాడు విచారణ చేస్తూ వచ్చాడు.
1: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
0: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
1: ఫైనలీ హీ కన్క్లూడెడ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రైమార్డియల్ సింగిల్ సౌండ్.
0: ఇది ఏ ప్రథమ శబ్దము?
1: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ టు బిగిన్ విత్.
0: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
1: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
0: Ilanti satyamunu prabodhinchi
1: this truth was taught.
0: Sukshmamainatti anuvuna sukshmamaguchu
1: that God is smallest to the small.
0: Meti vastugunanduna meti yaguchu
1: and that is biggest to the big.
0: Sarvadanu sachiyayundu
1: that he stands as an eternal witness.
0: Ee pranavame daivamu. దైవమే ప్రణవం.
1: అండ్ దట్ ఓంకార్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
0: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
1: దిస్ ట్రూత్ వాజ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
1: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
0: ఈ సృష్టికంత మూల కారణము పరమాణువి.
1: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్స్ ది ఆటమ్.
0: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
1: దేర్ ఇస్ నో బాడీ, దేర్ ఇస్ నో మ్యాటర్, దేర్ ఇస్ నో మెటీరియల్ వితౌట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man never made an attempt to know the mystery of an atom.
0: Prachinulu kanipettinatvanti oka satya deepamulanu ee naati manavudu artham chesukonaleka haasyaspadanga bhavistuntadu.
1: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
0: Aa naati prachina rishulu లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
1: ఆల్ ద కంపోజిషన్స్ ద డిక్టా అండ్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ were all made fun of by the modern man.
0: Mana prachina yokka samskrutini bharatiya yokka pavitratanu gurtinchukoneetvanti shakti samarthyamunu ee naati manavudu kolipoyinadu.
1: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
0: Kanukane parama satyam anetvantidi tana daggare undi udukonu dani gurtinchukolekapothunnadu.
1: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
0: Aanati paramarshulu yokka swaroopalanu kevalamu oka oori mundu edo oka vigrahanga petti gurtunuku chupistuntaru.
1: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
0: Adi kaadu manam.
1: That's not the fact anyway.
0: Aa pavitramainatvanti swaroopalanu mana hrudayapeetham paina bhadram chesukovali.
1: The sacred forms will have to be installed at the altar of our hearts.
0: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, ఆశాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: The divinity that has got to be installed at the altar of hearts is neglected, is just taken in a little simple way.
0: కానీ ఇది ఏనాడు జరిగినటువంటిది?
1: When had this happened?
0: కానాదుడు అనేటువంటి వాడు ఏ కాలం వాడు?
1: కానాదా, టు విచ్ టైమ్ డస్ హి బిలాంగ్ టు?
0: 20,000 సంవత్సరముల పూర్వము,
1: 20,000 ఇయర్స్ అగో,
0: ఈ యొక్క కానాదుని విషయము జగత్తులో ఎంతనో ఉచ్చరించేటువంటి వారు.
1: ద వరల్డ్ న్యూ వెల్ ద స్పిరిట్ ఆఫ్ కానాదా.
0: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
1: Kanada recognized the value of the hydrogen and oxygen.
0: Hydrogen, oxygen, aneetvantivi kevalamu oka vidhamainatvanti yokka agnito samanamainatvantivi.
1: He considered hydrogen and oxygen equal to the fire.
0: Indulo oka dani valla agni praveshistundi.
1: The fire finds a place in one of the two.
0: Inkoka dani valla agnini aatipestundi.
1: The other one extinguishes the fire.
0: Idi scientistlu gurtinchinatvanti yokka satyamu.
1: This is the truth observed by scientists.
0: Ilanti scientistlu gurtinchinatvanti satyanni ee naati prajalu chaala goppaga vishwasistuntaru.
1: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
0: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అంతించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
0: ఈ అణువును
1: are not recognized.
0: అణు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
1: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
0: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
1: అటామిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
0: ఇది కంటికి కనిపించదు.
1: యు డోంట్ సీ విత్ ది ఫిజికల్ ఐ.
0: కానీ ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ ఇట్?
0: తినే తిండిలో ఉంటుండాలి.
1: ఇట్ దేర్ ఇన్ ద ఫుడ్ దట్ యు కెన్
0: చూచే చూపులో ఉంటుండాలి.
1: ఇట్స్ ప్రెసెంట్ ఇన్ యువర్ లుక్స్.
0: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ఇన్ ద వర్డ్స్ దట్
0: అంతించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But the principles of truth realized, experimented upon and propagated by the ancients

0: ఇట్స్ ప్రెసెంట్ ఇన్ యువర్ లుక్స్,
1: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో ఇన్ ద వర్డ్స్ దట్
1: నడిచే నడకలో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్,
1: సర్వత్రా ఉండినటువంటిది అది.
0: ద అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
0: మోడర్న్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది అటామిక్ పవర్, ద మిస్టరీ ఆఫ్ ద ఆటమ్, దో హి ట్రేడ్స్ అపాన్ ఇట్ బై వే ఆఫ్
1: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి దానిగా భావించి,
0: హి కన్సిడర్స్ దట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: దాన్ని ఒక సైంటి పద్ధతి పక్కన పెట్టారు.
0: అండ్ హి కన్సిడర్స్ యాజ్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్.
1: కానీ
0: బట్
1: ఈ అటామిక్ ప్రాసెస్,
0: ది అటామిక్ ప్రాసెస్
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది,
0: ఇస్ హైలీ సీక్రెట్.
1: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
0: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
1: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
0: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ, దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
1: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
0: వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
1: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
0: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: శివాజీ ఒక మంత్రి
0: అండ్ హిస్ మినిస్టర్
1: ఇరువురు చేరి,
0: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్,
1: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
0: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ దర్ ఈవినింగ్ టైమ్.
1: కానీ మార్గ మధ్యం లోపల,
0: ఆన్ ద వే,
1: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
0: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
1: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
0: What Shivaji did was, he has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
1: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
0: This was not acceptable to the minister.
1: మహారాజు ఎక్కడ? ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
0: Here lies an emperor and a Buddhist monk on the other. What a gulf of difference it is.
1: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
1: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
0: హీ ఫెల్ట్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
1: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
0: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
1: సర్వధర్మంలో ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
0: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
1: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత,
0: ద టైం పాస్ ఆన్ లైక్ దాట్.
1: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
0: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
1: ఒక దినము మంత్రిని పిలిచాడు.
0: One day he summoned the minister.
1: మంత్రి,
0: మినిస్టర్,
1: నీవు ఈనాడు నాకు మూడు తలలు తీసుకుని రావాలి అన్నాడు.
0: Shivaji wanted the heads, three heads to be brought to him.
1: ఒకటి గోట్, మేక తల.
0: One is the head of a goat.
1: రెండవది గొర్రె తల.
0: One is the head of a sheep.
1: మూడవది మనిషి తల.
0: And third one the head of a human being.
1: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
0: Bring these three heads.
1: ఎక్కడికో వెళ్ళాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
0: He brought the three heads, the goat and the sheep and a human being. From the cremation ground.
1: Techani Maharaj annadu.
0: He brought it and said, here are the heads, O Emperor.
1: Aithe ee moodu kudunu market ku teesukoni ammukonra annadu.
0: The Emperor wanted these three heads to be sold there in the market.
1: Velina tachame gorithala ettukoni poyaru.
0: And the head of the goat was immediately purchased.
1: Megathala kudunu chanam lopala kharchu pettukunnadu.
0: The head of sheep.

0: ఇమీడియట్లీ బాట్.
1: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకి ఎవరు కూడా కొనే రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
0: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్, ఓ ఎంపరర్, నోబడీస్ ప్రిపేర్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
0: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
1: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
0: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. నో బడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్, దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
1: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
0: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
1: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడా ఇంతే, ఎవ్వరు కొనరు.
0: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ, వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్, దిస్ హెడ్
1: ఎవరు ఇవ్వరు.
0: నో బడీ వుడ్ రికగ్నైజ్, యాక్సెప్టెడ్.
1: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపై పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
0: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist god.
1: Dhanamu vachunu povunu dharani yendu.
0: Money comes and goes on earth.
1: Gaurava maryadalu vachi povunu teerunu.
0: But the respect, the courtesy and the esteem would remain.
1: Gaurava dharmalu manavunku shashvatanga nilchunu.
0: The righteousness and truth would remain permanently.
1: Adiye manavuni janmaku saarthakamu.
0: That is the true redemption for mankind.
1: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
0: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
1: అది ఏ ప్రణవ శబ్దము.
0: అండ్ దట్ ఈస్ ఓంకార.
1: అది ఏ అటామిక్ ఎనర్జీ.
0: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
1: దీనికి శక్తి సామర్థ్యములు,
0: ది కెపాసిటీస్,
1: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
0: ది కెపాసిటీస్ లేటెంట్ ఇన్ ఎన్ అటమ్.
1: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
0: No one created it in particular.
1: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: This truth was propagated and taught by Kanada in the olden times.
1: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
0: Human being naturally, so long they are alive, he takes care of the body.
1: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
0: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
1: Enta anuvu yokka shaktiye.
0: In fact, the whole thing is the power of an atom.
1: Ee anuvu yokka bhavamu evaru artham chesukoledu.
0: No one can understand the secret of an atom.
1: Anu swaroopame daiva swaroopamu.
0: God is present in the form of an atom.
1: Anu swaroopame jagat swaroopamu.
0: And the very atom is the entire universe.
1: Anu swaroopame aakasha swaroopamu.
0: The atom is the space.
1: Anu swaroopame shabda swaroopamu.
0: The atom is the sound.
1: Characharam antai kudanu anu swane nindi unnadi.
0: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
1: Kanuka ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆటమ్.
1: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
0: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
1: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
0: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
1: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
0: ఫర్ అన్ ఆటమ్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ విల్ టేక్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
1: ఇంతకాలం పట్టుతుంటే ఈ అణువు మన సెంతనే ఉంటుంటే మనం ఎందుకు గుర్తించుకోకూడదు?
0: దో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైమ్ విత్ అస్ ఇన్ అస్, హౌ ఇస్ ఇట్ దట్ వీ డు నాట్ నో?
1: భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది.
0: ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్.
1: తిరిగి తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
1: దీనిని ఎవరు తిప్పుతున్నారు?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రొటేషన్?
1: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
0: వై డస్ ఇట్ హ్యాపన్?
1: ఎవరు తిప్పుతున్నారు?
0: హూ ఇస్ ద మెయిన్ కాజ్ బిహైండ్?
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ సీక్రెట్ బిహైండ్.
1: తన చుట్టూ తాను తిరగటం చేత,
0: బికాస్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్,
1: జగత్తు కంటే ఇక్కడ రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
0: వీ హావ్ డే అండ్ నైట్.
1: తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత,
0: as earth revolves around the sun,
1: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
0: We have got various seasons and the food.
1: ఇవన్నీ కారణములైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
0: They are not reasonless, in fact.
1: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
0: It is the divine will which is the main cause for all this creation.
1: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
0: It is God's master plan for the benefit of the world.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
0: Till this day nobody understood the sacredness of an atom.
1: అణువు అంటే కేవలము ప్రాణములైనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
0: We consider the atomic power as passive, dull and inert.
1: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
1: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
0: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
1: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
0: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
1: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
0: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యు విల్ నో ది మైటీయెస్ట్.
1: అది ఏ దైవము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
0: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: అది ఏ ప్రాణతత్వము.
0: అండ్ దట్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
0: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
1: ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
0: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్.
1: కానీ ఈ మైక్రోజెనాసి ప్రాసెస్ ను ఫాలో చేయాలి.
0: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ and understand the principle.
1: Idi Kanada cheppadu.
0: This was taught by Kanada.
1: Dinini anusarinchinappudu aa divya tattvam manaku gurtinchadaniki veelavutundi annadu.
0: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
1: Chudandi oka anu atta pothu undadi.
0: See here, one atom is moving right now.
1: Danini manam sancharistu దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆటమ్ యూ విల్ బి ఏబుల్ టు క్యాచ్.
1: ఎన్నో పరమాణువులు ఒక క్షణంలో మనం పట్టవచ్చు.
0: యు కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇన్ ఎ ఫ్రాక్షన్.
1: ఎన్నో పట్టావు.
0: ఇన్ ఎ ఫ్రాక్షన్ యూ కెన్ హోల్డ్ దెమ్ ఇన్ యువర్ ఫిస్ట్.
1: వదిలితే ఎక్కడ చూసినా వెళ్లిపోతున్నాయి.
0: అండ్ దెన్ వెన్ యూ రిలీజ్ యువర్ ఫిస్ట్ దే గో ఎవరీవేర్.
1: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటుంది.
0: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
1: మానసికత కూడాను ఈ యొక్క దీని పైన ఆధారపడి ఉంటుండాలి.
0: And it all depends, the whole thing, life depends on this.
1: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
0: Devotees pray.
1: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
0: We may doubt the result of prayer.
1: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
0: Through prayer you can accomplish
1: ento ghanamaina vijayanni sadhisthundadi.
0: You will have the mighty victory.
1: Manavudu sadhinchaleinatvanti vishayanni kodanu sadhinchagalugutunnadu.
0: Impossible things can be made possible by prayer.
1: Oka chinna vishayamu.
0: A small example.
1: Nenu ye mandu theesukonu.
0: Bhagavan does not take any medicine.
1: Nenu prayatninchanu.
0: He doesn't take any medicine.
1: Kani 10 dinamulu nunchi kodanu ikkada peddaga vaadindi.
0: But for the last 10 days there is a swelling on the cheek.
1: Ninnati dinamu nenu gamaninchanu.
0: Yesterday Bhagavan observed.
1: Andaru vachina varandaru kudanu vaari drishti naa mukham paina povatam ledu naa yokka chekku paina pothundadi.
0: All that have assembled here are concentrating on the swelling on the cheek, not on Bhagavan.
1: Inka taggaledi, inka taggaledi, enta baadha undo emo ani santosh oka baadha padutu vacharu.
0: All are feeling so sad that Bhagavan had no relief till now and that he is feeling that he is suffering.
1: Ratri అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
0: లాస్ట్ ఈవినింగ్ భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటీ ఫంక్షన్. హీ డిడ్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
1: కానీ లోపల వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ ఇన్ సైడ్
1: పండుకున్నారు.
0: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
1: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా కుప్పలు కుప్పలు వచ్చాయి.
0: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
1: స్వామి రేపటికి గురుపోను.
0: భగవాన్
1: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
0: భగవాన్, టుమారో ఇస్ గురు పౌర్ణిమ, బీ నార్మల్, వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
1: తెల్లవారు లేచాను.
0: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
1: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
0: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
1: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
0: ద బ్లిస్ ఆఫ్ దిస్ డే ఈజ్ ద రెస్పాన్స్ టు ప్రేయర్స్.
1: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
0: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
1: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
0: టుమారో గురు పౌర్ణిమ ఇస్ ద బ్లిస్ఫుల్ డే.
1: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తారే.
0: Tomorrow, what is that I am going to see?
1: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
0: All devotees were shedding tears and praying continuously.
1: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై ఎంత పడింది.
0: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
1: నేను తలచుకోలేదు నాకు నేమ్ కావాలని.
0: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
1: ఎప్పుడు నేను తలచను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
1: నేను మీరు ఒక్కటే.
0: You and I are one.
1: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
1: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
0: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
0: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
1: నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
0: భగవాన్ నెవర్ విల్స్ regarding his body.
1: స్వార్థం నాలో ఏనాడు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
1: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటి కొరి వరకు కూడా నాలో కనిపించదు.
0: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
0: Therefore the same atomic power is present in every one of us.
1: ఈ అటమిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
0: We have to understand to some extent the mystery of an atom.
1: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
0: Since ancient times we have been spending time concentrating, worshipping on a form and
1: avi kudanu aavirbhavinchinatunte vayane undi.
0: And in fact they are also made out of this
1: ramanu oka vigrahanni petti mana prarthistuntam.
0: And we keep a statue there and we go on praying.
1: Kaani aa ramudu ekkadunnadu?
0: Where is he now?
1: Ledi.
0: No.
1: Krishnanu oka vigrahanni petti poojistunnam.
0: We have the statue of Krishna.
1: Krishnanu ledi.
0: He is not there now.
1: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
0: We worship Ishwara, we don't see.
1: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
0: It only means all the forms Rama, Krishna, Shiva are ever existing.
1: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
0: And our feelings, our thoughts are narrow.
1: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమైగా కనిపిస్తుంది.
0: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
1: Vishala bhavame srushti.
0: The broad mindedness is creation.
1: Sankuchita bhavame maranamu.
0: The narrow mindedness is literal death.
1: Kalukani ee sankuchita bhavam manlo undinanta varaku manam chachina varato samaname.
0: So long we are narrow minded, we should consider our life a death. In fact
1: manam eppudu vishala bhavanni penchukovali.
0: We should be broad minded.
1: Vishala hrudayanni penchukovali.
0: We should have broad minded.
1: Aa vishala hrudayamlo vishalamaina daivattvam cheri untadi.
0: And naturally we will find the vastness of the divinity.
1: Prachina kalam nundi.
0: Since ancient times,
1: అనేక మంది మహర్షులు
0: many sages
1: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
0: Adopted many spiritual paths.
1: ఈ కానాదులు చాలా గొప్ప సాధన చేశారు.
0: Kanada did penance and followed spiritual paths.
1: కట్టకడపటికి ఇది ఏది కాదన్నాడు.
0: And ultimately he negated everything.
1: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
0: And I should merge in that atom, become one with it.
1: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
0: Because he has given up this body attachment, he could totally identify with an atom.
1: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavattu jeevisthuntundali.
0: The human life today is based on the material objects.
1: Anta swartha sapriyojanamtho jeevisthuntundali.
0: The modern life is full of selfishness and self interest.
1: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku ee maatramo artham kaadu.
0: So long we are selfish, we cannot understand even a trace of
1: sadhana. Chesukochu ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును అంటూ తప్పు లేదు. కానీ అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు.
0: We should not forget the nature of an atom.
1: ఆ అణువులందే ఉంటుండాలి సర్వము.
0: Everything is present within this atom.
1: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
0: This atomic principle is verily in you.
1: మన దేహము అణువే.
0: The body is an atom.
1: మనసు అణువే.
0: Also mind.
1: బుద్ధి అణువే.
0: Intellect.
1: చిత్తము అణువే.
0: అంతఃకరణ
1: అణువే. సర్వము అణుమయమే.
0: So everything is but nothing but the combination of atoms.
1: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
0: And this very atomic principle is divine principle.
1: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
0: God listens to our prayers.
1: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
0: Some feel that we may be bothering God by praying fervently.
1: చాలా పొరపాటు.
0: You are mistaken.
1: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
0: God will not have any difficulty.
1: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
0: God never suffers.
1: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
0: Therefore, the bliss of the devotee is the bliss of God.
1: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
0: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
1: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
0: But we are happy and blissful by having smaller things, the material objects.
1: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
0: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
1: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమేనా నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
0: యు మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
1: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
0: యు మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
0: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
1: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైన దారిని చూపినటువంటిది.
0: గురు పూర్ణిమ షోస్ యూ ఏ డివైన్ సీక్రెట్.
1: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
0: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
1: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
0: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
1: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
0: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
1: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేపటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
0: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
0: Develop that attitude so as to make your mind shine.
1: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగలిపటికి మీ ఎందు ఉన్నటువంటి యొక్క గ్రంథం కూడాను మన్నమైపోతుండాలి.
0: We read many of the texts grantha, but we lose the very essence gantha.
1: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
0: Though we have a fraction of the knowledge, we consider ourselves great.
1: నీవు చదివిన చదువులని నువ్వు ఘనమైనటువంటివి కాదు.
0: All that you have learnt is not that great.
1: పరమాణువుల్లో అణువైనటువంటిది.
0: It is smallest, still small.
1: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
0: So you cannot attain reach divinity.
1: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
0: You cannot see him.
1: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
0: Nor by occupying exalted position.
1: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
0: You cannot experience God by any other way.
1: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
0: It's only in love you experience God.
1: ఆ ప్రేమతత్వాన్ని కించిత్ గా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
0: If you develop and grow love more and more, you can see God in an atom.
1: భక్తి అనగా కేవలము భగవంతుడి పైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
0: The total love towards God is devotion.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు గురు పూర్ణిమ.
0: Today is Guru Purnima.
1: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: What should we know today?
1: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
0: We should know that God is present above you, below you, around you, in you.
1: In you, with you, around you.
0: In you, with you, around you.
1: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వెనుకల ఉంటున్నాడు.
0: So God is in you, with you, above you, below you, around you.
1: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
0: Who are you? You are God.
1: అనుస్వరూపమైనటువంటి వాడు.
0: And God is present in an atomic
1: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: We should know this basic truth.
1: ఈ ప్రపంచంలో అనవసరంగా భిక్ష పెట్టడానికి పోకండి.
0: Don't be a beggar in this world.
1: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
0: లెట్ అస్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాము.
0: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
0: వై షుడ్ యూ అండర్టేక్
1: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
0: ఇన్ ఆర్డర్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ.
1: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
0: What sort of duty it is?
1: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
0: యూ వర్క్ ఇన్ ఆఫీస్ ఫర్ ఇన్స్టెన్స్.
1: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించిన విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు యువర్ ఆఫీస్ దేర్.
1: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్.
1: ఇంటికి వచ్చావు,
0: యూ రిటర్న్ హోమ్,
1: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
0: వైల్ యు ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
1: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
0: డోంట్ బ్రింగ్ హియర్.
1: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
0: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
1: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
0: Just to drop it there.
1: House work, house ke.
0: And you should limit to your family
1: at home. Business ke.
0: Business affairs.
1: Adhyatmika work, adhyatmika ke.
0: And in spiritual field, you should be
1: absolutely spiritual.
0: Because we mix things, we are confused and suffer.
1: Karaka mana mandu. మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేంటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
1: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
0: ద హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్.
1: మొన్న చెప్పాను.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే.
1: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
0: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
1: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
0: దుర్యోధన, దుశ్శాసన
1: మొన్నటి వరకు జీవించినటువంటి వారు.
0: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
1: హిరణ్యాక్షుడు, హిరణ్యకృష్ణుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
0: హిరణ్యాక్ష, హిరణ్యకృష్ణ
1: వాళ్ళు చాలా సైంటిస్ట్.
0: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యకృష్ణుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
0: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
1: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
0: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
0: వెన్ వన్స్ హీ టచ్డ్ ద స్టార్ ధ్రువ, ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్.
1: దాంతో మరణం చెందాడు.
0: దట్ ఎండెడ్ హిజ్ లైఫ్.
1: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
0: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
1: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
0: Has to work and do under certain limitations.
1: Kanuka antinte goppa varanta kudanu daivatvanni pondalaniki enta prayatnam chesaru.
0: Such great people made all attempts to attain divinity.
1: Manamu alpulamainappudiki adhikamainatuvanti bhavanni pettukovali.
0: We may be small, but we should have big feelings.
1: Vishalamaina hrudayanni penchukovali.
0: We should be broad minded.
1: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది.
0: ఇన్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
0: మ్యాన్ హ్యాస్ డెత్ బట్ నాట్ ద మైండ్.
1: మనసుకు మరణమే లేదు.
0: మైండ్ ఈస్ డెత్ లెస్.
1: మనిషి మరణించినా ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: Therefore all the consequences, the results of the actions are imprinted on the mind.
1: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
0: all that is the past of several
1: lives, ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
0: and the results of actions,
1: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి,
0: are all imprinted on the mind.
1: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
1: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
0: వి షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
1: ఎన్ని జన్మలకైనా గాని మనసే దైవము.
0: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
1: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
0: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
0: అండ్ వి షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ cheap or low or neglected.
1: అనేక మంది బాధలను భరించుకోలేక,
0: many people could not bear suffering,
1: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
0: They commit suicide.
1: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
0: Many people feel that it is the mind responsible for all the suffering and so they want to end their lives. But it is the worst of the sins.
1: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
0: It is not the mind that's going to.
1: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
0: And you have that idea of God.
1: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రము మనం సంకల్పంలే రాకూడదు.
0: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
1: ఆత్మనే దైవము.
0: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
1: దైవమే ఆత్మ.
0: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
1: ఇందుకు అనడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో లాంగ్ వి ఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
1: సావు పుట్టుకోలేనట్టు శాశ్వతుడు.
0: God is eternal, who has neither beginning nor
1: ఆది మధ్యంతరహితుడు, అనాది వాడు.
0: And is quite eternal, has no birth.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be killed nor would kill.
1: సర్వత్రం తానే అయ్యుండు.
0: And is all pervasive.
1: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
0: And is eternal and immortal.
1: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జనన మరణాలు ఉన్నదని భావించకూడదు.
0: God has neither birth nor death.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
1: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల
0: at one time in Shirdi
1: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
0: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
1: Kani okanaadu Patel anetunte vayana vachadu.
0: One day Patel came.
1: Vachi tan chaala srimantude.
0: He was a rich man.
1: Kani jobi nindiku notes pettukunnadu.
0: He had currency notes in his pocket.
1: Baba chuchadu.
0: Baba noticed it.
1: Chuchi oka daggara unnatunte manushini pilchadu.
0: He called a devotee close by.
1: Baba ki eppudu kodunu Sham anetunte vaadu daggaranga undatuntadu.
0: There is one devotee by name Sham, very close to Bhagavan.
1: Sham oo oorlo poi aa patel daggara poi naaku 5 rupayalu kavalo teeskonra annadu.
0: He said, Sham, go to that rich man and bring 5 rupees.
1: Poyadu aa Sham ledu talupu vesadu. Bi
0: event and he noticed the residence of Sham locked.
1: Mari unko gari daggara poi inko patel nadigamannadu.
0: And Baba wanted him to go to some other man.
1: ఈ విధంగా పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
0: As this man was asked to go to different people, he could not get money wanted by him.
1: కానీ
0: but
1: జోబి నుండికు నోట్లు పెట్టుకున్నటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
0: But there is Patel there sitting with the currency.
1: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
0: He had no spirit of sacrifice. Baba, you want money? Here is his currency.
1: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
0: Then Sham said,
1: శ్యామ్ నీ జీవితంలో ఉండినంత వరకు నా వెంట ఉంటావు నిజమే.
0: Sham, you will be with me so long you are alive.
1: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నారి తత్వం నీ నుండి రాకూడదు.
0: You should not be miserly.
1: లోభితనము. లోభితనం.
0: యూ షుడ్ నాట్ బి మైజర్లీ ఎనీ టైమ్.
1: నేను 5 రూపాయలు అడుగుతుంటే నీకు స్వామి ఏం కావాలేమో తీసుకుని నేను చెప్పకూడదా?
0: When I say 5 rupees are needed, can't you offer it?
1: చాలా మందికి ధనమే దైవము.
0: Many people consider money as God.
1: రాజకీయమే దైవము.
0: Politics God.
1: పార్టీసే దైవము.
0: Our political parties.
1: ప్రభుత్వమే దైవము.
0: And they consider everything.
1: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
0: Such people will have all these that follow them even after their death.
1: ఏమిటి మీరు సాధించేటువంటిది?
0: What is that you achieve?
1: ఎందుకోసం మీరు బ్రతికారు?
0: Why, what for is
1: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానిక?
0: Why should you waste your life?
1: మానవుడని పేరు పెట్టుకుని
0: having been born a human being.
1: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానిక?
0: Why should you lead a polluted life?
1: చీ చీ చీ చీ.
0: What a shame it is.
1: ఎవరికైనా పరోపకారం చేయి.
0: Help others.
1: ఎవరికైనా మంచి పని చేయి.
0: డూ గుడ్ టు అదర్స్.
1: మనం చేసి ప్రయోజనం ఏమిటి?
0: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్.
1: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
0: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
1: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
1: రాజకీయాలే దీనికెంత మూలకారణం.
0: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
1: ప్రతి చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
0: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
1: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
0: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
1: అక్కడ కూడా జగడాలే.
0: They also they have conflict.
1: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
0: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
1: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
1: స్వతంత్రం వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
1: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
0: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
1: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
0: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
1: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
1: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
0: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
1: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశించితే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
0: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వి టర్న్ క్రూయల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ స్వరూపులు.
0: యు ఆర్ పర్సానిఫికేషన్.
1: మీ ప్రేమని పెంచుకోండి.
0: అండ్ నో యువర్ నేచర్.
1: ప్రేమ చేతనే బ్రతకండి.
0: Lead your life.
1: ప్రేమ చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: End your lives in love.
1: అది నిజమైనటువంటి యొక్క జీవితం.
0: దాట్ ఈస్ ట్రూ లైఫ్.
1: ఉపనిషత్తులు అందరికీ ఈ పవిత్రమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
0: దాట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్.
1: మానవ,
0: ఓ మ్యాన్,
1: గౌరవించవలసినటువంటి వాడు.
0: యు హావ్ టు బి రెస్పెక్టెడ్.
1: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
0: యు హావ్ టు బి లవ్డ్.
1: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హావ్ టు బి వెల్కమ్.
1: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
0: whether you know or not, in China
1: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
0: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
1: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పన్నెండున్నంత వరకు మా కష్టాన్నే ప్రసాదించు.
0: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
1: ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
0: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ నాట్ నోటీస్ ఎనీవేర్.
1: మేమేమో సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ, టు హావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్.
1: నసుక లభ్యతే సుఖం అన్నారు.
0: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
1: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
0: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే, స్వామి, వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
1: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి, నేను దాన్ని చూడాలనుకుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
1: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
1: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
0: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
1: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
0: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
1: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
1: 77 ఇయర్స్ అయిపోయింది.
0: భగవాన్ కంప్లీటెడ్ 77.
1: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
0: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
1: మానవుడు ఆనందమయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
1: ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఇస్ బ్లెస్డ్.
1: ఆనందమే అతని హృదయము.
0: అండ్ బ్లెస్ ఇస్ యువర్
1: సెల్ఫ్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావు?
0: Bliss being is the center of life, why should you grieve?
1: కాని హృదయం ఆనందమయమైనటువంటిది అని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవడం చేత దుఃఖపడుతున్నారు.
0: We do not know that we are the very embodiment of bliss and we suffer.
1: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
0: Some connections, relations come and go.
1: ఇవన్నీ comes and goes.
0: They all comes and goes.
1: కాని comes and grows. పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
0: But that which comes and grows is love.
1: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
0: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్
1: మీరు సుఖంగా ఉండండి.
0: డోంట్
1: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
0: And do not think of too much of the world.
1: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
0: And today what's your position? You are not happy, your neighbors are not happy.
1: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
0: We should not hurt anybody.
1: కష్టంలో వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
0: Difficulties do come, consider them as passing clouds.
1: ఏదో బిడ్డలో, కొడుకులో, తల్లులో, తండ్రులో ఏదో సంబంధాలు, బాంధవ్యాలంతా ఉంటాయి.
0: We have got the family blood relationships.
1: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు, నష్టాలు జరుగుతుంటాయి.
0: We have many difficulties and losses in the family
1: life. కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: But they are like passing clouds.
1: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యం.
0: And as if you look at the sky, you find the vast.
1: కానీ ఆకాశం అంతా మేఘములే.
0: But it is full of clouds.
1: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
0: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
1: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
0: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
1: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
0: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
1: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
0: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
1: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
1: మనకు మనం భావించుకునేటువంటిది, కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
0: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డు కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
0: హి టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
1: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
0: The body has to be maintained so long we're alive.
1: పోతాని ఎవరు గౌరవించరు.
0: The moment life is lost, nobody would respect.
1: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
0: The same thing was stated by Duryodhana.
1: కట్టగడపటికి తాను చెప్పాడు.
0: He said at the end,
1: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
0: You respected me so long, I'm alive in this body.
1: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితేనే,
0: The moment I leave this body tomorrow,
1: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి ఒక తల్లపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
0: అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
1: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
0: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
1: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
0: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
1: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: బట్ వీ షుడ్ అప్హోల్ ద రెస్పెక్ట్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
1: ఈ విధంగా ఉండినప్పుడే
0: వెన్ వీ లీడ్ ద లైఫ్
1: జీవితము అనుభవించిన వారం అవుతాం.
0: వీ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
1: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
0: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లౌకికమైన జీవితం అవసరమే.
0: ద వరల్డ్లీ లైఫ్ ఇస్ నీడెడ్.
1: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
0: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
1: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
0: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
1: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
1: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
0: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
1: ఆనందమే అతని సొత్తు.
0: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
1: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
0: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
1: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
0: So he wants to be
1: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
1: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
0: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
1: ప్రేమ స్వరూపులారు,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
0: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిర్మలమైనటువంటిదిగా పెట్టుకోవాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కొన్ని వస్తుంటాయి, కానీ దాన్ని నెట్టివేయాలి.
0: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
0: వీ ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
1: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
0: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
1: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
0: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
0: we should not be a victim to difficulty.
1: ఆనందమునకు పొంగకుండా,
0: and we should not be elated by praise.
1: పొంగనటువంటి ఒక జీవిత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
0: we should reach the state of divinity which is beyond the pleasure and the pain.
1: వాహే గురు, వాహే గురు, వాహే గురుజీ.

0: వాహేగురు వాహేగురు వాహేగురు ఒక్కడే వాహేగురు.
1: ఓన్లీ వన్ గురు,
0: ఇద్దరు కాదు.
1: నాట్ టు,
0: ఒకరు అంతర్గురువు ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్,
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు,
0: నీవే శివుడవు,
1: యువర్ శివ,
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ,
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ, అందరికి కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్,
0: నేనే బ్రహ్మను,
1: ఐఎమ్ బ్రహ్మ,
0: తప్పేమి లేదు,
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ,
0: ఏమీ లేదు,
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు,
1: ఇట్స్ నాట్ ఈగో,
0: నిజమైన రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడాను దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ వాయిస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చెప్పండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇదే కావాల్సింది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వి షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ యూస్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వి షుడ్ లీడ్ ఎ గుడ్
0: లైఫ్. మంచి జీవితం అంటే ఏంటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యు షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
1: యు షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యు షుడ్ బి ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్. ఇంతమంది
0: ఇంత పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలో?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
1: You come here, you visit and go.
0: మీరు వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీవు మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: Your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself
0: and you marpo.
1: And then you should change.
0: Aham Brahmasmi aneetundi vedavaku satyanni neevu nilabettu.
1: And uphold that spiritual dictum that you are God.
0: Prakrutamainti vastuvula yokka bhavanni marchipo.
1: Give up this materialistic tendency.
0: Ivanta laukikamainatundi.
1: That's all worldly feeling.
0: Sadhyamainta varaku dinni marchipovadaniki prayatnam cheyi.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: Edo nee unnanta varaku ee gnapam pettukuntavu. Dinni chachipothe em chestavu?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: Ee emi manaku ventaraadu.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోవు.
1: యూ కెనాట్ క్యారీ విత్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ డిడ్ యూ గో?
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా గాడ్గానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్ ఈ వైపు నుంచి పోతుంది, డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్ గా తయారవుతారు.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడ్గా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
0: Kanuka sarvatra undinatvanti daivatvanni manam visvasinchandi.
1: It is the divinity which is so vast and infinite. Have faith in it.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం కూడా
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

Hari Hari Hari Hari Subramanyam.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడా మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిలి యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణకటోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలిష్ దట్ సౌండ్.

0: లోకులో కాపులు.
1: ద పీపుల్ ఆర్ లైక్ దాట్.
0: కనుక దేనికిని మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
0: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
1: Elephant walks along the street with all majesty and dignity.
0: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
1: It is unmindful of the dogs that bark at it.
0: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
1: Where is the elephant and where is the dog?
0: పోలికనే లేదు.
1: There is no comparison.
0: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
1: The cuckoo bird sings in a melodious voice.
0: కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
1: Because of the crows, the cuckoo bird will never stop singing.
0: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
1: Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
0: కాని మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కాని ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
1: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
0: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
1: When the thought is good in our mind, you are bound to be successful in your task.
0: మన యందు ఉన్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కాని ఇతరుల యొక్క దీనిని పట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
1: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
0: యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the result.
0: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
1: The result depends upon the feeling.
0: భగవంతుడు భావప్రియుడు.
1: God is after the feeling.
0: కేవలము లోకము బాహ్య ప్రియము.
1: The world is carried away by the outer.
0: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
1: We may make fun of the externals or the outer things.
0: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
1: But God will think of your inner feeling, therefore there is no change.
0: Kanuka sarvatra undinatvanti yokka daivatvanni manam gurtinchadaniki taginatvanti yokka chihnamu mana bhavame.
1: Therefore it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
0: Kevalam mana bhavamulanta kodanu mana cheryalapaina aadharapadi untunnayi.
1: All our thoughts depend on our actions.
0: మన చర్యలన్ని కూడాను సంకల్పం పైన ఆధారపడి ఉంటున్నాయి.
1: All our actions in turn depend on thoughts.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So everything is the reflection of the inner being.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే, ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుగొంటున్నాం.
1: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
0: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి యొక్క విషయంలోనే మన కాలమును, కాయమును, కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
1: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
0: ఈనాడు సాధన, సాధన, సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి?
1: We do sadhana, spiritual practice. What do we mean by that?
0: జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
1: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere signs.
0: సాధనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
1: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
0: అనాత్మ భావమును దూరం చేసుకోవాలి.
1: We have to give up the body feeling.
0: ప్రాకృతమైనటువంటి చర్యలను దూరం చేసుకోవాలి.
1: We have to give up the physical actions and tendencies.
0: క్షేత్రజ్ఞుని దృష్టి ఎందుంచుకొని క్షేత్రమును విసర్జించాలి.
1: We have to keep in view always the knower and not the body.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి భావములను విసర్జించి
1: giving up the worldly feeling
0: దివ్యమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకొని
1: అండ్ డెవలప్ ఇన్ ద డివైన్ థాట్స్
0: ఇది సరి అయినటువంటి ఒక సాధనగా భావించి
1: we have to consider them as a true proper sadhana
0: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి
1: we should consider everything else as an outward one and we should proceed inward
0: వినున్నది తలంచున్నది వరించున్నది భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే
1: what all that we listen to what all that we see whatever we think it's all outward part
0: వీటన్నింటికీ అతీతమైనటువంటిదే నిజమైనటువంటి భావము
1: But the true feeling is transcendental
0: beyond.
1: That is an inward path.
0: ఈ నివృత్తి యొక్క లక్షణమును మనం చక్కగా గుర్తించడానికి పూనుకోవాలి.
1: We should determine to know the trend of the inward path clearly.
0: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
1: Where does it start? The quality of inward path.
0: అనేక మంది విద్యార్థులకు చెప్పాను.
1: భగవాన్ told us repeatedly.
0: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
1: This అహం is born to ఆత్మ.
0: అహం అనగా నేను ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు
1: అహం మీన్స్ ఐ దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్
0: ప్రతి మానవుడు ప్రాకృతి విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు
1: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ
0: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి
1: And it's the eye that gives birth to the mind.
0: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి
1: Out of this mind the word is born.
0: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు
1: దిస్ ఐ ది ఆత్మ
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు
1: అండ్ దిస్ మైండ్ ఈస్ ద సన్
0: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు
1: అండ్ దిస్ వర్డ్ ఈస్ ద గ్రాండ్ సన్
0: కనుక వాక్కు మనస్సు అహము ఇవన్నీ కూడా ఒక కుటుంబంతో చేరినటువంటివి
1: దేర్ఫోర్ ద ఐ ద మైండ్ అండ్ ద వర్డ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ
0: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే
1: ఇట్స్ ఎ జాయింట్ ప్రాపర్టీ
0: ఇది సత్ చిత్ ఆనందము
1: దిస్ ఇస్ సత్ చిత్ ఆనంద
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు అహమునకు ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికీ సంబంధించినటువంటిది
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ ద వర్డ్ మైండ్ అండ్
0: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే
1: This Sachidananda principle is everywhere.
0: Sarvata panipadam tasarvatochi siromukham ఎక్కడ చూచినా ఉన్నది అది
1: That is present everywhere.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు
1: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ది
0: డివైన్ అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి
1: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్ హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద
0: ఎర్రదనము దహన శక్తి వేడి ఈ మూడు కూడాను ఏ విధంగా సహజము
1: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్ వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్ ఇట్ కెన్ బర్న్ సచ్చిదానంద
0: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్ చిత్తు ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్ సత్ చిత్ ఆనంద
0: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే
1: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
0: అచలము నిర్మలము నిశ్చలము నిస్వార్థము ఇది ఏ సత్
1: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్
0: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్
1: Chit is awareness.
0: ఇది నిజమైనటువంటి ఒక చైతన్యము
1: This is the true awareness.
0: దీనిని conscience అన్నారు
1: This is called conscience.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది
1: Where from you get bliss.
0: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము
1: The combination of sat and chit, being and awareness will give you the bliss. కాబట్టి
0: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము
1: Therefore, ananda is the climax.
0: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషించు
1: So everyone wants to be in blissful state from birth to death.
0: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
1: Students want to pass in the examination, thereby feel happy.
0: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He is happy the moment he passes in the exam.
0: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంతం కావటం లేదు.
1: But it doesn't end there.
0: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు
1: దెన్ హీ వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ పొజిషన్
0: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది
1: There he could get high position.
0: కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
1: Even that happiness is not permanent.
0: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
1: Later he wants a job.
0: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
1: He is not happy even then.
0: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
1: That's why he continues to desire one after another. There's no end for it.
0: కనుక ఆనందమున కూడాను అంత్యం లేదు.
1: Therefore even bliss also has no end.
0: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
1: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, క్షమలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏమాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream.
0: కనుక ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది, కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్,
0: విషయము చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true, and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamlo praveshinchali.
1: To know this truth, one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్,
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: Today when there is love, there is no faith. When you have faith, there is no love.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: It's not enough if you have faith, you need
0: love. యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: The relationship between the two is like that of
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: Today every aspirant has filled his heart with the negative thoughts.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: How can you have positive?
0: కనుక ఈ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty, you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్నది కదా, తలబుర్రది ఖాళీయగున.
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగున.
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: ఎవరీ లివింగ్. భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుకనే అస్థిరం జీవనంలోకే అస్థిరం.

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: ధనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుందాది?
0: Who is respected in
1: this world? నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు, కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అదియే ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: This character has got two aspects. One is individual character, the other is national character.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: When you are devoid of individual character, how do you expect to possess national character?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: When we don't acquire social values, how do you expect
1: national character? చరిత్రము.
0: That national character is history.
1: అదియే చరిత్ర. రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: history.
1: మన యొక్క చరిత్రను మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Because his story is history.
0: History, his story is history.
1: దైవం యొక్క స్టోరీ.
0: It is the story of God.
1: అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ.
0: It is the story that describes and narrates.
1: అతని ఆదర్శవంతమైనటువంటి గుణములే మన స్టోరీ.
0: All the ideals make up the story.
1: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు.
0: One should be one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాస్త్రమైన కీర్తి నిమిత్తమై ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్ యువర్ కాన్షియన్స్ ఇస్ ఫైన్. There are many rich people.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: There are many educated people.
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: There are many intelligent people.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: There are many intellectuals who view multiplicity in unity, but there are none who view the unity in diversity.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: కనుకనే unity in diversity.
0: Unity in diversity.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize such unity in diversity.
1: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
0: The names and forms of the body vary.
1: కానీ అందరి యందుకూడ ఈ సత్యము సత్యము సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: But the divine truth is one and the same in all.
1: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you for even purchase.
1: ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: లోపల మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిది మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: Proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా అన్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు.
0: They go through Ramayana.
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad.
1: రామాయణమును ప్రారంభ చేస్తున్నారు.
0: They read Bhagavad.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ యూ?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకొని చూడు, అదే నీకు సరైనటువంటి సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్
1: సోషల్ ప్రయోజనమేమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ద విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడా ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Heart is outside, heart is inside.
0: Heart is outside, heart is inside.
1: కనుకనే హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ ఏంటంటిది? నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: దట్ క్రియేషన్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: అది ఏ సత్య స్మృతి.
0: That is the truth within.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: ఈ వైబ్రేషన్ సర్వత్ర ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించుకుంటూ పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: సాధనలు
0: వి డూ, ప్రాక్టీసెస్
1: వింటున్నారు. సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు
0: వి లిసన్ టు. సో మెనీ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: హౌ మెనీ ఆఫ్ దెమ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్?
1: నింపుకోవటం లేదు.
0: నో,
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీచుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా, విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
0: జస్ట్ ఎస్ ఆల్ ద ఫుడ్ ఈటెన్ వామిటెడ్ అవుట్, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kaani vadalavalasindi prakrutamaintivi kaani divyamaintivi kaadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulopala ye vidhamaintivi oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kaavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ee laukikamaintivi sampadalanni kudanu ikkadiki ikkada vadali petti poyetuntivi.
0: All the acquisitions and the money you amass,
1: nee venta janta inta kanta untundi, nee ninnu kaapaadtu vachetundi adokkate satyam.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It is only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుండదు దానికి.
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి.
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: The will power, that's called free will.
1: Free will అనేటువంటి ఒక డాగ్ గాడుకు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నువ్వు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It's not the physical heart.
1: Spiritual heart.
0: It is a spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వి బ్రీద్ ఈవెన్ యాజ్ వి స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వి కంటిన్యూ టు బ్రీద్ దో వి వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వి బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ.
1: ఆ రెండింటినీ రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటి ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజం.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగా ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం ఉంటుంటారు?
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణ.
1: భాగవతము క్రోధము,
0: భాగవత యాంగర్.
1: ఇన్ ద భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
2: దీస్ ఆర్ ది ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
2: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
2: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ speak of one character.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
2: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ టుడే. కామము,
1: క్రోధము, లోభము.
2: Only the desire, anger and greed.
1: Now
2: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore we have to kill these evil qualities, the desire, anger and greed.
1: బ్రతికినట్టు అవుతుంది.
2: దట్ డే విన్ వీ డిస్పెన్స్ విత్ దీస్ క్వాలిటీస్ అప్పుడు ఏమైనా
1: ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: మనకి కీర్తి ప్రతిష్ట లేనే లేదు, అపకీర్తి.
2: Or else we'll be put to
1: disrepute.
2: And we lose all our respect.
1: We'll be disrespected.
2: But we appear like a forest
1: fig.
2: The moment you open the forest fig, it will be full of the worms there.
1: But outwards we shine.
2: We pretend acting. It is all cinema action.
1: కాని కాదది. మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
2: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
2: That only gives satisfaction.
1: అది నిజమైనటువంటి ఒక ఆనందము.
2: That is the true bliss.
1: అది నిజమైనటువంటి ప్రాపర్టీ.
2: That is the true property.
1: Who is the poorest man in this world?
2: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
2: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
2: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
2: He who has much satisfaction is the richest man.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
2: The one with satisfaction will live in peace.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
2: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
2: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
2: దేర్ ఇస్ తృష్ణ ది డిజైర్ నాట్ కంటెంట్మెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
2: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
2: వీ షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
2: ఫాలో డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యమవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
2: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
2: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
2: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
2: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
2: రామాయణ సేస్ దట్ యు షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
2: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్.
1: రాములు సత్య స్వరూపుడు.
2: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మన అంతా సత్యమే.
2: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
2: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఎ రిచువల్ వన్స్ అండ్ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
2: But we should speak truth always.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర ఆలోచించనం.
2: At all points of time, everywhere, we should think of God.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
2: Therefore, we should make an effort to speak truth.
1: కానీ మనము ఆచరించడం లేదు.
2: But we are not doing that.
1: నోరెత్తితే అసత్యం.
2: The moon open our mouth is blatant lie.
1: ఏం చెప్పినా అసత్యమే.
2: Whatever they said, lie.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
2: It's not possible to know what is truth.
1: కనుకనే విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
2: ఈవెన్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, నెవర్ గివ్ అప్.
1: సత్యమే ఇంతా ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
2: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుకనే హరిశ్చంద్రుడి రూపమన్నీ సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
2: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ టు సత్య హరిశ్చంద్ర.
1: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
2: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
2: హి వాస్ పుట్ ఆల్
1: బిడ్డలు కూడా అమ్ముకున్నాడు.
2: హి సోల్ రాజ్యాన్ని
1: త్యజించాడు.
2: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
2: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంకలేదు, కుంకలేదు.
2: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
2: హి హస్ నెవర్ గివెన్ అప్.
1: సత్యగణపతికి దైవమే లొంగిపోయాడు.
2: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
2: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
2: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
2: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడుకు నువ్వు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
2: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
2: యుర్ నాట్ ది సన్ ఆఫ్
1: అసత్యానికి పుట్టలేదు.
2: యుర్ నాట్ బాన్
1: సత్యానికి పుట్టావు.
2: యుర్ బాన్ టు హోల్డ్ ట్రూ.
1: దైవం సత్య స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
2: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడా నీటి నుంచి వచ్చినటువంటివే.
2: All the bubbles you find that they are out of water. Therefore everyone originated of that mighty ocean of Satchidananda. All are the very forms of this being awareness and bliss. We have to recognize the truth. It is just a human body. But I am the very form of that being awareness and
1: bliss.
2: When once we have that strong feeling, we will be in blissful state. Don't feel it artificially. It should be heartful. I am the very form of awareness. The body is bound
1: for.
2: Mind is bound
1: for.
2: And they pass off. They all pass off like clouds. But I am permanent. I don't move. I don't drop. I don't vacillate. I remain
1: one.
2: We have to strengthen such feeling. The day when we develop that feeling, you will find God manifesting. But we have no faith even in that feeling. Then how do you expect
1: manifestation? Faith in yourself.
2: Therefore, first have faith in yourself.
1: Faith in God.
2: Faith in yourself and faith in God. That will help you to achieve.
1: Be fearless. దేనికి నువ్వు భయపడవద్దు.
2: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
2: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
2: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లనే సత్యం వద సత్యం జయం.
2: Therefore truth will be triumphant.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
2: యు కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికి సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
2: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
2: He will not leave these two important principles. Because these two are the life principles. One is inhalation, other is exhalation. How can you live without these two?
1: So, satyam, hum, prema.
2: So is truth, hum is righteous, love.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
2: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ వేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
2: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
2: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్. ఈ
1: స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కనుకని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
2: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్స్
1: ప్రభావంగా ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
2: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే టేక్ ఎ వో.
1: కలి వస్తానే అసత్యం అయిపోతుంది.
2: అట్ ద మోమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
2: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
2: అండ్ దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: బట్ యు హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్
1: అండ్ లవ్. సత్యము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: ప్రేమము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
2: దేర్ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతనే ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
2: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
2: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్టెడ్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు సిట్ ఎట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్టెడ్.
1: ఏదో ప్లేన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్. ఓన్లీ ఏని
1: వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ so as to act as a throne in which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: అందువల్లనే మత్ భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అక్కడే నేను ప్రతిష్ఠయ్యాను.
0: I install myself where my glory is sung.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్.
1: చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
0: It is easy to speak truth.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yojana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga neevu satyamlo palgonu.
0: And you can speak truth in a very easy way.
1: Ee pooyoka rekanaina kuda nalpavachunu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadu anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evarina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyali.
0: To tell somebody's name you have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipincheetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeeti kankananiki inga addam enduku? Munjeeti kankanan chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochunu.
0: You can see your own bangle.
1: Aithe ni kanuprastu matram ne chuttaniki veelu kaadu. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యు కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈళ
1: పింగళ
0: ద అదర్ వన్ ఇస్ పింగళ.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: దట్స్ వాట్ మీరా సెడ్.

0: मन चलो रे मन गंगा जमुना तीर ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో ఓవర్ టు
0: ద పాయింట్ లో నీకు దృష్టి నిలుపు.
1: టు సెంట్ టు గో ఓవర్ దేర్ టు ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫోర్హెడ్ యు డోంట్ నీడ్ టు మేక్ ఎనీ రిజర్వేషన్.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ సచ్ అదర్ థాట్స్.
0: ఇదియే అర్ధ నీ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యు కెనాట్ డిసెక్ట్.
0: రక్తమే వస్తుంది.
1: యు ఫైండ్ ఓన్లీ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: ది థర్డ్ ఐ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: వై డు యు కాల్ గాడ్ త్రీ ఐస్? ప్రతి మానవునికి
0: ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హస్ టు ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ నో ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి సీస్ ది ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
1: బట్ హి కెనాట్ నో ది ఫ్యూచర్.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలిగేందుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: గాడ్ ఇస్ త్రినేత్ర త్రీ ఐడ్ బికాస్ హి కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యు కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చు.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైన అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ అన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్
0: దివ్యత్వము. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసికో.

లేచి నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దారి పొట్టకై అదును పదులేక.

0: మరి నిద్రపోయడు. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేచు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ.
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ the time you get up and until you retire. You just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Akali Dappuru.
1: The food and the drink water.
0: Ananda vicharamulu.
1: The pleasure and the pain.
0: Ivanni kudunu okadani venakala okati vastune untuntai.
1: They follow each other one after one in succession.
0: Manavunaku aharame pradhanam.
1: For man, food is essential.
0: Manavudu puttinade పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: ఫర్గెటింగ్ దట్ బ్లిస్
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్
0: మానవుడు

0: అయిపోయింది.
1: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
0: ఎండ్ ఆఫ్ దేర్ లైవ్స్ విత్ ఫుడ్ అలోన్.
1: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
0: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
1: దేహమునకు ఆహారం ప్రధానమే కానీ దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
0: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ బట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ.
1: ఇట్టి సత్యమును విస్మరించి
0: దిస్ ట్రూత్ ఈజ్ ఫర్గాటన్
1: కేవలము అసత్యము అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహార నిమిత్తమని మనం ప్రాకులాడుతున్నాము.
0: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కాదు కాదు,
0: ఇట్ షుడ్ నాట్ బి సర్వ్.
1: దేహము పంచభౌతికమైన దేహము.
0: ద బాడీ హెస్ గాట్ దిస్ సెన్సెస్ ఫైవ్.
1: సెన్సెస్ ఆ ఊపిరి మిత్రులతో చేరినటువంటిది.
0: The senses are alive because of breath.
1: Manasa kevalamu matalato koodinatundi.
0: The mind is full of expression, verbal.
1: Kanuka matalato manaku pradhanam kaadu.
0: The vocal communication is not that important.
1: Aharam manaku mukhyam kaadu.
0: Food is not very important.
1: Ee rendintiki ni aanandame pradhanamu.
0: For all this anyway, bliss is the foundation.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము.
0: ద బాడీ విచ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లవ్.
1: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
0: హ్యాస్ టు క్యారీ ఆన్ ఇట్స్ లైఫ్ సోజర్న్ ఫర్ బ్లిస్ అండ్ నాట్ ఫర్ ఫుడ్.
1: కానీ ఈ సత్యమును మరిచి
0: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనము.
0: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
1: Kani dehamu ye nimittamai vachinado aa nimittamai deenni manam viniyoginchukovatam ledu.
0: We are not making use of this gift of the body for the purpose for which it is made.
1: Ee dehamu,
0: this body,
1: maninapu kompa.
0: Is full of dirt.
1: రోగముల రగ్గెడు సేవక గంప.
0: Full of afflictions.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life after life.
1: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
0: With this body we have been struggling hard.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
0: We have to live for liberation.
1: దైవాన్ని వరించాలి.
0: We should pray to God.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We should love God.
1: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని
0: the love is to be directed for God.
1: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమై ఏర్పడినటువంటి కాదు.
0: Love is not meant for body.
1: కాన
0: so
1: మన శ్వాసం గాని
0: either our breath,
1: మన మాటలు గాని
0: our words,
1: మన కర్మలు గాని
0: actions,
1: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
0: All meant for the self, Atma.
1: Unnantalo, ee dehamulaku konni vyadhulu sambhavinchavachu.
0: As the body exists, it does suffer from certain complaints.
1: Idi kevalamu oka passing clouds. Madhyalo pochinatuve kaani idi dana sahajanga yerpadinavi kaadu.
0: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
1: Manavudu vachinatundi సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
0: మ్యాన్ ఈజ్ బోర్న్ టు అటైన్ దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్ ఆఫ్ ది డివినిటీ.
1: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
0: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ ఎంక్వైరింగ్ ద సెల్ఫ్ ఆత్మాన్వేషణ, నాట్ మియర్లీ అన్నాన్వేషణ.
1: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
0: బికాస్ ఆఫ్ ఫుడ్ దెర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ అఫ్లిక్షన్స్ టు ద బాడీ.
1: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
1: ఇవి మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
0: దే జస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
1: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు వరీ ఫార్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
0: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు ఓణమని కేరళ దేశం వారందరూ కూడాను ఈ ప్రదేశమును ప్రవేశించి వారి వారి ఆనందమును ఆవేశపూర్వకంగా అనుభవిస్తున్నారు.
0: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
1: ఈ దిని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
0: There should not be any obstacle or interference to this celebration.
1: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు మనం జీవితం జరపాలి.
0: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
1: ఇది అల్పమైనటువంటి కార్యములు.
0: They do happen which are so low.
1: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశపడటము ఇది చాలా పొరపాటు.
0: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaint.
1: ఏదో వస్తుంది పోతుంది.
0: They do come and vanish.
1: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
0: We should not be bothered about them.
1: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము పోవడానికి కూడా అదే మనం.
0: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
1: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
0: The body will naturally will have such kind of suffering, the complaints.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
0: The shining sun also will have certain obstructions such as passing clouds.
1: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
0: Because of the clouds, would you avoid the sunlight?
1: కానీ వచ్చింది పోతుంది.
0: The clouds come and go.
1: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
0: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మన కారమంతా ఇరుకుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
0: The whole time we have to be spent for sacred purposes.
1: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
0: This is the spiritual lesson that we have got to learn.
1: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
0: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
1: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
0: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
1: ఇంత సింపుల్.
0: These are also simple.
1: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
0: They just appear in our midway like passing
1: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
0: We should not go back because of these passing clouds.
1: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
0: You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously.
1: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
0: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
1: anxieties.
0: These things will never make you suffer long.
1: Prema sarupulara,
0: embodiments of love.
1: Meeku nenu chaala tondari ichindi vachanu.
0: Bhagavan might have caused some kind of anxiety.
1: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
0: You must be feeling sad because of the complaint.
1: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
1: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
0: టు మేక్ యూ హ్యాపీ భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
1: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
0: In this world, you find so many sufferings of varied nature.
1: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధ కాదు.
0: దే ఓన్లీ థ్రెటన్ యూ బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
1: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
0: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ ద మెసేజ్ ఆఫ్ ఐడియలిజం ఆన్ దిస్ డే.
1: అనగా ఈ ఓణం అనేది సర్వులకు మనం ఆనందాన్ని అందించేటువంటి
0: ఓణం ఇస్ అన్ అకేషన్ టు షేర్ ద జాయ్.
1: మన ఆనందమును 10 మందికి పంచుకోవాలి, మనం దాన్ని పంచుకోవాలి.
0: వీ షుడ్ షేర్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్ విత్ ఎవ్రీబడి.
1: ఎప్పుడు కానీ బాధలు లేకుండా ఆనందం మనకు లభించదు.
0: దేర్ కెనాట్ బి హ్యాపీనెస్ విదౌట్ సఫరింగ్.
1: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
0: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
1: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
0: Because of some difficulty in between, the value is attached to happiness.
1: Kanuka etuvanti pedda parvathamana vanti baadalu sambhavichinappudiki manam danini manchu vale manam danini chusukoni daatukoni povali.
0: The problems may be so big and mighty of mountainous level, but you should not be afraid of them. You should not be mindful of them.
1: Manasuku ivanni kudunu chote ivakoddu.
0: You should not give a place to these problems in your mind.
1: Manasu eppudu kodunu monkey mind tappulunu chichukoni bail deeri vastuntai.
0: Mind is a mad monkey. It is always running after faults.
1: Adi vachinanduku danni manam adduthoyali gaani daniki em matram swagatham ivakoddu.
0: We should brush them out. We should not welcome these things.
1: Kanuka manasu manaku addu tagileetundi maya vantidi.
0: Mind is an interference, an obstacle.
1: Manasu manam em matram kodunu adiri bedri diniki lobadakoddu.
0: You should not be threatened, you should not be afraid of the mind.
1: Manasu manam edirkovali.
0: You should face the challenge of mind.
1: Danto manam yuddham cheyali.
0: You should fight with your mind.
1: Danni kulagottali.
0: You should subdue, control.
1: Appude manavudu divyamainatunti vaadu avtadu.
0: Then only you can attain divinity.
1: Kanuka mayato vachinatunti manasunu మనము దాన్ని బెదురుకుని దానికి లొంగిపోతున్నాము.
0: యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్యారీడ్ అవే బై ది ఇల్యూజరీ మైండ్.
1: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు.
0: యు షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మానవునికి మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
1: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
0: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
1: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
1: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
1: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రం అడ్డు చేరకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
0: The one who has got control over the mind is Manishi the man.
1: Dani sadhinchukovaleinatundi vaadu vaadu manishe kaadu.
0: If you have no control over the mind, you cannot be called a
1: chinna chinna daarikanta manam longipothuntunte manam manushulu mettavutaamu.
0: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
1: Kani ee reason season e maatramu kudanu manam lekka cheyakoddu.
0: You should not care for the season and the reason.
1: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
0: యు షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
1: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
1: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
1: Kanuka manasuku minchinatvanti daivam kuda kaadu alanti daivam kuda manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali.
0: We should cut out our mind if it stands in the way of our love for God.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love,
1: meerandaru prema nunchi puttinatvanti vare.
0: You are all born out of love.
1: Prema chetane bratukutunnaru.
0: Our life is sustained.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నారు.
0: అవర్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
1: ప్రేమ చేతని మీ సాతకం గావించుకుంటున్నారు.
0: అండ్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ వర్క్స్ ఫర్ అవర్ రిడెంప్షన్.
1: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: సో వీ హావ్ టు కన్సిడర్ లవ్ యాజ్ ది ఫండమెంటల్
1: ప్రిన్సిపల్. ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
0: ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది సింపుల్ రీజన్స్ అండ్ పెటీ కాజెస్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్.
1: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
0: అండ్ ఆల్సో బి ఏబుల్ టు క్రాస్ ది అబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
1: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
0: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
1: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
0: Ants, birds and bees, they do have problems and suffering.
1: Kanuka chimalo brahmalo shivakesa vadavalo prema meeru velasi undi birdu vahinchina rama nannu brovara annadu chagaraj.
0: Chagaraj went on singing, O God, you are present right from ant to brahman, the microcosm to macrocosm, you should only protect me. Thus prayed Saint Chagaraja.
1: Chimalo ye badhamundo manushulo kodunu ade badham untuntadi.
0: The suffering that an ant undergoes is as much as the suffering of man.
1: Kanaka itti chinna cheemane dinni kashtanu sahinchukoni pothunte inta pedda manavudu dinni bharinchukoleda.
0: When such a tiny creature like ant could withstand the suffering, why not
1: man? Kani manavudu aahara viharamunaku longi aneka chinna chinna vaatikulanu chaala lungipothunnadu.
0: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
1: Manam tandu deenni kodunu saadhistu raavali.
0: But with all the courage we should achieve.
1: Kashtamulu baadhalu sambhavichinappudu danni edurkoni danni kinda nettiveyali.
0: We should resist, face the challenges of problems and worries in life.
1: Kana meeru kashtamulaku em maatram kodunu bayapadakoddu.
0: Never be afraid of difficulties.
1: Manuka ఈ కష్టమును సాధించినప్పుడే మనకు దైవాన్ని మనం పొందడానికి వీలవుతుంది.
0: When you go beyond this suffering, then only you can attain God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
0: You are born for love.
1: ప్రేమతో జీవించేటువంటి వారు.
0: You live in love.
1: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
0: The life is based on love.
1: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
0: Accepting love, you should not desire for anything.
1: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: ద గోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ దే కమ్ అండ్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: మానవుని భ్రమించి ప్రేమలో ముంచేటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యుబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
1: దాన్ని మనం లెక్క చేయకుండా
0: we should not care for them.
1: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
0: we should concentrate our attention on God only.
1: కనుక దైవమును దృష్టి ఎందుకుని
0: keeping God in view,
1: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
0: carry on our daily life.
1: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
0: then only the human life is redeemed.
1: మానవత్వం సార్థకం కావాలన్నా
0: to sanctify our life,
1: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
0: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
1: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
0: టు హ్యావ్ దట్ కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
1: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
0: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
0: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace.
1: అటువంటి దైవ శక్తిని మనం దగ్గరుంచుకొని
0: with the divine power latent in us.
1: అల్ప శక్తికి మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
0: Why should we worry and care for the simple power of
1: God? నిజంగా ధైర్యం అనేటువంటి ఒక దైవ శక్తి మన యొక్క ప్రేమనే.
0: Courage, the divine power, is love within you.
1: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: పర్వతం వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును.
0: ది జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
1: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
1: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
0: వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
1: ఓన్లీ పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
0: Instead of being afraid of this sin, we have become sinful.
1: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
0: We are not afraid of God.
1: ఇది చాలా పెరికితనము.
0: It is the nature of a coward.
1: దైవమునికే మనం లొంగాలి.
0: We should offer ourselves to God.
1: ఈ దానవుల వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
0: We should not submit ourselves to these difficulties.
1: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
0: We should not struggle hard for our relations.
1: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
0: We should attain that morality conduct.
1: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే,
0: when once we are moral,
1: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
0: There starts the love for God.
1: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే,
0: with this love for God more,
1: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
0: You will have the fear of sin thereafter.
1: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం?
0: We should not be afraid of anything.
1: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
0: And in fact, by mere fear, you don't get anything.
1: కానీ దైవానికి మనం భయపడాలి.
0: And in fact, we should be afraid of God. In fact,
1: దైవానికి మనం లొంగలే.
0: And we should be so humble. దైవప్రీతిని
1: మనం ఆశించాలి.
0: We should love God more.
1: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
0: We should ready to surrender ourselves to God at any point of time.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు said,
1: స్వామి, నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
0: ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఆల్ మై సిన్స్.
1: కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు.
0: ఐఎమ్ నాట్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ డివైన్ లవ్. నీ ప్రేమకు
1: మేము లొంగాలి, పాపములను ధైర్యంతో సాధించాలి.
0: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
1: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
0: Nothing can be achieved, accomplished in this world with fear. No, with only courage, only you can achieve.
1: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనం?
0: Having been born, having lived so long,
1: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: What is that we achieved? What for is this life?
1: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
0: Therefore, the one who has no love for God will not have fear of sin.
1: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
0: Therefore, we should love God more and more.
1: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
0: There is no greater wealth beyond the love for God.
1: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
0: So we should have this wealth of love for God.
1: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడాను లెక్క చేయకూడదు.
0: We should not be worried for a moment for these difficulties.
1: దాన్ని ప్రక్కకు తోసి,
0: brush them aside.
1: మనం దైవంతో దానికి పాటు పడాలి.
0: We should struggle hard for God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే, కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
0: యు ఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక పాపములకు మనం భయపడకు.
0: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
1: కష్టములకు మనం లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ బి,
1: దుఃఖములకు మనం లోపడకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
1: పాపము, దైవం, ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
0: The misery and the sins that appear in the way of our life,
1: they disappear.
0: You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
1: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
0: If you want to go forth in the forward direction, you should push away all the
1: ways. Right
0: from the tiny bird to a gigantic human personality, it is the love that is most
1: essential.
0: Love is the true personality.
1: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడుగు, లావు, ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
0: పర్సనాలిటీ ఇస్ నాట్ మియర్లీ హైట్, వెయిట్, చెస్ట్ అండ్ సో ఆన్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా,
0: విదౌట్ బీయింగ్ విక్టిమైజ్ టు దిస్ ప్రాబ్లమ్,
1: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
0: ఇఫ్ వన్ స్ట్రగుల్స్ హార్డ్ విత్ ఆల్ ద వేలర్ అండ్ ద కరేజ్ to earn the state of bliss, then that's true personality.
1: దైవము మనకంత అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
0: God has given us this true personality, but we have forgotten.
1: Person anaga emti?
0: What is the meaning of this word person?
1: Divyatvamto koodinatundi mahattaramaina shakti.
0: Person means the divine mystery.
1: Deenini persona ani cheptu vacharu.
0: The person is derived out of the persona.
1: Kanuka papurvikulandaru kodanu persona ani pilichinatundi ide.
0: Ancients called persona.
1: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
0: పర్సోనా ఇంప్లైస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్కైండ్.
1: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాము.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
1: ఈ చిక్కులు బాధలు కష్టములు క్షణంలో వస్తాయి క్షణంలో పోతాయి.
0: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
1: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
0: Why should you be afraid of the passing clouds?
1: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉన్నది.
0: There lies in you the permanent divinity.
1: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
0: With permanent divinity latent, immanent within you, why should be afraid of the passing clouds?
1: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
0: The fear and cowardice should not be there.
1: ధైర్యంగా దాన్ని సాధించాలి.
0: You should have all the courage and the strength.
1: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
0: The whole celebration today is to have that courage and strength.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చాలా బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
1: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమే మీరు బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
1: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
0: బాడీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
0: యు షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్
1: మంకీ. ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: దే డూ కమ్ అండ్ వానిష్.
1: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆ దివ్యత్వాన్ని నమ్మకం అయినటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
0: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డూ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
1: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
0: Have full faith in divinity.
1: అది మిమ్మల్ని సర్వవిధంలో రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
0: That will protect you in every way.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass off.
1: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
0: Like the raindrops, the shower.
1: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
0: Clouds, how long they last?
1: ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతుంది.
0: The cloud that comes down in the form of rain also has to disappear.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meelo prema anetvanti dattamainatvanti meghamunu meeru puttinchukondi.
0: See that there will be dark cloud of love within you.
1: Adi ye meeku sarvavidhamla rakshinchetvantidi.
0: That protects you in every way.
1: Daivam sankalpam cheta emaina cheyagaradu.
0: The will of God will be able to achieve anything.
1: Atuvanti sadhinchetvanti daivanni mana hastamulo pettukoni.
0: Having God in you,
1: మనం దేని కూడా భయపడకూడదు.
0: Don't be afraid of anything in this world.
1: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
0: You can achieve anything with the courage.
1: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కనరాదు.
0: There is no greater power than faith in God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
1: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
0: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
0: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
0: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
1: ఒక చిన్న బిడ్డ వచ్చింది,
0: చేస్తూ
1: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
0: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ది అదర్ వన్.
1: అది నిజమైనటువంటి లక్ష్యం.
0: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
1: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా?
0: As one dances, one should be careful.
1: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
0: You should not consider that you are one among the many.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
1: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్యాసు, ఏడంబము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రం ఉండవు.
0: అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
1: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
0: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
1: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
0: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
1: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
0: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఈస్ సో
1: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
0: The child has got all divine thoughts.
1: Nirmalamu, nischalamu, nisvarthamainatundi oka hrudayam.
0: They are pure, unsullied and selfless.
1: Perignatundi pillalakandarikunu aasalu, paasalu, aanandamulu, krodham ichatunta bayal deertuntayi.
0: Whereas the grown-ups will have all the anger, ambition, desire.
1: Kanaka mana perige koledu kudanu mana vicharamulu kuda perugutune untayi.
0: With age we'll also developing more of anxiety.
1: Perignatundi vayasu lopala దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
0: As ఏజ్ అడ్వాన్సెస్ వీ షుడ్ హ్యావ్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: సీలింగ్ ఆన్ డిజైర్.
1: అప్పుడే మీరు నిజమైనటువంటి దైవశక్తికి లోబడిపోతారు.
0: దెన్ ఓన్లీ యూ లెట్ ఇన్ ది ట్రూ డివినిటీ.
1: కనుక పెరిగే కొలది కూడా మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
0: యాజ్ వీ గ్రో, ఇఫ్ యూ ఆర్ టూ మెనీ, వీ హ్యావ్ టూ మెనీ డిజైర్స్ అండ్ అంబిషన్స్, naturally you become weak.
1: ఆ మాయ మనకు పూర్తి తొలగిపోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
1: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
1: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
0: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్ థాట్.
1: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
0: ఎ ప్యూర్ థాట్స్.
1: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
0: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
1: అది దైవత్వమునకు మూల కారణము.
0: That is the main cause, the feature of divinity.
1: మనలో నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
0: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
0: At least for a minute in a day be childlike.
1: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి, ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
0: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
0: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
1: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
1: దైవత్వాన్ని సమీపించుతాం.
0: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
1: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
0: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
1: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
1: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
1: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
0: ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ కరేజ్.
1: ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
0: అట్ ఆల్ ది సేమ్ లవ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
1: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
0: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ in the body of everyone.
1: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
0: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
0: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
1: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుకనే దైవమే ప్రేమ.
0: God is love.
1: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
0: Be in the company of everybody with
1: love. మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: Don't have more of anger and jealousy.
1: ప్రేమ స్వరూపులరా.
0: Embodiments of love.
1: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
0: You are very embodiments of love.
1: మీ యందు ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
0: The love is same in everybody.
1: దీంట్లో ఎట్టి భేదములు రావు.
0: There will be no difference whatsoever.
1: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
0: when we develop that love.
1: అది మన ప్రాణం నిలుస్తుంది.
0: That sustains our
1: life. ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
0: This life of love will take you closer to God.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love, grow.
1: ఇది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
0: Under any circumstances, never give up love.
1: ఎట్టి పరిస్థితులు ఏందని కూడా ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
0: At any point of time, never distance yourself from love.
1: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
0: So grow more and more.
1: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
0: Just as you love your own child, love everybody.
1: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్ లైఫ్ is a waste.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

ప్రేమే దైవము, దైవమే ప్రేమ.

ప్రేమ ముదిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి తునుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది, మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: ధైర్యంగా దాన్ని ఎదుర్కొని
1: face with all the courage.
0: దానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేయాలి.
1: Act in the different direction, opposite direction.
0: అప్పుడే మీరు దాన్ని సాధించిన వారం అవుతాం.
1: Then you will be able to be successful.
0: దుఃఖం వస్తుంది.
1: Misery comes.
0: పెరిగి పెంచి చేసినటువంటి ఒక తల్లిదండ్రులు పోయినప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుంది.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ అట్ దట్ టైమ్
0: తల్లి, మీరు ఎంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్ యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ది
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూప్ ద్వారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజంట్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: అప్పుడు ఈ దుఃఖాన్ని మీకు మరిపింపజేస్తుంది.
1: Then only you can cross over this.
0: కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకరి కూడా శుభ్రం చేయడం.
1: But the true misery cannot be washed out by
0: దైవం యొక్క ప్రేమనే దీన్ని శుభ్రం చేస్తుంది.
1: It's only the divine love that will wash out all this.
0: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
1: So develop divine love more.
0: అప్పుడే మనకు సర్వ దుఃఖములు కూడా నివారణ చేస్తాయి.
1: That's cure for all misery.

తొలి వినై సర్వమును గాంచు ద్రష్ట నేను మిగుల నాకంటే అన్యమేదిలును లేదు మిగుల నాకంటే

தெளிவினை சர்வமுனுகாந்து திரஷ்டனேன்

بوجھ نہیں وا اہم بوجھ نہیں وا نبوچم نبوگیم.

0: అటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు కల్పుతున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై గ్రేట్ సోల్స్ హూ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్?
0: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
0: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ది సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష లైక్స్ అటాచ్మెంట్ అండ్ డిస్లైక్స్.
0: తన జీవితత్వాన్ని తాను తొలగించుకుని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఈస్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ టు లివ్ యాజ్ ఎ రియల్ బీయింగ్.
0: మానవుడు సహజముగానే సచ్చిదానంద స్వరూపుడు.
1: దట్ నేచురలీ అండ్ ఇన్ ద నేచురల్ కోర్స్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద.
0: సత్ అనగా త్రికాలముల చేత బాధింపబడక.
1: సత్ రెఫర్స్ టు ఎ స్టేట్ అండ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ద త్రీ టైమ్.
0: నిరంతరము ఏకంగా నిలబెట్టేటువంటి తత్వమే.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ విచ్ కెన్ మేక్ ఎ పర్సన్ ఎక్స్పీరియన్స్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ అండ్ ఎ స్టడీ వే.
0: చిత్తరగా
1: చిత్ రెఫర్స్ టు
0: బాహ్య అంతరంలో ఉండేటువంటి యొక్క సమస్తమును కూడాను గుర్తించేటువంటి యొక్క మేధాశక్తియే.
1: దాట్ ఈస్ దట్ సుప్రీం ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద మ్యాన్ అబౌట్ ద థింగ్ విచ్ ఈస్ కామన్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్.
0: ఆనందమనగా నిత్యమై నిరుపాధికమై నిర్మలమై ఏ సుఖమైతే ఉన్నదో ఆ సుఖం యొక్క స్వరూపమే ఆనందం.
1: ఆనంద రెఫర్స్ టు దట్ పర్టికులర్ బ్లిస్ విచ్ ఈస్ ప్యూర్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్.
0: అయితే సత్ చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము?
1: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
0: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
1: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యు వాంట్ టు రియల్లీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్.
0: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
1: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ అండ్ ఇట్ హాస్ గాట్ రెడ్ కలర్.
0: ఈ మూడు కూడా భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
1: దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బట్ దీస్ త్రీ టుగెదర్ బికమ్ అండ్ ఫార్మ్ ద లైట్.
0: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది సాధన ఆర్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ హెల్ప్ మ్యాన్ టు అటైన్ దిస్ సచ్చిదానంద స్టేట్?
0: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
1: హౌ కెన్ దేర్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజము?
0: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
1: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
0: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
1: బట్ వీ షుడ్ నాట్ బికమ్ వీక్ మైండెడ్ అండ్ గివ్ రూమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
0: అనంతమైన సముద్రములో
1: ఇన్ ఎ వాస్ట్ ఇన్ఫినిట్ ఓషన్
0: చల్లదనము తెల్లదనము తడి ఈ మూడు గుణములు సహజంగా ఉంటాయి.
1: ది కూల్నెస్ అండ్ ద వైట్నెస్ అండ్ ద వెట్నెస్ దిస్ ఆర్ ఆల్ కామన్.
0: కానీ ఈ అనంతమైన సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అలలు ఎందు కూడాను ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
1: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్ ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
0: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్ చిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.

0: Similarly, the individual soul who has emerged from the ocean of Sachidananda Swarupa, he also has these three characteristics.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వమనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the small.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వము ఈ సచ్చిదానంద స్వరూపమే.
0: ఇట్ ఈస్ సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసింగ్.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతి దైవ.
0: దైవ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద వరల్డ్ విచ్ కెన్ బి సీన్ బై ది ఎక్స్టర్నల్ ఐ.
1: ఈ ప్రకృతి అంతా ఇప్పుడు దైవమయమే.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ సోన్ ఆర్ సీన్ అండ్
1: దైవం అనగా ప్రకృతి ఈ యొక్క సచ్చిదానంద తత్వమే. ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది నిరంతరము ఉండినటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞ ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈజ్ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞ ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఇతేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్నే వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై people who are wise, who are sages.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు గుడ్ థింగ్స్ టోల్డ్ టు బి విచ్ ఆర్ టోల్డ్ టు హిమ్ బై అదర్స్.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యమని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: ది మీనింగ్ ఈజ్ దాట్ వాట్ ఎవర్ ఎల్డర్స్ ఆర్ టోల్డ్ ఆర్ రాంగ్లీ అండర్స్టూడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: గివింగ్ సమ్ రాంగ్ మీనింగ్ ఫర్ దాట్.
1: వివర్యా దురాగ్రహం అనగా
0: వివర్ణ ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: ఇది కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamalo choochina pratibimbam vale kudi edamaga edama kudimuga kanipistundi.
0: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing. It is
1: ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external
1: kani antatattvani gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarinuga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaku jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ. ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుక ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశ్యపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశ్యప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సెపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమై తాము ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ those things which have enveloped him in the form of ignorance, then he will remain in his own real nature.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: All the actions are meant to remove the dirt from the heart of man.
1: ప్రతి మానవుని యందు కూడాను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: In every man there is a combination of the delusion and also knowledge and brahmatattva.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: Without there being the mayatattva, the brahmatva cannot be recognized at all.
1: Brahmatvame lekapoyite maya yokka prabhavam indulo panike raadu.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: Ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించక వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలం అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపం.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వ ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వం. అంతే కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection, they are not the real object.
1: Enta varaku manaku pratibimbam,
0: how long will you have the image?
1: Addam undinanta varake manaku pratibimbam,
0: the reflection will be there as long as there is mirror.
1: Addam veru chesina pratibimbam kuda nu veru avutunnadi.
0: If you remove the mirror there is no reflection and no image.
1: Kani bimbam eppatiki ni untunnadi,
0: but the object remains throughout whether there is mirror.
1: Mana dekhame addamu.
0: Our body may be compared to
1: ee deham undinanta varike indulo ni pratibimbam aneetundi jeevatattvam manaku gocharam avutundi.
0: As long as there is physical form in the body you can find yourself as
1: ee deham ane addam tota jeevatattvam aneetundi pratibimbam kuda nu poyinappudu bimbam aneetundi yokka divyattvam nirantaram kuda nu untunnadi.
0: Once the body goes the reflection and the jeevatattva goes, the reality and the parabrahma swarupa alone will remain.
1: Kanuka jagattantai kudanu maya swarupamto kudinatundi.
0: The entire world therefore is full of maya.
1: Idi kevalam jagatantayilo kridane kaani peeda kaadu.
0: The entire creation is only a play.
1: Indulo manamu vyavaharamulu aacharinchavachune kaani andulo manamu tagulukona raadu.
0: We can carry on the activity but we should not get entangled by them.
1: Samsaramu manam preminchavalasine kaani pettuko taginatundi kaadu.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattvam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends but you should not develop attachment to them.
1: Not relationship of action but relation of inaction.
0: It is not realization of action but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action but it is renunciation of inaction.
1: Renunciation in action,
0: renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: యాక్షన్స్. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్, ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనము చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ విల్ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పౌర్ణిమ, పూర్ణిమనగా చంద్రుడి యందు 16 కలర్లతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్
1: అరైజింగ్ రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషద్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద
1: యాంగర్, 14,
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమో గుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14 ఇట్ బికమ్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16 దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ really experiencing his brahma tattva, which he really is.
1: Chandrudu tane yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamaina kunti yokka dosha bhavamulu abhruti kavatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavudi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavudi asthita kleshamu.
0: The third one is asthiti klesha.
1: Nalugavudi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavudi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు గావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ వీకమ్స్ మ్యాన్.
1: అభినవ కేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanam hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasatvani manam tejinchukolenatundi balahinuluga untunnam.
0: who have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థిత క్లేశ.
1: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశ అస్థితం.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: ఈ దురాశ విఫలమైతే లోభం ప్రారంభమవుతుంది.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: దీనిని ఫలింపజేసుకుంటే అహంకారం ప్రారంభమవుతుంది.
0: Suppose you succeed in your effort in this, then you develop egotism.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కృషించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
0: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగద్వేషము. ధన కనక వస్తువాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
0: This kind of klesha makes a man not make good progress.
1: ద్వేష క్లేశము. ఐదవది.
0: The fifth one is ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులు ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ అస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశం.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశం అనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated
1: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: సిమిలర్లీ అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ
1: మీన్. కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: ది రీజన్ ఈజ్
1: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: క్రో గోస్ ఆన్ లైకింగ్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ రాటన్ నాట్ ద వన్స్ విచ్ ఆర్ రైప్.
1: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తుంటాది.
0: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
0: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఇస్ కన్సిడర్డ్.
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: అమంగ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ ద మీనెస్ట్? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki pashuvulalo apala gaadiga manushullo apala dushinchetvanti vaadu.
0: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: men memanega sarvulu yindu undinatvanti okka sachidananda swaroopuni gurtinchukolaleka vyaktiga bhavinchi malinyamainatvanti manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటి కానీ మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
0: We have not been able to enjoy that bliss because we are constantly developed these four
1: obstacles.
0: God doesn't exist.
1: Tane daivamu. Tanu tane yundi kudanu.
0: A person remaining himself.
1: Ee ragatveshadi malinyam cheta kappabadatam cheta.
0: As he is covered with this kind of.
1: తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియాలిటీ.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను,
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్ టేక్ అండ్ పర్ఫార్మ్,
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
0: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
0: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనకుండా,
0: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ కూడా కాలంలో వ్యర్థం గావించేటువంటివిగానే ఉంటాయి.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచినా,
0: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
0: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedammulanniyu vetiki chuchina gaani,
0: even if you search all the Vedas,
1: satya sai baata satya maata,
0: the path laid down by satya sai is the true path.
1: Sakala shastramulanniyu chadivi chuchina gaani,
0: even if you read all the scriptures to find out,
1: satya sai maata satya baata,
0: the word of satya sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
0: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: వే, మాట సత్య మాట.
0: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి,
0: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్
1: ఈజ్, ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని.
0: What is the use of your doing, whatever work you are doing?
1: మన యొక్క మనసు మాలిన్యాన్ని మనం ఏనాడు మనం దూరం గావించుకుందామో, ఆనాడే మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
0: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్
1: రియల్. భగవద్గీత యందు నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
0: దట్ ఈస్ వై ఇన్
1: భగవంగేవ శరణంగచ్చ అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుగా.
0: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత it has not been said that one should he should surrender to krishna.
1: Nee ante evaru?
0: You should surrender to yourself, he said.
1: Aa satyanne manam gurtinchali.
0: What do you understand by the real you?
1: Lokamlo cheptam tvameva mata cha pita tvameva, neeve tallivi neeve tandrivi neeve gurudavu neeve na friend anni antam.
0: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
1: నీవే తల్లి,
0: యు ఆర్ మదర్,
1: నీవే తండ్రి,
0: యు ఆర్ ఫాదర్,
1: నీవే గురువు,
0: యు ఆర్ ప్రిన్సిపల్,
1: నీవే మిత్రుడు,
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
0: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
0: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
0: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
0: Who are you when you say you are father?
1: Kanuka neeve thalli neeve tandri neeve daivamo ni aneetondi daniki neeve nenante cheeripothundi.
0: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu aneetondi sthitiki raavali.
0: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvamulo yokka saaram.
0: This is the essence of
1: sarva shastramulu yokka moolamu.
0: This is the root of all
1: the Vedamuni yokka gamyamu.
0: This is the goal of all the scriptures.
1: సర్వ మతముల యొక్క సారము ఇదియే.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
1: కనుక నీయే నేను.
0: యు ఆర్ ఐ.
1: నేను వేరు, నీవు వేరు కాదు.
0: ఐఎమ్ నాట్
1: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
0: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్, మదర్, ఎవరిని
1: తల్లి చూడటం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్, బట్ యూ వాంట్ జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటియే.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు నీవారు?
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్? క్షణ భంగురం.
3: ఇట్ ఈస్ టెంపరరీ, మ్యాటర్ ఆఫ్ మినిట్.
2: ఎంత కాలం అయినప్పుడు నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం, ఆత్మనే నావారు.
3: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ అన్చేంజ్.
2: శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా,
3: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్,
2: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
3: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
3: We know everything.
2: Anta chadivinamu.
3: We have read everything.
2: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
3: But we are only groping in the dark.
2: Ee indulo dabbar tagal tappadu.
3: We are bound to get hurt.
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
3: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ ఇమ్యూనిటీ.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
3: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కినాయి.
3: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్సెల్ఫ్ హర్ట్.
2: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
3: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: లేదు, దేహాంశం కాదు నీవు.
3: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
2: నీవు జీవాంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవభూతాంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
2: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
3: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
3: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం.
3: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
2: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
3: ఎ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
2: వేష భావాన్ని నిర్మూలం గావించాలి.
3: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
2: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
3: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
2: అది నిజమైనటువంటి ఈనాడు దేశమునకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
3: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
2: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ యాజ్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
2: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
3: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
2: ఆ యొక్క తత్వము సర్వుల యందు కూడా ఉన్నది ఒక్కటే.
3: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
2: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
3: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
2: తాను తానుగానే ఉన్నాడు.
3: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
2: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
3: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
2: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
3: if you want to really have a vision of your own heart, what should you do?
2: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
3: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
2: అప్పటి వరకు ఉన్నటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
3: ఓన్లీ వెన్ యు రిమూవ్ ది గవర్నమెంట్ విచ్ ఇస్ కవరింగ్ యువర్ బాడీ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద
1: హార్ట్. కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
3: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది చిల్ ఆఫ్ ది వరల్డ్ హి హస్ కవర్డ్ హింసెల్ఫ్ విత్ త్రీ టైప్స్
1: ఆఫ్ క్లాత్. దట్టమైన మందమైన కోటు,
3: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద థిక్
1: లోకల్ దాంట్లో షర్టు,
3: ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్ అ షార్ట్,
1: అందులో లేతనేటి ఒక బనీన్,
3: అండ్ ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్
1: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
3: As we have covered ourselves with these three garments, we are not being able to get
1: the inside of our body. Tamogunamu.
3: The thick coat refers to the tamoguna.
1: Lopala unnatundi shirt is rajogunamu.
3: The shirt may be compared to rajoguna.
1: Ayokka terikiga undinatundi oka baniyane sattvikamu.
3: The thin baniyan may be compared to
1: ee mooditini teesivesinappude mana hrudayam manaku kanipistundi.
3: Remove all these things, you can get a vision of yourself.
1: Kanaka neevu gunatheetudu ainappude neevu satchit aananda swaroopuga roopondutavu.
3: Only when you transcend these three gunas, you'll be able to live as
1: satchidananda. Ee gunamulu neelo pettukoni satchidanandamu labhincharante etta labhistundi?
3: Allowing these three qualities to remain in you,
1: ee satchidananda anipindi satchira kanipinchadu.
3: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
1: three gunas. Gunanandam nirmoolam gavinchali.
3: Destroy these three gunas.
1: Roshananu turchi pettali.
3: Remove all the defects in you.
1: Appude mana swaroopanni manam darshinchagalam.
3: Then only you can get a realization and experience of your true nature.
1: Satchidananda swaroopulara.
3: Embodiments of Satchidananda.
1: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
3: For how long can we go on wasting listening
1: to chetana dani maranam cheyandi.
3: Whatever you are here, you should
1: maranam dani nitityasalo unchandi.
3: After you reflect over it, you should just
1: anaga manamu kontha aacharanalo pettadaniki prayatninchali.
3: After you reflect over it, you should practice this to some extent at
1: least. Manamu vinnatuvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalale dani ruchi chuttam ledu.
3: Whatever you have heard, you are repeating like parrots. But you are not
1: able to get
3: it. We
1: have to get it. We are
3: all appearing as devotees.
1: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
3: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్
1: భక్తి అనగా ఏమిటి.
3: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్
1: డివోషన్? ధ్యానం చేయటమా?
3: ఈజ్ ఇట్
1: భజన చేయటమా?
3: ఈజ్ ఇట్ పర్ఫార్మింగ్ భజన?
1: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
3: ఈజ్ ఇట్
1: యజ్ఞయాగాది కతువులు చేయటమా?
3: ఈజ్ ఇట్ పర్ఫార్మింగ్?
1: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
3: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
1: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
3: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
1: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
3: వాట్ డస్ ఎ వాష్మన్ డూ? హీ గోస్ ఆన్
1: శ్రవణం మననం కీర్తనం నితిధ్యాస. శ్రవణం కీర్తన స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడా మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
3: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
1: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
3: We are cleansing our clothes.
1: Kani darinchatam ledu.
3: We are not wearing them.
1: Adhe manalo pedda lobham. Akade lobhanga maaripothundi adi.
3: This kind of defect is becoming a type of
1: manasunu parishuddham cheyali. Parishuddhamaina manasunu darinchali.
3: We have to purify our mind and wear that mind for our own vision.
1: Appude nee swaroopam neeku gurtinchadaniki veelavutundi.
3: Then only you can recognize
1: you are nilavagalavu.
3: You can live as
1: manavudu kaadu.
3: You are not man.
1: Aakupachcha pakshulanni chilukala vele palukuna.
3: Can every green bird sing like a parrot?
1: Poolapai paaraadina purugulu tumbegalaguna.
3: All those worms which move on a flower, can they be bees?
1: Puri charmamu kappinatti gaadidita puriyaguna.
3: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
1: Ayya, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుందయ్యా?
3: కెన్ ఎ పిగ్ విత్ హవర్ ఫ్యాట్ బి, కెన్ ఇట్ బి అన్ ఎలిఫెంట్?
1: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
3: వీ హావ్ పుట్ ఆన్ దిస్ హ్యూమన్
1: రూపాన్ని ధరించినంత మాత్రంలో మనం మనుషులు కాము.
3: జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫామ్ వీ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్.
1: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
3: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
1: లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
3: The world is full of human beings.
1: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
3: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్
1: బీయింగ్. కొన్ని లక్షల సంవత్సరం నుంచి మానవత్వం ప్రారంభమైంది.
3: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్
2: కానీ మానవత్వం ఇంకా పురిటి బాధల్లోనే మునిగి ఉంది.
3: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
2: దానికి ఇంకా బర్త్ రాలేదు.
3: It hasn't taken its real birth.
2: మానవుడు పుట్టాడు గాని మానవత్వం ఇంకా పుట్టలేదు.
3: హ్యూమన్ బీయింగ్ ఇస్ బార్న్ బట్ హ్యూమన్ క్వాలిటీస్
2: ఆర్ ఏనాడు మన ఎందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
3: దట్ డే వెన్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ బార్న్ ఇన్ యూ,
2: ఆ మానవత్వమే దైవత్వం.
3: దట్ హ్యూమన్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ ది డివైన్
2: క్వాలిటీ. అదే సత్య స్వరూపం.
3: దట్ ఇస్ ది వెరీ
2: ఫాదర్. అదే ధర్మ స్వరూపం.
3: దట్ ఇస్ ది వెరీ
2: ఫాదర్. అదే ప్రేమ స్వరూపం.
3: దట్ ఇస్ ది వెరీ ఫాదర్.
2: అదే శాంతి స్వరూపం.
3: దట్ ఇస్ ది వెరీ ఫాదర్ ఆఫ్ పీస్.
2: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
3: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ది రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్ఫ్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
2: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
3: వి హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
2: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
3: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
2: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
3: వెన్ యూ రెఫర్ టు గురు, ఇట్ డజంట్ రెఫర్.
2: గురువులు ఎనిమిది విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
3: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అండ్ ప్రిసెప్టర్స్.
2: బోధ గురువు,
3: వన్ ఈస్ బోధ గురు,
2: వేద గురువు.
3: ది సెకండ్ వన్ ఈస్ వేద గురు.
2: నిషిద్ధ గురువు.
3: థర్డ్ వన్ ఇస్ నిషిద్ధ
2: కామ్య గురువు.
3: ఫోర్త్ వన్ ఇస్ కామ్య
2: సూచక గురువు.
3: సూచక
2: వాచక గురువు.
3: వాచక
2: కారణ గురువు. విహిత గురువు.
3: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురువు ఇస్ ది లాస్ట్.
2: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
3: అమంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
2: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
3: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
2: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
3: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
2: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
3: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
2: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
3: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద.
2: యమనీవాది సద్గుణములు బోధించవచ్చు.
3: దే మే ఆల్సో టీచ్
2: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
3: దే మే ఆల్సో
2: వ్రతములు చేయించవచ్చు.
3: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
2: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
3: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
2: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
3: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
2: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
3: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెం, వాషింగ్ ద ఫీట్.
2: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
3: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
2: ప్రకారాన్ని దేదీప్యమానంగా వెలిగించాలి.
3: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
2: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
3: He should remain a transcendent.
2: Rukaramanaga rupavachitudu kavali.
3: He should also be free from the body consciousness and the
2: anaga roopa namamulu lenetundi tattamu daivattam okkate.
3: It is only divinity which is free from the name and the form.
2: Oka chinna udaharanamu.
3: Here is a small example.
2: Bhasmani istuntadu.
3: స్వామి గివ్స్
2: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
3: మెనీ పీపుల్ వేర్ దిస్
2: భస్మ. అంతరార్థం ఏమిటి?
3: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
2: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
3: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
2: ఈ భస్మం రూపనామరహితమైపోతుంది.
3: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
3: And that kind of bhasma or the ash is associated with
2: karmane. Neevu adaitudu kaamane neeku bhasma nandinchatam.
3: Ash is given to you with a message.
2: Nee roopanaam anetundi gaani kotta varaku ahankara nirmulam gaavinchukomane ee bhasma ni andinchatam.
3: You should free yourself from the attachment to the name and the form.
2: Ee bhasma kaaranam vachindi.
3: From where did this ash come?
2: Oka roopanaamamu dharinchinatundi vastuvu yokka chira sthitiye.
3: This ash comes from an object which has got the name.
2: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
3: Once you destroy the name and form, then you get the ash.
2: Anaga roopamunandunnatundi ahankaramu.
3: That means
2: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము,
3: ద అటాచ్మెంట్ టు ద ఫామ్
2: నిర్మూలన చేయాలి.
3: యూ హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
2: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్తున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
3: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ ద డ్యూయలిస్టిక్ వరల్డ్.
2: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
3: వీ టెల్ సంథింగ్ అండ్ వీ ప్రాక్టీస్.
2: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
3: ఇన్ దిస్ వే వీ ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
2: చెప్పు,
3: వాట్ ఎవర్ యూ టెల్.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
3: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ డీడ్.
2: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
3: సచ్ గురుస్ ఆర్ బికమింగ్ రేరర్ దీస్ డేస్.
2: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ కైండ్.
2: మనలో ఒక గురి ఉంటుండాలి.
3: దెర్ ఈస్ ఎ గోల్ ఇన్ అస్.
2: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
3: దాట్ గోల్ ఈజ్ ఆత్మతత్వం.
2: దానినే సాక్షిభూతుడు అంటారు.
3: దాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ విట్నెస్.
2: నో, కాన్షియస్
3: కాన్షియస్నెస్.
2: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
3: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
2: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
3: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
2: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
3: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
2: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
3: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
2: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
3: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
2: Anichcha anaga em tinda daivechchaga maratam.
3: Avichcha refers to following the will of God.
2: Sukham jaragani adi daivechchane.
3: If good happens to you and if it
2: comes anavinchane adi daivechchane.
3: Joy or sorrow
2: nastam kalugani adi daivechchane.
3: If you are put to loss, it is
2: ఆదాయం రాని అది దైవేచ్ఛనే.
3: If you get profit, it is
2: also రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
3: కన్సిడరింగ్ జాయ్ అండ్ సారో,
2: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
3: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
2: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
3: Is it living an unbridled, unlicensed, in a licensed
2: మానవత్వాన్ని వీడు సంచరించటమే నా స్వేచ్ఛ?
3: Is it living like an ordinary human being?
2: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
3: Becoming distant to divinity and living the life of a demon.
2: ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
3: Today I have decided to give the inner
2: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
3: We have been hearing three yugas, త్రేత, ద్వాపర అండ్ కలి.
2: త్రేతాయుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
3: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
2: శ్రీరాముని కాలం లోపల దేవతలందరూ కూడాను అయోధ్యలో, కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
3: డ్యూరింగ్ దట్ డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
2: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
3: The demons were living in the forest.
2: లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
3: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
2: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
3: దేర్ఫోర్ రామ హాడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది
2: డెమన్స్. రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
3: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
2: ద్వాపర యుగము లోపల దేవతలు, రాక్షసులు, ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
3: వెన్ వి కమ్ టు ది ద్వాపర ఏజ్ ఇన్ ది సేమ్ కింగ్డమ్ బోత్ గాడ్స్ అండ్ డెమన్స్
2: పాండవులు, కౌరవులు ఒకే రాజ్యానికి అధికారులు.
3: ఫర్ ది సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
2: ఇలాగే ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
3: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ, వాట్ డిడ్ కృష్ణ డూ? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
2: కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
3: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
2: Treta yugamlo rakshasa lokam veru, devata lokam veru.
3: During Treta age, ది వరల్డ్ ఆఫ్ డెమన్స్ డిఫరెంట్ అండ్ ద కంట్రీ
2: ద్వాపరయుగంలో రాక్షసులది దేవతలది ఒకే లోకము.
3: అండ్ ఇన్ ద్వాపర ఏజ్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ ఇన్
2: కలియుగంలో రాక్షసులది దేవత ఒకే దేహము.
3: అండ్ ఇన్ ది కలి ఏజ్ ది గాడ్స్ అండ్ డెమన్స్ ఆర్ లివింగ్ ఇన్ ది సేమ్ బాడీ.
2: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
3: ఇన్ త్రేతా ఏజ్ పర్సనలీ గాడ్ అండర్ టుక్
2: ద్వాపరయుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
3: When it came to Dwapara Age, the Lord did not take
2: part. ప్రవేశించాడు.
3: He entered into the war but did not participate.
2: కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
3: When it comes to Kali Age, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not.
2: ఈ యొక్క విచారణ శక్తి మానవుడు మానవుడుగానే గుర్తించుకోవాలి.
3: Man has to recognize this particular fact.
2: ఈ యొక్క బాధ్యత మానవునికే అందించాడు.
3: This responsibility is handed over to man.
2: తనలో ఉండేటువంటి దానవత్వాన్ని తన విచారణ చేత దూరం గావించుకోవాలి.
3: By proper inquiry, man
2: has to దైవత్వాన్ని తన విచారణ చేత తాను పోషించుకుంటూ రావాలి.
3: He has to develop divinity in him and destroy demonic nature.
2: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
3: Full independence and freedom is given to the man in Kali Age.
2: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
3: that person who is having
2: that, ఏం చేయాలో ఏమి చేయకూడదు,
3: what should he do and what should he do,
2: అనేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
3: What is happening is he is developing demonic nature in him and he is destroying the divine nature in him.
2: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
3: This is the effect and the influence of Kali Age.
2: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
3: Under the influence of Kali Age, what we have to do is we have to destroy the demonic nature.
2: ఈ దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
3: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
2: come in. అన్ని కూడాను మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
3: ఆల్ ది సాధనాస్ విచ్ యూ అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
2: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
3: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
2: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనలుగా భావిస్తున్నాం.
3: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
2: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలము గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
3: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
2: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
3: This మాధవత్వం or divinity
2: సహజంగా ప్రకాశించేటువంటిది.
3: It is not created. It is self-resplendent.
2: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
3: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
2: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
3: ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్.
2: దాని హద్దును మాత్రం మనం తీయాలి.
3: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
2: ఒక శిల్పి,
3: ఎ స్కల్ప్టర్,
2: ఒక శిలను,
3: హి టేక్స్ ఎ స్టోన్,
2: అనేక విధములుగా మలచి
3: హి
2: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
3: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
2: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీయలేదు.
3: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
2: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
3: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్.
2: చేసిన పని ఏమిటంటే దానికి బ్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
3: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
2: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
3: He has not created
2: ఈ విగ్రహం. పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
3: This particular form was a part of the stone already.
2: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల రూపంలో మరి ధరించింది.
3: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
2: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
3: The form is packed with the stone. It is a part of the stone.
2: చక్కని ఉదాహరణ.
3: One small beautiful example for this.
2: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
3: There is a stone in a big hill.
2: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
3: He sits on a stone and he takes another stone, he sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
2: ఒకే గుండుగా ఉండినటువంటిది.
3: Earlier, before this idol was prepared, the entire
2: stone was prepared.
3: Now the small pieces of stone are removed from that.
2: ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
3: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
2: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారాలు జరుగుతున్నవి.
3: For this idol in the temple, the 16
2: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
3: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
2: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికి ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్ త్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి యొక్క విగ్రహం మేమే అంటున్నాయి.
3: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
2: అనగా అన్ని ఏకస్వరూపంగానే చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
3: వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టోన్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ ఐడల్ ఆఫ్ కృష్ణ.
2: విగ్రహానికి ఇక్కడ షోడశోపచారాలు జరుగుతున్నవి.

0: అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
1: బేసికలీ ఆల్ దిస్ వర్క్ టుగెదర్
0: ఒక ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు.
1: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
0: కట్టడంలో కూర్చోవచ్చు.
1: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గోన్ ఎల్స్వేర్.
0: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
1: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
1: ది ఫారం మే బి డిఫరెంట్, ద పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ పుట్ మే బి డిఫరెంట్, ద స్టోన్ ఇస్ ద స్టోన్ ఆల్ ద సేమ్.
0: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: కనుకనే తొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
1: It is the same stone which you tread upon. It is the same stone which you worship in the temple. It is the same stone which is
0: Mula Dharma Instruction. Rai Tattvam Okkate.
1: It is the basic truth is that all things are one thing.
0: Prati Padarthamanandu Kudanu Satchidananda Tarukko. Adi Asti Bhati Priyamannaru.
1: Similarly, in every object in the world, there are these three things. Satchidananda, Asti, Bhati, Priyam.
0: సత్, చిత్, ఆనందం. ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
1: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
0: దీనికి మనం రూపము, నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
1: వెన్ వి యాడ్ ద నేమ్ అండ్ ఫార్మ్, దెన్ ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్.
0: సత్, చిత్, ఆనందం, రూపం, నామం ఈ పంచకంగా మారిపోయినాయి.
1: వెన్ ది సత్, చిత్, ఆనంద ఆర్ పుట్ టుగెదర్ విత్
0: ఈ నేమ్ అండ్ ప్రపంచము,
1: then it becomes panchakam and that itself is the world
0: creation. Rupanamu teesiveste ade daivattvam.
1: Remove the name and form, you get divinity.
0: Rupanamu unte ide prapancham.
1: Add name and form, you get the world.
0: Kanaka mana drushtini marchukovali gaani srushtini marchadaniki veelu.
1: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
0: Rupanamu paya mana drushtini marchukondi.
1: You have to change your vision on the name and form.
0: Satya nitya nirmalamainatti oka sachidananda paina drushtini penchukondi.
1: You have to develop your vision and your look in
0: yedi chesina daivam yokka seva gaane.
1: Whatever work you do, consider that as a service done to the Lord.
0: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
1: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ ఎ లుక్ అట్ యు కన్సిడర్ దట్ యాజ్ గాడ్.
0: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతం నుండే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
1: For any length of time, let us know, don't waste your life in this kind of
0: manam cheyina sadhana yokka phalitam emiti.
1: What is the object and purpose of all this sadhana?
0: Inta kaalam manam chesinatundi oka poojala yokka phalitam emiti?
1: What is the purpose and what is the result of all
0: this? Inta kaalam meeru shravanam chesinatundi oka bodhana yokka phalitam emiti?
1: What is the result of all that you have listened so far?
0: Emi prayojanam ledu.
1: Absolutely useless.
0: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
1: We should make an effort at least to go up in the ladder.
0: Vaitam nunchi visishtamlo praveshinchandi.
1: We have to go from
0: visishtam nunchi advaitaniki prakandi.
1: The visishta advaita, the qualified
0: one. Jeevitamanta kuda nu kammadi purugu maadiri ekkada vesindi akkade undatam prayojanam ledu.
1: There is no use in remaining where we are like a worm.
0: Kanuka manam vinnanduku, manam da sadhanalu chesinanduku, gandhalu chadivinanduku, peddalni darshinchinanduku, vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
1: Therefore there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and after
0: yes sir

ഈ ചട്ടമെരുകി ജന്മമുണ്ടെന്ന സത്യസാരമുക്തി.

0: పామరత్వము పాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి పామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా?

0: சடையத்தே ஜனபாந்தவான், சடையத்தே ஜனபாந்தவான். சத்யம் மாதா, பிரேமஸ்வரூபுலாரா,
1: embodiments of love.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఈస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత, నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కనిపెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలమునకు కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, past, present and future, is truth.
0: Pita jnanam, jnanam anaga kevalam advaita darshanam jnanam, rendu kaani okatiye jnanam, adi e mana yokka tandri.
1: Wisdom is non dualism, the only one and not two, that is our father.
0: Dharmo భ్రాత, ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖీ, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్, సిస్టర్, సిస్టర్, కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమాపుత్ర,
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ, ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకును సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimana undunu

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Atmananda nimittamu. Atmanveshana nimittamu. Atma samyoga nimittamu. Atma sandarsana nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
1: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం
0: చాంటింగ్
1: పాదసేవనం
0: సర్వీస్
1: వందనం
0: salutation
1: archanam
0: sneham friendship
1: aatmanivedanam
0: surrender
1: ee navavidha margamulu kudanu aatmanvesham nimittame sarputunnattuga bhavistunnaru.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
1: Idi chaala porapaatu.
0: It's a big mistake.
1: Sadhanla valla దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ది డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
1: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
1: Kappukunna nimurunu manamu teesiveste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
1: Nee samasta sarada sadhanalu kudanu anatmanu dooram chese nimittame salipeetvanti nitya karmalu.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
1: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
1: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
1: Idi Atma nimittam kaadu.
0: It's not for the Spirit.
1: Anatma samviyogam nunchi samyogamunaku povatam.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
1: Kanuka Atma samyogamu anatma viyogamu rendinti yokka prapti kosam sadhana cheestunnaru.
0: Its union with the Spirit and separation from the world are the aims of these paths.
1: Kaani manavudu ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతా చ

0: A devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: None of these prayers are true.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తండ్రి.
0: ఓ గాడ్, యూఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this prayer?
1: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
1: మాతా పితా త్వమేవ. నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God, that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి, దట్ ద వన్.
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే,
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వులు ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చే శిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: When you are present in everyone, what is the fun of calling him that you are my mother, you are my father?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: It's only God present in all living creatures.
1: నీ యందు, వారి యందు, వీరి యందు, అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేదర్ సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి యందు తానే ఉంటున్నది.
0: హీ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వి మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname ayipotam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatundi yokka sthiramainatundi vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shariramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైన భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు
1: పర్సన్. అదే విధంగానే మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: jagat tanu brahmamayame,
0: the whole universe is full of Brahman.
1: Scientists
0: say
1: ekkada chuchina kani anu shaktiye ani
0: say that everywhere there is atomic power.
1: Ee daivanni oka aakaranga poojinchatamu, ee daivanni oka aaradhana cheyatamu, idi kevalam murkhatvam antunnaru.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakaga yochinchali.
0: Enquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga
0: how
1: ee jagat antai kudunu swaroopamto kudinatvanti de.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణో రణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss existence awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తం నందు,
0: దిస్ ఇన్ పురుష సూక్త,
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: He says something, thinks differently, and his action is altogether opposite.
1: ఇది కాదు మానవత్వము.
0: It is not human quality.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words and action ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we can call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు,
0: what is its significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one we call 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయ్యింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయ్యింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయ్యింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will have total of millions.
1: కానీ ఇన్ని జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is విలువ.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుందని.
0: Therefore this world is zero gets the light from the hero one.
1: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God there is no world.
1: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ద కాజ్.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మా, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade Prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu Prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఈజ్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: ద లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in those times.
1: Virochana kumarudainatunte yokka ee balichakravarti kudunu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nechukovalsinatundi emiti?
0: So what should we learn?
1: Aneka mandi buddhulu daggara cheri
0: many assembled.
1: Inta kaalam meeru sadham chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani cheppadu.
0: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
1: Appudu atanu chakkaga mounam vahinchadu.
0: He observed silence.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: ఏది తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు?
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్స్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డు యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ రైటియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈజ్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈజ్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు లీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నాకంటెదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: నీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నౌ
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢు కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్తు నీవు చెప్పగలవు.
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యు షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లువాకలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణములు మనం వదిలేసి.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం.
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది.
0: Then once we follow and adopt this procedure, you will know your true self.
1: త్యాగములో పలు ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్
1: ఎంపరర్ చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్
1: బలి చక్రవర్తి. ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకొని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము సత్యమని ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize these values.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు. ఇవియే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మః. దైవస్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది, నో పీస్.
0: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi prananga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle. Aithe
1: duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్కతల్లెండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములో చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ద ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
1: అందువల్లనే కట్టగలిపటికీ ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.
1: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
0: And therefore is the friendship that precedes this surrender.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
0: Therefore in order to surrender, that friendship,
1: అదే మైత్రి,
0: that is friendship.
1: What is మైత్రి?
0: మైత్రి
1: సత్వ రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై, దట్ ఈస్ త్రీ.
0: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
1: Kanukane nee mitratvani pondali.
0: So we should develop friendship.
1: You are my friend.
0: You are my friend.
1: God is my friend.
0: God is my friend.
1: Ee worldly friends anta pocket lo money chustaru.
0: Worldly friends will be mindful of the
1: father
0: money in your pocket.
1: Position chustaru.
0: And the position of your
1: father. Father position sariga untundadi.
0: The position is fine.
1: తన పాకెట్ లో మనీ ఉంటుండది. హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
0: యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ టెల్ యూ హలో.
1: పాకెట్ లో రూపాయి నోట్ కూడా లేదు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
0: ఫాదర్ రిటైర్డ్,
1: గుడ్ బై కూడా చెప్పడు.
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్ ఫ్రెండ్స్.
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
0: ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ God is real friend.
0: God is the only
1: friend. He is always with you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Aa friend eppatiki nee podu.
0: That friend will never be away from you.
1: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
0: All relations will come up to the doorstep or to the cremation ground.
1: Bandhamadichi ninbayani aapad bandhu vagavennaame mera.
0: But it's only God who is
1: bandhu okkade bhagavantudu.
0: God is only the refuge of the forlorn who will be with you.
1: నీ ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
0: యు మే గో ఎనీవేర్ హీ విల్ ఫాలో.
1: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
0: హీస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌ యూ, అరౌండ్ యూ, అండ్ హీస్ ఆఫ్టర్ యూ.
1: అలాంటి ఫ్రెండ్షిప్ మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ ఎక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
0: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
1: తనకనక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: దానం చేయవచ్చు.
0: ఆఫరింగ్ ల్యాండ్,
1: అన్నము దానం చేయవచ్చు.
0: ఫుడ్,
1: వస్త్రం దానం చేయవచ్చు.
0: అండ్ క్లోత్స్,
1: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు.
0: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
1: బలి చక్రవర్తి అట్లా చేయలేదు. తనను దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్ఫ్.
1: తనను తానే దానం చేసుకున్నాడు.
0: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
0: That is the greatest value.
1: ఏదో మూడు అడుగులు ఇచ్చాలని కాదు.
0: Not the three foot step.
1: తననే ఇచ్చాడు.
0: He offered.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpita.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam cheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu teechukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo ise naaku.
0: O God, the heart that you have given
1: me. Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padala achchanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Neeku em techedi nenu?
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama? Ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Neeru chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru? Neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the plucking of flowers?
1: Yedaina market lo phalamulu teesukochi arpisamante aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati Vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: వక్రము
0: ఎ లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ,
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యూ సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: ఈ పత్రము బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటి.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్,
1: ఫలము, మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్,
1: తోయము
0: ఆ వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటరు, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయము ఆనంద బాష్పాన్ని అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్.
1: ఇవన్నీ కూడా ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము, మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్,
1: తోయము
0: వాటర్.

0: జలము.
1: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
0: ఆనందమే మనకు జలము.
1: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్.
0: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
1: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
1: సో ఎంపరర్ బలి సెడ్, ఐ ఆఫర్ మై సెల్ఫ్.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
0: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్.
0: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
1: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
0: కనుకనే బలిచక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
1: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
1: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
0: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
1: హిరణ్యకశిపుని
0: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
0: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
1: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
0: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలిచు.
1: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ప్రహ్లాదుని ఓడించి
1: ప్రహ్లాద వాస్
0: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ ది హోల్ హెవెన్ వాస్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
0: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
1: అండ్ హీ కాంకర్డ్.
0: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టూ వాస్ రూలింగ్ దిస్ హెవెన్.
0: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
1: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ వీక్.
0: పురోహితుడిని పోయి పోరాడు.
1: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
0: స్వామి
1: స్వామి,
0: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
1: హౌ ఆమ్ ఐ
0: టు మార్గం బోధించమన్నాడు.
1: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
0: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
1: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
0: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
1: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
0: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
1: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
0: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ప్రహ్లాద.
0: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
1: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
1: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
0: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
0: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
1: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్.
0: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
1: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
0: ఈ యాజ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
1: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
0: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
1: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
0: ఇచ్చానని దారబోసాడు.
1: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
0: ఒక 5 నిమిషాల లోపలే
1: విత్ ఇన్ 5 మినిట్స్
0: ఈ ప్రహ్లాదుని ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
1: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
0: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సా దట్ లైట్.
0: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
1: హి ఆస్క్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
0: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
1: అండ్ దిస్ లైట్ డిడ్ సే
0: ప్రహ్లాద,
1: ప్రహ్లాద
0: నేను నీ యొక్క క్యారెక్టర్.
1: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
0: ఇంతకాలం నీలో నేనుండినాను.
1: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
0: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా అభివృద్ధి గావించాను.
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
0: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
1: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
0: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
0: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
1: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్, ఎ రేడియంట్ ఫార్మ్.
0: చూచాడు ప్రహ్లాద.
1: ప్రహ్లాద వాచ్డ్.
0: ఎవరు మీరు రాజా?
1: హి సెడ్ ఓ కింగ్, హూ ఆర్ యు?
0: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
1: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
0: ప్రహ్లాద,
1: ప్రహ్లాద
0: నేను నీ కీర్తిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
0: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ను సేవ చేసుకుంటూ ఉన్నాను.
1: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ, I can remain with you, name and fame. When once
0: character
1: left,
0: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
1: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ, ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
0: తర్వాత కొంతసేపు నిలిచాడు.
1: హీ స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
0: మరి కొంతసేపటికి ఒక సుందరమైన ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
1: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: చేతులు ముట్టాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్, మదర్ హూ ఆర్ యూ?
0: ప్రహ్లాద.
1: ప్రహ్లాద
0: క్యారెక్టర్ కీర్తి పోయింది, ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
1: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ అండ్ ది కింగ్డమ్.
0: కనుకనే

0: నీ రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్, దేర్ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
0: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
1: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
0: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
1: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
1: Therefore, wherever there is character,
0: అందుకోసమే
1: భగవంతుని కింగ్డమ్
0: ఐశ్వర్య సంపన్నుడు అన్నారు.
1: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
0: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరు కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
1: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
0: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ ఆరు కూడాను అంతర్ధానమైపోతాయి.
1: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ, ద రెస్ట్ ఆల్సో.
0: ఏంటి మన ఐశ్వర్యము?
1: వాట్ ఈస్ మై వెల్త్?
0: జ్ఞానైశ్వర్యము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఐశ్వర్యము,
0: సత్యైశ్వర్యము,
1: ద వెల్త్ ఆఫ్
0: ధర్మైశ్వర్యము,
1: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
0: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
1: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
0: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
1: It was only at that time Prahlada married.
0: Appude aa Prahladunaku ee Virochanudane kumarudu puttadu.
1: Then he had a son by name Virochana.
0: Ee vidhanga teesukunte aadhyatmika antarathamlo enta goppa untundado ee yokka character tattvanni chakkaga vicharam chesukovali.
1: In spiritual parlance, the character has got inner significance.
0: Ee yokka character daivamunaku tappa evvariki manam daarapoyakudu.
1: This character must be offered to God and none else.
0: Endukante daivamu nishwartha swaroopudu.
1: Because God is selfless.
0: Ee paramaatmudu ee vidhamainatuvanti yokka karya nimittamu aasinchetuvanti vaadu kaadu.
1: God does not expect anything in return.
0: Swarthamu saprayojanamu lenatuvanti vaadu daivam okkade kaani inga jagatulo andarki swarthamu saprayojanam undi.
1: God is the only one who is selfless, whereas in this world everyone has got selfishness.
0: Okka tallaina kudanu tana raktanni batti biddanu premistundi.
1: Mother loves because of body relationship, blood relation.
0: Tandaina kudanu tana deha sambandhamainatuvanti vaadu kanukane tandi premistunnadu.
1: Father loves because of body connection, relationship.
0: Bhagavantunaku ye relationship ledu,
1: but God has no such relationship.
0: Heart to heart, love to love.
1: It is only connection heart to heart, love to love.
0: Yetti swarthanni kudanu aashinchetuvanti vaadu kaadu.
1: Yes, no trace of selfishness whatsoever.
0: Atti daivaniki maatrame arpitam kavali.
1: So we have to offer ourselves to such God.
0: Itti satyanityamainatuvanti yokka prabodhanu aanadu bali chakravarti chaadutu poyyadu.
1: Therefore emperor Bali propagated these eternal true principles.
0: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. తల్లి, తండ్రి, గురువు.
1: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
0: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
1: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
0: గావించినటువంటి తల్లి తల్లియా కాదు.
1: Can she be a mother who betrayed God? No.
0: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లినైనా త్యజించవచ్చు.
1: If anyone comes in the way between you and God, you can give up your mother.
0: ఇంకా తండ్రి,
1: then father.
0: హిరణ్యకశిపుడు,
1: ఫాదర్ హిరణ్యకశిపుడు,
0: నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
0: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
1: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
0: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
1: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: అది బలి చక్రవర్తి.
1: That is Bali Chakravarti.
0: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
0: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
1: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
0: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
1: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
0: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటి.
1: అండ్ దట్ వాజ్ ద రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
0: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
1: రాణా హాస్ డ్రివెన్ హర్ అవుట్ ఆఫ్ దిస్ ప్యాలెస్.
0: పతియే దైవం.
1: ద హస్బెండ్ ఇస్ గాడ్.
0: పతియే నా గతి.
1: అండ్ హీస్ మై డెస్టినీ.
0: అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం?
1: హౌ కెన్ ఐ లీవ్ హిమ్?
0: ఇది సందేహం వచ్చింది.
1: షీ డౌటెడ్.
0: ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి?
1: బిఫోర్ రీచింగ్ ద్వారక, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం?
0: రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి.
1: షీ సెంట్ ఎ మెసేజ్.
0: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
1: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
0: స్వామి,
1: స్వామి,
0: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
1: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
0: భర్తను త్యజించడమా లేక దైవాన్ని జయించడమా?
1: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
0: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
1: దెన్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
0: ఇలాంటి భర్తలు ఎన్ని జన్మంలో ఎన్ని జన్మంలో ఎన్ని జన్మం నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
1: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైవ్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: మెనీ మెనీ లైవ్.
1: మెనీ మెనీ లైవ్.
0: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
0: కనుక నీవు భర్తనైనా త్యజించు, కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
1: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
0: ఆ వార్తను వినింది.
1: షీ హర్డ్.

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitiki Tiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbakamu. Rechakapuraka Kumbam Yoka Saname Prayaga Sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Chagam Chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గములు ఎవరొచ్చి చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: ఎనీవన్ మే సే ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆకాశం నెత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను.
0: ది హోల్ ఫర్మమెంట్ స్కై మే ఫాల్ ఆన్ యువర్ హెడ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: అగ్నిని చేతిలో పట్టుకుని మండుతున్నప్పటికీ సరే దైవాన్ని నీవు వదలకూడదు.
0: Doesn't matter even if there is fire on hand, burning all
1: around. Earth
0: may be transmuted into the sky and the sky into earth, but never give
1: up. పరిస్థితి ఎందేనకొను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: విశ్వాసమే నిజమైనటువంటి రక్ష.
0: That faith will protect you.
1: దారికి పోతున్నాడు కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమిస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: నువ్వు చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక అభిమన్యు ఆ విధంగా చెప్పాడు. నాయన నీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: నీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: నీ తండ్రి అయినటువంటి ఒక అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటుందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు పోలే వేనురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాన్ని కోసం పాటు పడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ that he, people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladudu kodunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatvanti vyaktulu aanaati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli degariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Siras paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambara asura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందును దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హియర్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది హోల్
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: రిమూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజయబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: ఏ సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవే బ్రహ్మ అయిపోతావు.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: నీవు లేనిపోని సంబంధాలు పెట్టుకోకు.
1: Don't have unnecessary relationship.
0: నేను నీవు ఒక్కటే, అదే దైవత్వం.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: We should struggle hard to attain that.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి మీరు ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరం మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఏ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagattunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దేర్ పేరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖము లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యూ, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కాని సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad-gita?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకు ఎందుకు?
1: Why family problems and anxieties?
0: నాకు ఎందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: అర్జున, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anuruchyata anusmaranacha anaga nee smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ ఏ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైన బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be nowhere anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo, anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veedavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say ఉపేక్ష.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములనే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu athare paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment and valuables. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వందే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడాను నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతర అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరీ చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్,
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
1: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మై.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈస్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అపోల్డ్ ద గుడ్ నేమ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalam?
1: If we go on worrying, how long can you worry?
0: Enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalamu oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka manamu tarakamu aneetvanti oka tattvanni manam chakkaga gurtinchali.
1: So we have to clearly understand the principle of tarakamu.
0: Unnanta varaku annintini anubhavinchu.
1: To the extent possible, yes, experience them.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దీస్ యాక్చువల్లీ బిలాంగ్ టు యు.
0: ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: దిస్ ఇస్ ఆల్ గాడ్స్ విల్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: దిస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ should be experienced in the proper way.
0: Adhe vidhamgane
1: ee
0: jagattuno manam undi,
1: we live in this world.
0: Ee okka prakrutamaina jagattunu manam anubhavistu,
1: we experience this mundane world.
0: Kaani deenini paina nu abhimanam adhikanga pettukonaka,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ ది ట్రూ peace in the strict sense of the word.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: బికాస్ వి గో అగెన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వి నెసెసర్లీ ఫేస్ సో
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వి హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనము ప్రపంచంలో ఉన్నాము.
1: వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: We cannot be away from this world.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ హావ్ రిలెవెంట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడాను భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడాను భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వి ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: We should carry on discharging our duty.
0: ఇంతే కాక
1: not only this.
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారింగ్ ఆన్ హిస్ లైఫ్ సో జర్న్ డూయింగ్ సర్టన్ థింగ్స్ ప్రతి విషయంలో
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కారణం
1: వై
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: మీన్స్ హీ హాస్ నో సాటిస్ఫాక్షన్ విత్ ది లాట్ ఆన్ హ్యాండ్.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తి అయి నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu,
1: worrying for the future,
0: vartamanaanni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: Prema prema chetane manaku labhyam avutundi kaani dvesham chetane labhyam kaadu.
1: Love can be acquired by love only, not by hatred.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రము ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: Intiye kaaka
1: not only this
0: premaku oka vidhamainatundi oka tatphalamu ledu.
1: In fact the love doesn't expect any reward.
0: Premaku premane phalamu.
1: Love is the result for love.
0: Itti prema tattvanni anusinchi
1: we should follow that love.
0: Divyamainatundi margamulo pothunte enta dhanyamaina jeevitham jarugutundi.
1: As we tread along the divine path our life would be redeemed.
0: Kanaka prema andari endu unnadi.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: This is the difference between the physical love and the spiritual love.
0: Spiritual love ichchukuntundi ichchukuntundi ichchukuntundi.
1: Spiritual love gives and gives and goes on giving.
0: Kaani swarthamainatundi oka prakrutamainatundi love prema pucchukuntundi pucchukodaniki siddhanga untundi.
1: But the worldly physical selfish love receives and receives and receives alone.
0: Kaani naa uddeshamu manavuni yendu కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విదిన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాకృతమైన జీవితంలో
1: ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్
0: ఈ లౌకికమైన జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ సో జర్న్
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ ఎఫీమరల్ వరల్డ్
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ వన్ వే ట్రాఫిక్.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: You have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు
1: ఈ
0: విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
0: హూఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: హూఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we'll have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to less and reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి said so.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యం అయినప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
0: Brahma.
1: Shiva.
0: ఎవరు?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
1: ద పయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: The tamoguna or the dullness is swara tattva.
0: అందుకోసమని తమోగుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వి సే దిస్ తమోగుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమోగుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వీ కెన్ సీ దాట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోనీ పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwarudu.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement. Nasikagram
0: paina drushti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి పుచ్చుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతి గమ్యతి ఇది లింగ. లియమనిగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ ద డాన్.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
0: విష్ణు అనగా ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విష్ణు?
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
1: విష్ణు ఈ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
0: మానవుడు జన్మించిన తర్వాత,
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
0: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
0: బ్రహ్మ అనగా,
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
1: నాట్ మియర్లీ క్రియేటర్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్.
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్.
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: The forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
0: శబ్దము.
1: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
0: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
1: వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
0: కాలము.
1: ద టైమ్.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Karuka kalamu,
1: time,
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైం, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam unnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalam oka shivuniki maatrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్ ప్రెజెంట్
1: ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఈక్వల్ టు త్రీ లీవ్స్.
0: త్రిగుణం త్రిదళాకారం.
1: అండ్ జస్ట్ టేక్ ది త్రీ లీవ్స్.
0: త్రియత్రంత చియాయుధం.
1: ఎ త్రీ ఐడ్ వన్.
0: త్రిజన్మ పాప సంహారం.

0: దిస్ ఇస్ త్రీ ఐడ్ నేచర్.
1: మానవుడికి రెండు నేత్రములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ టూ ఐస్.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ది పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
1: రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ది టూ ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ది పాస్ట్.
1: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ హీస్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నష్టపోయిన మూడవ కన్ను ఉన్నది కాదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
1: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
0: దేర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ ఆర్ వికెట్ యాక్షన్స్.
1: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
1: దీన్ని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం.
0: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
0: రత్నకార ఐ రోబా. As he thought of Rama, he had on his face
1: ప్రహ్లాదుని నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
0: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
1: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
0: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
1: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డూ సేక్రెడ్
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అట్టర్
1: పవిత్రమైన
0: సేక్రెడ్ వర్డ్స్.
1: శ్రవణం చేయాలి.
0: I should listen to sacred
1: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred
1: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder will be entertained within us.
1: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
1: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
0: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: These are four F's, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
1: కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ద డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: You think it's well.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: Don't have too much of desire for money.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: This face the devil of money.
1: తర్వాత మూడవ ఎఫ్.
0: థర్డ్ ఎఫ్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్.
1: అదే మన ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: And we certainly attain divinity during our lifetime.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: Everything is within us.
1: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: There's nothing more.

0: valuable than man.
1: మానవత్వములో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is trying to investigate the latent
1: strength of man. దైవమునందున్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
0: The human strength is as good as the divine strength. The divine strength is equal to human strength.
1: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: By putting effort you can achieve anything.
1: సాధనమున పనులు సమకూరుదరలోన.
0: By constant effort you will accomplish anything.
1: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
1: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: And Krishna summoned him.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనిటువంటి వారు,
0: those who had no faith.
1: బాలుండి తడు,
0: thought that he is a boy.
1: కొండ దొడ్డది,
0: mountain is
1: big. మహాభారంబు ఇతండు మోయంగా జాలడా,
0: he is a boy. The mountain is very heavy. Can he bear the weight?
1: ఇతను మోయగలడా?
0: Can he bear the heaviness?
1: మన తనపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుక్కు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain.
1: ఎవరు నమ్మకంతో ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారో వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected.
1: అదే విధంగానే కృష్ణ యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
0: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
1: Krishna kaadu Balaramuni yokku pani.
0: In fact, it's not the job of Balarama.
1: Talliki Krishnudu intati vaadu aneetundi yokku tattvam gurtinchalani ee pani chesadu.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma,
0: mother,
1: mana intilo kaavasanni untunnai.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకున్ పోయి.
0: You go to the neighbor.
1: నిన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
1: Cheyi pattukundi, noru terchu.
0: She caught hold of his hand, asked him to open the mouth.
1: Ani chempalu kottindi Yashoda.
0: And Yashoda slapped him on the cheek.
1: Krishnudu navutu cheptunnadu.
0: Krishna smilingly said,
1: amma,
0: mother,
1: mannu tinanga nee shishuvuna.
0: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
1: నాకేం ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను ఫూలిష్ కాదు.
0: I'm not foolish.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: I'm not a child.
1: అమ్మా,
0: ఓ మదర్,
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: Why do you punish me unnecessarily?
1: నేను బాలుడు కాదు.
0: I'm not a child.
1: నాకు ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not foolish.
1: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning when you say that I'm eating sand?
1: చూడండి,
0: yes, watch my mouth, he said, opened his mouth.
1: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna the whole universe was usualized.
1: యశోద.
0: And Yashoda.

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహోర ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggariki cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగు చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నట్టే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఈ
0: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my
0: fate? ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్,
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సాడ్. ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the
0: Father. అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీకందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you.
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water.
0: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడాను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి నీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ,
0: ఎందుకంటే మనము అంశము,
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్, ఈ ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, దేర్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, నాదర్
0: జిలేబీ. కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్, ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్.
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దాట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్, ఎస్పైరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటిందుకు ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra life. Entati panaina chestundi.
1: Mantra can do a lot.
0: Entati sahajana aina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swarupudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of
0: atan nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: atanki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్ చూసుకుంటావో ఇదంత పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్,
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్
0: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడని తపస్సు వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్
0: ఇన్సిస్టెన్స్ మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవల ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్సు.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble. Don't follow the body. Mind is like a mad monkey. Don't follow the mind. Follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేవు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమతత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: What's type of love? Pure love, selfless love.
0: అనగా ఏమిటి? Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మొమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ స్వార్థముతో
0: కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్
0: ఈ స్వార్థం అనేటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity,
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: మా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yokka jagattanandu manavude anintiki nee moola karanamu.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma durlabham, manava janmamu atyanta durlabham ainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ది ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదలి ఉండలేదు. సుఖ దుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్, దే ఆర్ టుగెదర్ ఇన్ కోఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటి అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: Kani manavudu aakaramnu maatrame gurtinchi aalochana maatrame gurtinchaka pravartinchatam cheta manavatvanni marchipothunnadu.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: ముఖ్యముగా మానవుడు ఈనాడు గుర్తించవలసినటువంటిది తన మానవుడు అనేటువంటి పేరు పెట్టుకున్నందుకు మానవత్వం యొక్క విశిష్టతను ప్రధానంగా గుర్తించాలి.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamoti gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There is nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గత కాదు.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore, it's absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life, there is hidden, mysterious, mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: Motta motta gnanam ante emito telusukovali.
2: In the first instance, we should know what jnana is.
1: Jnanam anaga aneka mandi grandhamulato chadivinatvanti okka vishayam jnanam anukuntaru. Kaadu kaadu.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: Kani manavu nundi aavirbhavinchi aanandinchi aacharinchi anyulaku bodhinchi thanu tirigi bodhimpabadatame nijamainatundi manavattu.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meeku andariki telusunu. Human anaga manavattam tho chernatundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నావి నుండి ఎలుబడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్ ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnanaanni telusukovalani prajnana vijnana sugnanamulu yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge aneetundi kevalamu యాక్షన్ తో వచ్చినటువంటిది కాదు.
2: నాలెడ్జ్ ఈజ్ నాట్ టు బి సింప్లీ ప్రిటెండెడ్ ఆర్ యాక్టెడ్.
1: నాలెడ్జీ ఎనర్జీగాను మారుతుంది, ఎనర్జీగాను మారుతుంది.
2: దిస్ నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎనర్జీ, ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ ఎలర్జీ.
1: కానీ ఈ నాలెడ్జిని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మానవత్వము ఈ యొక్క దీని నాలెడ్జిని చక్కగా ఆచరించి పలకాలి.
2: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ is naturally reflected in our actions.
1: Kani idi ante ikkadunu mana nundi aavirbhavinchetvanti reaction, resound and reflection.
2: These are all due to three important factors: reaction, reflection and resound.
1: Resound. Ee sound anetvantidi manamu lopara nundi puttinchukoni vacheetvanti okka sound.
2: The sound, in reality, is within where it arises, originates.
1: Reflection, manamu yochinchi dani acharanalo petti mounamuto anubhavinchetvanti visham reflection.
2: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
1: Kani reaction anetvantidi చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి.
2: రిఫ్లెక్షన్ ఈజ్ ద వన్ అవుట్ ఆఫ్ దిస్ రియాక్షన్.
1: రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
2: ద రిసౌండ్ స్టాండ్స్ ఫార్ ద మెయిన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
1: రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ in human life.
1: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ అండ్ లెర్న్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కానీ మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యర్థం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథపరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథపరిచయం నుంచి వచ్చినటువంటిది కాదు.
2: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore, we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితే సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్ that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
1: Ni hasta yugammu mochi paramatmuni bhaktitu kolvaleni ee krista pustakamulo patinchi prayojanam emiti?
2: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ee naadu మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ టుడే, యాజ్ యూ నోటీస్, దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
1: కానీ అవి అన్నీ కూడా ప్రధానం కాదు.
2: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తన తత్వాన్ని తాను గుర్తించి, తన తత్వాన్ని పరులకు బోధించి, తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
1: Satyamunu patinchitini satyamu chuchi sarva shastramul nistulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyalakindane chestayi kani nijamainatvanti vidyalu kaadu.
2: Why do you pride yourself that you have known so much of truth as explained, as contained in infinite number of books? No. Why do you pride yourself? All the textual information, bookish knowledge is avidya.
1: Ee avidya valla marinta
2: experiencing it and sharing with others.
1: Satyamunu patinchitini satyamu chuchi sarva shastramulu nistulamaina vidyalanu nerchitinanchunu

0: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా నువ్వు రాణించటం లేదు.
1: దిస్ బుక్కిష్ నాలెడ్జ్ అవిద్య విల్ యాడ్ ఆన్ టు మోర్ అండ్ మోర్ ఆఫ్ అవిద్య బట్ విల్ నాట్ కన్వే ఇన్ ఎనీ సెన్స్ ద ట్రూ విద్య.
0: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
1: వీ కెన్ నెవర్ బి గ్రేట్ బై అక్వైరింగ్ దిస్ అవిద్య.
0: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది, కాని విద్యలు అభివృద్ధి కాదు.
1: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
0: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
0: విద్య
1: విద్య
0: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
1: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
0: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
1: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
0: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
1: Therefore, భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
0: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
0: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
1: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: మానవుని ఎందు సర్వ విధములా శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈజ్ దిస్ ఎనర్జీ.
0: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
1: The knowledge and experience of current cannot be had by reading through reading the books or speaking about it.
0: Wire lo current anta vastuntadi.
1: You also find the flow of current outside.
0: Ee current dwara manam ekkada vastundante muttute kuda chalu shock kodutundi.
1: You will experience, you will notice the flow of the current by just touching it.
0: కనుక దీనికి యోచిస్తే కూడా చాలు, ఆ ఎనర్జీ అంత గొప్ప పవర్ఫుల్ గా ఉంటుంటుంది.
1: Therefore, the innate energy can be received by thinking deep enough.
0: మానవుని యొక్క స్వరూపం అంతా కూడా ఎనర్జీగానే ఉంటుంది.
1: The whole human form is full of energy.
0: తాను చేయనది, తాను చెప్పునది, తాను నడుచుకున్నది, తాను చదువునది, తాను రాయునది అంతా కూడా ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
1: All the reading, writing, walking, talking, all that is said, all that has been thought of are all due to energy only.
0: కరుగు ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
1: Energy has no specific form.
0: ఆ ఎనర్జీ మానవుని నకశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉంటుంది.
1: This energy moves about, flows from top to toe.
0: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
1: It is only the same energy that flows right from the toe to the hair on the top.
0: Kaluka ee energy emedi edo ok sthanam nandu maatrame untundi prasarimpa chesetundi kaadu.
1: Energy is never localized.
0: Puramu oka vyakti emiyu telinatundi yokka ajnaniga undinatundi vaadu.
1: Earlier there was a totally ignorant person.
0: Kaani kramakramena ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
1: లేటర్ హీ హస్ డెవలప్ దిస్ ఇన్నేట్ ఎనర్జీ అండ్ అల్టిమేట్లీ బికేమ్ గ్రేట్.
0: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
1: దేర్ ఫోర్ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్.

0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
1: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
0: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్ దట్ యాజ్ స్టూడెంట్స్ యు ఆల్సో సర్వ్.
0: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్ బట్ యు ఆర్ నాయక ద లీడర్.
0: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
1: యు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్. నో, యూ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను మీ స్వతశక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
1: Therefore, everything has developed out of self-reliance or self-dependence.
0: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
1: Therefore, the self-confidence, the self-satisfaction, the self-sacrifice will ultimately end up in self-realization.
0: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
1: So everything is the manifestation of the self and nothing help from outside.
0: ఏదో ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
1: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
0: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
1: యూ డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
0: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
0: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
1: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
0: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
1: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
0: కనుక సేవా సభ్యులారా,
1: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
0: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
0: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
1: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్. బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
1: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
0: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ సేక్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్, ఎక్స్పీరియన్స్
1: ఆఫ్ ద సెల్ఫ్,
0: అంతా కూడాను సెల్ఫ్ కిందనే ఉంటుండాలి.
1: ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బీయింగ్ ద సెల్ఫ్.
0: కనుక మీరు క్రమక్రమేణా ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యు విల్ బి టాక్ట్.
0: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
1: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఇస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
0: Kanuka meer inkanu munduku telusukovalsinattu enniyo unnavi.
1: There are lots of things you are supposed to know in future.
0: Sevadalam anaga kevalamu dalamu.
1: Sevadalamu dala, the petrol.
0: Ee dalamu lopala aneka rakamulaitvanti yokka kalarantha unnai.
1: Dala, the petrol, has got so many faces, facets.
0: ఈ దళం యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ the beauty of the petulant faces that would spread all over around.
0: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
1: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
0: కాని మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
1: Initially, the seed is not that beautiful.
0: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మన మానవుల్ని ఉత్తీర్ణుని గావిస్తుంది.
1: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
0: flower. లోపల అనేక దళములంతా ఉన్నాయి.
1: The flower has so many petals, dalas.
0: ఈ దళములు ఉన్నంత వరకే ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది.
1: The flower remains so long there are dalas.
0: ఈ దళములు రాలిపోయినా ఫ్లవరే కాదు.
1: When dalas or petals drop down, the flower cannot exist.
0: కనుక మొట్టమొదట దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
1: Therefore, we have to mold and shape ourselves into flowers.
0: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
1: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
0: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ముకుంద చెప్పగలడు.
1: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
0: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరిస్తుంటాను.
1: Bhagavan will respond to our questions later.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.

0: ప్రేమ స్వరూపులు వారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: ఆల్ దిస్ ఫెస్టివల్ అకేషన్స్ ఆఫ్ భారతీయస్ క్యారీ విత్ దెమ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కానీ ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం అందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయ్ గణాధిప, పార్వతీ తనయ ఓయ్ గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: నో వన్ గోస్ డీప్ ఎనఫ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: గణాధిప అని హెచ్చరించేది వేదము.
1: వేద రిఫర్ టు దిస్ టైటిల్ గణాధిప.
0: ఏ గణములు ఇవి? సురగణముల అసురగణముల.
1: వాట్ ఆర్ దీస్ గణస్? ఆర్ ద డెమోనిక్ ఆర్ ఏంజలిక్?
0: సురగణములు.
1: దే ఆర్ వన్ ఆఫ్ ది ఏంజల్స్.
0: ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ దే?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: Mind is the master of all these 10 senses.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి ఒక మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: The master of all the senses is Indra.
0: ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: The master of the mind is intellect.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: So the title గణాధిపతి is given.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఇస్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: Intellect is the master of the mind.
0: Manasu indriyamulaku adhipati.
1: Mind is the master of the senses.
0: Anni ganamulaku adhipati ainatundi vaadu kanaka itaniki ganapati ani peru vachindi.
1: As is the head of all ganas, he is called ganapati.
0: Anaga ee jagattunandu sarveendriyamulu kudanu manavuni yokka antarbhagamule.
1: In this world all the senses are part of the human body.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వం నందే ఈవిడి ఉంటున్నది.
1: దేర్ ఫార్ ద డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఇస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటి ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ ఋగ్వేదమునందు టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వినాయక హ్యాస్ బిన్ రిఫర్డ్ టు ఇన్ ఋగ్వేద నారాయణకోపనిషత్ తైత్తరీయోపనిషత్ అండ్ శృతి.
0: ఇది కేవలం గాయత్రీ మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ గణపతి సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: Human life is the divinity in this nature.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: Every human is divine.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: కనుకనే ప్రకృతియే పార్వతి.
1: Nature is Parvati.
0: పురుషుడే ఈశ్వరుడు.
1: పురుష ఇస్ ఈశ్వర.
0: ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధమే ఈ యొక్క మానవత్వం అనే వ్యక్తిత్వము.
1: హ్యూమన్ ఇండివిజువాలిటీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డివినిటీ అండ్ ద నేచర్.
0: కనుక వినాయకుడనగా పార్వతీ పుత్రుడు ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు, పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ అ మిస్టేక్ వెన్ వీ ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి, ఎలుకు వాహనం ఏమిటి?
1: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: Rat is called మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక rat symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ద రాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is a master who dispel the darkness and take you towards light.
0: Inte kaakunda mooshikamunaku vasana yokka chinnam kuda nu cheppavachu.
1: Here the rat also stands for the vasanas, the characteristics.
0: Anaga ee yokka mooshikamu vasannu puraskarinchukoniye tana prayanamnu saadhistu untadi.
1: The rat proceeds basing on this quality of smell.
0: Anaga korikalu vaanchalu అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: It only means Vinayaka is the one who has put a check or a control over the desires and also ignorance.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: So rat is the chariot of Vinayaka.
0: వాహనం అనగా ఏమిటి?
1: What is the chariot?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: That which is used.
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: The one over that is leader.
0: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏ మాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సృష్టి పుత్రులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you will have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కానీ వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka
1: not on this
0: bhadrapada masamulo vacheatvanti ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ అండ్ ది
0: బాడీ. నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడా అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner
0: భారతీయులు ఏ కర్మలు ఆచరించినప్పటికీ అర్థరహితమైనటువంటి కర్మలు ఏనాడు కూడా వారు ఆచరించలేదు.
1: భారతీయస్ హావ్ నెవర్ అండర్టేకెన్ మీనింగ్లెస్ ఫెస్టివల్స్.
0: ప్రతి పదమునకు ప్రతి పర్వదినమునకు ఒక విశిష్టమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అంతరాత్మ కూడి ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ దే అటర్ ఎవ్రీ ఫెస్టివల్ దే అబ్జర్వ్ హాస్ గాట్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: తినే తిండి నడిచే నడక పలికే పలుకు యోచన చేసేటువంటి యోచన ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్సూమ్డ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: విద్యలనగా ఏమిటి?
1: What is this knowledge?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యలా?
1: Is it textual knowledge?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: In this world everything is knowledge.
0: నడచడం ఒక విద్యనే.
1: Walking is knowledge.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: Speaking is knowledge.
0: నవ్వటం ఒక విద్యనే.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: Sitting.
0: తిరగటం ఒక విద్యనే.
1: Eating.
0: తిరగటం ఒక విద్యనే.
1: Moving about.
0: యోచించటం ఒక విద్యనే.
1: Thinking.
0: అన్ని విద్యలే.
1: All are forms of education.
0: కల్కనే సమస్త విద్యలకు కూడాను నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives information.
0: జ్ఞానంతో పాటు విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానంతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also.
0: ఈ రసాయన జ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానంతో పాటు లలిత కళల జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattumulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itti sarva vidyala kodanu.
1: Dance, they're all education.
0: Nayakudu ayinatundi vaadu vinayakudu.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: Vidya anaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: కేవలం గ్రంథముతో చదివేటువంటిది మాత్రమే విద్య కాదు.
1: It's not the one that you merely go through a
0: book. అది కేవలం చదువు.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతా కూడా ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతా కూడా విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire,
0: is full of this education. విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisilana gnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యూ కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడా వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్
0: పువ్వులు. జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: Those flowers are used in worshiping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshiping sir?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్డ్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: చారిట్ ఇస్ ద ర్యామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka deshamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva deshamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaathamto koncham konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దే నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: Who won, who lost?
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: The Nandi, the bull is brought there as a witness.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానం ఎక్కువ.
1: This Nandi, the bull, is favorite of Shiva.
0: నంది వాహనుడు ఈశ్వరుడు.
1: Ishwara has this bull as the child.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: Though Ishwara lost the game, Nandi declared that he won.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి కర్స్ దిస్ నంది బికాస్ స్టాండింగ్ గివింగ్ ఎ రాంగ్ జడ్జ్మెంట్.
0: ఏ విధంగా శపించింది?
1: వాట్ వే షివ కర్సి,
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ అన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా నువ్వు ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: ఐ అటర్డ్ ది లాయ్ ఓన్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రిస్పెక్ట్.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: నంది ప్రేయర్ ఫర్ ద పార్డన్.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాస్ పార్డన్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్
0: భాద్రపద చతుర్దశి. భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యు ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన పుట్టుదారిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచనవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యూ ఆఫర్ దాట్ యు లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైన ఆహారము గరిక.
1: దెర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకొనియే మానవుని ఎందుకూడను ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యూ లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆత్మనే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ అన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యూ డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కానీ నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కానీ ఆ కూరగాయను కానీ నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now prayaga
0: anaga emiti,
1: what is prayaga?
0: Kashi anaga emiti,
1: what is kashi?
0: Deho devalay prukto jeevo deva sanatana. Mana kshetrame kashi, dehame kashi,
1: body is kashi.
0: Ee kashi madhyalopala ganga pravahistu untadi.
1: The Ganges flows across.
0: Aa gangane mana yokka gnanamu.
1: This Ganges is the wisdom.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: Two other rivers, Yamuna Saraswati, bhakti, devotion, shraddha, sincerity, merge.
0: Bhakti, shraddha, jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity, wisdom.
0: Mana yokka hrudaya sthayame.
1: Prayaga is present in the altar of our heart.
0: Kabatti hrudayaniki pavitramainatundi yokka ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చేయాలి.
1: Therefore it offers sweet fruits to our heart.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: Unfortunately the traditions have become a matter of fashion.
0: ప్రయాగకు పోతున్నారు.
1: They go to Prayaga.
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మకి అర్పితం చేయమంటారు.
1: దేర్ ద ప్రీస్ట్ టెల్ యూ ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: యోచన చేస్తారు అక్కడ.
1: హిల్ బి థింకింగ్
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్
0: ఈట్ కూరగాయను లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: ఆఫర్ ఎదర్ వెజిటబుల్ ఆర్ ఎ ఫ్రూట్ టు గాడ్.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: సమ్ విల్ టేక్ టైమ్ అండ్ సే వాట్ ఇస్ ఇట్ దట్ ఐ లైక్.
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోడ్.
0: ఈ బిట్టర్ గోల్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోడ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలం ఇష్టం లేదో దానిని భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దాట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: దాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే డిస్లైక్. కొరికి
0: ప్రేమనందు ఉన్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్ బట్ యు ఆఫర్ అనదర్.
0: భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిది వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: ద ఫెలో హూ వాంట్స్ వెల్త్ వెల్ హి గెట్స్ ఆల్ పవర్టీ.
0: నీ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆఫర్ గుడ్ హోల్ హార్టెడ్లీ యుల్ హావ్ ఇన్ టర్న్.
0: నీవు చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: యాజ్ యు ఆఫర్ బ్యాడ్ యు గెట్ ఇన్ టర్న్ బ్యాడ్.
0: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: Therefore what you have to offer to God is wholeheartedly that what you like.
0: అదియే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆలు బిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడాను దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యము అక్కడే భగవంతుడు.
1: Where there is truth there is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్య స్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: As you offer so will be the result in experience.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: యూ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: యూ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ ద రీజన్ దట్ యు ఆర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభప్రియుడు.
1: ఈశ్వర would manifest.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
1: హి కన్ఫర్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హింసెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసు.
0: నా హస్తం సోకిన వారంతా భస్మైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్స్ ఎవర్ దట్ హి టచెస్ షుడ్ బి
0: సారీ. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురు గాక అని అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసింది.
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగా కూడా భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: యాస్ వాట్ యు వాంట్.
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఇస్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
1: హి సెడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇన్ హిస్ స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
0: తన సోదరుడైనటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నీవు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?
0: Telusu eppudu ishwarudu ee vidhamainatundi okka vichachana gnanam lekunda andariki varalichi anek vidhamuluga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Ishwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati naaku telusu nuvurkund annadu.
1: He said, Parvati, I know, be silent.
0: Nee inte dikki poi nenu teeskoni vastanu annadu.
1: Better you go home, I'll bring him.
0: Atan daggara nandi undi.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: నంది వాజ్ డెకొరేటెడ్.
0: ఈ గంగరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: ఇట్ షేప్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆక్స్.
0: తాను మేడం వాయించుకుంటూ గంగరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: విష్ణు లీలా మానస విగ్రహుడు.
1: విష్ణు ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మిస్టరీ.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వెరీ
0: బజారులో వెళుతుంటుంటే ఆ మేడమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బోల్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలాసేపు దీనిని పరిశీలించి చూసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాజ్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హీ సెడ్ దట్ యు గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: దేర్ఫోర్ యూ షుడ్ కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ గ్రాంట్ మీ వాట్ ఐ ఆస్క్ ఫర్.
0: తప్పక ఇస్తానన్నాడు.
1: ఇజ్రాయెల్ సర్టన్లీ గివ్ ఇట్.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: హి సెడ్ గివ్ మీ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణు తప్ప మరొకరికి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఓన్లీ నోన్ టు విష్ణు, నో వన్ ఎల్స్.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి,
1: గణాసుర ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ విష్ణు.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
1: ఇట్స్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యూ ఓన్లీ.
0: నా మాట ప్రకారము ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే
1: వాట్స్
0: దట్? నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ my head is worshipped by everybody. You mold it that way.
0: Charmamu neevu dharinchali annadu.
1: Let you put on my skin.
0: Tappaka dharisthanu ani cheppadu.
1: He said, I'll certainly do.
0: Ganukane yenugu charmanni Vishnu dharistadam.
1: For that reason Vishnu puts on the skin of an elephant.
0: Ee yokka ganasuruni yokka shirasunu ఆ గణపతి పైన పెట్టడము.
1: ది హెడ్ ఆఫ్ ది గణాసు,
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్
1: దర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: If we inquire clearly,
0: divinity is one. God is one
1: in all.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వం, ఆత్మతత్వము.
1: హీ ఈజ్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is atmic quality.
0: అతడే అన్ని గణములకు నాథుడు.
1: He is the master of all
0: గణములు. గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
1: They are not separate.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియములే గణములు.
1: The ten senses, cognitive and cognitive, they are gana.
0: ఈ దశేంద్రియములకంత నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈస్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and siddhi.
0: అనగా ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడా పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the master of the intellect, we will be happy, we will be blissful.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనసును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: వీ షుడ్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: వీ షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం.
0: అడుగు భాగం ది.
1: ద బాడీ ఇస్ అట్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: Body's matter.
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీ ఇస్ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ ద
0: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడా బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: Therefore we should have proper intellect.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: The one with good intellect is the one of wisdom.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నాడు.
1: The purity of the intellect is the fulfillment, acquisition of wisdom.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: The stories of Vinayaka are very mysterious.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ వినాయక,
0: కుమారులకు కూడా ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
0: ఎవరు ఈ త్రిలోకమును కూడా తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: ది వన్ హూ గో అరౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్
0: మ్యాన్. అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్యం
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ టు బి చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రి, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్, మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ద మ్యాటర్ అండ్
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: దేర్ కెనాట్ బి నేచర్ వితౌట్ గాడ్, దేర్ కెనాట్ బి గాడ్ వితౌట్ నేచర్.
0: ప్రకృతి పరమాత్మ యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదర్శన చేస్తే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ రికగ్నైజ్ ది ట్రూత్. ఇఫ్ హి గోస్ రౌండ్ ద పేరెంట్స్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: హీ సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హీ వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్. హీ సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
0: పార్వతి నవ్వుతూ ఉండాలి.
1: పార్వతి స్మైల్.
0: నీవిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
1: పార్వతి సెడ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, డోంట్ కన్వర్ట్ దిస్ నాక్ ఇన్ టు క్రాక్.
0: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావంలో నీవు ఉపయోగించుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్ థాట్స్.
0: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు, తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: Then Ganapati said, Mother, it's not knack, it's supreme truth.
0: Mullokamulu ekkada untunnavi?
1: Where are the three worlds?
0: Bhuta bhavishyat vartamana kalam annaru.
1: We say the past, present and future.
0: Bhulokam bhurlokam swargalokam annaru.
1: We say the earth, bhurlokam and heaven.
0: Patalalokam bhulokam swargalokam annaru.
1: We say the patala,
0: hell,
1: heaven, the,
0: heaven and earth.
1: Heaven and earth.
0: ఈ మూడు లోకములు చుట్టూలో మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కడే దైవము.
1: వన్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు పరిసిద్ధి ఏర్పడుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు ఆఫర్ టు గాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యు కెన్ అకంప్లిష్.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించరు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, the wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదటి వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation
0: of pendikaina mottamota vinayakuni poojistaru.
1: Every act we pray,
0: yes, subakaryamulakunu vinayakuni poojistaru.
1: For all auspicious occasions we pray
0: sarva karyamulakunu prathamudainatundi poojarudu vinayakudu.
1: For all human activity the one who should pray to is vinayaka.
0: Ekkada undinatundi vinayakudu mana poojinchali.
1: Then where is he? Whom should you pray?
0: Baita ledu vinayakudu.
1: Vinayaka is not in the outer world.
0: Nee hrudaya sthayi.
1: He is in the altar of your heart.
0: కనుకని ఎక్కడ ఉన్నాడు నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: వి సే థంపింగ్ అవర్ చెస్ట్ దట్ హి ఇస్ హియర్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నీ కాన్షియన్స్.
1: దట్ ఇస్ యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క విట్నెస్.
1: దట్ ఇస్ యువర్ విట్నెస్.
0: అది ఏ నీ సాక్షి.
1: దట్ ఇస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
0: మనం ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ యువర్ కాన్షియన్స్ టు స్టాండ్ యాజ్ ఎ విట్నెస్.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఓన్లీ టు ప్లీజ్ అదర్స్.
0: తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: నాట్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: యూ కెన్ ఎస్కేప్ ఎనీ వన్ బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్.
0: ఎవరినైనా నీ మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేదు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for the
0: body. ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోల్ బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోల్ బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies your head, the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ యూత్?
1: How long this youth stand?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: How long this youth?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: There lies the head, the old age.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: Then whom do you pray?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యూ కెన్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్. మోమును
0: మడతల పడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడల తోల బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావి మన సంకల్పము పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
0: అది ఏ వినాయక చవితి యొక్క పరమార్థం.
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ అండర్స్టాండింగ్
0: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
1: వి బ్రింగ్ ద డాల్.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: full eyes
0: మోహమును మడతలబడే తల నరసి కదా
1: ద హోల్ ఫేస్ ఇస్ ద ఫుల్ ఆఫ్ ఫోల్డ్స్
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసి ముసి

0: our understanding is
1: significant.
0: We bring the doll,
1: to
0: this idol, made up of mud, we offer all the dirt
1: and stuff. We give
0: all that is
1: unnecessary to us. But we want
0: to have all that we like. But it's just a
1: bargain. It's not
0: the business that we are
1: supposed to undertake.
0: Oh God, what I am supposed to offer is the one which is sacred.
1: You think
0: well in this
1: world.
0: Here
1: animal. Here's a cow. We
0: just feed it with grass.
1: We
0: offer also the
1: కాని ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
0: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్.
1: పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
0: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్.
1: కానీ ఈనాటి మానవుడు
0: బట్ మ్యాన్ టుడే
1: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
0: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్.
1: ఇది కాదు.
0: Is not there.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
0: We should offer that what we like most.
1: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
0: We go on asking God, I want this. God,
1: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
0: Then when do you have this right to ask?
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
0: When you act that way that would please God, that you have the right to pray.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
0: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from Him.
1: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
0: Therefore, we should do that would please God.
1: అప్పుడు భగవంతుడు కూడాను నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
0: Then God will give you in turn what you
1: like. ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
0: This truth is well explained by Vinayaka.
1: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
0: Vinayaka is the master of life.
1: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
0: You should never be bound by your selfishness.
1: స్వార్థాన్ని త్యాగం చేయి.
0: Sacrifice
1: yourself. And then
0: take the spiritual end.
1: దివ్యత్వాన్ని అనుభవించు.
0: Experience divinity.
1: ఇది నిజమైన వినాయకు యొక్క తత్వము.
0: This is the true nature of Vinayaka.
1: కనుక వినాయకుడనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistake if you think that Vinayaka has merely the head of an elephant moving about with a rat as the chariot.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
0: A small example.
1: సరస్వతికి వాహనం ఏమిటి?
0: What is the chariot of Saraswati?
1: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంట.
0: The chariot of Saraswati is swan.
1: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
0: How can she move?
1: ఈ సరస్వతి అంటే ఎవరు?
0: Who is Saraswati?
1: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
0: Saraswati is the presiding deity of the faculty of speech.
1: సరస్వతి.
0: The very speech is Saraswati.
1: ఈ వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
0: In order to have this faculty, what is it that we should have as the basis?
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
0: When you breathe in and breathe out, then only you can speak.
1: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
0: Without this breathing exercise, breathing and breathing out,
1: కాబట్టి వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
0: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot.
1: వాగ్దేవత స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
0: Therefore, Saraswati has the swan as the chariot.
1: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
0: Vedanta has so much
1: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
0: It has got the inner secrets there.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
0: But we don't go by the sacred interpretation.
1: హంసన ఎక్కి వెళ్లిపోయింది సరస్వతి.
0: That Saraswati moves about with
1: swan. ఈ భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
1: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
1: వాంట్స్. భగవంతునికి ఏది ఇష్టం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీ.
1: తన యందే ఉంటున్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
1: కానీ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
0: టు రిడీమ్ యూ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి లైక్స్ సర్టన్ థింగ్స్.
1: మీరు ఎక్కువ మాట్లాడకండి.
0: Don't talk too much.
1: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
0: Do your duty.
1: దైవ చింతన చెయ్యి.
0: Think of God.
1: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
0: These things are not thought for his own sake.
1: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
0: Whatever is said, whatever is done, it's for you.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: Know this truth first.
1: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
0: This for my good.
1: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
0: Swami said repeat.
1: ఏది జరిగినా

0: మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇట్స్ ఫర్ మై గుడ్.
0: కథ మీకు చెప్తాను.
1: స్వామి సెడ్ ఎ స్టోరీ.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు.
1: ద కింగ్.
0: ఆ రాజు ఏమైపోయింది, ఎప్పుడు కూడా నువ్వు ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకుని బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
1: As happened to be the king, the number of servants moving about, they used to remove the peeling and cut the vegetables.
0: Sugar cane.
1: The sugar cane.
0: కానీ ఒకరోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
1: వన్ డే కింగ్ వాంటెడ్ టు కట్ ది షుగర్ కేన్ హిమ్సెల్ఫ్.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
1: While holding it, he had cut it with a knife.
0: వేలు తెగిపోయింది.
1: Well, his finger was cut.
0: రక్తం కారుతుండాలి.
1: Blood was bleeding.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
1: The minister saw this.
0: చేతులు కట్టుకున్నాడు.
1: He folded hands.
0: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
1: The minister said, oh king, this happened for your own good.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
1: What, my finger is cut, do you think it's for my good?
0: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
1: You are thinking of that.
0: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
1: You are thinking of desire.
0: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
1: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
1: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
1: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
0: రాజుకు కొంచెం తల తిరిగింది.
1: ది కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
1: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్
0: మీ. వేలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
1: ఇంప్రిజన్మెంట్ ఇస్
0: మంచి అవుతుంది.
1: హౌ కెన్ దట్ హ్యాపెన్
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
1: హీ వెంట్ ఆన్ థింకింగ్.
0: ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవేడు రేమలకత మాణిక్య ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
1: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: Endukante andaru kodunu itharulu yokka oka sahayamto vaadu jeevisthuntaru.
1: Because they live with all the help of
0: God. Danikosame mantrulu pettukotamu.
1: Therefore they have ministers.
0: Appudu vellaadu aipoyindi.
1: Event.
0: Oka 3-4 dinalu ayin tarvata ee raju veta margam aipoyi aranyaniki velutunnadu.
1: After 3 and 4 days the king was proceeding on hunting.
0: Raju sahayam ledu.
1: King had no helper.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
1: సిపాయిస్ దే డోంట్ సిట్ ఇన్.
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్లిపోతున్నాడు.
1: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
1: హి వెంట్ రౌండ్.
0: అలసిపోయాడు.
1: వాస్ టైర్డ్.
0: ఎవరు ఇంత నీరిచ్చేవాడు కూడా లేదు.
1: నోబడీ వాస్ దేర్ టు ఆఫర్ వాటర్.
0: పండుకున్నాడు.
1: హి సాట్ అండ్ రిట్రీ.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
1: There are tribals there in the forest.
0: చాలా గజదొంగలు.
1: There are thieves, big robbers.
0: వారికి ఒక పండుగ వచ్చింది.
1: That was a festive day.
0: ఆ పండుగ ఏమిటది?
1: What's that?
0: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
1: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
1: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
1: They saw the king lying there sleeping under a tree.
0: చూచారు ఆ దొంగలు.
1: Those thieves saw that.
0: అరే మంచివాడు చిక్కాడు.
1: He said they were happy.
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
1: Here is the body which is equal to a laddu to our deity.
0: చిక్కాడు అతన్ని పట్టుకున్నారు.
1: They caught hold of him.
0: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్లారు.
1: They have taken him to the king there.
0: సరే మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
1: He said, yes, we could have a good body. Make preparations for tomorrow.
0: భోజనం పెట్టారు.
1: He was fed.
0: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
1: He gave him food.
0: ముఖం పైనంతా కుంకుమ రాశారు.
1: And they applied kumkum on
0: his forehead. అంతా ఒళ్ళకంతా కట్టారు.
1: And so many
0: paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
1: The body was taken to the presiding deity, Mother Goddess.
0: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసం అని.
1: He was ready to be beheaded.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
1: There was priest.
0: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
1: Any offering to God should not have any defect or a mistake there.
0: అంగహీనమైనటువంటి దేహము దైవికి అర్పితం చేయకూడదు.
1: You cannot offer any handicapped body.
0: అన్ని అంగములు చక్కగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు.
1: So they are checking up this body now.
0: చూచారు.
1: They saw.
0: అంతా చూచారు, వేలు దగ్గరికి వచ్చింది.
1: But it's matter of fingers there.
0: ఆ వేలు కట్ అయిపోయింది.
1: The finger was cut.
0: చీ చీ చీ చీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేశారు.
1: Then they said, The mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
0: Mantri cheppinatvanti vaaku atariki manasulo cheripoyindi.
1: Then he could think of what minister said.
0: Good for you annadu.
1: He says good for you.
0: Ee velu lekapotam cheta ee na pratham pranam bratikindi.
1: As my finger is cut, I could be alive today.
0: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
1: So then he had full faith in whatever that minister said.
0: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది?
1: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
0: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
1: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హి వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
0: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
1: ఓ మినిస్టర్, వాట్ యు సేడ్ ఇస్
0: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ద ఫింగర్ ఇస్ కట్, yes, ఇస్ గుడ్
0: ఫర్ మీ. ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుకు పంపించింది.
1: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
0: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
1: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే దట్?
0: మహారాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
1: అండ్ ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, బికాస్ ఐ వాజ్ there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
0: కనుక నన్ను జైల్లో పెట్టడము ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: నా ప్రాణం కూడా బ్రతికింది.
1: సో ఐ కుడ్ బి అలైవ్.
0: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది.
1: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
0: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
0: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే?
1: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యూ అండర్స్టాండ్?
0: దైవం ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
0: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
1: వచ్చింది. దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్.
0: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
0: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
0: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
0: కాదు కాదు,
1: నో,
0: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము,
1: ఆల్ ఓవర్
0: జీవనోపాధి నిమిత్తం కాదు.
1: All our education is for life.
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for a living.
0: కాని ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: But we struggle for a living.
0: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the ideal.
0: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
1: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
1: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్.
0: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
1: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
0: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't do that.
0: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
1: But you don't mind, you don't pay heed to that.
0: పోతున్నావు.
1: You proceed.
0: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
1: Ultimately you suffer.
0: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
1: but if you follow the dictates,
0: ఎంత బాగుపడతావు నీవు.
1: Well, you will be fine.
0: దీనిని పరిష్కరించుకొని follow the master.
1: Basing on this, it is said, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Then follow the master.
1: Follow the master.
0: Face the devil.
1: Face the devil.
0: Fight to the end.
1: Fight to the end.
0: Finish the game.
1: Finish the game.
0: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
1: This is the main aim of life.
0: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
1: First follow God.
0: దైవాజ్ఞను శిరసావహించండి.
1: Follow the command of God.
0: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
1: Never transgress.
0: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
1: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
0: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
1: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
0: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
1: నాట్ ఓన్లీ గణపతి, The son of Parvati, all of us, everyone is the son
0: Anek
1: of Parvati. Swami says repeatedly.
0: Partha, partha, partha, Krishna, partha, partha, partha,
1: Krishna goes on repeating this name, Partha.
0: Partha naga yavaru.
1: Who is Partha?
0: Prithviputrude Parthudu.
1: The son of earth is Partha.
0: Kabattu oka Arjunudu matrame kadu.
1: Not merely Arjuna.
0: Andaru Prithviputrule.
1: All of the sons.

0: మదర్ ఎర్త్ కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the truth.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: When once you feel that Vinayaka is within you, you'll be all powerful.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై,
1: గాంధీవాన్ని
0: సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: టు అక్వైర్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవ, అర్జున అండర్టుక్ పెనెన్స్.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఇస్ ప్రెసెంట్.
0: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి ఎన్ ఆబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్
0: తపస్శక్తి చేత,
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్,
0: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
1: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
0: ఈ విధంగా ఒక్కోదానిని ఆధీనం చేసుకుంటూ వచ్చాడు.
1: And he went on conquering all the elements.
0: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ నంత కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
1: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్.
0: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
1: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్.
0: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
1: ఫైర్.
0: జలమును స్వాధీనం చేసుకున్నాడు.
1: వాటర్.
0: శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: సౌండ్.
0: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
1: ఆల్సో సెన్స్ ఆఫ్ టచ్.
0: దేని వల్ల?
1: హౌ?
0: తపశ్శక్తి.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఏ ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు విని అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్, పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు. అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్.
0: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ, యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై?
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటిది ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: ప్రణవం ఈనాడు లేదుకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: దిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
0: కనుక మొట్టమొదట ఓం.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడు మొట్ట రెండవది వినాయకత్వం.
1: The second is one of Vinayaka.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన వినాశుక శాంతి.

0: గుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క అంశతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ runs away, leaves this body and goes out, immediately this body becomes a stick and is simply pulled out and thrown away.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనమునందు కూడాను తన్ను పండబెట్టారు. నిత్యమైనటువంటి దేహమును ఆధారము చేసుకుని కేవలము దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడాను జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పనులు సమకూరు ధరలో.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Egaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu pothundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move even an inch.
0: Kanukani ee manavattam anetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన, బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్,
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: Ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatu netanu needaga jantapachiga taanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all humanity.
0: Manavatvanni vikasimpajeseetundi Sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ee Sanatana dharmamunu sarvulu kudunu aacharinchi sarveshwaranu dhyaniki paathulu kavalani uddeshamato tane ee samaveshanni manamu cherukunnam.
1: With the intention that all people should accept this Sanatana dharma and all people should be promoted in their desire, this congregation has
0: aithe nenu manavudanu aneetunti bhavam undinanta varaku kudanu ee manavatvaniki sambandhinchinatundi yokka nibandhanalu shasanamulu manam kontha varaku aacharinchakatam. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యు హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యు కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: మరొక రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is, it is the human form and the human nature that
0: yenadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aanade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku neevenni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have the vision. Anekamandi grandhamulu chadutu chadutu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the text.
0: Kanta soshana galiginchetundi upanyasamule manam aasra adharamga teesukoni aashisthunname kaani anusthanam anetundi pakkaku nettutunnam.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: Anusthanam atyavasaram.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాల్లో నిర్ణయించే యొక్క విషయాలను చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్యసాయి సంస్థల యందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాము.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ఈ సాయిక సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరి కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదలు నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు. కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్ దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కాని విదేశీయులు కాని కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalam hi manakrishna pramadi balavadrudamani mahaveerudainatvanti surudainatvanti arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వీ విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the మహిళా విభాగం.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the seva.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముకుండాది ఇక్కడ.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the డివైన్ సాయి దే షుడ్ బికమ్ వన్.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటుంది.
1: హియర్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై సమ్ డౌట్స్.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: హియర్ in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyani kodanu vaaru chakkaga gurtinchatam ledhu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam niyaminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga niyaminchali?
1: How do we determine and
0: evaru niyaminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది మంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: సమ్ అదర్స్ టూ హ్యావ్ గాట్
0: అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: సమ్ పీపుల్ థింక్ ద డిపెండింగ్ ఆన్ ది వ్యూస్ అండ్ నోషన్స్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ ది డివోటీస్ దే షుడ్ ఫార్మ్ హూ ది లీడర్ ఈస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కలతలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali.
1: We should accept selection and not election.
0: Evarikevaru variki varu potadukoni variki vari kalahamulu penchukoni vibhagamulu cheta aneka rakamainatunte vishayanni tarkinchukotaniki prayatninchakoddu.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: Prema swaroopulara nijamuga satya sai samasthalu yendu ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: కుట్టెడు బియ్యంలో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చు.
1: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా దెబ్బ తగలదు.
1: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ సచ్ ఇస్ నాట్ గోయింగ్ టు
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond
0: ee anninteki kodunu mee premane moola karanam.
1: For all these things it is your love.
0: Okka chinna udaharanam,
1: there is one small example.
0: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతుందది కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెంట్స్ క్యాన్ బి.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they are putting.
0: ఏ అనుకూలత కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any comfort.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకుని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ee sahanam anekuntidi mari ye samastha endukani ye yokka samaveshamlu endukani labhinchedu.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka aneka samasthalu endu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktula varaku kudanu enni rakamainatundi sevalo chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samasthri endu maatrame untundi.
1: Selfless service can be seen only in the satya sai organizations.
0: Ee bharat deshamunandu konni nelalaku pooramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetundi pushkaralani jariginayi.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu vannamane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatundi sevalu choochinatundi kannulake artham avutundi kani maatadetundi murkulake ematram kudanu artham kaadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatvanti yokka aa ashuddhamunu enni vidhamulaga kudanu sahinchukoni varu urchi parishuddham chesi pavitramainatvanti ritiga enta sevalu chesaru anetvanti kudanu okka deeniki daivame sakshi kani anulu sakshi kadu.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand
0: the patience. Swami yokka puttina pandaga vastunnadani kondanta aashito kaachukunnatundi yokka aneka samasthala varu swami yokka sevakulu yokka sevane maaku swami seva ani bhavinchukoni dharmoramunandu inka guntakallunandu inka konni karnoolunandu inka ikkada బాగేపల్లి ఎందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani rajakiyallo kaval kevalam uchchanistuntare kani satya sai samasthaleyindi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to
0: Prema God. Swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku neevu nijamainatundi bhavamu cheta nee sevalu yendu neevu palgoni nee janmanu neevu sarthakam gavinchukoni nee daivatvanni neevu anubhavinchutakai meeru pratigna pattali.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty, and you must fructify your life by service.
0: Mukhyamuga ee samaveshamlo nirnayinchinatundi oka nirnayalu kevalamu kagitallo cherchinanta maatramna prayojanam ledu.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆన్ సమ్ అకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్.
0: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దెర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హయ్యర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: The divine and sacred human nature is changed by him into a demoniac nature.
0: Kanuka ee asuya anetunte oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
1: We should not allow this demon of jealousy to enter us.
0: Inga aadambaram.
1: Now comes the exhibitionism.
0: వారు ఏదో చక్కరగా చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు అవుతాం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి, ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను, చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్, ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: చిన్న ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: మోస్ట్ కాంగ్రిగేషన్ దట్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుగుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వారంతా, అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్లు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డో నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రెసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: దీనికి డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
0: డబ్బుతో పని లేకుండా జరుగుతున్నది కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ our conferences are so programmed that there is no need for money.
0: Indulo dabbuto emaina sambandha bandhavyanni kalpinchukunte okaru ishtu okaru vestu.
1: If there is any
0: aneka vibhagamulu jaipothuntayi.
1: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
0: Kanukani ee vidhamgane my life is my message. Swami prashanthi nilayamlo ye vidhanga karyakramalu jarupuntado ade vidhanni meeru anusrinchali.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthinilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool chesukuneetundi yokka tappu marganni anusristunnaru.
1: In some states, the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swaroopulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru e maatramo angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kadapati vishayam emantundiga ee samaveshamlo manamu nuutanamainatundi oka paddhatini kodanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
0: deshamlo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈస్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parents.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
0: నీ తల్లిదండ్రులు నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్
0: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
1: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవమేది, జగదీ తపము కన్నా సత్యశీలం వేది.
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharmam edi.
1: Where is the dharma which is on a higher pedestal than the
0: sujana sangati kanna chuda labham edi. Sujana sangati kanna chuda labham edi.
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutvam edi. Krodambu kanna shatrutvam edi.
1: Where is the greater enemy than anger?
0: Runamu kantenu narnaku rogam edi.
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్.
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది. అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakal avutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam. Keerti kantenu maranam edi.
1: What is the death which is worse than losing reputation?
0: Sarvada keerti kantenu sampade edi.
1: What is the wealth which is higher than reputation?
0: Marana kante minchina aadarana edi.

0: హృదయము.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. స్వామి ఈ విధంగా చెప్పారని కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్లోన అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: There is one other thing which you should note here. Because Swami has said like this, some ladies will go into the bazaar and begin to distribute food. Don't promote beggars by doing that kind of
0: thing. ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: This will not result in good. This will result in harm.
0: మనము ఎవరికి పెడుతున్నామో, ఎవరిని పోషిస్తున్నామో రెండో వ్యక్తికి తెలియకూడదు.
1: Whom we are giving such food and whom we are protecting, a second person.
0: ఇలాంటి ఆడంబరములు లేకుండా మన సమస్త యందు సోదరత్వాన్ని, పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: ఐఎమ్ హోపింగ్ దట్ విదౌట్ ది ఎగ్జిబిషనిజం ది బ్రదర్హుడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్ అండ్ ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్రమోటెడ్ క్వైట్లీ.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ రోలులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి శక్తి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును
1: Paul wants high education. The one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: It's not natural to man to lead the physical life with infinite powers and lead an long life.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతు.
1: The one with sense control is true man.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: The one with sense control is a true philosopher.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: The ancient saints are those who have realized the true form and infinite power.
0: న్యాయ వైశేషిక దర్శనములను పదార్థముల యొక్క సిద్ధాంతములను అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు.
1: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: Prapanchamantayi kudanu viruddhamainatunte shakti yokka samanvaya swarupamenani ee yokka Sankhyamu prabodhistu vachindi.
1: Sankhya propounds the theory that the whole world is full of contradictory forces.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇస్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: As it is absolute coordination of numbers, it's also called Sankhya.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: This nature is divine with absolute integration, coordination with numbers.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: as there is oil in till seeds,
0: కర్రలలో నిప్పుండినట్టుగా,
1: as you find the fire in the wood,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: as there is fragrance in a flower,
0: ఈ యొక్క ప్రకృతి యందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: In this nature, the divine power is present in the form of cause.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈజ్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మెంట్ దాట్ విచ్ ఎండోస్ యు ద ఫ్యాకల్టీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: ఒక్క పదార్థం చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ద థర్డ్ వన్ ఎమర్జెస్.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యు కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: వెన్ యూ జాయిన్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద సౌండ్.
0: ఒక్క శబ్దం చేత వేడి మనకు సంభవించదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ డోంట్ జనరేట్ హీట్.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ యూ రబ్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద హీట్.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు దట్ దేర్ ఈస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దీస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దే కెనాట్ బి ఫైర్.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ విండ్ యూ డోంట్ ఫైండ్ ఫైర్.
0: ఈ దానికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆపోజిట్స్.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: All these 24 are taught as విషయము.
0: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ద ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ. 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక నీ 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore, the human life has got all these 26
0: traits. మానవుని ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It is only the quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: Therefore, Sankhya taught that the humanity is not different from the divinity, it is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
0: అదియే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఇస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it is false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైన మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore, the fruits of our action are present in the unseen.
0: మనస్సు అనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి.
1: That is ప్రజ్ఞాశక్తి radiation. That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గావిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుకు మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: nature
1: and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు,
1: when you enquire in a different way,
0: మోక్షము అనేటువంటిది,
1: the liberation,
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు,
1: is not to be acquired separately.
0: నమోక్షో నవసృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: Liberation does not come from Patala, down below.
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: It doesn't descend from the top.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: When once the ignorance is dispelled, you'll get the liberation.
0: కనుకనే మోక్షమునకు
1: for liberation
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: Sankhya teaches that you don't need to make many efforts.
0: ఏ విధంగా?
1: How?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: when you realize your true form,
0: అది మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: the moment you know the truth, the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: without realizing the true form,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: having full faith that his physical body is the true form,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: making all efforts for the pleasure of this body,
0: కాలమునంత వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: Man is wasting his time.
0: కాని తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్ థింగ్స్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: The moment you cross this illuminated mind, you can be in higher mind.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: So long there is sheet, the roof, you don't see the sky.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును.
1: The moment roof is dismantled, you can see the sky.
0: అదే విధముగానే,
1: similarly,
0: ఈ యొక్క మనస్సును అనగా lower mind,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarate over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaabani,
1: so one should beyond the mind.
0: Sankhyato kudinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito kudinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattvam anetundi aatmatattvam tho kudinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పాం.
1: Swami said the other day,
0: సర్వత్ర కరెంటు వైర్లంతా మనం వేసుకున్నాం.
1: We have put on the electric wires everywhere.
0: కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: Where you keep the bulb, you get the illumination.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: The moment you take away the bulb, you don't see the current.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుంది.
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb, there is current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb, there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మానే.
1: When the body the bulb is connected, there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
1: The moment body decays, still there is a self.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment, we feel it when we are alive.
0: విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు said, birds may fly high sky, but at one time or other,
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof ani hoopite nimuru pothundi nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Ah paina paachini manam pakkaku nettee neeru manaku saakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
0: should blow off.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam కలవు నాస్తియవ నాస్తియవ నాస్తియవగా తెలియదు. ఈ కలియుగము లోపల నామస్మరణకు మించినటువంటిది మరొకటి లేదని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: He taught very clearly, in this age of Kali, there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్న
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
1: We have to forget the numbers.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మతత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: When you forget the world, you can have faith in God.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
1: therefore the science of Sankhya
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది నేచర్ ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
0: 24 తత్వములు ప్రకృతివి,
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిడ్యువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హి సెడ్.
0: మాయకు లోనవును,
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattvalanu chakkaga manam artham chesukunte
1: when you understand the 25 traits clearly
0: 26 tattvam maname ayipotam.
1: We become the 26.
0: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
1: the nature within us, the five senses, inner senses,
0: dooram cheskunnataku veelu kaadu.
1: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude
1: when there is no discipline
0: manu ee indriyamulnu sakkavena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamnu anusaristhu neemanusaranga pravartisthunnayi.
1: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక ఈ నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: ఇది ఒక చిన్న ఉదాహరణము. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
1: a farmer in England,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: He is doing business milk.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
1: He observes all the rules of the government.
0: అతను సత్య హృదయుడు.
1: He has got all truth in his heart.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
1: He draws milk from the cows and sells them.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed the change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు.
1: Those that noticed the change in the quality of the milk has taken a matter of course.
0: అనేటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: Thereafter court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: The farmer was summoned to the court and judge started questioning him.
0: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: This farmer explained the fact what had all happened.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి,
1: దట్ జడ్జ్,
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్, అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ఫార్మర్,
0: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చేరడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్స్ ఓన్లీ ది వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి,
1: He decided so.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: Later he made thorough inquiry.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: కరెక్ట్ చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: So it was not possible for him to draw milk at proper time.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
1: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
1: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుతామో,
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: So out of the water we drink, gross portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
1: We see in the world if anyone faints,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: So as we drink, as we eat, we should have good feelings.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
0: మనం భుజించేక ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అవమానం చేసేటువంటి ప్రాణాయనమ, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణములకు కూడాను అర్పితము చేసి,
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
0: అది ప్రసాదంగా భుజించటం చేత,
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని,
1: దెర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేకి ముందుగా,
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధముల దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి
1: అండ్ ద మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు,
1: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ అస్.
0: కనుక పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వి కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్నెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: what feelings that the cook has at that time,
0: vaade edaina durbhavunto dinanta vallutuntunte aa padarthamulo durbhavunde praveshistuntayi.
1: If the cook has bad feelings, the cook food also will have bad.
0: Kanukane ee paatra shuddhi, paaka shuddhi, padartha shuddhi chudadaniki asadhyamainadi. Kanukane daani brahmarpanamu, daniki bhagavantuniki arpitanga chesinappudu ee yokka doshamulanni kuda pariharam ayipoyi adi parishuddhamaina roopondutundi. Appudu dinni bhujinchalaniki annam kaadadi, prasadanga roopondutundi.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: Aithe idi parishuddham kavadaniki lopala undinatundi yokka karanam emiti?
1: What is the reason for its purification?
0: Neevu brahmarpanam chesinappudu aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అయ్య, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు, కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రోజు ఈ ప్రార్థన అంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్, ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ వే.
0: ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
1: యు నో హౌ ద డైనింగ్ టుడే?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: యాజ్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంత్ నిలయం అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
1: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
0: హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: ఎందుకంటే తినే ఆహారం ఏమాత్రం కూడా భగవత్ అర్పితం గావించడం లేదు.
1: Because food eaten is never offered to God.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్స్ సేపు కొట్లాడుతున్నాయి.
1: Therefore as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore Sankhya explained very clearly the purity of food is
0: very important. ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles.
0: దేహమే ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: The body is the essence of the fruit of the food eaten by the parent.
0: ఆహారమే.
1: That's food.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: The body which is the form of food again eats food.
0: కనుక ఆహారం ఆహారాన్నే భుజిస్తుండాలి.
1: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్స్
0: అన్నము, అన్నమునే భుజిస్తుండాలి.
1: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: ద బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్.
0: భుజించేది కూడా అన్నమే.
1: అండ్ వి ఈట్ ఫుడ్.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఈస్ వెరీ
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి.
1: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
0: చిన్నది కదా, చిన్నదిగానే మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pest attacking the wood.
0: చిన్న చెదిలే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atoms.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word.
0: Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full
0: of atoms. Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అనుమయం.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణువే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ వెరీ ఫార్మ్. దీనిని
0: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుందని దివ్యత్వం.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనంలో కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
1: however the true nature as a proposed sankhya
0: darshanamulo undinatvanti satya swarupanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swarupamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: అదియే ప్రకృతి.
1: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving you.
0: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్
0: వాటర్. జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: They are glass bottles.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when they break,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: what will happen to them,
0: చెప్పలేము.
1: No one can say.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: the feelings with which we fill the bottle,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: The feelings will assume the color.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: if the education enters into wicked heart,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: It will be egoistic.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్ ఇట్.
0: వినయ విజేతను అనుభవిస్తుంటే
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్
0: ఎడ్యుకేషన్. అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు
1: as they enter into the body with five sheets
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: It either becomes sacred or unsacred.
0: కనుక ఈ పంచకోశములు అనేటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore the body with five sheets we should develop sacred thoughts.
0: అహంకారమునకు
1: for ego
0: ఆడంబరములకు
1: for form
0: అసూయకు
1: jealousy
0: అశాంతికి
1: restlessness
0: అక్రమములకు అనాచారములకు అవకాశమును అందించరాదు.
1: We should never give scope to wrong actions and wrong thoughts.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: The moment they get in, we should throw it out as we pluck out the thorn.
0: ఒక్కొక్క చినుకు రాలుతుందాయి.
1: That drops. Drops.
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: But all drops of rain together.
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
1: to develop good thoughts.
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము వైశేషికము ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
0: చక్కగా విచారించినప్పుడు విన్నప్పుడు చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనిటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్దర్శన teach those without any differences.
0: కరకరే భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
1: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే.
1: Creeper is
0: వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివేవాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెన్స్.
0: నిశ్చలంగా ఉండి జలము లోపల
1: ఇన్ స్టడీ వాటర్
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: ఎదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: జలం యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: ఆఫ్ మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే. కానీ
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను చూచాను అనుకుంటున్నావు.
1: యు సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు. మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత, మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవోరు. మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవోరు.

0: People aspire, they desire good time, good positions and good life, comfortable living. But they don't ask for good mind, good thinking, wisdom and good behavior. They don't pray for the truth, righteousness, love and peace.
1: Vidyarthulara.
0: Students.
1: ఈ విశాల ప్రపంచమునందు చరాచర జీవరాశులు యందు ప్రతి జీవి కూడాను నిరంతరము ఆనందమునే ఆశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ యానిమేట్ అండ్ ఇన్యానిమేట్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ అస్పైర్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఆ ఆనందము కూడాను శాశ్వత ఆనందాన్ని ఆశిస్తుంటారు.
0: They want permanent bliss.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి మనకు ప్రాప్తిస్తుంది?
0: Where from you get this bliss?
1: అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.
0: Beauty is bliss and the bliss is the nectar of life.
1: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది?
0: This world is full of beauty.
1: అనేక పదార్థములు, అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో చాలా అందముండినట్టుగా తోస్తుంది.
0: ఆల్ మెటీరియల్స్, ఆల్ ఆబ్జెక్ట్స్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎవ్రీబడీ. దే ఆర్ హైలీ అట్రాక్టివ్ ఇన్ దేర్ ఓన్ వే.
1: మనుషులు ఎందు కానీ, పశుపక్షి మృగాదులు ఎందు కానీ, లేక మరొక వస్తువులు ఎందు కానీ, ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది.
0: Either mankind, the birds or beasts or animals, you find the state of bliss, the spirit of attraction, only arising for the moment.
1: ఇది ఒక గులాబీ పుష్పం.
0: This is a rose flower.
1: కానీ ఇది చూచుటకు చాలా అందంగా ఉంది.
0: It's so beautiful to look at.
1: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: You feel so happy to look at.
1: అయితే ఈ అందం ఎంత వరకు?
0: How long does it last?
1: నేడు, రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేఖలు రాలి, అందమును కోల్పోతుంది.
0: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
1: ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
0: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
1: జగత్తులో శాశ్వతమైనటువంటి అందము, శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
0: Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss.
1: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
0: True bliss is present only in God, out of whom we can get it.
1: ప్రపంచములో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
0: God is only permanent in this world.
1: ఇంకన్నీను కదిలిపోయేటువంటి మేఘములే.
0: All are like passing clouds.
1: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం, అసుఖం, లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్, ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, హౌ డు ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ ఎటర్నల్ జాయ్?
1: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లిస్.
1: కనుక భగవంతుడే అందమైనటువంటిది. ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
0: గాడ్ ఈజ్ బ్యూటీ దట్ గివ్స్ us పర్మనెంట్ బ్లిస్.
1: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
0: Therefore we have to surrender to God.
1: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: Then only we can have this permanent bliss.
1: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడాను శాశ్వత జీవితం జరిగిపోతుంది.
0: When once we have this state of permanent bliss, we'll reach the state of immortality.
1: కాని ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందమని భావిస్తుంటాడు.
0: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరులు వారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు హరతి నిమిష కాలా సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last, they are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తమును చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తమున ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: మరి కొద్దిసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతుడు అవుతావు అన్నాడు.
1: After some time, the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time, the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి తను అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రుల వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time, the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left? Tell me.
0: కానీ నాయన ఏమి చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనమేమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: Without this long life, all this will be in vain.
0: అదే విధంగానే మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశనే అనుభవిస్తుంటాడు.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారు రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధ గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్. He looked at his wife and son. He also thought of his kingdom. And he felt so. How long do they
0: last?
1: This joy I get out of these is not permanent. I should get that permanent eternal state of liberation. That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కనుక నీ దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
0: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: The man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality.
0: మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ భారత యుద్ధ.
0: కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు.
1: సేజ్ వ్యాస వెంట్ ఓవర్ దేర్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ ఈ వెళుతున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
1: ఆన్ ద వే సేజ్ వ్యాస నోటీస్డ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ running very fast.
0: తన రథాన్ని నిలిపాడు.
1: He stopped his chariot there.
0: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
1: He asked, O insect, why do you run so fast?
0: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
1: He conferred to this insect the art of communication language, expecting a reply.
0: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథం రాబోతుండాలి.
1: Said Swami, very soon you will find a chariot approaching very fast, high speed. The whole earth will begin to tremble watching that fast running chariot. I am afraid of this present situation. Before the chariot approaches, I want to return, go back home. Then Vyasa asked,
0: నీకు కూడాను ప్రాణంపైన ఇంత ప్రేమ?
1: He said, oh insect, you are so small and subtle. Do you love your life so much?
0: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి, మా యొక్క ఆకారము చిన్నవిగా ఉండొచ్చును, పెద్దవిగా ఉండొచ్చు జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
1: The insect start telling, Swami, our form may be big or small, but the life is one and the same.
0: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకున్నటువంటి వాడు, ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయభోగాలు అనుభవిస్తున్నాడో, అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
1: స్వామి, ద మ్యాన్ విత్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంజాయ్ సర్టన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వీ టు ఎంజాయ్ ద సేమ్.
0: ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమేత స్పర్శించాలి.
1: ద ఫుడ్, the fear, sleep, procreation are common to mankind and
0: Jnanam
1: the marana
0: animals. Adikam visheshaha gnanena sunyaha pasivistamanaha.
1: Wisdom is an extra quality given to mankind. Bereft of that is equal to an animal.
0: Kanuka ikkada aakaramnu chuchi neevu pramanam visheshinchavaddu.
1: So don't go by the form you look at it.
0: Annitiki pranam paina preeti untundadi.
1: Everyone loves life.
0: కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడాను, క్రిమి కూడాను, కీటకాదులు కూడాను, తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ హ్యాపీనెస్.
0: మానవుడు ఏ మధురమైన పదార్థం ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, మేము కూడా ఆ విధంగా ఆనందిస్తాము, ఆనందిస్తాము.
1: జస్ట్ యాజ్ మ్యాన్ రిలీషియస్ ఆల్ స్వీట్స్ అవైలబుల్, వీ ఆల్సో ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్.
0: మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడో, అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా కమ్మిస్తాం.
1: జస్ట్ యాజ్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ హీ గెట్స్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్, సో ఆల్సో వీఆర్ డెల్యూటెడ్.
0: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసుల వారికి కను తెరిగించింది.
1: Hearing all the words of the insect, Vyasa opened his eyes.
0: చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలే కనిపిస్తుంటుండాలి.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ స్మాల్ ఇన్సెక్ట్.
0: ప్రతి ప్రాణి కూడా ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
1: ఆల్ లివింగ్ క్రీచర్స్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇది చాలా సత్యాన్ని చెప్తూ వచ్చాయి.
1: ఇట్ రియలీ స్పోక్ ఆఫ్ ట్రూత్.
0: కనుక క్రిమికీటకాదులని కానీ మానవునని కానీ దీంట్లో ఏమాత్రమూ భేదం పాటించకూడదు.
1: So we should not observe in respect of life differences between insects and mankind.
0: Anubhavinchetundi sukha dukkhamulu annintiki okkate.
1: The pleasure and pain are one and the same to both.
0: Manavudu edustunte endukaye edustunnav ani prashnistaru.
1: When man starts crying, we'll ask, why do you cry?
0: Endukaniga ee yokka edupu anetundi asahajam.
1: To cry is unnatural.
0: ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చటం లేదు, ఆనందిస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తారా?
1: వెన్ వన్ మ్యాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వీ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
0: ఈ హ్యాపీ అనేటువంటిది వాడు సహజం.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ న్యాచురల్ టు మ్యాన్.
0: ఏడుపు అనేటువంటిది అసహజం.
1: దిస్ గ్రీఫ్ ఇస్ అన్యాచురల్.
0: కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: సహజమైనటువంటి దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము.
1: వీ కన్సిడర్ నేచురల్ యాజ్ ఆర్టిఫిషియల్.
0: కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును, ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
1: మ్యాన్ డజంట్ ఎక్సర్సైజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. On the other hand, he feels that there is wide difference between insects and himself.
0: ఉపాధి యొక్క భేదములే కానీ సుఖ దుఃఖముల యొక్క భేదములు కాదు.
1: The difference lies in the vesture put on. Nothing wrong with the pleasure and pain.
0: చిన్న బాధ పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు.
1: You think that a tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way.
0: విశాలమైన సముద్రం ఉంటుండాలి.
1: There's a vast ocean.
0: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో, ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి, అదే రుచి ఉంటుండాలి.
1: The taste of the entire ocean is very much same in a drop of the ocean.
0: అదే విధంగా ఇది ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
1: ద సెలినిటీ మే బి లెస్ బట్ ద టేస్ట్ బీయింగ్ సేమ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖ దుఃఖములు సమానమే.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యూనిఫామ్.
0: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖ దుఃఖే సమే కృత్వ లాభో లాభి జయాజయ. సుఖ దుఃఖే సమా, రెండింటినీ సమంగా చూసుకోవాలి.
1: Man should maintain the state of equanimity in both the time of
0: pleasure
1: and pain. అది మానవుడికి
0: మేధా శక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి,
1: దట్ ఇస్ ఎ సటిల్ ప్రిన్సిపల్ కంటైన్డ్ ఇన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్.
0: లాభ నష్టములు ఎందుకు సమానంగా భావించాలి?
1: హీ షుడ్ కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్.
0: లేక దూషణ భూషణులు ఎందుకు సమంగా భావించాలి?
1: హీ షుడ్ కన్సిడర్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఈక్వల్.
0: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగం ఉచ్చతే అన్నారు.
1: This thought of equanimity is the true yoga.
0: అది ఏ నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి, కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ వ్యాస స్టార్టెడ్ షేరింగ్ టీచింగ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ టు హిమ్.
0: ఆకార భేదంలో నీవు ఏమాత్రము చూడవద్దు.
1: డోంట్ గో బై ద ఫార్మ్ అలోన్.
0: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
1: యు కీప్ ఇన్ వ్యూ ద రియాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈనాటి మానవుడు కేవలం ఆకారములను మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
0: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి ఎటువంటిదే.
1: జస్ట్ ఎ చైల్డ్ ఈస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
0: కనుకనే అన్నములవి వేరు, ఆకలి ఒకటే.
1: Food is different, but the hunger is same.
0: Amma annam tintundi, bidda paalu raavutadu.
1: Mother eats food, but the child.
0: Kaani iruviki aakala matram okkate.
1: But the hunger, appetite is one and the same.
0: Kanuka prati jeevi yendu kudanu ee anubhootulu anninti yendu samatvangane untunnayi.
1: Therefore experiences are one and the same among all living creatures.
0: Inta goppa yogi ainatunti vaadu, inta goppa gnani ainatunti vaadu, vedamulne taanu vivijinchinatunti vaadu వ్యాసులు కూడా అది చెప్పేంతవరకు మనకు అర్థం కాలేదు.
1: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ ద కంపోజర్ ఆఫ్ వేదాస్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ అంటిల్ హీస్ టోల్డ్ బై దిస్ ఇన్
0: చిన్న చిన్న క్రిమికీటకాదుల నుంచి కూడా మనం ఎన్నియో మనము మార్పులు నేర్చుకోవాల్సి వస్తుంటుంది.
1: వీ కెన్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ టైనీ స్మాల్ ఇన్సెక్ట్స్.
0: ఎన్నో ఈ యొక్క క్రిమికీటకాదులు మనకు టీచ్ చేస్తూ ఉంటుండాలి.
1: మెనీ ఇన్సెక్ట్స్ టీచర్స్ మెనీ థింగ్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రకములైనటువంటి యొక్క దీంట్లో మానవునికి ఎన్నో ఆదర్శమైనటువంటి గుణములు బోధిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ ఆర్ మెనీ దట్ టీచ్ ఐడియల్స్ టు మ్యాన్ కైండ్.
0: కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
1: యు కెనాట్ గెట్ ది పర్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ బై టెక్స్చువల్ నాలెడ్జ్.
0: లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కానీ మనం అందుకోలేము.
1: నార్ కెన్ యూ ఎక్వైర్ ఇట్ బై లిసనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ప్రిసెప్టర్స్.
0: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
1: నార్ కెన్ యూ రిసీవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్డర్.
0: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతులకు తెప్పించుకోవాలి.
1: యూ హావ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ మ్యాటర్, డిస్క్రిమినేట్ అండ్
0: నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ వీ పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ we have to discriminate, inquire, which is ephemeral and which is permanent. This we have to understand the sense of discrimination. We have to understand the kshetra, the field and kshetrajna, the knower. Body is kshetra, the field. And that spirit of awareness is the knower. How do you know the knower? Because of the body you know the knower. Body is only the basis. Whereas the knower is non-apparent.
0: కనుకని ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
1: Therefore this awareness is hidden.
0: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: You cannot see with the eye.
0: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
1: That which is non apparent must be experienced in a hidden way.
0: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
1: Therefore meditation is given.
0: అనగా మనము కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుందో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
0: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకి వెళుతుంటారు.
1: యూజువల్ ఎవ్రీవన్ విజిట్స్ ఎ టెంపుల్.
0: దేవాలయంకి ఎందుకోసం వెళుతున్నారు?
1: వై డూ యూ గో టు ఎ టెంపుల్?
0: అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూసి నమస్కరించాలని పోతున్నాము.
1: టు పే యువర్ రెస్పెక్ట్స్ ఒబిసాన్స్ టు డైటీ దేర్ యూ గో.
0: ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగుపెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
1: ద మూమెంట్ యూ గో టు ద టెంపుల్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐడల్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
1: హావింగ్ గాన్ లాంగ్ డిస్టెన్స్ వై షుడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్?
0: కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా.
1: కాంట్ యూ వాచ్ ఇట్ హ్యాపీలీ ఓపెన్ యువర్ ఐస్?
0: కన్నులతో చూసేటువంటిది దృష్టి కల్పితమైనటువంటిది, ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటిది.
1: సో వాట్ యూ సీ విత్ ది ఐ ఈజ్ మేడ్.
0: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
1: Whereas the bliss joy you gave out of the idol is not apparent.
0: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
1: Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom.
0: కనుక ప్రతి మనిషి ఎందుకు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
0: ఒక అబ్బాయి కూడా చెప్పాడు.
1: ఎ బాయ్ హస్ సెడ్.
0: జనక మహారాజు నిద్రించాడు.
1: కింగ్ జనక స్లెప్ట్.
0: ఆ నిద్ర లోపల ఒక కళ వచ్చింది.
1: దేర్ హీ డ్రీమ్డ్.
0: ఈ కళ లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
1: ఇన్ ద డ్రీమ్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం, తనను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
1: హీ వాస్ కాంకర్డ్ బై మెనీ ఆఫ్ ద నైబరింగ్ కింగ్స్ అండ్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
1: లీవింగ్ హిస్ కింగ్డమ్ హీ ran away to the forest and spent all alone.
0: ఆ సంచరించే సమయంలో ఆకలి వేసింది.
1: హీ వాస్ హంగ్రీ అట్ దట్ టైమ్.
0: ఎవ్వరూ లేరు తోడు.
1: No one was with him.
0: అందరూ పరివారం అంతా కూడా ఎవరు కనిపించటం లేదు.
1: There were no servants anywhere near.
0: అప్పటికి ఎవరో ఒక మనిషి ఇంత భోజనం తినడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: There he saw a person about to eat.
0: ఆకలి ఆకలి ఆకలి అనుకుని వెళ్లాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ ఐఎమ్ హంగ్రీ అండ్ హంగ్రీ అండ్ అప్రోచ్ దట్ పర్సన్.
0: కానీ ఈ రూపణము చూసేటప్పటికి ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు.
1: దట్ పర్సన్ కుడ్ ఐడెంటిఫై జనక యాజ్ ద కింగ్.
0: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఫేస్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో ఎవ్రీథింగ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆ వ్యక్తి ఇతను గుర్తించి ఒక ఆకులో ఇంత అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
1: That person recognized King Janaka, served food on a leaf and gave it to him.
0: మరు నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకుని పోయింది.
1: The next moment an eagle came and has taken away all the lot of food.
0: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెము చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలకు వచ్చేసింది.
1: At a time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
0: లేచేటప్పటికీ అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
1: దేర్ హీ నోటీస్డ్ హిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇన్ ద ప్యాలెస్ లయింగ్ ఆన్ ద బెడ్.
0: అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది.
1: ఆల్ కింగ్డమ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు హిమ్.
0: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
1: హీ డ్రీమ్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ హంగ్రీ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: ఇక్కడ సర్వ సుఖములతోనూ అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడు.
1: హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ హీస్ ఎంజాయింగ్ ఆల్ కంఫర్ట్స్ కన్వీనియన్స్.
0: కన్ఫ్యూజన్ బయలుదేరింది జనకునకు.
1: దేర్ స్టార్టెడ్ కన్ఫ్యూజన్.
0: ఇతను కర్మయోగి.
1: Is the one of action, karma yogi.
0: Question వేసుకున్నాడు.
1: He has put a question to himself.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is it truth or is this truth?
0: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడకపైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
1: He went on repeating, is it true or is this true? He went on repeating on and on.
0: రాణి పక్కనే ఉంటుంది, ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
1: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this
0: true? పడ్డారు.
1: She felt so sad.
0: అతని కులగురువును పిలిపించింది.
1: They brought the family preceptor.
0: వచ్చేటప్పటికి సిస్టర్ వారు చూచాడు.
1: He saw.
0: ఆయన కూడా ఏం అర్థం కాలేదు.
1: He too didn't understand.
0: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి స్వప్నంలో వచ్చినటువంటి దృశ్యము.
1: He could know that it is all.
0: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి యొక్క సత్యము.
1: This is the truth in the waking state.
0: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతిపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజము కాదు ఇది నిజము కాదు.
1: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, oh king, that is not true.
0: Jagratalo swapnam ledu, swapnamlo jagrata ledu.
1: When you are awake there is no dream. In a dream you are never awake.
0: Kaani neevu jagratalona untunnav swapnamlona untunnav.
1: Whereas you are present both in the waking state
0: you
1: and the dreaming state. You are omnipresent.
0: Kanukane adi nijam kaadu idi nijam kaadu neevu nijamu annadu.
1: So that is not true, this is not true, but you are truth.
0: Anaga emiti?
1: What does it mean?
0: ఈ జగత్తులో అనుభవించే అన్ని కూడాను ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: What does it mean? All experiences are bound to fade away one time or other.
0: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
1: But the experience of the self will be permanent.
0: అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
1: That is possible to acquire only from God.
0: కనుకని నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇది శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Therefore eternal bliss you can get it only out of eternal God.
0: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
1: Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied.
0: అఖిలాని దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
1: Only such person who realizes the divinity
0: శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
1: All the rest will never give you permanent joy.
0: ఆకలి వేస్తుండాలి.
1: You are hungry.
0: క్యాంటీన్ కి వెళ్ళావు.
1: You go to the canteen.
0: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు.
1: You paid money and received 2 chapatis.
0: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
1: You ate it, your hunger is satiated.
0: ఎంత వరకు ఇది?
1: How long?
0: తిరిగి ఒక 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
1: After 2 hours you will be hungry again.
0: కొరకు ఈ చపాతీ తిన్నటువంటి ఆనందం ఎంత వరకు వచ్చింది నీకు?
1: This kind of satisfaction you got by eating
0: chapatis
1: will last for some time. Later you have to eat again.
0: అదే అందుకోసమని పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: You are born again and again, you die again and again.

0: సంప్రాప్తి సన్నిహితే కాలే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుప్లుంకరణే నహి నహి రక్షతి డుప్లుంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఇదంతా క్షణభంగురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో
1: వెన్ ఎట్ వాట్
0: కాలం ఏమిటి?
1: వై
0: ఈ దేహము నీటి పుడుగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ను అనుసరించు.
1: ఫాలో యువర్
0: ఆత్మసాక్షి.
1: దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైనటువంటి మనసును అశాశ్వతమైనటువంటి దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్,
0: ఈ లోకంలో ఈ ప్రాకృత లోకమునందు ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ అది కూడా చెప్పడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ సే ఇన్ ఆల్ సర్టనిటీ.
0: ఎంతమంది ఉన్నంత కాలం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ జాయ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్.
0: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనం ఉంటుండాలి.
1: ధృతరాష్ట్ర
0: సంపద ఇచ్చే కావలసినంత సంపద ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ వెల్త్.
0: అతనికి ఏ కొరతలు లేవు.
1: దేర్ ఇస్ నో డర్త్.
0: కానీ అతనికి ఆనందం అనేటువంటి కనిపించలేదు.
1: బట్ హీ వాజ్ నెవర్ బ్లిస్ఫుల్ ఎనీ టైమ్.
0: అంత తూలికా పాన్పు పైన పవడించాడే కానీ అతని మనసంతకును అగ్ని పర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది.
1: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్ బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్.
0: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు.
1: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్.
0: ధనంని ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చు, డిన్ అప్ సోఫాస్ పెట్టుకోవచ్చు, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చు.
1: విత్ ఆల్ ద మనీ యూ కెన్ హ్యావ్ ఎయిర్ కండిషనర్, యూ కెన్ హ్యావ్ డన్ అప్ సోఫా సెట్.
0: కానీ ఈ ఎయిర్ కండిషన్ మన దేహానికి చల్లబడుతుందాదే కానీ మనసును చల్లబరచడం.
1: ది ఎయిర్ కండిషనర్ విల్ కీప్ యువర్ బాడీ కూల్ బట్ నాట్ ద మైండ్.
0: ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది.
1: The mind is kept cool because of God only.
0: Anduvanne Arjunudu chanchalam vi manakrishna pramade balavadrudam. ఈ ప్రమాదమైనటువంటిది మహాదృఢమైనటువంటిది చంచలమైనటువంటిది ఈ మనస్సు నేను ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాను.
1: Therefore Arjuna has put the same question, O Krishna, how can I be joyful and state of bliss with this mind which is strong and powerful?
0: నేను చెప్పినట్టు విను.
1: You follow me what I say.
0: నీ మనసును అనుసరించు పోవద్దు.
1: Don't follow the mind.
0: మనసునే చింతించొద్దు.
1: Don't think of the mind.
0: దాని వైపునే చూడొద్దు.
1: నెవర్ లుక్ ఎట్ ఇట్.
0: నీవు ఎప్పుడు కూడా దైవ చింతన చేయి.
1: యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్.
0: స్వామి యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం.
1: వైల్ ఐఎమ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్
0: ఆ యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద బ్యాటిల్ యూ థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం జరగవచ్చు, యుద్ధం దేహం జరుగుతుంది అది.
1: యు మే ఫైట్ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: కానీ నీ మనసు ఏం పని చేస్తుంది?
1: వాట్ ఈస్ దట్ యువర్ మైండ్?
0: ఈ మనసుతో నీవు స్మరించు.
1: థింక్ విత్ యువర్ మైండ్.
0: ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ మనసును భగవంతుని పైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: ఎట్ ఆల్ టైమ్స్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, సర్కమ్స్టాన్సెస్,
0: దేర్ ఇస్
1: నో డౌట్ అబౌట్ ఇట్.
0: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన ఎందు ఉంటుండాలి.
1: దేర్ ఈస్ లేటెంట్ పవర్ ఇన్
0: ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్య శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివైన్ పవర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదనుకుంటారు, చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ నాట్ పర్మే, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఫ్యూ, ఇట్స్ ఎ మిస్టేక్.
0: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్ టు ఎన్ అడల్ట్.
0: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుల వరకు ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: తెలికీటి గాదులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఇన్సెక్ట్ టు ఎ వెరీ వైల్డ్ అనిమల్.
0: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే.
1: డిఫరెన్స్ లైజ్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్.
0: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకో.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ విత్ దిస్ బాడీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు.
1: కన్సిడర్ ఆల్ యువర్ డ్యూటీ డివైన్.
0: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు.
1: యూ జస్ట్ థింక్ ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ.
0: ఇదంతా లోకంగానే కనిపిస్తుంది అది.
1: దేర్ ఫోర్ యూ సీ ద వరల్డ్.
0: కానీ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు.
1: కన్సిడర్ ద వరల్డ్ యాజ్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తల్లి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిజ్.
0: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిజ్.
0: ఈ విధంగా తలుచుకోవటంలో ఎంత సుఖం వస్తుంది మనకు.
1: How happy will you be if you think in this
0: mind?
1: How peaceful will you be if you think that
0: way? Veru, ivanni vedamunu paatichukuntu nivu kurchunte anni neelone vedam prarambhamavutayi.
1: If you observe all sorts of differences and sit, you'll never be peaceful.
0: Vedattume manaviki ashantiki moola karanam.
1: It's only the dualism differences that will make you restless.
0: A man with a dual mind is half blind.
1: A man with a dual mind is half blind.
0: Kalukani manavulu blind chestunnadi ee dualism.
1: That which blinds us is
0: Ledu,
1: this dualism.
0: Neevu, nenu, okate.
1: You and I are one.
0: అనేటువంటి భావంతో ఈ విశ్వంతా కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ విష్ణు.
0: అన్నింటి యందు ఉండేటువంటి దైవశక్తి ఒక్కటే.
1: ఇట్ ఇస్ ది డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
1: సో నెవర్ ఫర్గెట్.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ ఎనీ.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీ. ఎవరిని
0: నీవు ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఆ విధమే అందరి యందు కూడా దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి.
1: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యుల్ గెట్ పర్మనెంట్ బ్లెస్.
0: కనుకనే మనము శాశ్వత ఆనందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి.
1: The one who wants this permanent eternal joy should go to
0: God.
1: You don't need to approach anybody if you want this momentary pleasure and the worldly happiness.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: A small example.
0: రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ has got lot of significance.
0: రావణుడు మహాశక్తివంతుడు, సంపన్నుడు.
1: Ravana is one of penance and power.
0: ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
1: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
0: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
0: ఆ ప్రకృతి ఎవరు?
1: హూ ఇస్ దిస్ నేచర్?
0: ఆమె సీత.
1: దిస్ నేచర్ ఇస్
0: సీత. భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్ నేచర్?
0: దైవం యొక్క సొత్తు.
1: ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతిపడుతుంది?
1: యూ కెనాట్ ఎంజాయ్ గాడ్స్ ప్రాపర్టీ వితౌట్ గాడ్స్ పర్మిషన్ టు వాట్ ఫేట్ యూ
0: విల్. రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
1: Without Rama's permission, he wanted to have Sita. What is that had happened ultimately?
0: కనుకని ఒకరి సొత్తును ఒకరు అపహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
1: When you want to rob some other's property, you'll naturally suffer.
0: కనుకని తాను తన రాజ్యమును తన బంధువులను అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు.
1: Therefore he, his family, his relations, కింగ్డమ్.
0: దైవ సొత్తు అయినటువంటి దానిని దైవానుగ్రహం పొంది అతని అనుగ్రహంతో నీవు పొందడం ఎంతైనా అధికారం వస్తుంది.
1: యూ కెన్ ఎంజాయ్ దిస్ గాడ్స్ ప్రాపర్టీ విత్ గాడ్స్ పర్మిషన్ అండ్ గ్రేస్.
0: కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ గాడ్ హీ వాంటెడ్ టు ఎంజాయ్ నేచర్.
0: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ రామాయణ?
0: ఈ మూల కారణమైనటువంటి క్రోధం అనేటువంటిది మందర.
1: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
0: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
1: శూర్పణక ఇన్ ద ఫార్మ్
0: ఆమె కామం.
1: షీ స్టాండ్స్ ఫార్
0: ఈ రామాయణానికి అంతా కూడా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
1: మందర స్టాండింగ్ ఫార్ ద యాంగర్.
0: అయోధ్యలో ఉండే రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
1: ఇట్ వాజ్ ది యాంగర్ ఆఫ్ మందర విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ.
0: లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లస్ట్ ఆఫ్ శూర్పణక దట్ హాస్ డ్రివెన్
0: అవుట్. ఈ ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
1: సో దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ రామాయణ.
0: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ విల్ బి ఫేసింగ్ దీస్ టూ.
0: అనేక మంది భావిస్తుంటారు నవగ్రహాలే మనల్ని బాధిస్తుంటాయని.
1: పీపుల్ థింక్ దట్
0: బాధించడం లేదు.
1: You are not put to suffer
0: by planets. నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ప్లానెట్స్ గో ఇన్ దేర్ ఓన్ వే.
0: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
1: బట్ వీ హావ్
0: టు మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
1: వీ ఆర్ పుట్ టు సఫరింగ్ బికాజ్ ఆఫ్
0: గ్రహములు. కామక్రోధం ఈ రెండే పెద్ద గ్రహాలు.
1: ద టూ ప్లానెట్స్ ద ప్లానెట్స్ ఆఫ్ డిజైర్ అండ్ ద ప్లాన్ ఆఫ్ యాంగర్.
0: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి.
1: వీ ఆర్ పుట్ టు సఫరింగ్ బై దీస్ టూ ప్లానెట్స్.
0: ఆ రెండింటినీ ఏం చేయాలి?
1: టు కంట్రోల్ వాట్ షుడ్ వీ డూ?
0: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
1: We have to develop friendship with God.
0: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ
0: చిట్టముని గెలువదేరవు.
1: Prahlada, being a tiny thought, told his father, you could conquer the whole world, but you could not control your senses. What is that you achieved? You are deluded that you achieved. Nothing you
0: have
1: accomplished. Having succumbed to inner enemies, how do you capture the outer enemies? You could not invade your inner enemies. How do you defeat outer enemies? Like that, Prahlada taught
0: his own.
1: Therefore, we should have full control over our inner enemy. How is it possible? With God's grace,
0: many of
1: the noble souls could not realize
0: ఎంత మంది మహనీయులంతకూడను భగవద్ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
1: Many people could have achieved mighty power through penance.
0: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తుని నీవు సాధించిన వాడవుతావు.
1: Then once you are the recipient of a fraction of the divine love, you can conquer achievement in his world.
0: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
1: Therefore, we should deserve the divine love.
0: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్స్వరూపుడు కనుక నీ కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time.
0: ప్రేమముదిత మనసే కహో

0: with very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటిస్తున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating

0: వెలయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: ee naati vidya kevalamu tana nimittamai vidyana abhyasinchutunnaru kaani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వీ స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచన చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలము గలరకు ఉండేటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యలు రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth in the education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: Manavuni endu enni shaktilu undinappatikini gunamu aneetvanti pradhanamaitvanti oka lakshanam lekapoyinappudu ee oka vidya dhanamulu rendu kodunu vyarthamulai potayi.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, it's also little.
0: Naitika dharmikamulainatvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpacheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamuluga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, if Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded.
0: Adhe
1: all the
0: Shivaji
1: ladies were handed over to their people.
0: Shambhuku, shaurya sahasala adhikanga untunnayi, gunam takkuvaga undedi. Shivaji kumarudainatvanti Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kanukane Shivaji vale, Shivaji kumarudu, kirti pratishthalanu nilupukolekapoyadu.
1: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: Kanuka prachina kalam nundi kudanu mana Bharata deshamunandu seela sampattike pradhanamainatvanti viluvanu andistu vachindi.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka perunu ranimpa chesukunnadu.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu yematram kodanu thanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattagarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madesenu putrulu leni aa sukunakun pempondeni durgatul.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukham anubhavinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had?
0: ఏ పుత్రులైనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ంట్ హావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. అనికుడను ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ ఆల్ ఆచార్యస్ ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me.
0: Antiye kaka nenu panchalini,
1: further I am panchali,
0: aidu mandi bhattaru naaku,
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే వడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడాను అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dared to open mouth.
0: పురస్కరించుకొని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: Vidura, that they decided to leave Hastinapura and he has gone to the forest.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: Such men of character, noble virtues shined like precious diamonds in Bharat.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: They dedicated their lives rendering service to society.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In times of need, they would rather disobey the command of the preceptor and follow the word of God.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: There are 4 who should be worshipped: the mother, father, preceptor and God.
0: కాని దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: If the matter in pertaining to God, they're ready to sacrifice mother, father and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama itself?
0: Ramo vigrahavan dharmaha, sakshat dharma swaroopudu Ramudu.
1: Rama is very personification of
0: dharma. Atti dharma murtini ye vidhamainatundi karuna bhavam lekunda, daya dakshinyam lekunda, nishkaranamga adavulaku pampatamu entati kruratvamu.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: కాని అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: ప్రాకృతమైనటువంటి దీనికోసం కాదు.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసం ఈ విధమైన త్యాగం చేశాడు.
1: Is for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి,
1: embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: భరత డిజోబేడ్ ఈవెన్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడుమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువనున్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరువను ఉన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: హి వాస్ ప్రిపేర్డ్ టు లీవ్ ద ఫాదర్ అండ్ మదర్ అండ్ హి నెవర్ డ్రాప్డ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: Tandri Adyanu Miri Daivam Kosam Chintinchu Vachadu.
0: He disobeyed father and started thinking
1: Karanam
0: of God. What's the reason?
1: Hari Priyudu Prahaladudu. Hari Dveshi Hiranyakaspudu.
0: Prahalada has intense love for God.
1: Priyudu Dveshi. Ee rendintiki madhyalo galinatundi oka sambandha bandhavyamle ee visarjanaku moola karanamulu.
0: This is the relationship between these two factors, Prahalada and Hiranyakaspudu.
1: Kanuka tandri aina sariye త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్యుడు
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: హీ కేమ్ టు బలిచక్రవర్తి ఎంపర బలి.
1: మహాప్రభు, వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
0: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
1: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
0: హీ సో షార్ట్.
1: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
0: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
1: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
0: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను మహావిష్ణు స్వరూపుడు.
0: హీఈస్ విష్ణు హిమ్సెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్. నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్. డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్. బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, వాట్ మోర్ ఈజ్ లెఫ్ట్ ఫర్ మీ? హౌ లక్కీ ఐ యామ్.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఆస్కింగ్.
1: ఎవరిని అడుగుతాడు? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నాను.
0: గాడ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్, వెన్ హి హస్ కమ్ డౌన్ టు ద పొజిషన్ టు ఆస్క్ మీ, వెల్ ఐఎమ్ వెరీ లక్కీ.

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachche bojjamu tanaku.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా.
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా.
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా.
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం
0: selfishness.
1: కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలి చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్, ద మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ధర్మ.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈనాటి ప్రజలు దానమును, త్యాగమును రెండింటినీ సమంగా భావిస్తున్నారు.
0: బట్ మోడర్న్ పీపుల్ కన్సిడర్ చారిటీ అండ్ సాక్రిఫైస్ సినోనిమస్.
1: పొరపాటు,
0: ఇట్స్ మిస్టేక్.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరులకు ఏదో కొంత దానం చేయవచ్చును.
0: ఆఫ్ వాట్ యు హావ్ యు కెన్ ఆఫర్ సంథింగ్ ఇన్ చారిటీ టు అదర్స్.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: యు కెన్ గివ్ వాట్ యు హావ్.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
0: యు కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము, స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్
1: టు తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము, ఇదే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో
1: ఎండియరింగ్ టు యు. మానవుడు దేనిని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్,
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు వాట్ ఇస్ ఎండీరింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హావ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతు విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు,
0: But the spirit
1: మారేది కాదు.
0: It is changeless.
1: ఊరేది కాదు.
0: It don't fall.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: It remains same.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: Therefore, this immortal aspect is the one of the spirit.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: So sacrifice is immortal.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of sacrifice
1: in this country.
0: It is for this reason God descends on earth in Bharat and is the place of birth for many souls, sages. Not only Bali is Sibi emperor.
1: Sibi Chakravarti Dadhiti. Ee muguru kudini enta tyagam chestu vacharu.
0: Sibi and Dadhiti, they are men of sacrifice.
1: Sibi Chakravarti, oka deganu, oka garudu tarumukoni vachindi.
0: An eagle was driven.
1: Kani, ayokka pachi, Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the Emperor Sibi.
1: Rajananu rachinchu, rachinchu, rachinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani, Sibi Chakravarti, tana tyagani parichinche nimittamai, ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ ద డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పక్షి వచ్చి ఒళ్ళో పడింది చక్రవర్తికి.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హీ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఐ who is after this bird, how can you catch hold of it?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరికి వచ్చి చేరింది.
0: Because I'm after this bird, this came to
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: So it belongs to me.
1: నీవు రాజువు.
0: You're the king.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: You follow dharma.
1: నీవు రాజువు. రాజరికాన్ని నీవు పాలించు.
0: You observe all the code expected of a king.
1: నాకు తెలుసును కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరు తిండియో ఎవరు పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణించడం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with all
1: 14 సంవత్సరములు అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: రామ should wear this Naravastra and spend 14 years
1: confined there in the forest.
0: There's no relationship with anything either.
1: కాని రాములపై ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
0: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
1: రాములు ఒద్దరు ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: దో రామ సెడ్ నో బట్

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషసేనుడు నీవు.
1: యువర్ శేషసేన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండేటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు యు.
0: ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ద నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైన నీ సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగుతుడయ్యాడు.
1: యు ఆర్ మై లైఫ్. సో సేయింగ్ హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు రామ.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: దిస్ బర్డ్ ఆల్సో సాట్ సరెండర్.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: అండ్ హీ గేవ్ ప్రామిస్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్ దిస్ బర్డ్.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: శిపి స్టార్టెడ్ సేయింగ్,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒక వైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not.
0: ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested
0: Sibi,
1: there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: Tyagi neki amrutatva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karu na deham nena kuda neeku isthanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anitundi vaadu ee Bharata deshamunandu entati manavantuku enta viluvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibulu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్ స్కై.
0: మూడవ అడుగు స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్.
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ట్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని.
1: Without considering that he is the uncle. He has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలు హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: పిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగదొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harini. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru.
1: They thought so.
0: Kaadu kaadu.
1: No, no.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అపెండి సైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
0: తీసుకుంటాడు నిర్దయగా కలుపును కోసేస్తాడు.
1: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ విదౌట్ ఎనీ కంపాషన్.
0: డాక్టర్ కు నిర్దయనా? కాదు కాదు. పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: కాని ఈ అపెండిసైటిస్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gaavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmanu kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudikini upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani sapriyojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవదు. ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేదే తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: Brahma anetundi dani aa simhasanam nunchi teeseste kani brahma boyi dantlo kurchuntadu.
1: Unless you remove this brahma illusion, brahma won't occupy the chair in your heart.
0: Kanukane brahmanu brahmanu rendittini kuda oke chair lo kurchobettina veelu kaadu.
1: So it's not possible to make both brahma and brahman.
0: Kani prabhavam anetundi రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాది?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యూఆర్ If you have more of character, doesn't matter, you have less of education. Why 10 acres of barren land?
0: Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the use?
0: 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: enough. Ye manchi gunam?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatvanti guname manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: Danini lokamanta mechukuntundi.
1: The whole world will appreciate you.
0: Lokamanta itanu daiva swaroopudra daivamekku gunamga untunnadra antaru.
1: The whole world will say that you have divine quality.
0: Chaala mandi aneka mandi sahayam chestu daivagna prakaramu namasmaranam chestu satkarmallo praveshistu సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name,
0: దైవం
1: we say that he is divine.
0: పిలుస్తారు లోకులు.
1: We say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి కూరుకోవాలి.
1: సో వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్ ఫర్?
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండికుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడు. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హూ హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివతి సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యను చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్ ఆఫ్
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరే రావణ హాస్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion. Because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులు అన్ని కూడాను ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంత జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
1: Ravana is put under the
0: difficulty. యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ, యదార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Then and now you find the name of Rama.
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు
0: ఇన్ని వేల సంవత్సరాలు రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్, దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand the sacredness.
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడాను పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః. ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః. లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: Without these, what is the use of this education?
0: కానీ చదువులు చదవలసిందే.
1: Of course you must study.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: For our living we should do job.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: To the extent possible we should serve society.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: ఇలాంటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటం.
1: ఇట్ వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డూ ఎ
0: జాబ్. కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంట్ వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యు ఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యుర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్
0: ఎవరి డ్యూటీ వారు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఏ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering,
0: భక్తి కాదు,
1: we come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు, ఇది మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము సప్రయోజనము చిల్లులే.
1: The holes.
0: దీనికి ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒకటి ఉండాలి.
1: Then there's third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: ఆ శాలరీకి తగినంత పని మనం చేయాలి.
1: We should work in tune to the salary we receive.
0: అప్పుడే మన దేశ సేవకు చేసినట్టు వారు అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ద కంట్రీ.
0: శాలరీ బాగా దండిగా తీసుకునేది, వర్క్ తక్కువగా చేసేది, అది జగత్తుకు దేశానికే ఒక మోసం చేసినట్టు అవుతుంది.
1: యు రిసీవ్ హై శాలరీ అండ్ యు వర్క్ లెస్, యు ఆర్ ఎ ట్రైటర్ టు దిస్ కంట్రీ.
0: కనుక నీవు శాలరీని పెంచుకోవడానికి నీవు దృష్టిలో పెట్టుకోవద్దు.
1: సో డోంట్ కీప్ ఇన్ యూ ద శాలరీ.
0: ఇచ్చిన శాలరీకి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా?
1: యామ్ ఐ వర్కింగ్ అకార్డింగ్ టు ద శాలరీ?
0: అది ఏ గొప్ప సేవ!
1: దాట్ ఇస్ great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: విత్ దీస్ గుడ్ క్వాలిటీస్ వీ షుడ్ సర్వ్.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిం చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చింది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వర్క్ మోర్ ఈక్వల్ టు ద సాలరీ, వెల్ కంట్రీ వుడ్ నాట్ బి టు ఇన్ దిస్ పొజిషన్.
0: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ పోయి భిక్షలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
1: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యూ రిసీవ్ సాలరీ,
0: నయా పైసల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ యువర్ నయా పైస.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore for salary we receive we should work equally.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Unless how do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace peace, that's all.
0: ఏమిటి ఆ శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
2: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
2: ఆది దైవికము,
0: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మిక,
0: మూడింటి అందు శాంతి రావాలి.
2: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి
0: పీస్. అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
2: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
2: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
2: ది పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడాను లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వం అనేటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి.
2: దట్ డివినిటీ ఇస్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: Boys did not offer their prayer in full.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of the
0: same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: It is not shareholder business, it is of equal share.
0: నీకెంతనో నాకంతని,
2: ఐ గెట్ యాస్ మచ్
0: నాకెంతనో నీకంతని,
2: యు ఆల్సో
0: గెట్ కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: Either profit or loss, we should share equally. That the teaching of Veda first.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెట్టు వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
2: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
2: There is one Ganakokila.
0: Madras ni ippudu ledu paavam. Aana kantham etti paadindante kokali vale untundeetvantadi.
2: She is no more. When she starts singing, it is like
0: aana peri Ganakokila.
2: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
2: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
2: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugu lone untundedi.
2: All songs composed by Tyagaraja are written in Telugu.
0: Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్.
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: కకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: కకారమునకు దకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగా వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని భోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: Sai Ram, dear listeners, just as a sculptor is the unseen hand behind a beautiful sculpture, there is an invisible divine power that pervades everything in this world. In today's discourse, Baba talks about the five elements and explains how God is latent in each of them. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1999 in Prashanti Nilayam.
1: Talachinatti panulu tarumarainacho talachinatti panulu tarumarainacho తొణుకవలదు ఎవడు వెడుకవలదు చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి వాడు

0: If all the results of our actions turn negative, one need not waver, one need not be depressed. One should give up the doubt and anxiety. And if he puts on a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul. Embodiments of love, boys and girls, students.
1: Ekam seno stitam jagat. Ee prapancham andai kudanu ek amsham paina aadharapadi untunnadi.
0: The whole universe rests on one principle.
1: Surude lekundina Suri kiranamule lenattu ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండినా జగత్తే లేదు.
0: Just as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
1: పుష్పం ఉన్నది.
0: Here is a flower.
1: కప్పు ఉన్నది.
0: Here the cup here.
1: మైక్ ఉన్నది.
0: And the mic.
1: కర్చీఫ్ ఉన్నది.
0: So also a kerchief.
1: పుష్పమునకు కప్పునకు మైకునకు టమ్లర్స్ అనగా హ్యాండ్ కర్చీఫ్ కూడాను చివరి భాగము ఉన్నది ఉన్నది ఉన్నది అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
0: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎ కర్చీఫ్ అట్ ద ఎండ్ వీ సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్
1: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాది ఈ పదములన్నింటికీ కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
0: దర్ ఇస్ ఎ పిక్చర్ దర్ ఇస్ ఎ పాట్ దర్ ఇస్ ఎ హిల్ అట్ ద ఎండ్ వీ సే ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్.
1: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
0: దిస్ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్స్ ద డివినిటీ ఇన్ టోటల్.
1: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కాని ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
0: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
0: Five elements sustain, protect, uphold the entire world.
1: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
0: Of the five elements, the first one is earth.
1: ఈ భూమిపైన అనేక పెద్ద పెద్ద పర్వతములు నదులు సముద్రము కొండలు పట్టణములు పల్లెలు అడవులు అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడాను ఆధారపడి ఉంటున్నది.
0: దిస్ ఎర్త్ హ్యాస్ మైటీ మౌంటైన్స్ రివర్స్ వాస్ట్ ఓషన్స్ సిటీ విలేజెస్ అండ్ ఫారెస్ట్.
1: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
0: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ది కెపాసిటీ అండ్ ద లేటెంట్ పవర్ ఆఫ్ ద నేచర్ యాజ్ ఇట్ బేర్స్ ది హెవీ బర్డన్.
1: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
0: అర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయములను మనం గుర్తిస్తూ ఉన్నామో ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
0: ఆల్ ద పవర్స్ దట్ యు రికగ్నైజ్ ఇన్ ది వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ద ఎర్త్ ఇన్ పర్టికులర్.
1: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
0: సైంటిస్ట్ హావ్ డిసైడెడ్ దట్ ఎర్త్ రివాల్వ్స్.
1: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
0: Yes, truly speaking, it revolves.
1: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
0: Don't you think the mountains also have got to move because they are located on earth?
1: ఈ సముద్రము కూడాను తిరగాలి కదా.
0: Should not the ocean also
1: ఈ అడవులు కూడాను తిరగాలి.
0: So also the forest.
1: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్నీ తిరగాలి.
0: Cities and the villages, they should always be on the run and the move.
1: కానీ ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
0: They don't move, it's only earth that rotates.
1: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీన్ని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
0: Earth has got special trait, special capacity for the protection, sustenance of all those that are present on it.
1: రైలు అత్యంత వేగంతో పరిగెత్తు ఉంటుంది.
0: The train runs very fast at a high speed.
1: ఈ రైలు పట్టాలపైన పరిగెత్తు ఉంటుంది.
0: It runs on the rails.
1: కానీ ఈ రైలుతో పాటు పట్టాలు కూడా నువ్వు పరిగెత్తినా ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క ప్రాణములు ఏగతి అవుతాయి.
0: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
1: కాదు, రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
0: The train runs fast but not the rails on which it moves.
1: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
0: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
1: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
0: The mic stands here on the table.
1: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
0: Without the table, the mic can't stand there.
1: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we have to make an effort to know the relationship between the support and the supported.
1: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వచ్చున్నది.
0: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
1: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
0: You find electricity in earth.
1: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
0: So also magnetism.
1: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
0: The laser power is in earth.
1: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
0: So also the video power.
1: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
0: All powers are present in earth.
1: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
0: There's no power which is not present.
1: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
0: బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్, ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
1: రెండవది జలం.
0: ద సెకండ్ ఈజ్ వాటర్.
1: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
0: యు మే సీ ఆర్ నాట్, you don't find in any place where there is no water.
1: Jalam sarvatra nindi untunnadi.
0: Water is present everywhere.
1: Ee jalame manavulu yokka jeevithanni, ee jagat yokka abhivruddini poshisthu untunnadi.
0: It is the water that sustains the life principle of the entire humanity.
1: Jalamu pranaadharamainatvanti yokka padarthamu.
0: Water maintains life in general.
1: Jagat abhivruddiki mooladharamu.
0: It's the basis for the progress of the world.
1: ఇది జలం యొక్క స్వరూపము.
0: This is the form of water.
1: ఇంకా మూడవ భూతము,
0: the third element,
1: అగ్ని,
0: is fire.
1: ఈ అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
0: Nobody can decide where fire is and where it is not. ప్రతి
1: మానవుని యొక్క దేహమునందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుండాలి.
0: In the human body, fire is present in the form of jataragni.
1: Aa jataragniye lekundina ee dehamulaku em aatham kudanu 98.5 ee heat e raadu.
0: Without this latent fire in the body, you don't find normal temperature 98.5.
1: Kankane prati manavuni yokka jatam nandu kudanu ee agni undatam chetane deeniki jataragni ani peru pettaru.
0: as it is present in every human body, it is called Jatharagni.
1: జలమునందు కూడను సముద్రమునందు కూడను అగ్ని ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఓషన్.
1: దీనిని బడవాగ్ని అన్నారు.
0: ఫైర్ ఇన్ ద ఓషన్ ఇస్ బడవాగ్ని.
1: ఒక చెట్టునందు కూడను అగ్ని ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
1: గాలితో చెట్టు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
0: యాజ్ బ్రాంచెస్ రబ్ అగెన్స్ట్ ఈచ్ అదర్
1: ప్రతి రాయి ఎందు కూడను అగ్ని ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఫైర్
1: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: When you strike two stones, you find the fire.
1: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని అనే స్థానం కూడా జగత్తులో కానరాదు.
0: Investigations will show you that there's no place where there's no fire.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి సర్వశక్తిమయమైనటువంటిది సర్వజ్ఞమైనటువంటిది.
0: Therefore, the divine power is all pervasive, all powerful.
1: Atti bhagavat bhutamulike inta shakti undinappudu bhagavantudu inke enta shaktimantudo meeru vicharinchavachu.
0: You can find out for yourself, when the five elements creation are so powerful, the creator must have been more, much more.
1: Inka aakasham untunnadi.
0: Then there lies the sky, the space.
1: Ee aakashamunaku oka parimitame ledu.
0: It has no limit.
1: ఈ ఆకాశమునకు అన్నింటికి ఆధారమైనటువంటి ఆకాశము.
0: And it is the space which is the basis for all of the elements.
1: అక్కడ నుండి ఏ శబ్దం కూడా ప్రారంభమవుతుంది.
0: Sound comes out of the space.
1: అక్కడ నుండి ఏ వాయువు ప్రారంభమవుతుంది.
0: So also air.
1: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
0: Therefore the sky, the space is the
1: సమస్త భూతములకు ఆధారమైనటువంటిది ఆకాశము.
0: It is an ideal for all of the elements.
1: సమస్త భూతములకు ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
0: In fact, all elements arise out of the space.
1: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
0: Therefore, the supreme power present in five elements is nowhere else.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
0: Therefore, the five elements are present in a grand, mighty way.
1: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
0: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
1: Bhuta bhavishyat vartamanamulu kodanu gurtinchinatvanti bhagavat tattvamunaku ee shaktulu okka adu maatramainkuntivi.
0: For the divine who knows the past, present and future, these powers are nothing.
1: Kanuka sarvagnudainatvanti okka bhagavat tattvanni mottamota artham chesukodaniki
0: we should make every attempt to understand the omniscient, omnipotent nature of God. The whole world is a combination of the five elements. Just you are left with emptiness if one of the elements are missing.
1: మానవునకు కనిపించినను కనిపించకపోయినప్పుడును ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
0: You may see or not, the five elements are present everywhere.
1: Oka chinna udaharanam chudandi.
0: A small example.
1: Gali ekkada unnadani prashninchinappudu,
0: if you put a question, where is air?
1: Sariyina jawabu raavatam ledu.
0: We don't get proper answer.
1: Sarvatra untunnadi.
0: It is everywhere.
1: Nee chuttu unnadanta kuda nu galiye.
0: It's air that's around you.
1: Aa galiye lekuda neeve levu.
0: Without air you cannot live.
1: కనుక నీవు ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
0: ది ఎయిర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ విచ్ ఇస్ అరౌండ్ యూ.
1: కానీ కంటికి కనిపించదు,
0: యూ డోంట్ సీ.
1: చేతికి లభించదు, చిక్కదు.
0: యూ కాన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: చేతికి చిక్కని కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
0: ద పవర్ విచ్ కాన్ బి కాట్ హోల్డ్ విత్ ద హ్యాండ్ నాట్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ అరౌండ్ యూ.
1: సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివైన్ పవర్.
1: అంతా ఏదో తన యందే ఉంటున్నదని తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నారని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్ బికాస్ హీ టేక్స్ టు క్రెడిట్ టు హిమ్సెల్ఫ్ దట్ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్ పవర్.
1: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను గిట్టినంత వరకు కూడాను మానవుని అడుగడుగున క్షణ క్షణమున కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
0: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards
1: Tanantaru rakshinchukuneetundi shakti evani endukudanu ledu.
0: No one has got any power to protect one's own self.
1: Oka daivaadharamainatundi oka shakti deeniki kudinappude taan rakshinchukogalugutunnadu.
0: With God's support and power, one is able to protect one's own self.
1: Deenine free will annaru.
0: This is called free will.
1: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
0: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
1: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్ స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
1: దైవము ఏమి చేసినా ఏమి చూసినా ఏమి చెప్పినా ఏమి తలచినా అంతైకున్ను జగత్ సత్యేమ నిమిత్తమే చెప్తున్నాడు కానీ తన నిమిత్తము కాదు.
0: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for himself.
1: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి యొక్క స్థితియే దైవము.
0: God is selfless.
1: ఏ కించిత్ భాగం కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
0: There's no fraction of selfishness in him.
1: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
0: He does everything for the progress of humanity.
1: సూర్యోదయం జరుగుతుండాలి.
0: You find sunrise.
1: సూర్యాస్తమం జరుగుతుండాలి.
0: Also sunset.
1: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
0: What is the benefit that sun gets out of these two?
1: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
0: With the sunrise we have daytime.
1: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
0: During daytime we attend to our job.
1: పగలంతా ఇక్కడను శ్రమపడి అరిచిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమైనటువంటిది విశ్రాంతి అందిస్తుంటుండాలి.
0: The body that strains and struggles during the daytime will take rest in the night time as sun sets.
1: కనుక ఈ పనులు జరిపించడానికి దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
0: Who is responsible for the maintenance of all?
1: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా నువ్వు కాలం జరగదు.
0: Without sunrise and sunset, day will not pass on.
1: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
0: If you observe and investigate that way, you will understand that every act of God
1: is for the benefit of all. ఆదాయం కాని దైవం కలిగేటువంటి యొక్క సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
0: By these acts, God is not benefited nor personally profited.
1: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
0: Whatever he does, it is for humanity.
1: నరసింహమూర్తి చెప్పాడు.
0: నరసింహమూర్తి said.
1: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
0: నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సెడ్ స్వామి వెన్ యూ ఫాల్ డౌన్ ఫ్రమ్ ది స్టెప్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ది బాడీ.
1: వచ్చింది ఈ దేహం.
0: ఫర్ హూ సేక్ ద బాడీ హస్ కమ్.
1: వారి కోసమే పోతుంది ఈ దేహం.
0: ద బాడీ విల్ వానిష్ ఫర్ హ్యుమానిటీ.
1: కనుకనే దేహాభిమానం లేనటువంటిదే దైవత్వము.
0: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
1: ఈ దేహాభిమానంతో కూడినటువంటి జీవతత్వానికి ఇన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములు.
0: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
1: దేహాభిమానం లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
0: Since God has no body attachment, he is not bothered
1: by anything.
0: Many things do happen to the body.
1: For whose
0: sake?
1: దేహ నిమిత్తమే కాదు.
0: Not for the body.
1: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
0: It is for the welfare of the world.
1: పిల్లలు విద్యార్థులు విద్యార్థినీయులు చాలా మంచివారు.
0: Boys and girls, students, they are very good.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
0: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ దే డూ దే వాంట్ టు ప్లీజ్ స్వామి.
1: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
0: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్ అండ్
1: సాటిస్ఫైడ్. పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటల యందు ప్రవేశిస్తూ ఉంటారు.
0: స్టూడెంట్స్ డూ ఎవ్రీథింగ్ They take to sports and games to satisfy and please Swami.
1: అది నాకు బాగా తెలుసును.
0: Bhagavan knows it well.
1: అయితే
0: However,
1: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: యూ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
0: Out of courage you may jump into the fire. Will it make Swami happy?
1: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
0: As an act of bravery you jump from the top of the lorry.
1: మోటార్‌సైకిల్స్ వేసుకొని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
0: On motorcycles you do so many stunts and feats. Jumping over 20 people lying on the ground, it makes Swami happy.
1: మీరు సుఖంగా ఉండాలి.
0: You should be happy.
1: ప్రేక్షకులు సుఖంగా ఉండాలి.
0: Also the audience.
1: అందరికీ ఆనందం అందించేటువంటిదిగా ఉండాలి.
0: Everybody should be happy by witnessing the show.
1: నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నారు.
0: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
1: మీరు సుఖంగా ఉండాలి.
0: You should be happy.
1: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
0: You should be secure.
1: మీ నుంచి ఇతరులకు ఏ విధమైన బాధలు కలగకుండా ఉంటుండాలి.
0: No one should be put to suffering.
1: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
0: That's what Swami wants.
1: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
0: This exhibitionism show will never make Swami happy.
1: Nidarshana naaku aanandam.
0: It's only the nidarshana, the proof that is important.
1: Nee hrudayapurvakamaina premato ye chinna karyam chesina naaku aanandame.
0: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
1: Naaku 6 nelala nunchi chakkaga telusunu.
0: Bhagavan knows pretty well for the last 6 months.
1: Ee pramadhi nama samvatsaram raabothundadi.
0: Pramadhi year is advancing.
1: Kanuka idi first నెల జనవరి.
0: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
1: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటారు.
0: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్ ఆర్ అష్యూర్డ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్.
1: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డెన్కి చెప్పాను.
0: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
1: బెంగళూరు, ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
0: దేర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామీస్ డిసిషన్.
1: నేను కారణాలను లెక్క చేయను.
0: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్.
1: కార్యమే నా లక్ష్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
1: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నారు.
0: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
1: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
0: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
1: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఎమ్మో బాల్ అంతా ఉంటాయి. ఇవన్నీ వారు ఆడుకొని
0: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
1: గేమ్స్ లో నేను ఏమాత్రము ప్రవేశించను. నేనేమాత్రమో ప్రవేశించను.
0: బట్ ఐ డోంట్ ఇంట్రో.
1: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
0: నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
1: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
0: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11వ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
1: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి యొక్క అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
0: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ డివైన్ లవ్. దే వాంట్ ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
1: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
1: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
0: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
1: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
0: When they are in total ignorance, what is the fun?
1: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
0: They will know after experiencing, not merely by being told.
1: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
0: They don't know till this moment.
1: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
0: They said that sports ended up in a thumping grand success.
1: సంతోషమే, దిగ్విజయం కావటమే సంతోషము.
0: Thumping success makes you happy.
1: కానీ పిల్లలు బాగా చేశారు.
0: Students have done well.
1: ఎవరెవరి శక్తానుసారం వారు అన్ని విధాలు కూడా శక్తిని ఉపయోగపెట్టి అందరికీ ఆనందాన్ని అందించారు.
0: Basing on their own capacities and talents, they made everybody happy.
1: నేను ఆ కాంపౌండ్ లోపల ద్వారంలో ప్రవేశించాను.
0: భగవాన్ స్టెప్ ఇన్ టు ద క్యాంపస్.
1: ప్రవేశించేటప్పటికీ
0: దేర్
1: రెండు లారీలు కనిపించాయి.
0: భగవాన్ సా టూ లారీస్ దేర్.
1: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
0: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ప్ ద డేంజర్ అహెడ్.
1: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
0: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
1: మగపిల్లలు వస్తున్నారు.
0: దెన్ బాయ్స్ వర్ అప్రోచింగ్.
1: దీనికి ఎవ్వరూ కారకులు కాదు.
0: నో వన్ ఇస్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్.
1: కానీ వాడు వీరు వీరు అని కాదు, కానీ జరగవలసింది జరిగే తీరాలి.
0: యు బ్లేమ్ సో అండ్ సో. నో, వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
1: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
0: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్. ఇఫ్ యు ఆర్
1: భోగన్మానం దేహమే విధం నన్ను పోషించి రక్షించినన్.
0: యు మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
0: What is bound to happen is.
1: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరూ తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుంటాదా?
0: Have you not noticed emperors and kings who wanted to safe guard and protect their life? Are they alive today?
1: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
0: So what is should to happen will happen.
1: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
0: But one should find an escape out of it.
1: ఆ చూచేటప్పటికీ లారీ చూచాను.
0: భగవాన్ saw the lorry there.
1: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
0: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
1: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
0: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
1: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
0: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
1: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
0: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
1: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
0: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్, నేచురలీ హీ విల్ హావ్ హిస్ బ్యాక్ బోన్ అండ్ ది హెడ్ టోటల్లీ బ్రోకెన్.
1: ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
0: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలం బ్రోకెన్. నౌ
1: స్పైనల్ కాలం
0: పోతే
1: ఎవరు కూడా చక్క చేయడానికి వీలు కాదు.
0: And when spinal column is fractured, none can correct it.
1: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
0: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
1: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
0: Boys should be safe and secure.
1: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
0: When boys are secure, Bhagwan is
1: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందం.
0: When students are happy, Bhagwan is happy.
1: పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
0: As the boy fell from this top, Bhagwan sent an ambulance and 10,000 rupees.
1: తల్లిదండ్రులు వచ్చారు.
0: Parents came.
1: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
0: You cannot describe the happiness, the joy of the parents.
1: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
0: Which parent can do render such help?
1: అక్కడికి పోయాడు, మా డాక్టర్ని కూడా వెంట పంపించాను.
0: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
1: డాక్టర్ చెప్పాడు అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
0: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: నేను యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
0: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: వెళ్ళినాడు.
0: హి వెంట్.
1: వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
0: By the time he reached the hospital, he sat there.
1: Tarvata hospital poyin tarvata bed pain kuda kurchunnadu.
0: The boy could sit on bed in the hospital.
1: Ikkada nunchi ikkadiki consciousness vachindi.
0: And he could have consciousness right from the
1: thing. Akkada nunchi kindiki kuda vachesindi.
0: And he could feel the sense of touch.
1: Anni chakkaga jarugutu vachesayi.
0: And everything went on.
1: Emi pramadam ledu.
0: No danger.
1: కారణం
0: రీజన్
1: దయానుగ్రహమును దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ యు ప్రొటెక్టెడ్
1: నేను అక్కడ నిలిపాను.
0: వన్ స్టాప్ దేర్
1: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
0: శ్రీనివాస్ ఆల్సో వాజ్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ ఇన్ డివోషన్
1: పిల్లల్ని పంపాలని తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
0: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
1: నా యొక్క సుఖము నా యొక్క ఆనందం నేను ఎప్పుడు యోచించను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
1: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
0: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
1: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
1: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ రెడీ.
1: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
0: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్
1: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
0: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్ సైడ్.
1: బాయ్స్ మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
0: బాయ్స్ యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
1: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
0: డోంట్ మూవ్ ఎనీవేర్.
1: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
0: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
1: చెప్పారు మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండాలి కదా అన్నారు.
0: దే సెడ్ వి హవ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
1: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత
0: అట్ ది ఎండ్ ఆఫ్ ద మార్చింగ్
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్
1: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు కానీ అంతవరకు ఏం చేయగలరు కాబట్టి కారు దగ్గర ఉండాలా.
0: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్.
1: వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
0: దే ఆర్ ఆల్సో ఫుల్
1: ఆఫ్ ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
0: నో మిస్టేక్ ఇన్ ఎనీబడి.
1: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
0: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు డూ విల్
1: జాబ్ అంటే పిల్లలందరికీ ప్రాణము.
0: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
1: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
0: భగవాన్ కమాండెడ్ శ్రీనివాస్ స్టాప్ ద వెహికల్ నౌ.
1: చేశాడు.
0: హీ డిడ్ సో.
1: నేను లేచాను.
0: భగవాన్ గాట్ అప్.
1: లేచి వైస్ ఛాన్సలర్ వచ్చాడు.
0: వైస్ ఛాన్సలర్ కేమ్ దేర్.
1: అతన్ని పిలిపించి మాట్లాడాలనుకునే లోపల తాను ఏమైపోయింది అదంతా ఒక మాయ.
0: ఇట్ వాస్ ఆల్ డెల్యూషన్ ఏ మాయ.
1: ఒక కాలు కిందనే ఉంటుండాది భూమిపైన.
0: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
1: ఇంకొక కాలు ఏదో బ్రేక్ వస్తాడనుకున్నాడో ఏమొత్తుకున్నాడు టచ్ వచ్చేసాడు.
0: One was on the ground, another he wanted to apply the brake and pressed it.
1: Because of
0: this fast speed, immediately fell.
1: అందరూ ఉంటున్నారు ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
0: భగవాన్ టుక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ.
1: స్టెప్స్ పైన కూర్చున్నారు ఆడవారు మగవారు.
0: బికాస్ మెనీ ఆర్ దేర్ ఆన్ ద స్టెప్స్ దేర్.
1: ఎంతమంది చుట్టూ ఉంటున్నారు.
0: మెనీ అరౌండ్.
1: ఏదో నేను కూర్చున్నట్టుగా కూర్చున్నాను.
0: జస్ట్ స్వామి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ సీటెడ్.
1: అప్పుడు నా స్పైనల్ కాలంకు నా తలకు చేతికి పెద్ద ప్రమాదం జరిగింది.
0: దెన్ ద స్పైనల్ కాలమ్ ద హ్యాండ్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ భగవాన్
1: నాకు జరిగింది.
0: What the boy was to face was taken over by Bhagavan.
1: Vice Chancellor chustunnadu. Yem swami leyalekunda pothunnade em cheyali em cheyalani chaala baadha padutunnadu.
0: Vice Chancellor was there thinking why swami sat here, how is that he is not able to get up.
1: Ee samayalo nenu aalasyam chesthe aalasyam amrutam vishamu enta mandiko pramadam jarugutundi takka nenu tarchukunnanu dehanni marchipoyanu lechanu.
0: Bhagavan immediately willed any delay will put to further danger and he immediately got
1: andarthi aanandamto kulam chetulu uptu vachanu
0: and Bhagavan started waving his hand to the crowds.
1: Ee chei kattito kottinattuga ayipoyindi.
0: The hand was completely damaged as if it was cut with a sword.
1: Kaani oka divinity oka shakti ni meer gurtinchadaniki chokka chinigina tarvata kada lopala yetu tagalali.
0: In fact it is the shirt that should be torn out before the hand is damaged.
1: Chokka emi chinagaledu.
0: Nothing happened to the shirt.
1: Lopala peddaga kattu kottinattuga ayipoyindi.
0: But the hand inside the shirt is totally damaged.
1: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
0: దెన్ దేర్ ఇస్ ఎ బిగ్ డేంజర్.
1: వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
0: అండ్ భగవాన్ షుడ్ వాక్ ద డిస్టెన్స్.
1: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్ దట్ హి షుడ్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌడ్.
1: పోయినాను.
0: హి వెంట్.
1: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
0: హి వెంట్ దేర్ క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
0: అండ్ ద హోల్ ది thing, the robe was completely wet with blood.
1: కాని ఇంకా ఎట్టైనా పైదమంది తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
2: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
1: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలలేదు, అంత రక్తమైపోయింది.
2: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
1: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
2: But if the towel is kept in the bathroom, somebody
1: అదే టవల్స్ తిరిగి ఆ బాధలో కొడు సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
2: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
1: అలసట అనేటువంటిది కానీ బాధ అనేటువంటిది కానీ నొప్పి అనేటువంటిది కానీ ఎవరికి నేను చూపను.
2: Bhagavan will never allow anybody to know his tiresomeness or pain or suffering.
1: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నితూరు బాత్రూమ్ పోతున్నారని.
2: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి, హౌ డు యు నో నంబర్ ఆఫ్
1: నా పని.
2: ఇట్స్ ఎ వై ఆర్ యు కన్సర్న్ ఇట్స్ మై జాబ్.
1: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకతో నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
2: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
1: ఐదు టూర్లు ఆరు టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
2: As he has gotten five times because the entire row was wet by blood.
1: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
2: అండ్ that time is approaching that it may be noticed.
1: ఆ సమయంలో పిల్లలు ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
2: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
1: బా ఒక చైర్ నుంచి దిగాను.
2: He got down from the chair.
1: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
2: Swami smiled, said his own divine miracle.
1: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
2: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
1: కాలు భూమిని కరుచుకోలేదు.
2: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
1: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
2: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్
1: చేశాను.
2: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: తిరిగి జ్యోతిని ముట్టించాను.
2: లైటెడ్ ద ల్యాంప్.
1: వీళ్ళు వెళుతున్నారు.
2: దే ఆర్ గోయింగ్.
1: కానీ ఇదంతా తరిచిపోతూ వస్తుండాలి.
2: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
1: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
2: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
1: అప్పుడు నేను నేనే దండించుకున్నాను.
2: దెన్ భగవాన్,
1: అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
2: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
1: ఏ బాధనైనా కూడా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
2: Unmindful of the suffering, Bhagavan
1: watched. అతి మధురమైనటువంటి హృదయాలు ఆనందంతో అప్పుడు ముఖం కిసించుకొని వచ్చి కూర్చున్నారు.
2: The children of the primary school with the nectarine, beautiful, pure, sacred hearts sat there.
1: ఫోటో తీసుకోవాలని ఆశించారు.
2: They wanted to have a photo with Bhagavan.
1: నిరాశ చేయకూడదు.
2: They shouldn't be disappointed.
1: లక్ష్యమే దిగాను, వాడి దగ్గరికి వెళ్ళాను.
2: Bhagavan
1: ఫోటోస్ తీసుకున్నాను.
2: Bhagavan got down and I had a photo with the children.
1: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి ఒక బాధ కలుగుతుంది.
2: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
1: అది సహజమే.
2: It's quite natural.
1: అది ఒక జెలసీ కాదు.
2: It's not an act of jealousy.
1: కానీ తర్వాత మరి ఒక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
2: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్.
1: ఈ విధంగా ఐదు టూర్లు తిగటం రావటం పోవటం లోపల
2: as he was getting down five times
1: dehabhimanam poorthi poindi.
2: There's no body connection or
1: connection lekunda poindi.
2: There's no body connection at all.
1: Dehamanta timmirekkinattuga aipoindi.
2: Or the whole body is
1: sarantapudu lokapa tala undinattuga naaku kanipinchaledu.
2: And he didn't notice any part of the body there.
1: Anukunnanu unte undani pote poni.
2: Let it be there or not,
1: veellandariki aanandam ivvali.
2: I should make everybody happy.
1: Evvariki ni telapakoddu.
2: I should not tell anybody.
1: Ani naalo nenu pettukunnanu.
2: He has decided himself.
1: ఈ విధంగా ఉంటుండి
2: సో సేమ్.
1: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
2: Did the bleeding was there little noticeable outside.
1: తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
2: And slowly he climbed up the steps nearing the flag.
1: దాని వెనకలు ఎవరు లేరు.
2: Because no one was there behind.
1: చూడడానికి వీలు కాదు.
2: Nobody can notice it.
1: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
2: Is it possible to be there unnoticeable?
1: తిరిగి వచ్చాను. ఐదు గంటల సైమ నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
2: అండ్ భగవాన్ సెట్ దేర్ అట్ 5 o'clock.
1: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
2: Bhagavan is telling all this so that the public and students might know.
1: ఇంకా ఇంకొక మానవ శరీరం ఏగినైతే
2: if it is for to be a human body,
1: ఒక్క క్షణమైనా కూడా నాకు చైర్ పైన కూర్చోవడానికి వీలు కాదు.
2: Impossible to sit on the chair for a moment of time.
1: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
2: Impossible to step forward.
1: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
2: సంథింగ్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ ఆల్ ఓవర్ ది బాడీ.
1: ఛీ, షాక్ ఏది కొడుతుంది? కరెంట్ కొడుతుంది. నేనే కరెంటు, నా కరెంట్ ఇంకోటి ఏమి కొడుతుంది?
2: హౌ డు యూ ఫీల్ దట్ షాక్? ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కరెంట్. వెల్, భగవాన్ ఇస్ ద కరెంట్.
1: ధైర్యంతో నేనేమాత్రం లేక చేయకూడదు.
2: విత్ దట్ హీస్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ షాక్.
1: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
2: అండ్ హీ అలౌడ్ ద ప్రోగ్రామ్ టు గో.
1: కార్లో కూర్చున్నాను.
2: సాట్ ఇన్ ద కార్.
1: ఇక్కడికి వచ్చాను.
2: అండ్ కేమ్ హియర్.
1: సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
2: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్ కేమ్.
1: ఎవరికి తెలియదు.
2: నో వన్ నోస్.
1: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
2: అండ్ హీ ఆస్క్డ్ దెం టు హావ్ దేర్ ఫుడ్.
1: శ్రీనివాస్ మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
2: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
1: నువ్వు తలుచుకుంటావు, పాస్ట్ ఈజ్ పాస్ట్.
2: వై డూ యూ థింక్ ఆఫ్ దిస్? పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐఎమ్ హ్యాపీ.
2: ఐఎమ్ హ్యాపీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
2: డోంట్ వరీ అబౌట్ మీ
1: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
2: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
1: భోంచేసిన తర్వాత,
2: ఆఫ్టర్ ఫుడ్,
1: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
2: Then they noticed bleeding.
1: పిల్లలందరూ కూడా నువ్వు బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
2: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
1: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
2: బ్యాండ్ బాయ్
1: వాళ్ళంతా కాచుకున్నారు.
2: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
1: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
2: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
1: ఏమిటి అన్నాడు. ఇందులాష.
2: ఇందులాష, వాట్ ఇస్ దట్ స్వామి?
1: ఇందులాష, జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
2: ఇందులాష, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ద బాడీ విల్ హ్యాపన్.
1: చూడు అని ఇది నీవు ఇప్పి కొంచెం అట్లా చూపించాను.
2: స్వామి సెడ్, నౌ యు సీ.
1: అందరూ బాధపడ్డారు. రక్తమంతా ఉంటుండాలి.
2: దే నోటిస్ బ్లడ్ ఆల్ ఓవర్.
1: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
2: ఇఫ్ యూ ఫీల్ సాడ్, ఐ డోంట్ అలవ్ యూ టు బి హియర్. యూ షుడ్ నాట్ టెల్ ఎనీబడి.
1: ఎవరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
2: నో వన్ నోస్ అంటిల్ భగవాన్.
1: ఇదే విధంగానే
2: లైక్ దిస్
1: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారి ఎన్ని రకములైనటువంటి బాధలు తీసుకుంటుంటాను.
2: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆఫ్ ద డివోటీస్, ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
1: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
2: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
1: అన్ని రంగములు ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
1: రాజకీయం ఎందే కాకుండా,
2: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
1: విద్యారంగములందే కాకుండా,
2: ఎడ్యుకేషనల్,
1: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
1: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
2: దిస్ ఇస్ ఎ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
2: అబౌట్ భగవాన్, నో వన్ నీడ్స్ టు బాదర్.
1: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
2: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మహాభారత యుద్ధ సమయం నందు,
2: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత,
1: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
2: Krishna sat in the front.
1: Arjuna venaka paina pai bhagamlo kurchunnadu.
2: Arjuna was on the top behind.
1: Bhishmudu vestunnadu ambulu.
2: Bhishma was shooting the arrows.
1: Prati ambu kudanu Krishnudike tagutundadu kani Arjunike matram tagadu.
2: In fact, every arrow was shot at Krishna and Arjuna was not affected.
1: Aa Arjunudu rathamlo kurchunnappudu Krishnudu etu pomanu cheppali, etu undamanu cheppali ante deeniki konni vidhamainatundi chinamlu untunnayi.
2: As Krishna was seated there in the chariot, in which direction the chariot has to go, there are certain signs to indicate.
1: Ikkada right, left ani cheppinattu signals anta untuntayi. Aa naati kaalamlo aa rathalaku atlaanti signals ledu.
2: Today we have signals and signs to go to the right or left. Those days that were not there.
1: Arjuna yokka kudi paadamu Krishnudu yokka oka kadata paina oka vidhamainatundi button rail ottalu.
2: And the first finger, the toe of the right
1: foot has to be pressed. పెద్ద ఇనుప బూట్సులు వేసుకున్నాడు.
2: అండ్ అర్జున వాస్ వేరింగ్ ఐరన్ షూస్.
1: ఒక ఇనుప బూట్స్ తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
2: సో విత్ దట్ ఐరన్ షూ ఆఫ్ ది రైట్ ఫుట్
1: లెఫ్ట్ పోవాలంటే ఇక్కడ ఒత్తాలి.
2: అండ్ ఇట్ హాస్ టు బి ప్రెస్డ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్.
1: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
2: దేర్ కృష్ణ ఆల్సో హ్యాడ్ దిస్ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ ది కాన్స్టెంట్ ప్రెషర్.
1: అమ్ములన్నీ కూడా కృష్ణుడికి తగిలినాయి.
2: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్
1: అట్ కృష్ణ. ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
2: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుని చుట్టం లేదు.
2: నో వన్ వర్స్ వాచింగ్
1: కృష్ణ. వారు,
2: ఇట్ వాస్ వార్ టైం.
1: అది వారి వారి డ్యూటీ.
2: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
1: అందులో తగ్గులో కూర్చున్నాడు.
2: అండ్ హి ఆల్సో
1: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
2: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
1: ఎందుకోసం? కృష్ణుడు ముందుగానే అర్జునికి అభయం ఇచ్చాడు.
2: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
1: Arjuna Dushyasana iddaru kuda chernappudu
2: and Arjuna and Duryodhana were there.
1: దుశ్శాసన నీకేం కావాలి?
2: హీ సెడ్ వాట్ డు యు వాంట్?
1: నాకు రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి.
2: ఐ హావ్ టూ ప్రాపర్టీస్.
1: ఒకటి సిపాయిస్ ఉన్నాయి, కావాలా నేను కావాలా?
2: యూ వాంట్ ది ఆర్మీ ఆర్ ఐ హియర్?
1: దుశ్శాసన చెప్పాడు నాకు సిపాయిలు కావాలి అన్నాడు.
2: అండ్ హీ సెడ్ ఐ వాంట్ ది ఆర్మీ.
1: అంతరు 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
2: దెన్ హీ సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యూ.
1: అర్జున,
2: అర్జున
1: నేను నీకున్నాను.
2: అర్జున, ఐఎమ్ హియర్ ఫర్ యూ.
1: నువ్వేం భయపడనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
2: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
1: కానీ ఇంజన్ నేనే.
2: ఐఎమ్ ది ఇంజన్.
1: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
2: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విదౌట్.
1: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు తీసుకుని పోమన్నాడు.
2: సో ఐ గివ్ యూ ద ఇంజన్, యూ గో.
1: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
2: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
1: కనుక అర్జునికి సంభవించవలసినటువంటి అన్ని కూడాను
2: తీసుకున్నారు. వాట్ ఆల్ ద డేంజర్ దట్ అర్జున వాస్ టు ఫేస్.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి ఇవి అనుభూతులు జరుగుతూనే వస్తుంటాయి.
2: ఇన్ఫాక్ట్ మెనీ సచ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్.
1: కనుక
2: సో
1: ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
2: నో
1: లేక పిల్లల యొక్క దోషం కాదు.
2: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
1: ఇంకే విధమైనటువంటి పైలట్ యొక్క దోషం కాదు.
2: నార్ ద పైలట్.
1: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగి తీరాలి.
2: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్
1: డిజైన్. ఇదంతా కూడా నా యొక్క దింతే, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
2: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడి.
1: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నాను, ఇంక పైన ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
2: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
1: అని చెప్పి,
2: సో సేయింగ్,
1: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
2: అండ్ హి సార్టెడ్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
1: దిన్నము వచ్చి అడిగేటువంటి వారు
2: ఎవ్రీ డే దే యూస్డ్ టు కమ్ ఇన్.
1: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
2: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
1: నేను పరిగెత్తడానికి స్థలం లేదు, లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
2: భగవాన్ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
1: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
2: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ది టైమ్ స్మైలింగ్.
1: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంతా ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
2: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నరేటెడ్ టు యు?
1: ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అది అర్పితం చేస్తాను.
2: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్ కమ్ వాట్ మే.
1: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
2: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ 4 బాయ్స్.
1: వాళ్ళు చూచారు ఇదంతాను.
2: దే నోటీస్ దిస్.
1: చాలా బాధపడ్డారు పాపం.
2: దే ఫెల్ వెరీ సాడ్.
1: బాధపడినప్పుడు నేను చెప్పాను.
2: దెన్ భగవాన్ సెడ్,
1: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
2: వై డోంట్ యూ ఫాలో ద కమాండ్?
1: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
2: హౌ ఇస్ దట్ యు ఆర్ నాట్ దేర్?
1: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగిందేది కాదు కదా.
2: హాడ్ యూ బీన్ దేర్ దిస్
1: తప్పించుకునే మాటలంతా చెప్పాను.
2: అండ్ భగవాన్ సెడ్ ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దాట్.
1: సరే, వాళ్ళు బాధపడ్డారు.
2: దే టూ ఫెల్ సాడ్.
1: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
2: దెన్ భగవాన్ సెడ్, డోంట్ ఫీల్ సారీ. What is destined to happen, happened.
1: Kanuka,
2: so,
1: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
2: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్డ్.
1: మీరందరూ కూడాను,
2: ఆల్ ఆఫ్ యూ,
1: సరైనటువంటి భావంతో
2: విత్ గుడ్ ఫీలింగ్
1: చెప్పిన మాటను విని
2: ఫాలో ద కమాండ్,
1: మీరు చక్కగా నడుచుకొని
2: కండక్ట్ యువర్ సెల్ఫ్,
1: మీరు క్షేమంగా ఉండండి, సమస్తకు మంచి పేరు తేండి.
2: You should be safe and secure, get a good name to the institution.
1: మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి.
2: And you should make your parents happy.
1: ఎందుకంటే రేపటి దినము మహా పుణ్యకాలం.
2: Tomorrow is a highly sacred day.
1: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
2: భీష్మ ఫర్ లాంగ్ బ్యాక్,
1: కట్టకడపటికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
2: భీష్మ ద గ్రేట్ వారియర్ was waiting for
1: ఉత్తరాయణం. అంపసేయపైన పరుండినాడు.
2: He was on the bed of arrows for a long period of time.
1: కానీ ఈ 56వ దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
2: 56th days టుమారో.
1: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
2: దెన్ హీ కాల్డ్ ఆల్ పాండవ్,
1: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
2: హీ టాట్ దెమ్ వాట్ దే సపోజ్ టు డూ.
1: కనుక ఆ ఉత్తరాయణం కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు.
2: అండ్ హీ టోల్డ్ పాండవాస్,
1: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
2: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైమ్.
1: ఈ సంక్రమణ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
2: అండ్ ఈస్ హైలీ సీక్రెట్ డే.
1: కొరకు ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్.
1: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాడు.
2: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
1: దినకరుడు శాంతుడైతోచే,
0: Sun seems to be so cool and pacified.
1: Dinamulinta kuruchalayenu chaligalu churuku hecche.
0: The day period is so short and severe cold wind everywhere.
1: Kolamulandredi gruddi vennallona kuppalannoochu kaapulu gontunetti padamulan paadatulagiri.
0: And we find the peasantry singing well, seeing the grain everywhere in heap.
1: Pachapoola janupucheelaku mutyala sarlu purche.
0: And we find the corn also looking like pearls all around.
1: Merapapandaku kunkuma merupu daalche.
0: And the chili is looking so red and bright.
1: Bantipoola mukhamulu allanta vippe.
0: The flowers also blossoming in full.
1: మన గృహంలో ధాన్య సంపదలు నిలిపే.
0: And you find the grain in plenty and prosperity.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
0: And it's a beautiful festival of సంక్రాంతి that is advancing.
1: సర్వ విధములైన ధాన్యములంతా కూడాను మన యొక్క ఇండ్లకు చేరుతుంటాయి.
0: All forms of grain are present in our granary.
1: కనుకనే ఈ సంక్రాంతి టైం లోపల రైతులందరూ కూడాను చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
0: During this time of Sankranti, peasants take rest.
1: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చేకు ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
0: As Sankranti approaches, we do face certain risks and dangers.
1: నా పనులు ఏమి చేసినప్పటికీ,
0: whatever we do,
1: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
0: Nobody can prevent it.
1: జరిగిపోతూనే ఉంటుంటాయి.
0: They simply happen.
1: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
0: Another point need to be informed.
1: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
0: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
1: స్త్రీలందరూ వచ్చి చేరారు.
0: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
1: స్వామి 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
0: భగవాన్ యూ డిసైడెడ్ 19th యాజ్ లేడీస్ డే.
1: మేమంతా మీరిచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరిచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
0: Bhagavan, we are wearing all the saris so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
1: ఏమీ చేయనక్కర్లేదు.
0: You don't need to do.
1: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
0: You be happy, that is enough.
1: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
0: But one or two told.
1: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
0: Bhagavan, many సేవాదళ members come here.
1: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయనప్పుడు సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేటట్టుగా అనుగ్రహించండి అన్న.
0: భగవాన్ గివ్ అస్ దిస్ ఛాన్స్ టు సర్వ్ ఫుడ్ టు ది సేవాదల్ దట్ విజిట్స్ ప్రశాంతి నిలయం.
1: చెప్పాను, నేను సంకల్పించుకున్నాను. ఇది
0: భగవాన్ సెడ్ ఐ విల్డ్ ఆల్రెడీ.
1: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: ఈనాడు
0: టుడే
1: నేను సంకల్పించుకుని
0: భగవాన్ డిసైడెడ్
1: 360 దినములు కూడాను.
0: All the 365 days, not one or two,
1: jeevitham anta kudanu,
0: throughout life,
1: prati dinam kudanu 3000 mandi sevadalam varu.
0: Every day we have 3000 sevadal members working here.
1: Meerandari kudanu meer chakkari bhojanam pettali.
0: You will have very good food.
1: Adi sankalpinchukoni రేపటి నుంచి నే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా వేపించేశాను.
0: దట్ ఇస్ భగవాన్ స్వేల్.
1: ఎవరికి తెలియదు.
0: దట్ భగవాన్ స్వేల్ ఫ్రమ్ టుమారో.
1: సైలెంట్ వర్కర్.
0: సత్య సాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
1: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
0: ఆల్ గ్యాస్ సిలిండర్,
1: పెద్ద పెద్ద పాత్రలంతా వేపించాము.
0: బిగ్ యుటెన్సిల్స్,
1: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి, అంత తినే తట్టలు, పొడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
0: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్, ఆల్ ఆర్ రెడీ నౌ.
1: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
0: రైస్ అండ్ ద డాల్స్ ఆర్
1: రెడీ. ఒక్క దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుండాలి.
0: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ, బిగినింగ్ ఫ్రమ్ టుమారో త్రూ అవుట్ లైఫ్ ఫుడ్ విల్ బి సప్లైడ్ ఫ్రీ.
1: తర్వాత సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళని పిలిచాను.
0: Then Bhagavan called central trust members.
1: ఏం మీరు చేసే పని ఏమిటి?
0: What is that you are going to do?
1: కేవలం పేర్లు పెట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఏమిటి?
0: Are you there for name?
1: మీరు చేయవలసినటువంటివి కూడా కొన్ని చేయాలి.
0: You are supposed to do certain duties.
1: నిజంగా పాపం సేవకు వచ్చేటువంటి వారు చాలా బీదవాళ్ళంతా వస్తున్నారు.
0: Many poor men,
1: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు.
0: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
1: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు.
0: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
1: కానీ అందరూ వస్తున్నారు.
0: Many people come.
1: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఇస్తారా?
0: I serve them food. How about the railway fare expenses?
1: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు.
0: అండ్ ద రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి
2: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
1: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
2: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
1: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి.
2: ది ప్రైజెస్ హావ్ గాన్.
1: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
2: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
1: Kani maduranga cheptanu katinanga vestanu.
2: Bhagavan talks sweetly but he's so harsh in treating people.
1: Cheppanu,
2: he told them firmly.
1: ఎన్ఆర్డీ వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
2: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏంటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
1: మేము పల్లెలో ఉంటున్నాము, మీరు ఢిల్లీలో ఉన్నారు.
2: వి ఆర్ ఇన్ ఎ విలేజ్ వేర్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దే
1: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి అన్నాను.
2: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
1: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
2: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiate with the government and railways have concessions are sanctioned in treating people.
1: Cheppanu.
2: He told them firmly.
1: ఎన్ఆర్డి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
2: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్

0: members of the central trust negotiate with the government and railways concessions are sanctioned.
1: ఒక విధమైనటువంటి కఠినమైనటువంటిదిగా జరిగినప్పుడే ఈ మనిషి కూడా కొంచెం కదులుతాడు.
0: When Bhagavan is so harsh and strict, we start acting.
1: లేకపోతే మనిషి కూడా కదలడు.
0: Not otherwise.
1: మనిషి ఈనాడు ఏమైపోయిందంటే కలియుగ ప్రభావం చేత
0: because of effect kali
1: sovaratvanni penchukoni poyinadu.
0: Man is lazy more and more.
1: Swartham anetundi perigipoyindi,
0: full of selfishness.
1: Ee swarthamu ee oka selfishness chusukundinappudiki somarthalamu anek kanu pannlo ninchipothunnadu.
0: Because of selfishness we are lazy more and more and don't do any work at all.
1: Nenu kattinanga cheppanu chesthe chey lekapothe resign cheyanna.
0: Bhagavan gave strong dose, do it or resign.
1: Poi poorthi ayipoyindi.
0: They went.
1: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
0: The railway personnel were very happy.
1: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
0: The railway department thanked Bhagavan for the lovely beautiful chance given to the department.
1: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడాను ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
0: సేవాదల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది సెంట్రల్ శాంక్టోరం ప్రశాంతి నిలయం దే హ్యాడ్ టు రిలై ఆన్ సెవెరల్ మీన్స్ ఆఫ్
1: సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.
0: ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అరైవ్డ్ ఎట్ డిసిషన్.
1: 50 కోట్లు శాంక్షన్ చేసింది.
0: ఇట్ శాంక్షన్ 50 crores.
1: కంకర లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేసారు.
0: అండ్ దే కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
1: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్ పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్ణయించేశారు.
0: We are going to have very soon a railway station there near the
1: petrol bunk. Dharmavaram, Prashantanimu, Chikpalapuram, ee rakanga anni deshalu kuda connection icchetundi rail nu prarambhisthunnaru.
0: And we will have the railway connection connecting these three points, Chikpalapur, Dharmavaram and Puttaparthi.
1: Railway department akunta kuda monna meeting jarupukoni ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్.
1: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతి నిలయంలో దిగాల.
0: ఎవ్రీబడి షుడ్ రీచ్ కంఫర్టబుల్లీ కన్వీనియంట్లీ బై ఫర్
1: బొంబాయిలో ఎక్కచ్చును, మెడ్రాస్ లో ఎక్కచ్చును, హైదరాబాద్ లో ఎక్కచ్చును, ఇంకే విధంగా ఢిల్లీలో ఎక్కడ దిగినా కానీ ప్రశాంతి నిలయం వచ్చి చేరిపోవటం.
0: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
1: Yenikosam meeku cheptunnanante,
0: why Bhagavan is telling this?
1: Avatara samayal lopala,
0: the time of incarnation,
1: eppudu kudunu ye vidhamainatundi paristhithilo undukunu ee vidhanga anni okatu samakurinatundi teliyadu.
0: In no time you find all things joining together.
1: Idi chinna palle,
0: is a small village,
1: chinna వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
0: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
1: అలాంటి చిన్న పల్లె లోపల
0: సచ్ ఎ టైనీ హామ్లెట్
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
1: రావటం ఏమిటి?
0: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
1: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
0: ఎ రైల్వే స్టేషన్.
1: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
0: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
0: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba, we find these impossible things happening here.
1: ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: Many more things are going to happen.
1: మీకు తెలుసును.
0: You know that.
1: ఈ స్వామి చెప్పేటువంటిది కాదు.
0: These are not things to be said.
1: దినదినానికి ఇంకా మీరు ఈనాడు దగ్గర కూర్చున్నారు, ఇంకా కొంతకాలమునకు కొన్ని మైళ్ళ నుంచి చూడవలసి వస్తుంది మీరు.
0: Today, at least you are near. After some time, you have to be away 100 miles
1: far off.
0: Never lose the chance having had Bhagavan. Never give up the service to Bhagavan.
1: Bhaktini ichi.
0: Having conferred devotion. Giving power.
1: Mukti chechunandi.
0: And he'll give you redemption. Itarula
1: matalu impuka nammi kompadeyakandi.
0: Never listen to the words of others and ruin yourself.
1: Nerchukondi ee buddhulanni ivu teerchukondi karmam.
0: Learn from today itself and get relief from your karmic effects.
1: Kanuka.
0: So.
1: Mee andari prarthanalu nenu aalakinchi.
0: Bhagavan respond to our prayers.
1: Teppinchukotam mee kosame teppinchukunnanu.
0: This has been brought for your sake.
1: ఇప్పుడు మీ కోసమే దీన్నంతా నేను నయం చేసుకుంటాను.
0: భగవాన్ has decided.

0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect, perfect,
0: perfect. Perfect and perfect, nothing but perfect.
1: Kanuka, meerandaru kudanu cheppinattu nadchukoni.
0: Follow Bhagavan's command.
1: చక్కని పేరు ప్రతిష్టలు నిలుపుకొని
0: గెట్ ఎ గుడ్ నేమ్
1: మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులైపోయి
0: పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇతర
1: ప్రపంచానికి ఆదర్శాన్ని మీరు అందిస్తురండి
0: బి ఐడియల్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ
1: నేను ఆశించేటువంటి
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్
1: ఈ వాలంటీర్స్ కూడాను
0: ది వాలంటీర్స్
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము
0: సపరేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేమ్
1: ఇంకా భక్తులు కూడా తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము
0: అరేంజ్మెంట్ ఫర్ డివోటీస్ ఆల్సో
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము
0: 100 షెడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరెక్టెడ్ దేర్ టు అకామడేట్ డివోటీస్
1: అందరికీ కూడా కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము
0: అండ్ 150 ఏకర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అకామడేటింగ్ పీపుల్
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు
0: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామడేటింగ్ ఎవ్రీబడీ
1: ఈ 75th బర్త్డే కి
0: ఫర్ ది 75th బర్త్డే
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే
0: You have to wait and pray where we are going to be.
1: కానీ స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: But if Bhagavan's grace is there, wherever you may be, you belong to Him.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు అని ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: Here or there, anywhere, only one Sai present who will
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: Bhagavan is always with you.
1: కనుక స్వామి దూరం అవుతారని మీరు భ్రాంతికి ఏమాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
0: Never be deluded with the feeling that Bhagavan will distance Himself.
1: దృఢం చేసుకోండి.
0: Have the strong faith.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka.
0: So,
1: munmundu,
0: in future,
1: mee karyakramalu,
0: the program,
1: sakramanga jarupukovachunu.
0: Do it in a proper way.
1: రాబోయే సంవత్సరము
0: ద ఫ్యూచర్ ఇయర్
1: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు
0: యూ కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్
1: మీకు ఏమాత్రం కూడా నేను బ్రేక్ వేయను
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్
1: అది మీ నిమిత్తమే
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్
1: నా కోసం కాదు
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్ నాట్ ఫర్ స్వామి
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి
0: లెట్ ఆల్ యూ బి హ్యాపీ
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ
1: మంచి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము విచారము కష్టము అశాంతి
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ వరీ
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు అదే ఆధ్యాత్మికం
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్ దట్ ఈస్ స్పిరిచువాలిటీ
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
0: విదౌట్ స్పిరిచువాలిటీ
1: ఈ డిప్రెషన్
0: దేర్ ఇస్ డిప్రెషన్
1: ప్రతి మానవుడు కూడా 90% అంత డిప్రెషన్
0: And every man has got 90% of depression.
1: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి
0: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద డిసీజెస్ ఇంక్రీజ్
1: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు
0: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ
1: మనసు నుంచి పుట్టినవే
0: దట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్
1: మానసిక శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్
1: శారీరక పుష్టిని మీరు పెంచుకొని
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్
1: జీవితం గడిపి
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ బ్లిస్
1: తోటి మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను
0: భగవాన్ వాంట్స్ us to be physically strong Grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
1: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: You may go anywhere, never step backward.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
0: It is only devotion that protects Bharat, nothing else.
1: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
0: Because the devotion, God is hidden and gone.
1: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుంది.
0: Every where we find bestiality, animality.
1: కనుక ఈ పశుత్వము రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి
0: సో యానిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
1: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించండి
0: వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ హౌ డు యు నో ద డివైన్ వాల్యూ
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను
0: ఆల్ ఆఫ్ యూ
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
1: దేశం నలుమూలలా తిరిగి
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: ప్రిన్సిపల్స్ క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమందియో కొన్ని స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనపూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulaina kodunu manamu sadhinchalemu.
1: Without this body we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanadulu kante manaku ee shariramme chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైన కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పరిష్కరించుకునే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం ఎందుకంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమును త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava deham yokka viluvanu manamu gurtinchukovatam atyavasaram.
1: It's most essential that we know the value of the human body.
0: Manavatvamlo unnatundi divyatvanni kaapadeetundidi ee yokka dehame.
1: It is the body that protects, holding the divinity within.
0: Viluvaneni ఇనుప పెట్టే ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు,
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్,
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: విత్ ఇన్ దిస్ బాడీ ఈస్ ప్రెసెంట్ ద డివినిటీ హై.
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: విత్ ఇన్ దిస్ బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్ like good feelings, good thoughts, good sentiments and so on.
0: ee viluvainaatundi gunamulnu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ee gunamulu vallane manavatvamunaku viluvachindi.
1: In fact, human life has got a value because of these virtues.
0: ee daya, prema, sahanamu, sanubhuti, tyagamu, ityadi manavata gunamulu undatam chetane manavatvamunaku goppa viluva yerpadindi.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలు అంటే ఏమిటో ఏ మాత్రమూ అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: అండ్ దే ప్రెజెంట్ ద సెకండ్ హ్యాండ్ రిప్రజెంటింగ్ ద మూమెంట్.
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ద క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ సింబలైజింగ్ మంత్స్, అవర్స్ అండ్ ద సెకండ్స్. బట్ వి ఆర్ నాట్ అవేర్.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వీ డు నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: Pavitram ante emiti?
1: What is sanctity?
0: Nirittam ante emiti?
1: What is that?
0: Nishtharam ante emiti?
1: What is the steadiness?
0: Nishtharam ante emiti?
1: What is selflessness?
0: Anetundi vishayalle manam gurtinchukolekapothunnam.
1: We are not able to recognize these valuable things.
0: Kani ee naati manavudu ee viluvainaatundi shariramanu swartha saprayojanamulakai vinivaginchukuntunnam.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never. ఇతరులకు నీవు
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం డెట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్, అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములు కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము అయి అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap you go around the different countries you are becoming a vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: You go abroad expecting something that is in you already.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: You are not able to recognize that which is hidden in you.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: So Veda explains this I from the standpoint of individuality.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: Who is vyakti or individual?
0: అవ్యక్తమై
1: that which is hidden.
0: గూఢంగా
1: hidden
0: పరియంది ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హు ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హు రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి ఒక మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రవర్తించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణా సాధనలు కలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: ఆ సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity heart anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kudanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi em manam aavirbhavam chesukoni tirigi bayaki teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatunti vaadu evvadu ee jagattulo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: it. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మదిరి తన్నరుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: వీరుని గుణం మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదువులేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసపియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టియే కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్,
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు.
1: శంకర వాజ్ పాసింగ్ బాయ్ హియర్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money. నేను
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life? Don't you find birds and beasts partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food raiment.

0: ನಹಿ ನಹಿ ರಚತಿ ಶುಕ್ರಂಕರಣೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrum karane will never come to your rescue.
0: Ee deham enta kaalam undinappudiki edo oka naatiki maraninchu tappadu.
1: The body may last for a long time, but it cannot be eternal.
0: Pada pada manasu emkim karulappudu paasamu laagedi veena.
1: The messengers of death are prepared to drag your body.
0: Dabadaba baita pettudiki laabamu ledani cheppu veena.
1: When relatives give up the hope and ask the body to be taken out.
0: Aalu kuchalu labalava yerchu veena.
1: When the children and wife cry loudly.
0: Tarama harinavamu notana balaka.
1: Is it possible to sing the glory of God then at the last time?
0: Aa samayam lopala ayyara chintadi annante evar raagalu.
1: At the time if you go on crying for help, who will come to your rescue?
0: Kanukane jeevita kaalamulunde kudunu manam dinni saathanga gaavinchukune marganni vetiki danni manam gurtinchali.
1: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
0: Kaani jeevitam lopala manam anubhavinchavalsindi kuda anubhavinchali.
1: However, we should have certain experiences now.
0: ఎట్టి ఎక్స్పీరియన్స్ కాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్?
0: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
0: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
0: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్ ఇస్ నాట్ ఆఫ్ అరోమ ఆర్ సెంట్ ఆర్ రోజ్ వాటర్ ఆర్ ఫ్రాగ్రెన్స్.
0: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
1: వాట్ ఈస్ దట్ యు ఫైండ్ ఇన్ ద
0: బాడీ? మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
0: వాటిని కాపాడుకుని నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact, we have to maintain our body to sustain and to protect the values.
0: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
0: దీని వల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
1: There is nothing that would happen.
0: కేవలం ఎందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
0: నటప

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body.
1: You
0: are highly educated now. How is it possible? It's only through this body.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు,
0: what are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు,
0: then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: French have not lost in the battlefield.
1: వారు బాగా మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: And in fact they are drowned in comforts and pleasures and therefore lost the battle.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: In fact we are ruining ourselves making use of the body for pleasure.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: What is that you get out of worldly desires?
1: ఎంతకాలం ఉంటుంటాయి?
0: And what do you find?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: They are all momentary.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: We should never consider that the body is not given to enjoy worldly pleasure.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athanu eppudukunu ye chinna vishayani kodunu chaala pramanamulu vetikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the seawater.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ హి వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రం నందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this more and more would be added on in future.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface.
1: నా రూపమున అలలే శృంగారము.
0: And in fact to me waves are the real decoration.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము
0: అండ్ హౌసెస్ ఆర్ ద డెకరేషన్ టు ద ఓషన్
1: గగనకి చంద్రమని శృంగార
0: అండ్ మూన్ ఈస్ ద జువెల్ టు స్కై
1: నారికి గుణమే శృంగార
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతి శృంగార
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ
1: కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ
1: మానవునికి గుణమే శృంగారము
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్
1: మీరు యువకులు
0: యు ఆర్ యంగ్
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసిన వారు
0: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి
0: and don't develop body attachment
1: దేహాభిమానం మాత్రం పెంచుకోండి
0: and you think of the body to
1: put దేహాభిమానం మాత్రం పెంచుకోకండి
0: not attachment
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి
0: but be healthy
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి
0: with this healthy body you can undertake any activity and be successful
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం ఏమిటి ఆ ద్వయం సత్యం కీర్తి ద్వయం స్థిరం
0: లైఫ్ ఇస్ టెంపరీ యూత్ ఇస్ టెంపరీ వెల్త్ ఇస్ టెంపరీ వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ బట్ టూ ఆర్ పర్మనెంట్ వాట్ ఆర్ దే ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం
0: truth and reputation are permanent
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి
0: we should follow the truthful path
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది
0: you get reputation because of truth
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు
0: without truth you will never be reputed
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి అని విద్యార్థులు బోధ చేస్తున్నారు
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెల్లింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ
1: ఎవరు కాపాడగలరు
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ
1: ఇది కేవలం ఒట్టి మాటలే
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness they will protect the whole country
1: dharma rachati rachitah
0: and if you protect dharma that dharma will protect
1: dharma eva hato hanti
0: if you kill dharma you will be killed
1: kada dharmani modali petti deshanni kaapadamante deshanni evaru kaapadagalaru
0: you give righteousness on one hand and you want
1: dharmani man kaapadte aa dharma me deshanni kaapadutundi
0: if you just protect and uphold the righteousness the
1: country will be protected dharma manetundi shunyamaipoyindi
0: in man today righteousness is
1: nothing manetundi kanipinchatame ledu
0: there's nothing whatsoever
1: satyam anetundi sakshatkarame lekunda potundi
0: there's no trace of truth at all
1: marugu padipoyindi
0: and it's hidden
1: ilanti pippi manushulu dwara manu deshanni ee rithiga rakshinchukovali
0: such people how can you protect your country
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి
0: అండ్ యు షుడ్ డిటర్మైన్ అండ్
1: వేషానుకైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి
0: అండ్ వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫుల్
1: ఆఫ్ ఒక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చాడు
0: ఎ స్ట్రీట్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు
0: హి వాస్ సింగింగ్
1: తర్వాత నాట్యం ఆడాడు
0: స్టార్టెడ్ డాన్సింగ్
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్
1: వేదాంత సారాన్ని కురిపించాడు
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ
1: శంకర తత్వాన్ని బోధించాడు
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి
1: చెప్పాడు
0: దెన్ సన్యాసి సేడ్
1: రాజా
0: ఓ రాజా
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు
0: దిస్ ఇస్ నాట్ ధర్మ ద కాండక్ట్
1: వేషానికి ప్రవర్తన ఉండాలి
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్
1: లేక సంస్కారములకి హాని కలుగుతుంది
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ
1: కాబట్టి ఈ యొక్క రూపలు నాకు అక్కర్లేదు
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ హీ సెడ్
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్
1: రాజా ఇవి నాకు చాలదు అన్నాడు
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్ దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆస్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: virtues,
1: సద్బుద్ధి
0: good mind,
1: సత్యనీతి
0: truth,
1: భక్తి
0: devotion,
1: క్రమశిక్ష
0: discipline,
1: కర్తవ్య పాలనములు
0: duty,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునది విద్య.
0: దట్ దీస్ క్వాలిటీస్ ఆర్ గివెన్ బై ఎడ్యుకేషన్.
1: విద్యార్థి నేర్వవలయు.
0: ద స్టూడెంట్

0: మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యావేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
1: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కాండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
0: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
1: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
1: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
0: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
1: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
0: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
1: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ఆఫ్ లుక్ ఆఫ్ ఎక్స్ట్రో.
0: కన్నులు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యు ఆర్.
0: గ్రంథాన్ని చూడు.
1: యు సీ ద బుక్.
0: దాన్ని చదువు.
1: అండ్ యు రీడ్.
0: తల్లిదండ్రులను చూడు.
1: యు సీ యువర్ పేరెంట్స్.
0: మిత్రులను చూడు.
1: అండ్ ఫ్రెండ్స్.
0: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
1: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
0: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతూ ఉంటారు.
1: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
0: వీలు కదా అని వారిని చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
0: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్.
0: ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
0: అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా విశ్వసించాలి.
1: యూ కన్సిడర్ యువర్ మదర్స్.
0: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
1: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
0: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
1: And because of such bad looks, you lose your sight.
0: Surya Namaskaram chepparu.
1: You salute, respect your sun god.
0: Evaru ye vidhanga ee chedda drushtini chustaro vaallalo nenu kanu drushtinchi veraipothanu annadu Suryudu.
1: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
0: Kanuka evarinante vaarini chudakoodadu.
1: So you cannot look
0: at daarlo nadustunnav daarini chusukuntu nu po.
1: As you pass by, watchful of the road.
0: Neeku chemame avutundi. గుణములు మంచివిగా పెరుగుతాయి.
1: యూ విల్ బి సేఫ్ ఇఫ్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
0: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది.
1: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
0: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
0: రోడ్డు
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
1: కంట్రోల్ యువర్ లుక్స్.
0: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
0: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
1: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
1: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
0: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
1: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
0: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
1: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
0: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
1: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
0: ఆయన చెప్పాడు,
1: హి సెడ్,
0: సత్యం మన యొక్క దృష్టి.
1: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
0: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
1: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
0: బ్యూటీ మన యొక్క దృష్టి.
1: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
0: ఏది బ్యూటీ?
1: వాట్ ఇస్ బ్యూటీ?
0: టీచర్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: అదే మన యొక్క బ్యూటీ.
1: దాట్ ఈస్ ది బ్యూటీ.
0: సత్యం శివం సుందరం అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు, దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: అండ్ దిస్ టీచర్ వాజ్ పాసింగ్ బాయ్.
0: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
0: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
1: బికాస్ హీ వాజ్ ద లీడర్ ఆఫ్ యూత్.
0: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
0: కింద చూసుకుంటూ పోతున్నాడు.
1: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్
0: వాక్.
1: ఇట్ వాజ్ ఈవినింగ్ వాక్.
0: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
1: అండ్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
0: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
1: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాజ్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
0: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
1: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
0: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
1: ఇమీడియట్లీ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
0: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా. నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
1: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్.
0: నేనెవరు అని చింతిస్తున్నాను.
1: హావ్ బీన్ థింకింగ్ దిస్.
0: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
1: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
0: అతనే సోక్రటీస్.
1: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
0: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
1: సోక్రటీస్ వాజ్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
0: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
1: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
0: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
1: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఏమి లౌడ్ స్పీకరా? ఇష్టమొచ్చినట్టు వినటానికి.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: Truth remains the same in all three periods of
0: time. Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffer from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలోస్ సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యు కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానము చేతనే త్యాగము వస్తుంది.
1: Through meditation you can cultivate sacrifice.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: By sacrifice you can be peaceful.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: So for everything practice is essential.
0: పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: Walking, talking, reading, they're all out of practice.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘములు పురస్కరించుకునియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచి వారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: Therefore we should develop our good quality by joining good company.
0: ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు?
1: Who is the real teacher in this world?
0: హృదయమే నిజ బోధకుడు.
1: One's own heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: ప్రపంచమే స్త్రీయైనటువంటి గ్రంథము.
1: World is a book.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: Conscience ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు.
1: Conscience will never guide you in the wrong path.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: So who is the true teacher?
0: హృదయమే నిజ బోధకుడు.
1: Heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is a true teacher.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: Time goes along the right direction.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైన కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: Under any circumstances, time will never change.
0: ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు.
1: Today we have two types of teachers, బాధ pain. Bodha, the teaching.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: It's difficult to have the preceptors of noble teaching.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలమనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్యమును కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మృగుతుంది.
1: It is the time that swallows life span.
0: కానీ కాలం కూడాను మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: బట్ ఈశ్వర ఇస్ బియాండ్ టైమ్.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యమును చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వి రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని రామాయణమని మహాభారతమని ఖురాను బైబుల్ మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాం.
1: వి రీడ్ బుక్స్ లైక్ గీత ఖురాన్ బైబుల్ రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద వరల్డ్ దట్ టీచెస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ అండ్ వరల్డ్లీ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: సో వరల్డ్ ఈజ్ ఎ ట్రూ బుక్.
0: ఈ ప్రపంచంలో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: దట్స్ నథింగ్ దట్ యు కెనాట్ లెర్న్ ఫ్రమ్.
0: మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ
1: Man may be very intelligent.
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచినే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యను లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమందై కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరిని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు సముద్రము నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు సముద్రములు నదులు ఇవన్నీ ఏర్పడిచే చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: యాజ్ మౌంటైన్ సీ అండ్ రివర్స్ ఫార్మ్డ్ యు ఫైండ్ ద డార్క్నెస్ డిమినిషింగ్.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ద లైట్ ద సన్ అండ్ స్టార్స్ అపియర్డ్.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness, gives rise to the light.
0: Kanukane, ee cheekati nundiye aa velugu prakashamu jagattunuku choopimpa chestundi.
1: So the illumination light is out of darkness only.
0: Kanuka manavuni yokka buddhist gatulanu chakkaga nirupinche nimittamai manam ee prapanchamunu oka granthamuga teesukovali.
1: To develop the rightful attitude, we have to take the world as a book.
0: Prapanchamu nerpanatvanti yokka lessons అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దర్ ఇస్ నో లెసన్ దర్ ఇస్ నాట్ టాట్ బై ద బుక్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రుడు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుణ్ణి మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will not suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be
0: up. కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఎల్ల వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above
0: you, and below you.
1: Relatives come up to the doorstep as the true friend is the name of the Lord, the sacred
0: name.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనము మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యు గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికం నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీథింగ్,
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హౌఎవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వెలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాసికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాసిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాసిక ఇస్ ఫోమ్.
0: అది ఏ ప్రాతిభాసికము.
1: దట్ ఈస్ ద.
0: అయితే ఆ ప్రాతిభాసికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హౌఎవర్ ప్రాతిభాసిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాసికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమైన నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
0: ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్,
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్, పారమార్థికము సన్,
1: ద స్పిరిచువల్ ఇస్ సన్,
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్,
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మర్జ్. ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకారం మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ది సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ది మిజరీ ఇన్ దిస్?
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి,
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్,
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్,
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి ఒక సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరం ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు,
1: Then Narayana said,
0: Madbhaktaha yatra gayanti tatra shishtami narada. Narada. Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kudunu branch officesu.
1: Vaikuntha, Kailasa, their branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence
0: entrance. Pratishthami narada. Nenu vasami ani cheppaledu. Tat pratishthami narada. Akkade nenu pratishthai untuntanu.
1: He says that he installs himself there.
0: Chuchara. Bhagavantudu tana hrudayamande untundaga భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: అయితే
1: however,
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారములు కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: ఇన్ని సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్ వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: ఎవడు కోటీశ్వరుడు?
1: హూ ఇస్ ద రిచ్ మ్యాన్?
0: హూ ఇస్ ది బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది బిగ్గెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్.
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్
1: మ్యాన్. హీ హూ హ్యాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యు బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
0: భగవంతుని వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనము అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు కుంటారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా బిర్లా బిర్లా కిర్లాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిర్లాస్కర్ డూ దే
0: హ్యావ్? ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యు కెన్ హావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యు కెన్ హావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యు హావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు.
1: యు హావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుంది.
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు.
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూస్?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు
0: స్లీప్. నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కనాట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్ల బెడ్ ఎందుకు?
1: వై డెన్ల
0: బెడ్? ఈ డెన్ల పిల్లో ఎందుకు?
1: వై డెన్ల
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా.
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukani ivanni kuda nu kevalamu aatma shanti nimittame yerpadinattu venetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for inner peace.
0: Bhautika kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aanandam nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu konde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanniga pettunnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are meant.
0: Kalki ee naadu anni amarchukunnamu aina adi lekunda potundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pote mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu?
1: Why God has given the
0: body? Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి. పచ్చిపచ్చి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పసిపచ్చి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గములో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: సో రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: లేజినెస్ ఇస్ ది బెస్ట్ అండ్ డస్ట్.
1: సో లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ టు.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంను వ్యర్థంగా ఆవిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ ఇస్ టైమ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఇస్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల, రేడియో లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్, వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్లో ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్. దీనికి
0: ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్
0: రియాక్షన్. నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనమేమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking Shabari has been given.
0: Adukadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadu.
1: The bird Jatayu was given rights. Shabari
0: has not asked. No. They just pray.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంతం స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: we should get the magnet of grace.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: And we should see that the electricity spreads all over.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: That is electricity.
0: అది ఏ విద్యా శక్తి.
1: That is the
0: అది ఏ ఆత్మ శక్తి.
1: That is the power.
0: అది అనంత శక్తి.
1: That is infinite.
0: అది అద్వైత శక్తి.
1: That is non-dual spirit.
0: అది సచ్చిదానంద శక్తి.
1: That is the eternal blissful state.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ అస్.
0: కానీ తెలియకపోవటం చేతనే
1: because that is electricity
0: అది విద్యా శక్తి.
1: దట్ ఇస్ ద
0: అది ఆత్మ శక్తి.
1: దట్ ఇస్ ద పవర్
0: అనంత శక్తి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అది అద్వైత శక్తి.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్
0: స్పిరిట్. అది సచ్చిదానంద శక్తి.
1: దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్.

0: that.
1: పరదేశములో ప్రవేశిస్తున్నాము.
0: We go.
1: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
0: We go to different places.
1: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
0: We think that we would be able to acquire them.
1: కనుక మనకు ఇది అవసరం లేదు.
0: It's not necessary.
1: తనను తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
0: Develop self confidence.
1: తన ఎందుకున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
0: Have full faith in the spirit.
1: ఎవరిని మనం నిందించకూడదు.
0: Don't criticize anybody.
1: ఏ మతమును మనం నిందించకూడదు.
0: Don't criticize any religion.
1: ఏ సమాజమును మనం నిందించకూడదు.
0: Don't blame any society.
1: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
0: Follow your own path.
1: నిజముగా దైవత్వంపై విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
0: If one has full faith in God, will never suffer.
1: వచ్చినా కూడాను పర్వతములు మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
0: They may come like a mountain would pass off like a mist.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: Though there are divine thoughts and divine feelings, we don't recognize the divinity. దినానికి
1: ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
0: We change every moment.
1: క్షణక్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
0: Moment to moment mentality changes.
1: వాంఛలకు అదుపే లేదు.
0: Desires have no check.
1: ఇంకా ఆనందం ఎట్ట నీకు ప్రాప్తిస్తుంది?
0: హౌ డూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
1: నీ అందే ఉంటున్నది ఆనందము.
0: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
1: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
0: Yet what is the use?
1: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
0: The entire whole wealth is present under the feet.
1: కానీ మనం తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
0: Because you don't know that, you suffer.
1: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
0: There's water underneath the earth.
1: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
0: How to draw water?
1: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
0: There is mud between you and the water underneath.
1: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
0: This is the mud, the worldly fancies which have got to be removed.
1: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When you remove the whole mud of the world, you will get the water. Otherwise,
1: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే,
0: when once you install bore well,
1: చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
0: It will go dive deep and draw water out of the bottom.
1: అది ఏ నామస్మరణ?
0: That is singing of the name of God.
1: నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
0: Therefore, if you install the bore well of God's name, you can draw water out of your heart.
1: కనుకనే నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
0: Let the name of the Lord sing on
1: ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
0: యు మే డూ ఎనీథింగ్, హ్యావ్ డివినిటీ విత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: Then work will be transformed into worship.
1: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
0: యు మే డూ ఎనీథింగ్, టేక్ ఇట్ యాస్ డివైన్ యాక్టివిటీ.
1: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
0: వి షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
1: నోరును ముయించాలి.
0: వి షుడ్ షట్ అవర్ మౌత్.
1: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
0: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
1: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
0: వి ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
1: ఇది దైవ ద్రోహము.
0: యు ఆర్ బిట్రేయింగ్, యు ఆర్ ఎ ట్రైటర్ టు గాడ్.
1: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
1: హార్ట్. హృదయాన్ని తెరిపించు.
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
1: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని ధరిస్తూ.
0: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
0: For small things and big things we go on talking vain gossip.
1: కనుకే ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందమో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
0: That day when we control our talk, you'll be blissful.
1: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
0: The one who talks cannot do.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
0: A doer, the one who acts will not.
1: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయనటువంటి సోమరి.
0: So the one who talks continuously is a lazy man who won't do.
1: మాటలను తగ్గించుకో.
0: Cut short your talk.
1: హృదయాన్ని తెరిపించుకో.
0: ఓపెన్ యువర్ హార్ట్.
1: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
0: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్
1: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
0: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
0: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
1: కనుక ఈనాడు భజన చేశారు.
0: టుడే వీ హావ్ డన్ భజన.
1: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
0: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
1: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
0: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
1: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
0: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్, బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
1: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
0: వెన్ బాయ్స్ ఆర్ సింగింగ్, గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
1: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
0: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
1: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
0: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
1: ఇది ఎంత స్వార్థము!
0: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్?
1: ఎంత సంకుచితమైన భావము!
0: వాట్ నారో మైండెడ్నెస్!
1: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము!
0: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఈ విధంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
1: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
0: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
1: అక్బర్ చక్రవర్తి బయట పోతూ

0: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
1: చెట్టు కింద కూర్చొని
0: హి సాట్ అండర్ ఎ ట్రీ
1: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
0: హి నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
1: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
0: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్. He went.
1: ఆనందంగా విన్నాడు.
0: He heard it.
1: ఆనంద బాష్పాలు రాల్చాడు.
0: He was shedding the tears of joy.
1: మునిగిపోయింది.
0: Heart is full of happiness.
1: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
0: We should spend our life singing the glory of God that pleases him.
1: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
0: Let him be a beggar or a rich man or a great musician. After all, it's singing only. There's no difference such as a woman and a man.
1: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కాని గాన సంబంధమైనటువంటి కాదు.
0: After all, the man and woman is only body
1: consideration.
0: Whether they sing or you sing,
1: so God sing.
0: Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
1: ఇంక మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికములో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
0: In future, you also see there will be the spiritual content background as you sing.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ బి బ్లిస్ఫుల్.
1: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
1: ఎలాంటి దాంట్లో
0: వేర్
1: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
0: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
1: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డు అవర్ ఓన్ డ్యూటీ.
1: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
0: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
1: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
0: Swami said the caste of humanity.
1: Nijame, caste of humanity.
0: Yes, caste of humanity.
1: Swami caste of humanity annaru kadani evarneti emi ani pendi chesukundam ani ishtam ochinattu pravestunnaru.
0: Swami said caste of humanity so I can marry anybody.
1: Caste of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
0: Bhagavan made a mention of caste of humanity but not culture of humanity. There is culture.
1: Ee culture ni kudanu manam anusarinchali.
0: We should follow this culture.
1: Manavuni yokka culture etuvantidi?
0: What is the culture of man?
1: Sanskruti etuvantidi?
0: What is culture?
1: Sanskrutanni vadale petti kevalamu bhautikamaina dani teesukunte prayojanam emti?
0: We have forgotten this culture. We go by the worldly way.
1: తరువాత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
1: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
0: దేర్ నో కాస్ట్ డిఫరెన్స్.
1: అందరూ ఒకే కాస్టే.
0: ఆల్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
0: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద
1: కల్చర్. ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
1: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
0: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
1: నీకు అవసరమైనట్లయితే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
0: If it's to your convenience, you quote
1: Swami.
0: Avasaram
1: lem danni Swami mate prashninchadu.
0: That we don't want to do, you don't quote Swami.
1: Idi sariyainatundi bhaktiya.
0: Is it proper devotion?
1: Swami cheppinappudu annitini nee anusarinchalsindi.
0: You should follow whatever Swami says.
1: Nee ishtamaintundi matram anusarinchadamu, ishtam gaani daniki culture ni vadali pettukotam manchidi kaadu.
0: You follow that what you like and drop that you don't like.
1: Kanuka prathi daniki kudanu ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
1: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
1: అక్కరకు రాని చుట్టము
0: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్
1: నొక్కిన వరమిని వేల్పు
0: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్
1: మోహమున తానెక్కిన పారని గుర్రము
0: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్
1: కూనా విడువంగ వలయు.
0: You have to drop it immediately.
1: Nimishamlo danni vadalipettu.
0: Give it up in a minute.
1: Neevu bhagavantuni mokkinappudu neeku varam ivvakapothe ichipettu.
0: If you pray to God, if he doesn't grant your desire, give him up.
1: Adigite korkalu ivvanatvanti oka devunni kuda nu vadalipettu.
0: You forget God if he doesn't grant your rewards.
1: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
0: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
1: ఇది ఎవరికి చెప్పాడు?
0: టు హూమ్ ఇస్ దిస్ సెడ్?
1: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ త్రీ వేస్.
1: అది వదిలిపెడుతున్నారు.
0: దే ఫర్గెట్ దట్.
1: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
0: దే టేక్ దిస్ థింగ్
1: కట్టగలబడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
0: దిస్ ఇస్ సెడ్ ఇట్ ఇన్ సుమతి టు ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
1: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
0: వితౌట్ హ్యావింగ్ దిస్ గుడ్ మైండ్ యు గో ఆన్ థింకింగ్ దిస్ రిలేషన్
1: చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
0: ఇఫ్ యూ డోంట్ హెల్ప్ హిమ్ ఎర్లియర్ హౌ డు ఎక్స్పెక్ట్ హెల్ప్?
1: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం. చేయరు.
0: ఈవెన్ పేరెంట్స్ వోంట్ కమ్ టు యువర్ రెస్క్యూ.
1: కనుక అక్కడకు రాని చుట్టము.
0: ద రిలేషన్ విల్ నాట్ కమ్ టు యువర్ నీడ్స్.
1: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
0: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
1: గుర్రం ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదు అంటే ఏం గతి అవుతుంది నీకు?
0: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్.
1: అజ్ఞానమే,
0: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
1: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
0: An intelligent man will know the riding first or else he will not go anywhere near the horse.
1: భగవంతుని పైన సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వాడే భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు, భగవంతుడు కూడా అతనికి వరాలు అందిస్తాడు.
0: The one with full faith in God will pray to him wholeheartedly.
1: Faith లేకుండా దేవుడు నాకు చెచ్చి పెట్టు అంటే ఎట్లా తెచ్చి పెడతాడు?
0: Without faith how do you demand? Oh God, give me this.
1: He is not your servant.
0: God is not your servant.
1: కానీ ఆ భక్తియే నీలో ఉంటుంటే నీకు సర్వెంట్ సర్వెంట్ సర్వెంట్.
0: But if you have that faith and devotion, you'll be servant of the servants.
1: కనుకనే భగవంతుడు సర్వలోకుడు సర్వెంటే.
0: God is the servant of all.
1: అందువల్లనే
0: సో
1: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
0: ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
1: సర్వెంట్ ఎప్పుడు కూడాను,
0: సర్వెంట్ ఆల్ ద టైమ్,
1: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిలుచుకొని ఉంటాడంట సర్వెంట్ గా.
0: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: నా భక్తుడు ఏమి కోరుతాడో అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
0: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ అట్ ద సర్వెంట్ సో యాస్ టు నో ద
1: డివోటీ. వాడు భక్తుడే గనుక కాకుండా పోతే,
0: if he is not a devotee,
1: bhagavat bhavame atani hrudayamandu lekapothe,
0: if there is no divine thought in the heart,
1: bhagavantudu master ga untadu.
0: God becomes a master.
1: hanumantudu sangati meeku baaga telustunu.
0: You know the story of hanuman.
1: Atani goppa gunavantudu balavantudu hanumantudu.
0: He is virtuous and is one of strength.
1: alanti vaadu ramu daggura deenudaga nilchukunnadu.
0: But in front of God Rama, he is very humble.
1: ravanu daggura ధీరుడై నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హి స్టూడ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: అహంకారం గలవాని దగ్గర ధీరుడిగా నిలిచాడు భక్తుడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఎగోయిస్టిక్ మ్యాన్ ద డివోటీ స్టూడ్ యాజ్ ఎ వారియర్.
1: ప్రేమమయుడైనటువంటి భగవంతుడి దగ్గర దీనుడై ఉన్నాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ హిస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ హి వాస్ సో హంబుల్.
1: కనుకగా ప్రభావం పరిస్థితిని పురస్కరించుకుని జీవితాన్ని జరుపుకోవాలి.
0: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
0: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
1: భక్త పరాధీన నమః అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
0: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద
1: డివోటీ. ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
0: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హీస్ విత్ యూ.
1: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
0: వీ షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్.
1: భగవంతుడు గానలోనుడు.
0: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
1: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
1: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
0: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
1: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
0: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
1: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
0: సమ్ పోయట్స్ కంపోజ్
1: రామ నన్ను కాపాడు ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
0: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
1: ఇంకా గేయం రాస్తుంటారు.
0: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
1: అందులో రామ నన్ను కాపాడరా అంటుంటారు.
0: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
1: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
0: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
1: కానీ అదే గాయకుడు వచ్చి,
0: బట్ ఎ సింగర్,
1: రామా నన్ను కాపాడు, ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
0: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
1: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
0: స్వీట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
1: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
0: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
1: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
0: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
1: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
0: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్. to find its fulfillment.
1: Kana inka munmundu
0: in future
1: andaru kudanu ekakanthamto untundali.
0: All should sing unitedly.
1: Puram okkoka vyakti maatrame bhajana chestu poyetunte varu.
0: Earlier singing was alone at the individual level.
1: Sikkula guru ainaatundi guru nanakku samuhika bhajanu prarambhistu vachadu.
0: Guru nanak started collective singing.
1: Andari gontulu okka shabdamlo yinamai povali.
0: In mass singing there will be unity, one
1: appude భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
0: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
1: ఇది చూడండి వస్త్రము,
0: దిస్ ద క్లాత్.
1: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
0: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
1: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
0: The collective singing, mass singing is very strong.
1: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
0: The voices and the feelings stand in unison.
1: కనుక
0: సో
1: ఇక మున్ముందు కూడాను
0: ఇన్ ఫ్యూచర్
1: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్ అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students,
1: Manomulam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati teliki sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata prithvi jalamu agni vayuvu ani kudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The summoned substance of this is earth, water, fire and wind have taken their birth from ether.
1: Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is an account of the movement of sky the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutamu kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనస్సు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మై షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశముల యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, rendu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ది మైండ్ టు బి కూల్.
1: అయితే దీనికి పైన ప్రాణమనే అగ్ని, క్రింద బుద్ధి అనేటువంటి అగ్ని ఉండటం చేతనే మనసు జలంగా మారిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్, ప్రాణ అండ్ బుద్ధి, దెన్ ఇట్ బికమ్స్
1: జలం యొక్క స్వభావము. పల్లమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
0: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈస్ టు ఫ్లో ఆల్వేస్
1: ఉన్నత స్థాయికి స్వభావం దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
1: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైన యొక్క మార్గం నందే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటారు.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్నా దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ ఫైవ్.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఫైవ్ సీడ్స్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ బ్లిస్.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: బ్లిస్ ట్రాన్సెండ్స్ సారో అండ్ జాయ్.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కానీ మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: జాయ్ అండ్ సారో ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆనందము.
0: బ్లిస్ ఈజ్ అ స్టేట్ విచ్ ట్రాన్సెండ్స్ సారో అండ్ జాయ్.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is prajna tattva, principle of prajna.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనం అనుసరించవలను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, this constant integrated awareness is all pervasive, it is necessary to make efforts to recognize it.
1: దేహమందును మనసులందును బుద్ధియందును అంతఃకరణ యందుకును ఉండినటువంటి ఒక సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: As this occupies all aspects of human body and human life, this is appropriately called constant integrated awareness.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: We have to follow the sound itself of this particular word.
1: దీనిని అంతర్వాణి అని చెప్తూ వచ్చారు.
0: This has been described as the inner voice.
1: అంతర్వాణికి భగవంతునకు భేదము లేదు.
0: There is no difference whatsoever between inner voice and God.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు,
0: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్,
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
0: వీ గెట్ బ్లిస్.
1: అయితే ఈ అంతర్వాణిని ఏ రీతిగా మనం అనుభవించాలి?
0: హౌ టు ఎంజాయ్ అండ్ ఫాలో దిస్ కాన్షియన్స్ ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణిని అనుభవించవాలన్నా బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సునకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్వర్డ్స్ ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్క
1: స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది సరియైన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక, రాజసిక, సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక, రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను,
0: అసోసియేటెడ్ విత్ వైలెన్స్,
1: క్రోధము చేతను,
0: యాంగర్,
1: ఆడంబరము చేతను,
0: షో, ఆస్టెంటేషన్.
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత, అహంకారం చేత, కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో, ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై, అధికార నిమిత్తమై, స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్, పవర్, టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు,
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉంది.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా భగవత్ప్రీత్యార్థమై భ్రమించి,
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత,
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్, నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తాను ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: యలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: యలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితం చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫార్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికి
0: he will not have any intention to hurt any
1: other loku badhalu kaligistuntadu
0: but he will be hurting others all the same.
1: alanti yokka tattavulu
0: such principle
1: artham chesukuneetvanti yokka shakti samarthyamulu kuda nu kolipothadu.
0: he loses even that power to understand this discrimination.
1: ee mooru kudanu daiva bhakti aneetundi ye maatramu undadu.
0: all these three types of people do not really have
1: daiva chintana aneetundi kuda ye maatramu undadu.
0: they do not even think of god.
1: paropakara tattvam asale undadu.
0: welfare of others doing some service for
1: daya dakshinya rahitulai untaru.
0: he will be absolutely not having any kind
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: and these people will be explaining as if it is nirguna bhakti. this kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: truly speaking this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి.
0: విప్రక డివోషన్ ఇస్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి.
0: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: It is making things which are at a distance bring
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: It is making friendship with people who are far
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: Thinking that things which really do not belong to him and which are at a distance
1: అనగా ఇది ప్రేమ తత్వములకు సంబంధించినటువంటిది.
0: This particular devotion is based upon love.
1: దూరముగా ఉండిన వస్తువులు కానీ వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైన ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: This విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేష భక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హూ ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్
1: వారికి స్వాగతం చేయటము
0: వెల్కమింగ్ దెమ్
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము
0: షోయింగ్ హ్యూమిలిటీ
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము
0: ఎంజాయింగ్ దర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది
0: ది సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని
0: దట్ ఈజ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్ టు హిమ్
1: వారితో స్నేహము గావించుకోవటము
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్
1: వారితో ప్రేమను పెంచుకోవటము
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్
1: వారితో భయమును వీడి ఉండటము
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది తనకంటే చిన్నవారిని చూచి
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి
0: షోయింగ్ కైండ్నెస్
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటం
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: అన్నింటికీ అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushottamainatundi kudanu marakutunnadaneetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni yerparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetuvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of close
1: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayudhyamane cheppavachunu.
0: Parabhakti is another name for a state of saayudhya.
1: Ee saayudhyamane leenamu kavatame.
0: Saayudhya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamulo anekatvamunu kalpinchukoka,
0: there is no question of seeing many things in
1: anekatvamuloni ekatvanni anubhavinchatame saayudhyamu.
0: Enjoying many different things in one thing, and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is saayudhya.
1: Ilanti tattvalu pondetuvante parabhakti.
0: Parabhakti is one which takes you to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకో నిరాశకో నిస్పృహకో ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం నుండి జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: For any length of time one should not go on wasting on the basis that God is
1: given to us. Yeda bhavu undinanta varaku kudanu anumanamu aaspadam kalugutuntadi.
0: As long as there is the difference, there will be room for doubt.
1: Ee anumanaaspadamulu undinanta varaku kudanu vaadu nijamainatundi yokka satyanni gurtinchukoledu.
0: As long as there is room for doubt, one would not be able to get at the truth.
1: Ee naati manavudu,
0: today's man,
1: enno bodhisthu unnadu kaani
0: has been teaching many things.
1: Bodhinchinatunte vishayamulu tanakkudunu anvayisthayi aneetunte oka satyanni marchipothunnadu.
0: But he is forgetting all those things which he is teaching are applicable to him also.
1: Itarulaku bodhinchetunte oka vishayamulo lopala taanu enta varaku aacharistunnaru aneetunte oka vicharanni kuda nu taanu cheyatam ledu.
0: He is not even caring to think as to what extent he is practicing.
1: Ee kevalam aadambaramaina bhaktiga nirupistu untuntaru.
0: This kind of devotion is a
1: ee aadambaram kaani ahankaram kaani atapataram gaavistundi.
0: Ostentation, show and ego
1: bhagavantuni kuda dooram gaavinchukuntadu.
0: You will become distant to God.
1: Alanti yokka divya bhavamulo dooram gaavinchukuneetundi anumanalaku manam ye maatramu avakasam ivvakudu.
0: Do not give room for doubts which will separate you and make
1: swarthamu saprayojanamu drishtiyandu unchukunnatundi vaanike ee anumanamlo adhikanga untayi.
0: Selfishness and self interest, if they dominate him,
1: prapattini anubhavincheyatundani aashinchetundi vaaniki ee vidhamainatundi bhedamu ye maatramu undavu.
0: For one who enjoys devotion and love for the Lord will never entertain doubt.
1: Loka sambandhamaina vyavaharamulandu maatrame tani yokka bhakti prapattanu velladi chesukuntunnade kaani దైవత్వం సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్ల్డ్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు,
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్,
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి,
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్.
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికిరావు.
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ, విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఐదర్ డివోషన్
1: విద్యాబలము కూడా అటులే విద్యాబలము కూడా
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్
1: దైవ బలమొక్కటే మనుజుని ధన్యుజేయు
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ వీక్
1: బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్
1: కాదు దైవ బలం ఒక్కటి ప్రధానమైన బలం
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్
1: శంకరులు కూడా చెప్పారు మా

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂತ್ ಬೇಸ್ಡ್
0: ಅಪಾನ್ ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನುವಂತದ್ದು ಒಕ ಕ್ಷಣ ಮಾತ್ರವೂ ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗಾ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತೇ ಧನವು ಜಡಮೈನಟ್ಟುಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟ್ಟು ದಾರಿಕೆ ಎಕ್ಕಡ ಉಂದಿ ಬಲಮು.
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್.
0: ಮನುಷ್ಯ ಎಂದಿನಟ್ಟು ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೇ ದೀನಿಕ್ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತುಂಡಾರಿ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಡ್ ಟು ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನ ಯೊಕ್ಕ ಸಂಪತ್ತು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಮೈನ ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಷನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೆ ಈ ಜಲವು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತುಂಟಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಂ ಕೂಡನು ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡು ಅನ್ನುವಂತ ವಾರಿಸ್ಲೋ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಂ ಕೂಡನು ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಡ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಂ ಕೂಡನು ಪವಿತ್ರ ಹೃದಯ ಕಲಿಗಿನಟ್ಟು ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಂತಿಗಾನೇ ರೂಪೊಂದುತ್ತುಂದಿ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯಮುಲು ಪ್ರವೇಶಿಸುತ್ತುಂದಿ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble purposes.
0: ధనము కాని విద్య కాని ఇంకేవిధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: Money and education by themselves, they are not bad.
0: అందరు ధనవంతులకును అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకొని మనసు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, they are used either for good purposes or bad purposes.
0: కనుకని మనసు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసనలు.
1: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈస్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడాను తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ఈ ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ వన్స్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డుదగులుతుంటాయి.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దేర్ లైఫ్, ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈస్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: What my people are going to
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: హౌ ఐ మై లూజ్ మై నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
0: అని కొంతవరకు సంకుచిత హృదయులై
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ నేరో మైండెడ్నెస్ పీపుల్ విల్ అప్రోచ్.
0: కేవలం ఆడంబరం నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: గౌరవ మర్యాదల నిమిత్తమై
1: నేమ్ ఫేమ్ అండ్ సో
0: తాత్కాలిక సుఖశాంతుల నిమిత్తమై
1: టెంపరీ జాయ్
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ దే యీల్డ్ టు దీస్ టెంప్టేషన్
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: దే డిసోబే అండ్ గో అగైన్స్ట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: రెండవది అతనికంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం ఉట్టిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎక్సెట్రా.
0: ఆ అసూయాభావంలో కూడాను చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకుడు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పరులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హి థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందుకు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యం కూడా ఉండదు.
1: సచ్ డివోషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ విత్ క్లోజ్నెస్.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ టు ఒబే ది లా, ది కమాండ్స్ ఆఫ్ రామా అండ్ సర్చ్ ఫర్ సీతా అండ్ గెట్ అట్ హర్.
0: రామాజ్ఞం తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్.
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం, అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్బ్లీ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా ద
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్, హౌ కెన్ వీ
0: అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కానీ, నష్టము కానీ, నిష్ఠూరం కానీ, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కింధాపట్నం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌ టు హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలోపలికి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: jumped. అలా భగవంతుని ఆజ్ఞను శిరసా వహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందుకు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణస్, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్ ద సేమ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
0: దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: and this form of vasana, the desire in the form of Mainaka mountain, it came up.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతుడు.
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ and give me satisfaction.
0: Hanumantudu cheppadu, nenu vendulu aragince nimittam raledu.
1: Hanuman told, I have not come here.
0: Ramadhan nenu poorthi chesenta varaku nenu ye yokka neeraina kuda traganu.
1: Until I fulfill the command of Rama, I am not going to take.
0: Bhagavantuni aadane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishranti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. సేవలో నేను అంకితమైపోయాను.
1: I have dedicated myself in the service of the Lord.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the
0: హనగాలి. రాగమును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంచెం దూరం వెళ్లేటప్పుడు రామాజ్ఞను నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్.
0: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానం.

0: అంతా త్రోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంచెం దూరం వెళ్లేటప్పటికి అసూయ.
1: After he went a little while, there was jealousy facing him.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: And that is the demon of
0: రాముడు హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: When Hanuman was flying, this Surasi
0: అనగా తనకంటే అదుపులైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: That is pulling down people who are better than it. That is the
0: nature. హనుమంతుడు నలు ప్రక్కల ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ looked on all the four sides. He was not able to sight anyone.
0: క్రింద చూచాడు.
1: He looked down.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: He recognized a demon filled with jealousy trying to pull down Hanuman from down below.
0: ఆ మరుక్షణంలోనే సురసి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ
0: చెప్పాడు. నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: I have no hesitation in becoming food for you.
0: Aithe okkati na pratigna untundali.
1: But there is a vow which I have
0: taken. Bhagavantuni aagyanu poorthi nenu nerevechin tarvata evarikaina sari nenu aaharanga untanu.
1: After fulfilling the command of my Lord, I am prepared to become food for anyone.
0: Ravadana teesukoni poi Sita kandinchi Sita yokka vishayam tirigi Ramunu appajeppi nenu tirigi neeku aaharanga vastanu annadu.
1: After conveying the message from Rama to Sita and from Sita to Rama, I am prepared to come become food for you.
0: Chivada aakara naaku ippudu avutunte eppudu neeku aaharanga vastanante naaku adu akkarledu, ippude naaku neeku aaharanga siddham kavali annadu.
1: Oh foolish one, I want you to become food just now because I am hungry. I am not prepared to wait.
0: Idi asadhyamu. Naaku bhagavantuni aagyane naaku pradhanam.
1: It is impossible. Lord,
0: నీవేమైనా చేసుకోవచ్చు, నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను, కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్, హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్, హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి,
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. ఇతని యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్, దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫార్మ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
0: అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: చూచింది,
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అర్చింది.
1: ఓ మంకీ, యూ వాంట్ డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంక, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యు ఆల్
0: ప్రజ,
1: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: పాత్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ us, ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ us టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగలంటున్నావా అని చెప్పని

0: మహర్షి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి నన్ను రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టికల్స్.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం అసలే తావివ్వకూడదు.
1: దేర్ షుడ్ బి నో రూమ్ ఫర్
0: భక్తుడైనటువంటి వాడు
1: ఏ డివోటీ
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన ది డిజైర్
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత హీ రికగ్నైజ్ సీత
0: భక్తునికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వానికి భక్తి అభివృద్ధి కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వానికి దేహం అభివృద్ధి రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు, ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్, షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, కయ్యానికి కాలు తివ్వడు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సారో వుడ్ నాట్ గోన్ టేకింగ్ ఫీస్.
0: కనుక సీతా తల్లి ఈ విధమైనటువంటి దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనే వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్ షుడ్ నాట్ హావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు యూన్ హ్యావ్ ఎనీ
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్.
0: రెండవది ఏమిటంటే దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్, దృష్టి, వ్యూయింగ్.
0: తన యొక్క దృష్టి తన పాదములపైన తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఆన్ హర్ ఫీట్.
0: తన క్రింది గుర్తుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందముల పైన పెట్టడం.
1: Keeping his one's mind at the lotus feet of the Lord.
0: మనస్సును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: The most important characteristics of a true devotee is fixing one's mind on the Lord, fixing one's vision on the feet and making, forgetting one's own body consciousness. These are the essential characteristics of a good devotee. That's what he thought.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: దెన్ హీ వెంట్ టు సీత అండ్ టోల్డ్
0: హర్ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: ఐ హావ్ టేకన్ ఎ వౌ దట్ అంటిల్ ఐ హావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ వాటర్ I have your darshan.
0: Kanuka, nenu tamaru aagnisthe ee ashokavanamlo aneka panduga kanipistunnayi vaatini nenu konchi bhujinchi naa akalu teerchukuntanu annadu.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: Akkada kudanu aame yokka pavitramainatundi yokka dharmanni chakkaga nirupistu vachindi.
1: Even there Sita Devi showed her sacred attachment to dharma.
0: Hanumanta ఇది నాది నీది కాదు అడవి ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
0: రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము, దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హంగర్ హనుమాన్ క్లైమ్డ్ ది ట్రీస్ అండ్
0: తినటమే కాకుండా కొమ్మలు వీసి విరిచివేయటము, చెట్టంతా లాగివేయటము, ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: నాట్ ఓన్లీ డిడ్ హి టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హి బ్రోక్ ది బ్రాంచెస్
0: కావాలనే చేస్తూ వచ్చాడు.
1: ది ట్రీస్ అండ్
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము, వేర్ల వరకు లాగివేయటము, ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్, ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ ఇస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ టు రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్,
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్, కిల్డ్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యమును తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్డ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్, అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీ ఈజ్ వన్ హూ ఈజ్.
0: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ హీ సబ్డ్యూడ్ బై,
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రావణ్ దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణ్ దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్డ్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
0: నేను మా ప్రభు అయిన రామాజ్ఞను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్?
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గివులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్?
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్?
0: నా సహజము అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ న్యాచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్?
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం వస్తే నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని, అసత్యము కాని, ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ He always followed the path of truth. He never uttered a lie.
0: నా ప్రభు శ్రీ రామచంద్రమూర్తి.
1: My Lord is Sri Ramachandra.
0: నేను అతని దాసుడను.
1: I am his servant.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: His command is very important.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman was one who showed to the world what devotion and surrender truly mean.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్స్
0: సాయి భక్తులు అని చెప్పుకోవటము,
1: యు సే దట్ యు ఆర్ ది దానికి
0: విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యు ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: Offer your life has an ideal.
0: ఆజ్ఞను నిర్వహించాలి.
1: Follow the command.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: Meeku shanti undadu, maaku santosham undadu.
1: Neither you will be happy nor will have
0: peace. Ee sakramanga ikkada aacharinchetundi paddhati undinappude hrudayapurvakanga aacharinchali.
1: You have to follow this discipline of the place with full heart.
0: Ante kaani భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దాట్ వే,
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్నెవరూ మోసం చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంతా కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైనప్పుడు నువ్వు వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్.
0: ఎట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా,
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
0: ఎట్టి చదువులు ఉందా, ఏమి ఫలం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
0: చెడ్డ మాటలైతే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్, హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియ ఎందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్.
0: ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకోని జీవితమంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడవుతాడు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్.
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణ్ణి నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్.
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్నవాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్.
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్
0: నీ దోషాలను అంతకు సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్
0: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్ ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భావి భారత ఉద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేత హృదయం మీ యందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి వంటిది.
1: ఏ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
0: దాంట్లో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: Live also lives filled with peace.
0: Antekani ee swartham cheta aneka mandini badhinchadaniki taginatundi krushi cheyakandi.
1: Do not try to give trouble to others.
0: Meeku neevu baadha padavaddu.
1: Do not trouble yourself also.
0: Nee nunchi itharulu baadha pettavaddu.
1: Do not trouble others also.
0: Kalukani ide bhaktulaku taginatundi sariyainatundi lakshanamu.
1: This is a true characteristic of
0: bhagavad gita hrudayamulandu unchukoni
1: keep god's name.
0: Ye pani chesinappudiki adi premamayangane marutundi.
1: Whatever work you do, it will be filled with love.
0: కనుకనే దైవ నామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: Chant the name of the Lord continuously. Reflect and think of the Lord always and sanctify your life.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulamunandu Vidyarthi Samasta Vidyanu Nerchi Tan Vidya Matakude Gurukulamunu Vadade Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chanta Cheti అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ రైట్ ఫ్రమ్ సెంచరీస్ డౌన్ ది ఏజెస్ దట్ ఇన్ ద ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యూపిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ అటైనింగ్ ఎ సర్టన్ డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ అటైన్మెంట్ would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessings, and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dari chayani inan aadhunika vidyavantulu convocation address aneetunte peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టం ఇచ్చి పంపుతున్నారు.
1: The practice of feeling today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు
1: those were the days when whatever was given to the students were of a high and ennobling nature. They were the principles given to the students which were to have impacted. They were also full of significance and meaning. They were those directed at making one understand the true nature of man.
2: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: Such sacred doctrines and principles which were handed out to the students at the time of the convocation in the ages gone by, today when we look back upon those, all of that would appear to be a mere dream.
2: తైత్తరీయ ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ కుడ్ బి థ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్డ్ ఇన్ ద తైత్తిరీయ ఉపనిషత్.
2: స్వార్థంతో పరాత్మను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిచేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషికి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatunti jinati vidyarthulanu aasa annatunti mitimiri poyadaneatunti spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Koneyi vankai kosu nadigeyi gummadakai.
1: You are buying a brinjal but you hope to get the taste of a pumpkin.
2: Tani yokka vidya shaktulu atyalpamainatuva untunnayi aasinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: వాట్ యు ఆర్ అక్వైరింగ్ టుడే ఆర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్ బట్ వాట్ యు సీక్ ఫర్ ఇస్ సంథింగ్ గ్రాండ్ అండ్ గ్రేట్.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: వి షుడ్ నాట్ బి లెట్ టు బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ గివ్స్ us ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ లైఫ్, ఎ సెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
1: That link which exists between a job and education should be snapped.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్ల పైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today's students should aspire to get that degree of skill which will then make their minds serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaaryamainappudu manam sulabhamuga sadhinchagalamu.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamu kevalam oka swalpamaina jeevitanga anubhavinchetundi vaaru.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: Tamayokka sahaja jeevitamulo chaala simple antaru anaga chaala telugiyinatundi jeevitanni adhika vyayam kalatundi jeevitanni anubhavinchetundi vaaru.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: Kaani ee naati vidyarthulu తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి వైరకుండి తమ యొక్క జీవితంలో గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of students.
2: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: Manavudu eenaadu probu chesukunna samasta sampadalu kudalu kaala maarpu cheta chidilam kavachchu.
1: What man acquires today due to the vicissitudes of time is certainly bound to collapse and decay.
2: Kaani vidyadhanam anetundi maarpu chendetundi kaadu.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: Agni kaladu
1: past does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Not a king. Kings cannot possibly partake of this fire.
2: నీళ్ళ నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can a thief lay his hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కాని వస్తువాహారములు కాని అన్నదమ్ములు పంచుకోవచ్చును.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునే సాధ్యం కాదు.
1: బట్ విద్య ఇస్ సంథింగ్ విచ్ కెన్ బి షేర్.
2: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకున్నది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat off him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today's students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారము విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెట్ అవే.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చునా?
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకు నలుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and weigh the pros and cons. Look ahead and look backward.
2: మమకారము వరకు నీకు.
1: And you realize that attachment is also something to
2: take. ప్రతిదిన వారొకడు లేడు.
1: Nobody can possibly live peacefully with it.
2: ఇజనాదని పలుకుతువా వెంటనే ఎవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాది.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: Kanuka, manavattu yokka visishtakanu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
2: Kevalam ee naati vidyarthulanu naastika bhavam nundi nitiniripothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: Sankhetika vijnana shastram viriviga teliyipovatam cheta kevalam poorthi sankhetika shastram kani aadhunika shastram kani aadhyatmika shastram kani artham chesukolenatundi ee midimidi chaduvula yokka vidyarthulu kevalam manavatvanni visvaristu vastunnaru.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological field, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical, and the spiritual path.
2: Seeing is believing, and that is scientists.
1: Scientists maintain that seeing is believing.
2: Kani, ee padam yokka antaratham enti?
1: But what is the meaning of these words?
2: Nijamga yochiste ee padamulaku ee matramu artham ledu viluva ledu.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: Chuchina darini vishwasinchali annaru.
1: What you see should be believed. This is what they say.
2: Chuchindi emiti?
1: What is it that you are seeing?
2: Mana kannulu chustunnayi.
1: What is it that's making you see with your eyes?
2: Kannulu nammavachuna?
1: Can we possibly trust our eyes?
2: Kannulu kevalam vyadikrastamainappudu tama yokka drishtamanta vikaranni pondutundi.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
2: Adi satyamani nammadaniki veelavutunda?
1: Can we possibly trust this as being true?
2: Poni manasu atma aanandamu dukkamu aneetu padamulu upayogapettunnam.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
2: Ivanni manaku kantiki kanipinchutunnava?
1: Are we able to see them with the help of our eyes?
2: Leka anubhavinchutunnama?
1: Or are we experiencing them?
2: Kantiki kanipinchinatuvanti ee aanandamunu ee reetiga neevu nammutunnavu?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it?
2: Kantiki kanipinchinatuvanti manasu ee reetiga neevu vishwasistunnavu?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
2: Ikkada chudatama leka anubhavinchatama ee satyam?
1: So what is the truth here, seeing or experiencing?
2: Ikkada anubhavame kani chudatam kaadu.
1: In this case, it is experience which counts, not mere seeing.
2: Maroka vishayam,
1: another thing,
2: pedda pedda scientists anta kodanu ee naadu meekivi antaru anaga paalu kontalu paalu kontalalo అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారెంతమంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them hardly.
2: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించే వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
2: అయితే ఈ పాలుపొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contain the Milky Way, are they being seen by the common layman?
2: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
2: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
2: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
2: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
2: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what a scientist is telling from his
2: mind? Because the scientist is telling you that the people who are seeing the world are the people who are seeing the world.
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
2: Kanuka, ఇది అర్థం లేని వాదనలో కేవలం వ్యక్తిగతమైన స్థితి యొక్క అహంకారంతో ఈ విధమైన స్థితి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
2: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
2: Vishwasame lekundina manaku swasane undadu.
1: Without vishwasa or faith you cannot possibly have this process of belief.
2: Mana nitya jeevitam anekuntadi vishwasamto koodinatundi swasame.
1: So our everyday life second to second is something which has this breathing in and breathing out process.
2: Kanuka manam vishwasamu anekuntadi dalini అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
2: కనుక ప్రతి విద్యార్థిని మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
2: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
2: else? Jagat anta kudanu anumayamainatundi vaigyanikulu vadistunnaru.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
2: Deenini adhyatmikam kudanu anu aniyan mahatomaniyan annaru. Anu yokka swaroopam nundu taanu paramanuga untunnadu.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
2: Samudram nunchi techinatvanti yokka jalamu ye vidhanga uppu raalaga tayaravutunnado adhe vidhamugane ee anumayamainatvanti yokka divyatvamu avakaramainatvanti yokka swaroopanga tayaravutundali.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
2: Aneka anumula yokka cherikane uppu kanamu.
1: The conglomeration of any number of atoms gives you a salt.
2: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమందు అవతార తత్వము.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
2: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
1: What you call is a spiritual thought and what you believe in the scientific method.
2: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would leave you only at a certain extent.
2: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
2: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
2: భగవత్ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకుంటకు ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు.
1: నేచర్ విచ్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ బై ద సైంటిస్ట్.
2: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
2: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్. ద
2: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంటే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: ద సెయింట్ ఆన్ అదర్ హ్యాండ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్రియేటర్ హింసెల్ఫ్. వెన్ యు అండర్స్టాండ్ ద క్రియేటర్ యు కెన్ అండర్స్టాండ్ హిస్ క్రియేషన్.
2: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరం కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమే ప్రయోజనం ఉండదు.
1: వన్ హూ విషెస్ టు బ్రింగ్ అప్ టు గ్రో ఎ ట్రీ హ్యాస్ టు వాటర్ ది రూట్స్ నాట్ ద బ్రాంచెస్ ఆర్ ద ట్విగ్స్.
2: కనుక మనము ఈ భౌతికమైన స్థితి యొక్క జగత్తు యొక్క భోగ పాత్రలకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
2: ఇది ఏ నాటికి సత్యం అనేటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
2: Chitta Shuddhi nimittamai manamu aneka prayatnamu cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
2: Manamu sambandhinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani bhuja shaktini kani samajamlo pravesha petti sahaja manavulaku dinni andinchutaku tagina krushi cheyali.
1: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
2: Chitta Shuddhi lekundina manaku atma jnanam labhinchadu.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the atma.

0: innate strength should be directed towards the well-being of our fellow men.
1: పట్టు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలం వృధా అయిపోతుంది.
0: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
1: వండిన అన్నమును తానైనా తినాలి, పరులకైనా పెట్టాలి, రెండు లేక మూసి పెట్టినా పాసిపోతుంది.
0: What one cooks should be eaten by oneself, or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
1: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉండే ఉంటుంది.
0: But today's students find themselves in such a
1: తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించట కానీ దాన్ని కోరుకోవటం లేదు.
0: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
1: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
0: They are not prepared to listen to others if they were to be told so.
1: తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
0: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
1: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
0: Man is an extremely valuable entity.
1: Men are more valuable than all the wealth of the world.
0: Men are more valuable than all wealth of the world.
1: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: It is this innate value of man that we must try to understand.
1: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
0: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
1: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
0: Today we certainly are laying great stress on increasing on our being clever.
1: Knowledge without action useless.
0: But not on character. Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: Action without knowledge is foolishness.
1: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెలవీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
0: We pat ourselves on being clever, but how far are we being clever?
1: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
0: We are led astray by being clever.
1: కాదు కాదు, నిజముగా విద్య అనేది వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
0: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
1: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
0: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
1: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలం నందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
0: The gurus of yore would impart this type of education to their pupils and wards.
1: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడా సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
1: Parama lobhiga vidu tayaravutunnadu.
0: He becomes a perfect miser.
1: Sadgunamulaku gheetu rani tyagam.
0: The true hallmark of a good character person is sacrifice.
1: Durgunamulaku gheetu rani lobhamu.
0: In the same way you can determine bad qualities by miser.
1: Kanuka ee lobhatvaniki manam longi దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం.
0: We are becoming subservient to being a miser, and we are not in a position to get the sense of sacrifice enough.
1: లోకమందెవడైనా లోభిమానవుడున్నా,
0: if in this world there was to exist a perfect total miser,
1: లోకమందెవడైనా లోభిమానుని చంప,
0: if in this world if one was to kill such a person,
1: కొట్టవలదు వాణ్ణి తిట్టవలదు.
0: You need not take such a person to task, the second one, nor should you ridicule him.
1: Paika madiginanta bhakkuna ka sachcha.
0: This person has this trait in him that he now would part with anything that he has, but the moment you ask him for money,
1: adhi vidhamgane manamu aneka shaktulanu sadhistunnamu.
0: This person, if he is asked of his wealth, would immediately collapse.
1: Ee shaktulanu sadvinyogapatchamani korinappudu taa aa samasthayende palgonadu.
0: Today we are acquiring skills,

0: పార్టీ పార్టీ వస్తే అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోర్చుకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
0: Ivanni manasika sthiti yokka lakshanam.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
0: Ivanni satyayoga pachu nimittamai satsangamlo praveshinchamanukuntaru.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
0: Aneka mandi kalaachalalu హాస్టల్ను ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
0: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగమో ఏ విధమైన దుర్గుణమో క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
0: జీవితమంత కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావడం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుండా.
1: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
0: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
0: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
0: కనుకని ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
0: amount of satyanna pramada gavyam satyamunaku yetti pramadam kodanu raakudadu annaru.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
0: Dharmanna pramada gavyam dharmamunaku yetti pramadam kodanu sambhavinchakodadu.
1: Second, dharma likewise should not come to any harm.
0: కుశలాన్ని ప్రమదతవ్యం మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు. ప్రమదతవ్యం ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యం భూత ధర్మం స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద ధర్మం చెర సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవాని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
1: విద్యా ద మదర్ ద ఫాదర్ ది గురు ద గెస్ట్ హస్ గాడ్ హింసెల్ఫ్ సచ్ వర్ ద డిక్టమ్స్ గివెన్ టు ద స్టూడెంట్స్.
0: తల్లి నవమాసములు మోసి అనేక విధమైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది.
1: ది మదర్ అండర్గోస్ ఎనీ అమౌంట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 9 months and gives you this body.
0: Tana raktamuloni bhagamulu kodanu neeku panchi tanu bhagam vahinchi.
1: She gives her own blood and makes you what you are.
0: Alanti talli daiva samanam.
1: Such a mother is the same as God for you.
0: Tandri nee dehanni penchi poshinchi vidyavantuni chesi ninnu ee sthitiki teppinchadu.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
0: the state. Aneka mandi tandrulu kodanu aneka shramalaku vachi tamaina pastundi bidalaku petti varini abhivruddhi garistu vacharu.
1: There are parents who undergo any amount of hardships even to the extent of not teaching so that their children
0: may prachyaksha daivam.
1: Such a father is the very manifestation of God for you.
0: కేవలం దేహం ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul bed.
0: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society. So that your guru also is akin to God.
0: ఇక అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడా ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తాడు.
1: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he's bound to give you a place in the society.
0: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి.
1: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
0: కనుకనే ఆనాటి గురువులన్నీ కూడాను మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell this pupil stuff that the mother, the father, the guru,
0: ఈనాటి విద్యావర్ధులు అతిథులను గౌరవించటం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చును, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Has to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
0: ఇది విద్య యొక్క లక్షణం కానేది.
1: This is not the true quality.
0: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: Of vidya, of the true nature of education.
0: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియం నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
0: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today's students have become servants of their senses and they dance to the tune of the senses.
0: ఏది తలకినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
0: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: You must try and take up the study in of that sacred education which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
0: ఈనాడు ప్రపంచములో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుటకు సరియైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
0: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
0: దైవ సాహసముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును కూనాలి.
1: Be brave, be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
0: విద్యార్థులు త్యాగశీలులు, ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society.
0: నూతన ధర్మం కాదు.
1: Not a new code of conduct.
0: నూతన మార్గం కాదు.
1: Not a new path.
0: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు, యువతులు అత్యవసరం.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice and love, and students who would have a pure heart, a selfless
0: motive.
1: They should be able to curb the evil tendencies. They should have a sense of no ego.
0: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ యూ పాసిబ్లీ డిస్పెల్ దిస్ అశాంతి ఆర్ ల్యాక్ ఆఫ్ పీస్ ఇస్ పర్మియేటింగ్ ఆల్ అరౌండ్ us.
0: కేవలము స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: ఆల్ ది వైల్ ఇట్ ఇస్ సెల్ఫిష్నెస్. This is this devil. We have to drive this devil away.
0: ఇప్పుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain the
0: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గమునందు ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making them their organs function.
0: మన భారతదేశం యొక్క గడిచిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
0: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past, there certainly were any number of people, kings, mighty ones at that.
0: దైవ పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valorous, the valiant ones, any number of them are also
0: there. విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టులు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
0: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high caliber.
0: సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
0: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
0: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
0: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
0: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
0: ఈనాటి యంత్రములు కేవలము పట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
0: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent and everlasting.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is this process of inhaling and exhaling.
0: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is this soham mantra.
0: నీ దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
0: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
0: కనుక నీ స్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
0: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
0: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
0: దానిని వదిలిపెట్టినా ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
1: If you are to lose hold of them, the creeper might take any form or shape.
0: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
0: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: Students are like the roots of a tree.
0: భవనమునకు పునాది వంటి వారు.
1: They are like the basis of foundation.
0: ఈ విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
1: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
0: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
0: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు.
1: Nor does the government have the right to be dictated to by the students.
0: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనత లేదు.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
0: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that we must make an effort to take care of the future.
0: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
0: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: స్టూడెంట్స్, హావింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్, మేక్ ష్యూర్ దట్ వెన్ యూ వాక్ అవుట్, వెన్ యూ గో ఇన్ ద వరల్డ్, యువర్ ప్రోడక్ట్ ఫ్రమ్ దట్ యువర్ బిహేవియర్ వుడ్ బి సచ్ యాజ్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
1: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
0: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
0: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
1: An insect can possibly get into the roots and ruin the entire
0: tree. చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
1: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
0: కించితుండు చేరి గుణవంతు చెడుచును.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
0: మీ భావములు విశాలమైనటువంటివిగా తీర్చిదిద్దుకోండి.
1: Try and make your vision a broad and
0: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
1: Don't give room for narrow-mindedness.
0: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
1: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
0: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యం నుండి ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
0: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
0: tainted. If meru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
0: Sanhitudu tandri kanna chala,
1: he is dearer to you than your own father.
0: Atti atma maracha abburu papamu,
1: if you are to forget such an atma, certainly you are going to accrue sins.
0: Kanuka tandri vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitina meeru inka munduku raaru.
1: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
0: నీ శక్తిపైన నీవు ఆధారపడు.
1: If you forget such a Sai,
0: కర్మ కోణంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
1: Depend on yourself, don't become subservient to others.
0: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
1: The moment you step out into the world, you begin to imitate.
0: విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహా బలహీనమైనటువంటి యొక్క శక్తి.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
1: చేయగలడు.
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం.
1: What can such weak things do for the prosperity of the country?
0: కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికి అనేక విధములుగా నీ రూప నామములు కూడాను మారుతుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
0: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of.
0: నిజంగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
0: నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
1: If a student were to remain as a student, how attractive he would be.
0: బయట దేహము లోపల మనసు రెండు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ బోన్స్ తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నాడు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, side burns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
1: Today you call yourself man, but does mustache give you the status of man?
0: రాక్షసుకు మీసములు లేవా?
1: The rat also has a mustache.
0: కాకుకు మీసములు లేవా?
1: The cockroach also has a mustache.
0: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
0: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
0: కాదు కాదు, కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
0: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడాను కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
0: మంచిది కాదు.
1: This is not
0: an institute కు సరియైనటువంటి గౌరవం కాదు.
1: This is not desirable or good and does not do well.
0: కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు.
1: Does not do the institute any good.
0: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, our words are not in our control. We cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారుడు కానీ మరెవరైనా కానీ సరైనటువంటి మార్గం అవలంబించినప్పుడు గెటవు, ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say get out and turn them out of the
0: house. Kanukane Prahladu cheppadu kamalaakshu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suravachakunu chusu chukkulu chukkulu.
1: That which tends to see good things.
0: Avesha shayiki mrokku siramu siramu.
1: And that head is that which bows down in
0: obedience.
1: That which listens to the good.
0: అమదులేని తగిలిన మనము మనము కనుక ఇందులో విద్యార్థులకు తగినటువంటి యొక్క విషయం ఒక్కటే.
1: So what the students have to see in this is one thing.
0: కుంభీగా చెప్పేది గురుడు గురుడు, తండ్రి హరితీరుమనియడి తండ్రి తండ్రి.
1: What you have to understand is that father is one who really tells you reach Hari, do all that you can to reach Hari.
0: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: It is the responsibility of the parents to tell the wards and the students that they must take paths which will lead them on to God and lead them to
0: good. కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
1: So today the students have gone astray. The father is responsible on three counts.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
1: So the parents also have to take it upon themselves to safeguard the interests of their sons or children.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
0: మనము విద్యాలయములకు పోటకు కేవలం గుణములు పోషించుకోవటం కాని విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: గుణములు అభివృద్ధి కావాలంటే మనకు కళాశాలలు అక్కర్లేదు.
1: Or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: కంసుని కాలేజీయందు శ్రీకృష్ణుడు చదివేనా?
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: Hiranyakashipu కాలేజీయందు ప్రహ్లాదుడు చదివేనా?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: ఈ జగత్వ్యాప్తిని గాంపిటకు వారి పవిత్ర నామములు ఏ యొక్క గుణములు ప్రధానం?
1: What is it that marks them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna.
1: If you have the evil tendencies in your mind.
0: Durulivinu chevulunna.
1: If you have the ears listening to the bad.
0: Ponchi chuchu kanulunna.
1: If you have the eyes to see the
0: panchalavinu chevulunna.
1: To the undesirables and listening to the bad things.
0: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్ లో ఉండినంత వరకు తల ఉంచుకొని నడుస్తుంటారు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
0: వాక్. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. Nirantaram kodunu bazaarnu bus standu chustuntaru.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: Idi kaaki drishti.
1: This is the sight endowed to a crow.
0: Ilanti drishtini manam adukulo pettukovali.
1: That is the sight which you must control.
0: Kanuka drishti doshamu, vaak doshamu, shravana doshamu, kriya doshamu, manu doshamu దూరం చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం.
1: ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ సైట్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ హియరింగ్, ద డెఫిషియన్సీ ఆఫ్ యువర్ టంగ్ ఇన్ లిసనింగ్ టు బ్యాడ్ థింగ్స్ అండ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ త్రూ యువర్ హ్యాండ్స్. ట్రై టు కర్
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడా ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: ట్రై టు కర్ దిస్. సో ఇట్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఎ సిన్ టు గివ్ ఎ డిగ్రీ టు ఎ పర్సన్ హూ హ్యాస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: కనుక మనము ఏ పట్టమును అందుకుందామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: Vidyarthulara, mee manchini kori, mee abhivruddhini kori, mee aanandamunu kori, mee sarthakatanu kori, nenu inta kashtamto cheptunnanu kaani mee paina dvesham kaadu, mee paina ee vidhamaina priti idi
1: ledu. Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
0: Meeku okkokariki okkoka talli untundi.
1: Each one of you has one mother.
0: Aa talli priyamane meeru sariga gurtinchukolekapothunnaru.
1: You are not in a position to understand the love of this one mother.
0: Kaani sai prema veyi tallula prema.
1: But The love shown by Pi is the equivalent of the love of a mother.
0: ఒక తల్లిని అర్థం చేసుకోలేనటువంటి ఒక మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఈ కొంతైనా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని, అనగా ఒక్క తాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైన.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: My love is a selfless love.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: And it has absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great bit of fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: You have secured the position of a lover as this, but unfortunately you are selling away your true nature just as you sell away cold bits, useless ones, and you are making yourself subservient to the fleeting pleasures of the world.
0: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, హీ కెన్ అచీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీ ఎండెవర్.
0: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ యు షుడ్ బి ఈక్వేటెడ్ టు.
0: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
1: Man reforming man or man transforming man cannot be called
0: manavuni manaviniga pravartipajeyatamu diamonds kaadu.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanuka mimmalu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.
0: Om Sri Ram Jai Ram Jai Jai Ram.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమైన్నది మనకు చక్కదనము. ప్రేమ స్వరూపురాయ,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవునకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురూపులను చూచినప్పుడు మానవునకు సహనమన్నది పోయి అసహ్యం అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదే కేవలం గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ టాలరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ సీక్రెట్ మంత్ర టు భారతీయర్స్.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదిలి యంత్రతంత్ర మంత్ర చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ భారతీయస్ టు అబ్జర్వ్ ఎవరీ సటిల్ థింగ్ విత్ టాలరెన్స్, డిలైట్ హిమ్సెల్ఫ్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: ఇన్ ఫ్యాక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ట్రూత్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ penance among all rituals.
1: Satyashilame nijamainatuvanti tapas aneetuvantivi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala uttejakaramainatuvantivi ullasakaramainatuvantivi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulannitiyandu vannigaanchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhurabhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat Deshamlo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu అవియే మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ది ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ ది మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere where
1: అందు ఎందు కరడని కాదు ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of divine love.
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూటకములు, నాటకములు.
2: All other forms of love are just భూటక, falsehood, నాటక, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం, అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలిచేటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవునకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా అందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It's Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: You say God, you are God. God is not separate from you.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: So man is not able to convince that God is in him.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Meeru denini aashinchina aashinchakapoyina premanu maatramu meeru vadalakandi.
2: whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth. He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Meer deenini aashinchina